0: The body is a combination of atoms.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Prema chetane. దేనినైనా మనం సాధించవచ్చు.
0: త్రూ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
0: లైఫ్ వితౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
1: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
0: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
1: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
0: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవరీ.
1: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
1: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
0: ఈజీ పాత్.
1: అందరినీ మనం సేవించాలి.
0: సర్వ్ ఆల్.
1: దీంట్లో తప్పు లేదు.
0: నో మిస్టేక్.
1: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
0: ద వన్ హూ సర్వ్స్, ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
1: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
0: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హీ విల్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: హీ విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: ఎ మిలియనేర్ బికమ్స్ ఎ పాపర్, పాపర్ బికమ్స్ ఎ మిలియనేర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునికి పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ద డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైనటువంటి రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యం.
0: ద కామర్స్ విదౌట్
1: నీతి లేని వాణిజ్యము.
0: కామర్స్
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము.
0: పాలిటిక్స్ విదౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య.
0: ఎడ్యుకేషన్ విదౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ.
0: అండ్ ఇట్స్ సపోర్ట్ విదౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట.
0: అండ్ the crop.
1: గుణము లేని మానవత్వము.
0: And human life without character.
1: విశ్వాసము లేని భక్తి. ఇవే ఏడు రోగాలు.
0: And the devotion without faith. These are the diseases.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of devotion without
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of man without
1: కృషి జరిపినటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: How do you expect the crop without
1: శీలము లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Why education without character?
1: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: So we need three.
1: నీతి కలిగినటువంటి కృషి అనగా నీతి కలిగినటువంటి యొక్క వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం.
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్.
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కూడా కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: అవినీతిలో మనం ప్రవేశించము,
0: దేర్ ఇస్ నో మొరాలిటీ.
1: అసత్యములో ప్రవేశించము,
0: యుల్ నెవర్ స్పీక్ లైస్.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము,
0: యుల్ నెవర్ హ్యావ్ బ్యాడ్ క్యారెక్టర్.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వయలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: ఇట్స్ నాట్ హ్యూమన్.
1: ఇది సంపాదించినటువంటిది కాదు.
0: ఎక్కడి
1: నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted. It's not manufactured.
1: ప్రేమ నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్ ఫ్రమ్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ లోన్.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలములు ఎందుకును మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏ నీ సరైనటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాని సరైన రీతిగా నీవు నీలో ఉండి దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్
1: టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీ పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: dan lopala veyi,
0: put it in
1: chakkaga tippu,
0: stir it up.
1: Adugunu unnatvanti chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of the
1: sugar. Ippudu ee chakkara ekkada untundadi?
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Iri tippagunu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adi reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుందది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
1: Veda saramanu goduma pindilu.
0: The essence of Veda is wheat flour.
1: Veda vakyamanu cheerame bosi.
0: And the milk of Veda is
1: adaramaina pedda panduva teesi.
0: A big very container is taken.
1: Adimunulu dini baguga kalipiri ramanamamanu mitai idigo randi bhaktulara.
0: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్
1: అపద్యమని అడి మలినము తీసి
0: దే రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్
1: ఆదిమునులు దిని భాగము బట్టి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఎన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యు డోంట్ నీడ్ టు స్పెండ్ నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని
0: దిస్ ఇస్
1: పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దెర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యు బాయ్ bad things, bad qualities.
1: కనుకనే సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి
0: దేర్ ఇస్ షుగర్ ఆఫ్ గుడ్
1: మైండ్ అపత్యమని అది మలినము తీసి
0: అండ్ డర్ట్ ఇస్ లైఫ్
1: ఆదిమునులు దీని పాకము బట్టిది
0: అండ్ ఏన్షియంట్ రిషీస్ మేడ్ స్వీట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే సర్వవేదంలో సారము
0: ఎసెన్స్ ఆఫ్ వేద
1: సమస్త మార్గముల గమ్యము
0: గోల్ ఆఫ్ ఆల్ పాత్స్
1: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ దిస్
1: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
1: కాన.
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఈగో ఈజ్ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసును.
0: తెలుగు పీపుల్ నో
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు. అనేటువంటి కొమ్మలు దైవ నామము చేత సర్వం కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
1: కాన.
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.

0: అటువంటి కొమ్మలు కొట్టేస్తే సీ అనేటువంటిది అయిపోతుంది.
1: When the branch is taken out, it will be seen.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం.
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంటే.
1: That's not there. It becomes శవం, dead body.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: What is the difference between?
0: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: That with ego is శవం, dead body. Without it, it's శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: So everyone should kill this ego.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, యూ కెన్ నెవర్ బి నియర్ దిస్ ఫామ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
1: యూ హావ్ కమ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ బేరింగ్ ఆల్
0: ఇన్కన్వీనియన్స్.
1: What invitation is sent to you?
0: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
1: Why are you here?
0: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడి, హి మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, ఇట్ కమ్స్ టు యు.
0: కనుకనే
1: సో
0: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి, వి షుడ్ బి విత్ యు ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వన్ ఆఫ్ ది
1: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబువై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్, ఐ విల్ బి లైక్ ఎ బీ.
0: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్, లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగొందుచుండినా.
1: When you grow like a tree,
0: ruchanga nee maarthivante vallika nai neeku allukondu.
1: Oh Krishna, if you are a tree, I am a creeper
0: around. Nenu creeper maadri ninne vichukokunda ninnu allukuntu vastanu.
1: I am a creeper coiling around you.
0: Vara samudrude neevaina,
1: if you are the ocean,
0: vahini yaguchu nenu neelona aikyamagudu.
1: I am falls and merge in you.
0: మేరు పర్వతమే నీవైనా పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
1: ఇఫ్ యూఆర్ మౌంటైన్,
0: ఫాల్స్, వాటర్ ఫాల్స్,
1: వాటర్ ఫాల్స్
0: ఉంటాను నీకు.
1: ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్.
0: ఆ విధంగా నన్ను చేయి.
1: మేక్ మీ లైక్ దాట్.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
0: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యం.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకుని పోతున్నారు.
1: వీఆర్ ఇన్
0: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కుంగిపోతున్నారు.
1: వీఆర్ రెస్ట్లెస్.
0: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ,
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: వీ హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకో.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ, లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలే కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలె క్షణ క్షణములకు నువ్వు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
1: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
1: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని గుర్తించాలి.
1: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
0: ఎందుకోసం పుట్టాము?
1: వై ఆర్ వి బోర్న్?
0: ఎందుకు మానవత్వం ధరించాము?
1: జంతువునా
0: నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము? ఏమిటంత విశేషం ఉంటుండాలి?
1: స్పెషాలిటీ.
0: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
1: ప్రాక్సిమిటీ టు ద లార్డ్.
0: అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
1: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.

0: అదే మన లక్ష్యం.
1: దట్స్ అవర్ గోల్.
0: అదే జీవితం యొక్క పర్పస్.
1: దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఈ సత్యాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎన్ని విధమైనటువంటి ఆశలు మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు?
1: Your parents have high hopes on you.
0: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్ అంతా ఉంటున్నాయి.
1: యూ టు మేనీ ప్లాన్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ
1: In spite of them all,
0: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
1: Never forget God. Never give up His name.
0: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
1: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
1: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
0: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్. యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
0: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమో?
1: ఇఫ్ యూ సే దట్ యు ఆర్ లీగల్ హైయర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్,
0: కనుకనే అన్నిటికీ వారికి మానసు వారసులే. వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు దేవుడైనాడు.
1: రామా ఇస్ గాడ్.
0: ఎట్లయినాడు?
1: హౌ?
0: నేను దేవుణ్ణి అని ఆకాశం నుంచి ఉట్టిపడ్డాడా?
1: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేర్ సో? నో.
0: సామాన్యమైన మానవుడు లేని తల్లి గర్భం నుంచి పుట్టాడు.
1: హీఈస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
0: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హాస్ హీ బికమ్
0: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తునికి చూపించాడు.
1: బికాస్ హీ హాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
1: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ది టైమ్ హి వాస్ ఇన్కార్నేటెడ్.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: వీ షుడ్ నాట్
0: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
1: ఫర్ ట్రూత్ ఈ సాక్రిఫైస్.
0: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
1: హి అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
0: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
1: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ది సన్.
0: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
1: వెన్ వి డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ది బాడీ ఇస్ ఏం.
0: నిజమైన మన యోగము.
1: దట్స్ ట్రూ యోగ.
0: కర్తవ్యం యోగముచ్యతి.
1: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
0: కర్తవ్యం సుకర్మ కౌశలం.
1: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ది స్కిల్ అండ్ ఎబిలిటీ.
0: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
1: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
0: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
1: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
0: వినయ విధేయతలతో,
1: హ్యూమిలిటీ,
0: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
1: రెవరెన్స్ టు టీచర్,
0: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
1: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
1: దిస్ యువర్ డ్యూటీ టుడే.
0: వివాహం చేసుకున్న తర్వాత
1: గృహస్థ
0: ధర్మములకు విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ట్ ది ప్రిన్సిపల్స్,
0: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ట్ ది నార్మ్స్ ఆఫ్ లైఫ్,
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
1: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రేడింగ్ అలాంగ్ ద రైట్
0: పాత్. ఇది భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది కల్చర్.
0: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
1: వాట్ ఇస్ ఇట్?
0: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
1: సీక్రెట్ థాట్స్,
0: నిర్మలమైనటువంటి కార్యాలతో,
1: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్,
0: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనస్తో,
1: and mind without any mistake,
0: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
1: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
0: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
1: the word should not be polluted,
0: హింసాతో దూషితం కానటువంటి దేహము,
1: the body should not be put to violence,
0: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: We should have the unity which is
0: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
1: This called unity in trinity.
0: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా మంచి హృదయము,
1: గుడ్
0: మంచి పదుకు,
1: గుడ్
0: మంచి చేతలు,
1: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
0: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి సందేశం.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
0: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
1: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
0: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
1: Never forget service.
0: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to serve, develop love.
0: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
1: You have to sacrifice worldly pleasure.
0: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తగినటువంటి ఫలం.
1: When you sacrifice, develop love, and then you can serve.
0: అది ఏ నిజమైన సేవ?
1: That's true service.
0: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
1: Never be egoistic because
0: you are serving. ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Whom are you serving?
0: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
1: You are working for your own emancipation.
0: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
1: Not for anybody.
0: ప్రతి సేవ కూడాను నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
1: Every service for your own.
0: ప్రతి అపకారం కూడాను నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
1: If you are harming anybody, harm yourself.
0: అపకారం చేయవద్దు.
1: Don't harm anybody.
0: ఎవర్ని బాధ పెట్టవద్దు.
1: Don't hurt anybody.
0: ఎవర్ని హీనంగా చూడవద్దు.
1: Don't look down on
0: anybody. ఎవర్ని ఆశాస్పదంతో నీవు భావించవద్దు.
1: Don't make fun of anybody.
0: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివి.
1: Because they will come back to you someday.
0: కనుకనే మొట్టమొదట be good, do good.
1: So be good, do good.
0: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
1: These two, you'll be happy in every way.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
0: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
1: ఎవ్రీ నైట్ వి రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
0: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్లా బాపి కోనమ్మ.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayunmade Manaku Chakkadanamu. Prema Swarupura.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamanadi Mito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana, tolerance is.
1: Sahana manadi Bharatu yoka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu kurupulanu chuchinappudu manavunaku sahanam annadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatvanti yokka mantram mana bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రమును చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vanni ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam bedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamulo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parulu gunamulu paatinchutu అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యూ డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యూ విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇట్ దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందు ఎందు కరడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love emanates, originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం, అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానే లేదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవులకు ఎట్టిది కూడా లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూచినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచిన ఆనందే కరుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It's Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: You say God, you are God. God is not separate from you.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: So man is not able to convince that God is in him.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Meeru deenini aashinchina aashinchakapoyina premana maatramu meeru vadalakandi.
2: whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatuvanti vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalam premistunnavu.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatuvanti natak sambandhamaina premani.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nijapainatuvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: Danni vetukonakkaraledu.
2: You don't need to search for it specially.
1: Kaani nijamainadi vadali nijamu kaanatuvanti danini మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: వి ఆర్ ఆఫ్టర్ ది ఫాల్సిటీ, దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫర్గెటింగ్ ది బేసిక్ ఫండమెంటల్ లవ్.
1: ఇది ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్?
1: ఇది పుష్పం.
2: దిస్ ఇస్ ద ఫ్లవర్.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ దిస్ ఫ్లవర్.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: Idi pushpam samanyamainadi kaadu.
2: Flower is not ordinary one.
1: Idi bhagavantudu yokka hrudayamto koodinatvantidi.
2: This is symbolic of the heart of God.
1: Deeniki enni rekhalu untunnavi?
2: It has got so many petals.
1: Ee rekhalanni nu teesesthe pushpam ekkada undi?
2: When you go on removing petals, where is the flower?
1: Kanuka ee rekhale bhagavantudu yokka lekhalu.
2: Rekhalu, the petals, are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swaroopude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
2: There is only one fundamental basis for all.
1: Adi e మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: Maa talli, tandri, sodarulu, sodari, veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpamu.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikudu ga nee kavali.
2: One should belong to this universal family. Family of the universe.
1: Evaru chusina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatvanti ekkadaina manaku labhistunda?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka meeku jagatruku kanipinchina vanni kudanu daiva swaroopule.
2: All that is apparent in this cosmos, it verily is divine.
1: Daivamu kaanatuvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world you don't find anything other than
1: ee kanipinchina vanni kudanu vastulu ga nee bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
2: ది మెటీరియల్ objects of this world also are symbolic of God's grace.
1: కనుకా ప్రపంచములో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా కనరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపములే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: so we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: పుణ్యమనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు అంటే
2: human values.
1: ఏమిటి అనుకున్నారు?
2: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
2: The human values are the divine qualities.
1: దైవమునకు వేరే గుణమనే లేవు.
2: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలీ,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపేణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానే కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: ee premaku minchinatundi vannana ekkada chikkili kodunu manaku adi vannane kaadu.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: Kopam nandu kaani, taapam nandu kaani, vicharam nandu kaani, dukham nandu kaani, edini endu kodunu ee prema premane.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: Prema swaroopulara,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యు హావ్,
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యు థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatundi vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatundi gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality idi kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavantuniki quality ide devu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalamu parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatundi palukulu annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of love.
1: Premato, premato sai ani pilchu.
2: Say with all love, sai.
1: Oi ani palukutaru.
2: You get the response, oi, oi.
1: Kanukane prema lenatundi matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ ఆర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా, ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: In this world you do not find anything more than love.
1: ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
1: ప్రేమ, ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: ప్రేమ యాజ్ యూ అటర్ దట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
1: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
2: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
1: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
2: యు మే గో ఎనీవేర్.
1: అడవులు ఎందున్నా,
2: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమునున్నా,
2: ఆర్ ఇన్ ద స్కై,
1: పట్టణమునున్నా,
2: ఇన్ ఎ సిటీ,
1: పల్లెనున్నా,
2: ఓ విలేజ్,
1: గుట్ట మీదనున్నా,
2: ఆన్ ద మౌంటైన్ టాప్,
1: కట్టేటపడి ఉన్నా,
2: ఆర్ ఇన్ ద డీప్ సీ,
1: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కలుగు ఇదనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
2: ద వన్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బీ దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: యూ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఆఫరింగ్ యువర్ మైండ్.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది కానీ
2: ఇట్ ఓన్లీ ద మైండ్ దట్ కెన్ ఎక్వైర్.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బీ దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.

0: నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
1: డివోషన్ యు డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రేమనే మన యొక్క డివోషన్.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
0: ఈ ప్రేమలేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
1: డివోషన్ వితౌట్ లవ్ ఈజ్ ఓన్లీ డీప్ ఓషన్.
0: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది ఉప్పు నీళ్ళ ఓషన్.
1: దిస్ డీప్ ఓషన్ ఇస్ సాల్ట్ ఇస్ సెలైన్.
0: డివోషన్ అనేటువంటి స్వీట్ వాటర్.
1: ది డివోషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్వీట్ వాటర్.
0: అమృతమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ నెక్టర్.
0: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ బ్లెస్.
0: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ మిస్టీరియస్ వండర్ఫుల్.
0: అంతటా చిక్కునేది ఈ ప్రేమ.
1: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి
1: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రము ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యూ సేఫ్ గార్డ్ దట్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
1: ఇట్ ఓన్లీ ద సో ఇట్ ఇస్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
0: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నట్టి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉండదు.
1: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్, దే ఆల్ సెంటర్ రౌండ్ దిస్ లవ్ ఓన్లీ.
0: కనుక ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
0: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premanu meeru abhivruddhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga బోధిస్తాడు.
1: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమముదిత మనసే.

हवस मूत गगन हवा के माता पिता बंधु सख सब।

فاستجبنا له.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananni taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్ల?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: So small,
1: small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితమును దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణములకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teesukovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idiye advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం చేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: ఓ టంగ్, యువర్ రియలీ సీక్రెట్. యు నో ద రెస్పెక్ట్ అండ్ ది ఎస్టీమ్. యు నో వాట్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈజ్. ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ గోవింద అండ్ దామోదర, వై ఆర్ యు గో ఇన్ ద రాంగ్ వే?
0: అట్టి నాలుక నుండి మనము సత్యమైనటువంటి పలుకును పలకాలి.
1: విత్ దిస్ టంగ్ వీ షుడ్ స్పీక్
0: సత్యవాక్కును అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ట్రూత్.
0: పరుల హృదయంలో బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు నాట్ టు హర్ట్ అదర్స్.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ప్యాలెటబుల్
0: మత్తు పదార్థములు కానీ, మత్తు పదార్థములు కానీ,
1: ఇంటాక్సికెంట్
0: మాంసభక్షణ కానీ,
1: ఆర్ మీట్
0: స్మోకింగ్లు కానీ,
1: ఆర్ స్మోకింగ్
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: వై షుడ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ వైసెస్ యాజ్ టు టేక్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ద మీట్ ఈటింగ్.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవునికు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడాను ఏర్పడుతుంది.
1: దేర్ఫోర్ హీ ఫాల్స్ సిక్.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడాను చెడిపోతుంది.
1: హిస్ బ్రెయిన్ ఆల్సో గెట్స్ అల్టిమేట్లీ స్పాయిల్డ్.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బతికి ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ లాస్ట్ ది ఇంటెలిజెన్స్ లైక్ దాట్, వై షుడ్ యూ కంటిన్యూ టు లివ్?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: దేర్ఫోర్ ది టీచింగ్ ఇస్ ఓ టంగ్, యు హావ్ గాట్ ఎ సీక్రెట్ పర్పస్ టు ఫుల్ఫిల్, యు ఫాలో ద డైరెక్షన్.
0: మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని
1: మాత్ర, హియర్ మెంట్ టు వర్క్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఏది వినాలో దానిని మాత్రమే వినాలి మనం.
1: వీఆర్ సపోజ్ టు లిసన్ దాట్ వాట్ వీఆర్ సపోజ్ టు.
0: వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దాన్ని విశ్వసించి నీ యొక్క శ్రవణమును స్మారసం చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ దిస్ పవర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆడిషన్ లిసనింగ్ బై బిలీవింగ్ దాట్ వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు.
0: సూర్యదాసు కూడా చెప్పాడు, చెవి ఉండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మారింప నేరరైరే.
1: సూర్యదాస్ ఆల్సో సెడ్, యూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్.
0: కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ నూపు దర్శింప నేరరైరే.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord.
0: కన్నులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు?
1: Why God has given eyes?
0: అద్దం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమేనా?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: ద విజన్ ఇస్ నాట్ గ్రాంటెడ్ టు వాచ్ ద గైడ్ పోస్ట్ అండ్ ద వాల్ పోస్టర్స్ ఆన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: యాజ్ యూ వాక్ అలాంగ్ ద రోడ్ ఫస్ట్ వాచ్ యువర్ స్టెప్.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: Chudu, neevu road lo velutunnappudu cycle pain pothunnavu. Ee yokka wall post nu chusukuntu pothe ye taxi no ye yokka rickshaw no vachi ninnu kotti neeku pramadam kaligistundi.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: Neevu road lo poyyakundi road nu chudali kaani మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: యూ షుడ్ సీ ద రోడ్ యాజ్ యూ గో స్ట్రైట్, నథింగ్ ఎల్స్.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: దేర్ లైస్ ఆల్ ద జాయ్ అండ్ సెక్యూరిటీ.
0: కనుక నీ ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నాడు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: There are five principles here. One is శబ్దా, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్ సో మైటీ బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాం కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: fish. మాంసం ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manaku praptinchadu.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: Mruttikamainatundi kunda lopala swarna kundaga maaralanante etta avutundi veelu.
1: How do you expect an earthen pot to become a golden one?
0: Karukane manam puttinade dukham nunchi puttamu.
1: We are born in misery.
0: Sukham aneetundi etta praptistundi.
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాస్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జున్ అటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడ నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఈజ్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్.
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఈజ్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి, ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamainavanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenine Shankarulu varu kuda chepparu maaku.

0: జీవంత క్షణములో పల్లె పోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సేడ్ డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడాను భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: ముంబైలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: ఈవెన్ ఫర్ ఫుడ్ దేర్ in Bombay you have to pay a couple of lakhs.
0: వీటికంత విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే.
1: Who is the man responsible for
0: అన్నిటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: The man who is the cause for the valuables outside has
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: Man's value has declined.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: Prices have gone up, human values have come down.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: Because of the loss of human values, man has lost his value.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: Man is mighty.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: How intelligent he is.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: This intelligence awareness is Brahman.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: దట్ డే హీస్ రిడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హిస్ వాల్యూ విల్ గో అప్.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: సో టుడే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూస్.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ దీస్ సెన్సెస్ టు లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్,
0: మంచిని విను, మంచిని మాట్లాడు, మంచిని తరచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: We are not understanding the meaning of these statements.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము ధరించేటువంటి వారు.
1: In ancient times, sages observed.
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వీ మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వీ రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైన కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi tetalu kuda marugu padipothunnayi. Nee yokka gnapa shakti kuda cheninchi pothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: He wanted him to observe silence for some time.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter he could recall all shlokas.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: Students, they want to improve their intelligence, keeping the exam.
0: కాని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: క్షీణించిపోతుంది. As they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయమైనా కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve. And also your memory power.
0: Inte kaakunda maunam valla enniyo vidhamainatundi abhiruddhulu kodanu manavuni endu gocharistuntayi. Anta yuvakudu ganu maaripothavu.
1: The more silence you observe, the more deserving person.
0: Maatalu adhikamayye kodi ati twaraga nee vruddhapyam pondutavu.
1: The more you talk, the age advances quite pretty soon.
0: Kanukane ee indriyamullo undinatundi okka shaktulanu kontha manaku gurtinchukodaniki prayatninchali.
1: So we have to understand the power, the capacity of the senses.
0: Ee indriya shaktini gurtinchukonalekane మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: When we disobey God's will, how do you expect God's grace?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: We have to follow God's will and make proper use of the senses.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: You can't make use of them in your own way.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should follow God's will.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లిస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: కాని మానవుడు అన్నమయ ప్రాణమయ మనోమయ ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ అప్ టు దీస్ 3 లెవెల్స్ ఓన్లీ, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్ అండ్ ద మైండ్.
0: విజ్ఞానమయ కోశంలో కూడా ప్రవేశించడం లేదు.
1: హి హస్ నాట్ గాన్ టు ద షీట్.
0: నూటికొక్కరో కోటికొక్కరో విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తున్నారు.
1: అట్లీస్ట్ 1 or 2 would be able to proceed to that 4th stage.
0: తదుపరి ఆనందమయ కోశం.
1: ద ఫైనల్ వన్ ఇస్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey.
0: దిగిపోతుంచేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్ నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ, యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్, వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడా మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చిస్ట్రీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్, హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్?
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగములు చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడా దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time.
0: ఎటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పములు, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంఘమును దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ యు కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: వాట్ ఇస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: ఇన్ ద ఆర్డినరీ సెన్స్ వీ కన్సిడర్ గుడ్ కంపెనీ ఇస్ ఎ కాంగ్రిగేషన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్ అండ్ ఎస్పిరెంట్స్.
0: సత్సంగం అంటే ఇది కాదు.
1: దిస్ నాట్ సత్సంగ.
0: సత్ అదే శాస్త్రమే. సత్ చిత్త ఆనందం. ఆ సత్తు సత్ అనగా బీయింగ్.
1: దట్ సత్ దట్ విచ్ ఇస్ బీయింగ్
0: సత్ సంఘము. ఆ సత్ ఆ పవిత్రమైనటువంటి యొక్క దైవ సంఘంతో మనం చేరాలి.
1: వీ షుడ్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద డివైన్ సత్ ద బీయింగ్.
0: ఆ సత్ అనేటువంటిది మనుషుల లోపల కూడా ఉండవచ్చు, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ జంగము.
0: జంగంలోని సంఘము. ఈ సంఘం అంటే ఏమిటి? ఈ అర్షద్వర్గాల సంఘము.
1: ది సంఘం ఆర్ సిక్స్ వీక్నెసెస్.
0: ఈ సంఘంలోని జంగము.
1: ద జంగము దేర్.
0: జంగంలోని లింగము అదే ఆత్మ.
1: ది లింగ ఇస్ ఆత్మ.
0: అది ఏ ఆత్మతత్వము?
1: దాట్ ఈస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఆ సత్ అనేటువంటిది ఎప్పటికి కూడా మార్పు చెందినటువంటిది సత్.
1: సో ది సత్ బీయింగ్ ఇస్ చేంజ్ లెస్.
0: ఎట్టి మార్పులు కూడా ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ హెస్ నో ట్రేస్ ఆఫ్ చేంజ్ ఎనీ టైమ్.
0: కనుకనే సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్పెన్స్. పర ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ
1: ద నెక్స్ట్ వన్ పాపాయ పర.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంట్ ఇట్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది
0: సిన్. ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈస్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these స్టేట్మెంట్స్ ఆర్ నాట్ నోన్.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.

0: కాలం సాధన చేసినప్పటికి ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: యాజ్ ది ట్రూ మీనింగ్ టు దీస్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ నోన్ ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవలసింది ఏమిటి, భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: సో వాట్ షుడ్ వీ నో టుడే దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: ద మాత్ర మెన్ దీస్ టూ ఆస్పెక్ట్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్
0: మాత్ర కొలతలు వేసేటువంటిది,
1: ఇట్ మెజర్స్
0: పరిమితము కల్పించేటువంటిది,
1: ఇట్ ఇస్ నాట్ సర్టన్
0: లిమిట్. అది ఏ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యములు,
1: దట్ ఈస్ ది కెపాసిటీ ది లిమిటేషన్.
0: ఈ ఇంద్రియములకు పరిమితం మీరినప్పుడు ఇది పెడమార్గం పడతాయి.
1: వెన్ దే గో బియాండ్ దీస్ లిమిటేషన్స్ దే విల్ బి ఇన్ ఎ పర్వర్టెడ్ డైరెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సెన్సెస్.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: యాజ్ హీ డస్ నాట్ నో ద ట్రూ సిగ్నిఫికెన్స్ ద వే హౌ ది సెన్సెస్ హావ్ గాట్ టు బి మేడ్ యూజ్ ఆఫ్ ఈ ప్రొసీషన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: వీ డోంట్ నీడ్ టు డూ ఎనీ అదర్,
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ సాధన,
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: బికాస్ యూ రిప్రజెంట్ ఎవ్రీథింగ్,
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్,
0: సర్వము తానైనటువంటి వాడు తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్ వాట్ దిస్ నో నీడ్ టు లుక్ ఎట్ అనదర్,
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూఆర్ ఎవ్రీథింగ్,
0: ఒక నిప్పు ఉంటుండాలి,
1: యూఆర్ లైట్ ఆఫ్ ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది,
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్,
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్
0: ఆఫ్ ఫైర్, నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ
0: ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు,
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్,
0: నిమురును ఎక్కడికో పంపలేదు,
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్,
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్,
0: అదే విధంగా నీ యందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ,
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ,
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్ యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్,
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో,
1: బట్ టర్న్ ఇన్ వర్డ్,
0: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: తరువాత బుద్ధి,
1: later intellect.
0: ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: ఆత్మ. ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి.
1: Because one is linked with the other.
0: అద్వంతం మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is this thing now?
0: Atma untundali.
1: There is Atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyam untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhi pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది.
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్ ఎవర్.

0: What for is this education?
1: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
0: Why this intelligence?
1: పర్లను మోసగించడం కోసమేనా?
0: Is it to deceive others?
1: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
0: You are deceiving your own
1: self. కాదు, నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
0: Education is meant to know thyself.
1: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
0: The intelligence is needed to know your
1: reality. లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
0: Without that, what for?
1: ఈ గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
0: All the study is a waste of time.
1: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
0: I have gone through all the books and sacred texts.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డూ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
1: నీ హస్త యుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
0: If you can't join both of your hands and pray to God, all your power and education, they're mere waste.
1: ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటి?
0: What more you want?
1: మనం తెలుసుకోవాల్సింది మనయందే ఉంటుండాలి.
0: What is to be known is within you.
1: నిద్ర నుండి లేచి
0: the moment you get up from
1: మరి నిద్ర పోయేడు దాకా
0: until you go to sleep
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: without any limitations to earn
1: anything వ్యయమందగజేయుచు జీవితంబు
0: you waste your time
1: నీ విద్యల దారవోసి
0: you spend all your time to study
1: అరవింద దలాచుని విస్మరించి
0: forgetting God
1: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపు మానవా.
0: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్. వాట్ ఈస్ దట్ యూ?
1: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైమ్.
1: నీ హస్త యుగంబు మోర్చి
0: యూ షుడ్ జాయిన్ బోత్
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
0: If you can't worship God and pray to Him, joining both your hands, all your capacity, abilities are wasted. Everything is wasted.
1: కనుక మానవుడ నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
0: ఓ మ్యాన్ నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
0: అండర్స్టాండ్ ద డివినిటీ.
1: దైవత్వాన్ని చేరిపో.
0: అటైన్ డివినిటీ.
1: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
0: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: శాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యం చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యు గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమనందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్ట సుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్వైజ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses
0: and intellect. ఏ మాత్రం కూడాను సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు సమస్త ఉపనిషత్తులు సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్ ది ఉపనిషత్ వేదస్ దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: Why do you need to search for him?
0: Kani bhagavantude nityamaina nityamaina satyamaina ekatma swaroopudainatundi bhaktunni vetukutunnadu.
1: In fact, it is God who is in search of a devotee, a true devotee, a truthful devotee, the devotee with the feeling of unity or oneness.
0: Veditu koodina gundunandu enni vidhamainatundi lohantar bahir baita lopala kudanu vedi undinappatikini
1: an iron mass which is hot inside and around,
0: danni manam uttinappudu gundu kalindi antam manam.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: Nindu kaachinadi gundu kaadu.
1: And in fact it is not the iron that is not
0: gundulo antarpahittanga vyapinchinatvanti oka agni oka chedini kaalchindi.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: Adhe vidhamugane ee prapancham oka globe.
1: The whole world is a globe.
0: Idantha oka pedda gundu vantidi.
1: It is an iron ball.
0: Indulo lopala velupala kudanu daiva shaktiye aavirbhavinchinadi.
1: There is divine energy within and around.
0: Daiva shaktiye aavarinchinadi.
1: ఇట్ ఇస్ ది డివైన్ ఎనర్జీ పవర్
0: దాని ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
1: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ వెరీ మచ్ వరీడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వీ ఫేస్.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
1: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్.
0: ఏమాత్రమో ఆనందం అందించటం లేదు.
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదా.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: దేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ యొక్క ప్రకాశమే ఆత్మ యొక్క ప్రభావమే ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
0: ee naati lokamu aneka vinamlainti manavattamto koodinadi.
1: In the whole world is full of humanity.
0: Lopala okati baita marokati.
1: What is present within is different from outside.
0: Ilanti kutina chittinulu bhagavantudu anveshinchaledu.
1: Such wicked people can never find God.
0: Yeduposte navutadu navu vaste yedustadu.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles, joyful
0: he
1: cries. Such a hypocrite can never be in search of God.
0: He
1: is just a human in form. But the intellect is monkey type.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a deadwood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
0: దాని సద్వినియోగం గావించుకునే మార్గంలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్ ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయువు ఖర్చు పెట్టినా పెట్టకపోయినప్పుడు అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్ వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడాను కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time pass cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావం ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యుని కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: the one that comes out of the human heart
0: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: will cover the very heart itself
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: that which is born out of the origin will cover the very place of the origin
0: kalpane brahma vid brahmaiva bhavati ani brahma tattvam nunchi vachinatundi brahma gane untadi kani maraku vastu kaadu
1: therefore the one that comes out of the divine has got to be divine basically and essentially
0: ee srishtiki mooladharam emiti
1: what is the foundation for creation
0: idi bhagavantuni yokka prabhavame
1: it is god's will
0: bhagavantuni yokka sankalpame
1: it is god's will
0: కనుకని ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్ దట్స్ వాట్ వి కాల్ నేచర్
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: Man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి
1: should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు
1: should never act against nature
0: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: all the lust anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: they are not natural qualities
0: కనుక నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: You make use of this word I.
0: నీవు నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: ద వెరీ వర్డ్ దట్ యు సే ఐ ఈజ్ ది మంత్ర
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: ద ఫస్ట్ ప్రైమార్డియల్ సౌండ్ ఈజ్ ఐ ద రెస్ట్ ఫాలోడ్ లేటర్
0: అది అహం బ్రహ్మాస్మి నేను అనేటువంటిదే బ్రహ్మ
1: దిస్ ఐ ఈజ్ బ్రహ్మ
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
0: రెండవ ఆత్మ
1: ద సెకండ్
0: మూడవది ఉనికి
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్
0: నాలుగవది బ్రహ్మ
1: ఫోర్ బ్రహ్మ
0: ఐదవది భగవంతుడు
1: ద ఫిఫ్త్ గాడ్
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది
1: Where from this I-ness has
0: come? కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
1: It is the very form of the self.
0: ఇది దైవం యొక్క స్వరూపమే.
1: It is the very form of God.
0: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్వినియోగము కావించుకుంటున్నాం.
1: We are misusing this sacred word I.
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధములైనటువంటి దుర్మార్గంలోనో ప్రవేశపెడుతున్నాము.
1: We are making use of this word I in a wicked path, in a wicked way.
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గములో దీన్ని సద్వినియోగం కావించాలి
1: వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సీక్రెట్ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వీఆర్ సపోజ్ టు లీడ్
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు
1: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
0: ఈ సాధనంతో పాటు
1: along with the practice
0: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి.
1: The mental feelings also should join.
0: కరుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
0: సహజ గుణములు
1: They are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిదే మాటలో ఉన్నటువంటిదే చేతుల్లో రావాలి
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు
1: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్
0: అది ఏ మానవత్వము
1: దట్ ఈస్ హ్యూమన్నెస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ఏమిటి ఈ మ్యాన్
1: హూ ఇస్ దిస్ మ్యాన్
0: ఎవరు ఈ మనిషి
1: హూ ఇస్ హీ
0: హృదయంలో ఏమి సంకల్పించాడో
1: వాట్ హీ థింక్స్ విదిన్
0: దానిని మాటలో చెప్పాలి
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్
0: మాటలో ఏమి ఉచ్చరించాడో
1: వాట్ ఈస్ సెడ్
0: అది ఏ క్రియలో ఆచరించాలి
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్
0: అలాంటి వాడే నిజమైన మానవుడు
1: హీస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దీనిని తన గుర్తించుకునే నిమిత్తమే పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect. Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దమునకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
1: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్ వి ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకలో రసాయనం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్.
0: ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్
0: ఫేస్. కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
0: bhagavantu
1: in the reverse of the mirror.
0: Atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: Kaani ee naati manavudu tana addamu cheta tana buddhi cheta tana swaroopani taanu gurtinchadaniki prayatninchadam ledu.
1: Man having been endowed with this mirror of intellect, he is not yet able to
0: అద్దాన్ని చూసుకుని ఇతర ముఖం ముందు పెట్టున్నాడు.
1: He points out, he shows his mirror towards others.
0: వాణి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగానే ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు us టు మేక్ ఎంక్వైరీ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: whomsoever we meet, we go on questioning, who are you, where do you come from, what are you?
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనం తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వి డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యు అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యు, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ అవర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ.
0: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించింది, కానీ పరమం చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఇస్ గివెన్ టు నో థై సెల్ఫ్ నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but నక్షత్ర మండలాన్ని
0: ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planets.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు, కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు, కానీ
1: హీ ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్.
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారం అంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
0: స్వార్థము స్వార్థము స్వప్రయోజనము.
1: ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ
0: సెల్ఫ్. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మికం ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్, బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషము నీవు ఏనాడు వెతుకుదువో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే వెన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడేమిటి మానవుడిగా రూపొందుతాడు.
1: ఈజ్ ట్రూ హ్యూమన్,
0: మానవుడని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: ఈ
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ ఆర్ యూ.
0: వెనుకర అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ.
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kanantanu animation cheyadaniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi meeru ane prashninchukunte
1: instead of questioning who are you, who are
0: nenu evaru, nenu evaru, nenu evaru, who am I deenni maatrame prashninchali.
1: We should put a question to ourselves, who am I.
0: Ninnati dinamu
1: yesterday
0: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five sheep.
0: Ee panchakosamulu yandu deham aneetundi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స.
0: ఆత్మలేని దేహం ఏమాత్రమూ నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ పెంచుకున్న కొలది ఇప్పుడు మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫార్మ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
0: tejasudu annaru.
1: This is called tejasu brilliant.
0: Ee tejasu anetundi ekka vachindi peru.
1: This tejasu brilliant, how do you get this name?
0: Tejovantam anetundi yokka
1: that which is radiant
0: antarbhavamulu cheta
1: through the inner feeling
0: antakaranamulu cheta
1: through inner action
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: As it is related to inner senses, it is called the brilliant, the tejasu.
0: Inner bhavam anaga దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్, ది డివినిటీ.
0: ప్రపంచక సంబంధమైన విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది. కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యలనే మనం ఆశిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదట మానవుని యొక్క దోషము.
1: దట్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్కైండ్.
0: మొట్టమొదట తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అదే ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ పునాది అనేటువంటిది ఉండినప్పుడే
1: when self confidence foundation is there,
0: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటిది మనం అర్జించవచ్చు.
1: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము
1: పునాది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: ది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్
0: ద రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ
0: నేను అనేటువంటిది దేహంకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: ఇది కేవలం దైవం మొట్టమొదట పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: ఐ యామ్ బ్రహ్మన్.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనం ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ద కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది మిర్రర్,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం, కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్
0: ఆఫ్ ఇంటర్నల్ ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
1: ఇట్ హాస్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్ వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్ నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There is no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present circumstances we have got to be broad minded first.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow mindedness.
0: వ్యక్తిగతమైన భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ స్వప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and self.
0: విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see the vast
0: దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనం విశాలమైన దృష్టి కావాలి.
1: వీ షుడ్ హావ్
0: బ్రాడ్ మైండ్
1: ఇస్ ఎసెన్షియల్ టుడే.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: You should not have narrow feelings, narrow mindedness as we born in this world. You go on searching mistakes in others.
0: Chala tappu.
1: It's a big mistake.
0: Oka vela vaaru endu doshamulu undavachchu.
1: There may be mistakes there.
0: Kaani neevu chudavalsindi doshamulu kaadu.
1: You don't need to see them.
0: Vaaru endu unnatundi uttamaina bhavam neevu. Meerandarkulu nu vishe kutumbulukuluga tayaravutaru.
1: You become the members of the family of the universe.
0: Anta oka kutumbame.
1: A whole universe.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life of
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశం లే.
1: All are the sparks.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
1: having been created this creation.
0: దీనికి సూత్రధారి ఒకడుండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారే దైవత్వము.
1: They're very direct.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వం ఏంటంటే మానస తత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్ దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్
0: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
2: వాట్ యూ హావ్ టు ఫస్ట్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నీ యొక్క జీవితము.
2: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
2: If anyone says, where is God? Say that he is
0: in everyone.
2: In what form? In the form of love.
0: We must make
2: others to know this principle
0: of love. We have
2: to manifest this love.
0: We have to
2: express this form of
0: love. It's not enough
2: if you just utter this
0: word love. We have
2: to translate into action.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
2: Then you will win all the esteem and reputation and deserve to be called a human
0: being.
2: Students,
0: మీరు యువకులు,
2: you are youngsters.
0: మీ యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
2: You have got so much of energy.
0: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
2: The kind of potentiality energy present in this planet of earth,
0: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
2: That attraction
0: power, శక్తి మీ యందు ఉంటున్నది.
2: You have got that energy.
0: విద్యుత్ శక్తి మీ యందు ఉంటున్నది.
2: Electricity in you.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులలో మీరు బ్రతుకుతున్నారు, ఎంత బలహీనత.
2: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
2: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: యు వాట్ ఎవర్ నేనెవడో అనేటువంటి భేద భావనకు చావు చోటు ఇవ్వకూడదు.
2: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదం తగ్గించి,
2: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ డైన్,
0: అంతా నాదే.
2: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి,
2: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
2: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
2: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి.
2: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
2: దిస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
2: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు.
2: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
2: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
2: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
2: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
2: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
2: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
2: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
2: వాట్ ఇస్ ఇట్?
0: మానవత్వం అంగము.
2: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
2: అండ్ దిస్ హ్యూమానిటీ ఇస్
0: ప్రకృతికి అంగము.
2: నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
2: నేచర్ ఇస్ ద లింబ్.
0: పరమాత్మకి అంగము.
2: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
2: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి, ప్రేమించి, విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
2: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైనటువంటి మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
2: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహం దేహమునికి సంబంధించింది కాదు.
2: అండ్ ఇట్స్ నాట్ ఇన్
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
2: ద బాడీ బిలాంగ్స్
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
2: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
2: వి హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
2: వి హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
2: దట్ ఈస్ ది ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవ అని
2: మెనీ సే సోషల్ సర్వీస్.
0: గ్రామంలో ప్రవేశించి
2: దే గో టు విలేజ్
0: ఊర్చటము,
2: దే గో స్వీప్,
0: ఏదో పరిశుద్ధం గావించుకోవటము, ఏదో దేవాలయం పెయింట్ వేయటము,
2: వైట్ వాష్
0: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
2: వీఆర్ సాటిస్ఫైడ్.
0: కాదు, అది సేవనే కాదు.
2: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
0: అది మన కర్తవ్యము.
2: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
2: వీఆర్ సపోజ్ టు డూ.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ట్రూ సర్వీస్?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
2: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
2: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
2: What is their need?
0: ఆ అవసరమైన దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
2: We have to provide what all they need, their requirements.
0: రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
2: Coming season is
0: summer. ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
2: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
2: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసు, లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చు, ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
2: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును.
2: వెన్ యూ సర్వ్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్, యూ కెన్ కాల్ ఇట్ సర్వీస్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఇప్పుడు సేవగా నీవు భావించకూడదు.
2: డోంట్ కన్సిడర్
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాననుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
2: ఇఫ్ యూ థింక్ యూ ఆర్ సర్వింగ్ అదర్స్, యూ మే బి ఈగోయిస్టిక్.
0: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
2: ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్.
0: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలి.
2: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
2: ద caste of humanity.
0: మాదంతా ఒకే కులమే.
2: We all belong to one caste.
0: మాదంతా ఒకే మతమే.
2: We belong to one religion.
0: మాదంతా ఒకే భాషనే.
2: One language.
0: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
2: With these feelings we should step to action.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
2: That becomes true service.
0: ఈ విధంగా ప్రజాసేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కాని నేర్చిన విద్యలు కాని ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకంగా గావించుకోవాలి.
2: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
2: Your education is not to go abroad.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
2: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
0: ఒక ఇంజనీరు ఒక డాక్టర్ గో పాస్ అయినాడంటే పోయి మొట్టమొట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
2: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
2: Consider, think of your own people in your own village, in your own
0: country. గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు?
2: When you cannot work for your own village, what is that you are going
0: to do? ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
2: You are just going for money, not for work.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
2: You have to develop our virtue.
0: రాముడు కూడా చెప్పాడు, జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి కరియసి. నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
2: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్.
0: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు.
2: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు?
2: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యూ హావ్ టేకెన్ ఎన్ రైడల్ పాత్.
0: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
2: సాక్రిఫైస్ కింగ్
0: తండ్రి ఆజ్ఞను అనుసరించి
2: ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్
0: 14 సంవత్సరం అరణ్యవాసం చేశాడు.
2: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది ఏ మన ముఖ్యము?
2: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము,
2: అవర్ బాడీ,
0: మన బుద్ధి,
2: అవర్ ఇంటెలెక్ట్,
0: మన మనసు,
2: మైండ్,
0: మన చిత్తము, మన అంతఃకరణ, అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
2: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్, నీ దుడ్డు, నీ యొక్క బ్లడ్, నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
2: ఆల్ యువర్ హెడ్, ది బ్లడ్ అండ్ దుడ్డు, ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుడ్ సందించాలి.
2: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
2: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
2: దెన్ యూ హ్యావ్ ఆల్ ది కంఫర్ట్.
0: శాంతిని చేకూరుతుంది.
2: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
2: విజ్ ఏ పీస్ పీస్ వెర్
0: హస్తమున అనుబాణము ఉంచుక
2: హోల్డింగ్ ఆటమ్ బాంబ్.
0: అర్జునుడు శాంతి శాంతిని.
2: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్రుడు చేయడం కలిగి కూడా చంద్రజ్వాలలు శాంతి సుఖములు.
2: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
2: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నుంచుకో.
2: హావ్
0: చేతిలో బాంబును పారవేయి.
2: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
2: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్.
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
2: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విదిన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎంతో గుణవంతులు,
2: యువర్ వర్చ్యూ,
0: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
2: హైలీ ఇంటెలిజెంట్,
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
2: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అడుమాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
2: దేర్ మే బి పార్ట్ ఫుల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ యూ జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్. పాయిజన్
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
2: do not entertain the anger.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
2: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
2: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మై.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
2: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డు.
0: పల్లె పల్లె కూడా మీరు ప్రవేశించండి.
2: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
2: అండర్స్టాండ్, ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
2: we don't have money,
0: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
2: we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
2: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
2: let all students stand,
0: ఐకమత్యం చేస్తా,
2: do not entertain the anger,
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి,
2: with love participate,
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
2: You may undertake tiny tasks.

0: విద్యార్థులు అందరూ ఏకం కాండి.
1: లెట్ ఆల్ స్టూడెంట్స్ స్టాండ్.
0: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో కాదు.
1: నథింగ్ యూ కెనాట్.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
1: టుడే ఇన్ భారత్ యూ ఫైండ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: వీ హావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకున్నాం.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, వీఆర్ ఫేసింగ్
0: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్ రూల్, లెట్స్
0: రిచ్. ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్
0: కాజ్. ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్, ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎంబీఏ పాస్ చేశాం.
1: ఐ పాస్ ఎంబీఏ.
0: ఎంఎఫ్ఎం పాస్ చేశాం. ఎంటెక్ పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళుతున్నాం బయటికి.
1: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ బట్ ఐ గో అబ్రాడ్.
0: నీవు ఎత్తవలసినటువంటి భిక్షం నీ దేశంలో నీవు ఎత్తు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్,
0: పరదేశం భిక్షగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
1: బికాస్ యూఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్, యూఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యూ బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
1: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
1: మదర్ మేబీ అగ్లీ
0: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడిందండి, ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్.
0: కానే కాదు,
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ఫాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ యూ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
0: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఈస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్న భారతే తన్న భారత అని వేదమునందు కూడా బోధించింది.
1: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తిలో భారతదేశంలోనే ఉంటుంది.
1: ఆల్ అబిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి, యోగ భూమి, ఇది కర్మ భూమి. ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం.
1: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు,
1: నాట్ ద ప్లెజర్.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
0: త్యాగం చేతనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
1: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
1: బెండ్ యువర్ బాడీ.
0: చేతికి తగిన పని పెట్టాలి.
1: గివ్ వర్క్ టు ద బాడీ.
0: చేతి నిండుకు పని.
1: Have work sufficiently.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు,
1: when you have good thoughts in the mind,
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
1: You will be the noblest and greatest.
0: ఇతనే నిజమైన మనిషి.
1: He is a true human being.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
1: God is in search of a true human.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
1: Man is not in search of
0: భగవంతుడు. ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు.
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం ప్రయత్నం చేయండి.
1: యు బీ ఎ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ,
1: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
1: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
1: గ్రేట్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్?
0: విద్యార్థులారా, మీరు వేరుగా భావించకండి.
1: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ద లైన్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు, నష్టములు, దుఃఖములకు మూల కారణం ఎవరు?
1: Who is responsible for all the suffering, the trouble in this country?
0: Vidyavantule deeniki moola kaaranam.
1: Educated people are responsible for all the suffering.
0: Endukante ee deshaniki sarainatundi upakaram cheyakunda aa vidyanu tamayandu unchukoni swartham kosam upayoga pedutunnaru.
1: Because all the education, all the learning they received in this country, they make use of for selfish
0: interests. Mana Bharat deshamlo entha mandi goppa medhavulu unnaru?
1: In fact, there are many intellectuals in this
0: country. Entha mandi medhavulu undi kudanu deshamni enduku ee paristhitilo techaru?
1: Though there are many intellectuals in this country, why we are like this today?
0: Vaaru sarainatundi deeniki దేశానికి తగిన ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
1: దే ఆర్ నాట్ సర్వింగ్ దిస్ కంట్రీ ఇన్ ది ట్రూ సెన్స్.
0: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ హావ్ సీక్రెట్ ఫీలింగ్స్ ద కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు, విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
1: అండ్ కంట్రీ ఇస్ పుట్ సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: వీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
1: యూ మేక్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫారెన్ ల్యాండ్.
0: మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని,
1: you receive 10,000 rupees salary,
0: 10 rupees pani kuda cheyatam ledhu,
1: you are not working that much enough for 10 rupees.

0: దేశానికి ఎంత నష్టం
1: చేసేది.
0: నీవు పని చేస్తున్నావు,
1: యూ డూ.
0: ఈ నెలకంతా చేరి పదివేల రూపాయలు పని చేస్తున్నావా?
1: ఆర్ యూ వర్కింగ్ ఇన్ అకార్డింగ్ టు ద సాలరీ?
0: 10,000 కాదు 10 రూపాయల పని కూడా చేయటం.
1: నాట్ ఈవెన్ వర్త్ ఆఫ్ 10 రూపీస్ ఆఫ్ వర్క్ యూ డూ.
0: కానీ విదేశానికి పోతే
1: ఎందుకు అబ్రాడ్?
0: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
1: యూ వర్క్ ఎ లాట్.
0: ఇంకా టైం దిక్తి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
1: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
0: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
1: వర్క్ ఇన్ ద నైట్.
0: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
1: దెన్ యు ఆర్ సో సిన్సియర్ దేర్, వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
0: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమతత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
1: యు షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: ఇది నిజమైనటువంటి ఒక భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
1: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
0: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
1: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
0: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ ఫీలింగ్.
0: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
1: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
1: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
0: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఎసెన్స్,
1: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
0: శివ మంగళం,
1: శివ ఆస్పిషియస్నెస్,
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
1: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: యూ డిడ్ భజన్.
0: చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: కేవలం
0: శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
1: యూ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
0: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
1: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్ యువర్ హార్ట్ ఆల్సో
0: నెగటివ్ పాజిటివ్ గా ఉండేటట్టు ఉండాలి.
1: దే ఆర్ బోత్ లైక్ నెగటివ్ అండ్
0: పాజిటివ్. బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
1: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
0: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
1: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ వాట్ ఫార్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివే.
1: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్స్.
0: పాజిటివ్ థాట్స్ పెట్టుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
1: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: సమాజము బాగుపడుతుంది.
1: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
0: నీ గృహము బాగుపడుతుంది.
1: యువర్ ఫ్యామిలీ,
0: నీ గ్రామము బాగుపడుతుంది.
1: అండ్ ఆల్సో యూ,
0: నీవు బాగుపడతావు.
1: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు మనం వ్యాప్తి వ్యాపించాలి.
1: సో
0: ఈ సమాజ సేవ.
1: వన్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ.
0: ఈ సేవ అనే వారి సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: డు నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
0: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
1: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
0: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
1: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
0: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
1: సాక్రిఫైస్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: డెవలప్ సాక్రిఫైస్.
0: దివ్యమైన తావత్తు నీవు ఎంచుకో.
1: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
0: చదివినందుకు,
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
0: చాలా మంది విద్యావంతులు,
1: మెనీ ఎడ్యుకేటెడ్,
0: బయట పోయి
1: దే గో అబ్రాడ్.
0: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: ఈవెన్ హియర్
0: ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: వీ బ్లేమ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ నాట్ ప్రొవైడింగ్ జాబ్.
0: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: హౌ మెనీ కెన్ బి ప్రొవైడెడ్ జాబ్
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలగదు?
1: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి. హౌ కెన్ ద గవర్నమెంట్
0: అంత జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: వీఆర్ వెయిటింగ్ ఫార్ ద పే రైజ్.
0: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ ఇస్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
1: సమ్ స్టూడెంట్స్ గో అవుట్ సైడ్.
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు, ఫీజులు మాకు పెంచారు,
1: సాలరీస్ హావ్ గాన్ అప్,
0: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు,
1: ట్యూషన్
0: ఫీజు పెంచారు.
1: మెడికల్
0: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రెడ్యూస్.
0: టీచర్స్ చూస్తామంటే
1: టీచర్స్
0: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి,
1: వీ షుడ్ గెట్
0: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి,
1: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
0: ఉంటారు.
1: దట్ ద డిమాండ్.
0: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేడ్ టు దెమ్.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెమ్.
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడ్ ఫీలింగ్.
0: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైన భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడ నుంచి చేస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: ప్రజల నుంచే వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తారు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్.
0: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: చూపితే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ 10 పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ. యొక్క
0: లక్షణము
1: ఇస్ దట్ ఫాల్ట్ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరు నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
1: వై డు యూ అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
0: మంచిదే కాదు ఇది,
1: ఇస్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ us observe silence.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: డోంట్ రిప్లై.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: మీ యొక్క హృదయాన్ని కడిగి
1: పరిశుద్ధ హార్ట్
0: పవిత్ర భావంతో నింపి
1: ఫిల్ ఇట్ విత్ సెక్రెట్
0: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: ఎంటర్ ఇంటూ డివైన్ పవర్
0: సత్కారములను ఆచరించాలి.
1: అండ్ డూ గుడ్ యాక్షన్స్.
0: కనుకనే చేతులతో పని చేయాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్ హార్ట్.
0: రామ్ ఆత్మే కామ్ అన్న.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: ఇఫ్ యూఆర్ డివోటెడ్ కీప్ ఇట్.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: బట్ బోత్ యువర్ హ్యాండ్స్ మస్ట్ బి పుట్ టు సర్వీస్.
0: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
1: అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ.
0: పూలు సూది దారం ఉంది.
1: యూ హావ్ గాట్ ది ఫ్లవర్స్ ఇన్ ది స్ట్రింగ్ అండ్ ది నీడిల్.
0: పుష్పమాల తాలగున.
1: కెన్ ఇట్ బి గార్లాండ్?
0: లేదు.
1: నో.
0: ఒక కుట్టేవాడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఏ మేకర్.
0: అది ఏమన్నా మాస్టర్.
1: హీ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
1: వీ నీడ్ ఏ మాస్టర్.
0: ప్రణతి నూనె వత్తిగలదు.
1: యువర్ ద కంటైనర్ ద విక్ అండ్ ఆయిల్.
0: దీపపు వెలుగు కలుగున.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: యూ హావ్ గాట్ ది నాలెడ్జ్.
0: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
1: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
1: యూ నీడ్ ఏ మాస్టర్ టు టీచ్ యూ.
0: సొమ్ములు రత్నాలు కలవు.
1: యూ గాట్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
0: కానీ స్వర్ణాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
0: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యూ హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్. యూ నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టర్ ఏ ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: బాడీ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
0: బాడీ. ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో
0: ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: ఇది మంచిది, మంచిది అని నువ్వు చూసినప్పుడు దాన్ని నువ్వు ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
0: ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం కావించుకుని,
1: హ్యావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో దాన్ని బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ థాట్ టు మెనీ కంట్రీస్.
0: అన్ని దేశములకు చిరస్థితి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: అభిమానంతో నేను చెప్పడం కాదు.
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
1: Of course, there every country.
0: We not one culture, another culture.
1: Today we have one way of life, another tomorrow.
0: ఎప్పటికీ ఒక్కటే.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిమైన్స్
0: నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి,
1: ఇట్ డెవలప్స్ బ్లాసమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ ది
0: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ అమాసింగ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
0: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ని పెంచుకోవటం కాదు.
1: నాట్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టరీస్.
0: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి.
1: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
1: అండ్ యూ కెన్ వర్క్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు.
1: యూ గెట్ ఆల్ ద నాలెడ్జ్, గెట్ ఆల్ ది ఎక్స్పర్టీస్ అండ్ స్కిల్స్.
0: మొట్టమొదట మీరు ప్రశాంతం వదిలిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు విలేజెస్.
0: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
1: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
0: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
1: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
1: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ. serve you. The knower of Brahman becomes Brahman
0: himself. You have
1: got the sacred abilities.
0: శక్తి హీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
1: We behave as if we are weak.
0: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
1: We behave as if we have no character.
0: చలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
1: We just strengthen our own friendship and the physical body.
0: గుణమును పోషించుకోవటం లేదు.
1: We are not protecting
0: our character. చలిమి హలో హలో అని చెబుతారు.
1: Friendship meant హలో హలో.
0: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
1: By eating you will have physical strength.
0: కాలిమి సంపాదిస్తే వస్తుంది డబ్బు.
1: And you can amass, earn money.
0: వీటి కోసమో మన జీవితము.
1: Is that the
0: life? ఈనాడు వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are like passing clouds.
0: ధనం కమ్స్ అండ్ గోస్.
1: And it comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దానిని మనము పెంచుకోవాలి.
1: That we have to grow.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We have to respect people.
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
1: We have to respect elders and people.
0: మీ తల్లిని చూస్తే ప్రేమించాలి.
1: You have to love your parents.
0: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
1: And you got faith in
0: them. ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
1: You have to develop, grow more and more sacred feelings like that.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారవుతారు.
1: Then only you can foster.
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
1: And then human values will blossom.
0: కనుక మీరు ఈనాడు వికసింప చేయవలసినటువంటిది, ప్రకటింప చేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
1: What has to be manifested, what has to be blossomed, what has to be developed and progressed are human values.
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివికూడదు ప్రయోజనం లేదు.
1: Bereft of human value all your education is useless.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all the knowledge?
0: మనకు ఉన్న దానికి తృప్తి గడతనుందా?
1: When you don't have contentment,
0: అది నిజమైన చదువు.
1: If you have contentment,
0: చదివి చాలా వివేకి అయి మగిడి తన్నని కూడా మందమతుడు.
1: You may be highly educated, but you don't know your own true nature.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేదు.
1: In spite of high knowledge and the skills and experts, the meanness is not given.
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: The knowledge and education will make you to argue with people, not acquire total knowledge.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువలేవు. మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
1: అండ్ ఇఫ్ యు హెల్ప్ అదర్స్ దే అదర్స్ విల్ టేక్ యువర్
0: ఐడియల్. ఆదర్శం చావు లేదు.
1: ఆదర్శంలో
0: క్షీణం లేదు.
1: ఐడియల్ విల్ నెవర్
0: డై. ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
1: ఇట్ నెవర్ డిక్రీజ్.
0: దినదినములకు పెరిగిపోతుంటాయి.
1: ఇట్ ఇంక్రీజెస్ డే బై డే.
0: ఆదర్శాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి సచ్ ఐడియల్స్.
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
1: దిస్ ఇస్
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: This is the right time, golden age.
0: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
1: We should never spoil this ideal golden age.
0: అపవిత్రము గావించుకోకూడదు.
1: Never make it unsacred.
0: సార్థకం చేసుకోవాలి.
1: Work for its fulfillment.
0: అప్పుడే మనకు చదువుకు తగినట్టు విలువ వస్తుంది.
1: Then the education will have its value.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: వాట్ ఎవర్ యూ డూ, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, ఇట్ బికమ్స్ అన్సేక్రెడ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ ഭവരോഗനാശിനി ഭക്തിരേവ പരവേദനപ്രദ ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ ഭവരോഗനാശിനി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation or any ritual.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: Devotion means intense love for God.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavunnundi kevalam aavirbhavincheetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, praaptamainatundi yokka vaanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vaanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavam nundi aavirbhavincheetundi yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kaani paadhalu yendu kaani ఆనందమునందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: Love for God should never change in spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మ ధర్మజ stands as a symbol who attained this sort of divinity devotion with the one-pointedness.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ has not wavered his devotion though his consort Draupadi was humiliated in an open court.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: Dharmaja has not worried though the son of his own guru Ashwatthama killed Upapandava.
0: రాజభోగములు విసర్జించి కారణములు యందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: He was not worried though he left all his kingdom partaking only the leaves and the tubers there in the dense thick forest.
0: సర్వకాల సర్వావస్థలు యందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
0: కేవలం ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుడు ధర్మపతి అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్, his wife Draupadi also thought of Krishna incessantly with one-pointedness.
0: Arjunudu upandavulanu chappina tarvata aa yokka Ashwatthamani pattukoni vachadu.
1: Arjuna brought Ashwatthama who killed Upapandavas.
0: Kani ee dharma patni Draupadi atti durmarguni padamulu paina padi vicharistundali.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: Udrekambuna raru,
1: they have not come out of hesitation.
0: Shastravadharulai yuddhavaninderu,
1: they are not there in the battlefield.
0: Kinchidrohambunu neeku cheyaru,
1: they have not hurt you, any harmed you.
0: Barochekamuto chikatim aa bhadrasaktulu sammarimpa akata nee chetulu ittadenu,
1: they have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: Paraganda madavaranandarnu mun bana prayogopa samharanadhyayudu vidyalanninu dronacharyute nabhyasinchiri.
1: In fact, they have learnt all this excellence of archery from very guru dronacharya.
0: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karuna sangamuleka shishyasutunan kaddimpagan paadiya.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: Ani atanni prarthistu unte,
1: and he was praying like that.
0: Bhimudu bharinchukolekapoyadu,
1: Bhima could not bear this, his anger.
0: Kodukulu pattu champaneni kopamulo undadu balamataku,
1: because he has killed his own children.
0: Vidubattanchu cheppedi veridi Draupadi.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: Ninnu vidubaganeela,
1: why should we leave them off?
0: Samputita,
1: kill them.
0: వీరిని మీరు చంపరేని నా పిటికిటి పోతున్న స్థిరం భిన్నము చేసి చూడు నిందరు అన్నాడు.
1: If you are not prepared to kill them, I am here with my fist, I will handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven
0: head.
1: Artha, the one who is afraid.
0: Dainyamuna veduru undinavani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachinavani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravinavani. Saukhyamuga madhyamudravinavani.
1: The one who is intoxicated.
0: Kaumudai nilchinavani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmam kaadu palugunanindi.
1: Is not righteous to kill such a person.
0: Intati. Tava putrunu champinappatikini. ద్రౌపది ఏమాత్రం కూడాను అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్స్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీం కృష్ణాయ గోవిందాయ.
1: క్లీం కృష్ణాయ గోవిందాయ.
0: గోపీజన వల్లభాయ.
1: గోపీజన వల్లభాయ.
0: స్వాహ స్వాహ
1: స్వాహ.
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మజుడు కూడాను చాలా విశ్వసించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
1: At any point of time, he never blamed God.
0: లేక విసుగు చెందిన వాడు కాదు.
1: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన సల్పుతూ వచ్చారు.
1: He worshipped Krishna all through with one-pointed, single-pointed devotion and love.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మమును నిరూపించేటువంటిది.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam phalam toyam samarpayami annaru.
1: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
1: The leaf.
0: Emiti ee patram?
1: What is this leaf?
0: Villapatrama?
1: Is it
0: tulasi dalama? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి.
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ జస్ట్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్ మై బాడీ ఈస్ లైక్ ఏ లీఫ్ ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరియైన పత్రం నీకు?
1: This is the proper leaf I can offer.
0: Billava patramu.
1: Billava leaf.
0: తులసీదళము
1: తులసీలి
0: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: ఐఎమ్ ఆఫరింగ్ సచ్ లీవ్స్.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ది లీఫ్ దట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, దట్ వుడ్ గెట్ డికేడ్ ఆర్ బర్న్.
0: నీవు ఇచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: ది బాడీ ఈజ్ యువర్ గిఫ్ట్.
0: హృదయమున సుడితివే ఈస నాకు.
1: ఓ గాడ్ దట్ హార్ట్ యు హావ్
0: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
1: ఓ గాడ్ ఐ ఆఫర్ దట్ హార్ట్.
0: వేరేమి చెప్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ ఐఎమ్ టు ఆఫర్ టు వర్షిప్ యు.
0: అందులకు చింతు అందుకోవయ్య నీవు అని.
1: I offer all my humble salutations unto your feet.
0: Swami.
1: Swami.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves would satisfy you?
0: దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: Then the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower.
0: బజారులో చిక్కేటువంటి ఒక జాజి పువ్వు, మల్లె పువ్వు, కరడి పువ్వు ఇలాంటి పుష్పములు కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: ellavaru teeskonosthe madhyananiki vaadipothayi.
1: If you bring such flowers, they fade out by
0: na hudaya pashmu vaadanatvantidi.
1: Whereas my heart is a flower that would never fade away.
0: Parishuddhamainatvantidi.
1: It's so pure.
0: Paripurnamainatvantidi.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ నెక్టార్ ఆఫ్ లవ్.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము.
1: Then the fruit.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: What sort of fruit?
0: జాంబు ఫలం కావాలా, ఆపిల్ ఫలం కావాలా, లేక జాంబూ కావాలా, ఏ ఫలం కావాలి నీకు?
1: What kind of fruits do you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము.
1: Then the water.
0: తోయము అనగా ఏమిటి?
1: What is this water?
0: Tap water, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద బాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and experience, I
0: said this,
1: tears of joy, that is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొనడానికి కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్సింగ్ టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలడు.
1: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో
1: రుక్మిణి
0: తులసి పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వసడు.
1: And in fact he submits to all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying Rukmini followed Satyabhama.
0: నారదుడు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరి అయిన తూకము, నామమునకు రూపమే సరి అయిన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నారదు రూకలేదు.
1: Narada was not that
0: సాకార రూపమునకు నిరాకార నామము నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: Sakaara
1: it that you give? For a formful aspect, you should also have a form there. Then she held the tulsi leaf.
0: Patramo.
1: A leaf.
0: Pushpamo.
1: A flower.
0: Palamo.
1: A fruit.
0: Toyamo.
1: Water.
0: Bhakti galigina vaniki vasudavauta satyameni.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: tulasi dalamunaku dugudugaka.
1: Let you weigh, let you balance to the weight of this tulsi leaf.
0: Vesindi papa.
1: He kept the tulsi leaf there.
0: Krishnani vesindi.
1: While saying Krishna, she
0: Krishnanamam Krishnani tuchindi sariyanga.
1: And in fact, Krishna's name
0: tulasi
1: was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight aipoyindi.
1: It has become extra weight now.
0: Kanukane bhaktiki chikkeetundi vaadu bhagavantudike ani iku deeniki labhinchadu.
1: You can catch God by your devotion by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
1: సిన్స్ ఏన్షియన్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: సిన్స్ ఏన్షియన్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్
0: డివోషన్. భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్చక్రములు అంటారు.
1: They are called సత్చక్రాలు.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ షట్చక్రా సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము.
1: వన్ హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: The Sahasra Chakra is a lotus with Sahasra, thousand petaled lotus.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: then once we understand this wheel to
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
1: Naturally you will have God.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: The షట్చక్రాస్ have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రములో.
1: And this chakras have got this each.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దీస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌజండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమునకు కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక 1000 దళములు యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
1: though there are 16,000 gopikas,
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: They offered themselves to God.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: Then who is the master?
0: భగవంతుడే.
1: God is the master.
0: ఆ భగవంతునికి ఆజ్ఞ చేత మనం ఈ దళమును తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రామునికి సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హి హస్ టేకెన్ హర్, కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామా, వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తర్వాత మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ హి సెడ్,
0: రావణ
1: రావణ,
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణ మూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఈమె సీతా మాత.
1: And here
0: is పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమె నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఇస్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు, తప్పు.
1: ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: రామును ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామా, హౌ హావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రామునికి అప్పచెప్పి రామని చెప్పి.
1: At least even now, hand her over to Rama.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను,
1: ఆల్ ది 16,000 గోపికలు,
0: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
1: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: సహస్రార పద్మములన్నీ కూడాను,
1: ఆల్ ద 1,000 పెటల్
0: అక్షదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే.
1: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
0: ఇది ఏ యోగులంతా
1: this messages
0: ee astadalamul pranam denni aashrayinchukoni
1: they are after this 8 petal
0: sahasrara padamulo praveshinchi
1: they have gone into the 1,000 petal one
0: taragane aanandanni anubhavincharu
1: and they enjoyed
0: ee aanandam ekkada nunchi vachindi sahasrara padam nunchi vachindi
1: and this ecstasy is the product of 1,000 petal one sahasrara
0: kanuka
1: so
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: When once we follow the command of God, you attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: The 8 petaled one represent 8 queens.
0: సహస్ర దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: The 1,000 petaled one with 16 aspects each, 16,000 గోపికలు.
0: అంతా చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: They all represent the lotus, the heart of Krishna.
0: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: And the lotus has so many petals.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: The petals and the flower are not separate.
0: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: Therefore, in order to attain the divinity, we should become petals.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: The lotus flower of heart of God.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: Therefore, we should be in a state of peace, not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that the nectar of your love.
0: నింపుకోవాలి.
1: You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్, నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ మధురకు
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్, దే ప్రేడ్.
0: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink. They sacrificed their
0: చింతన లోపలే వారి దేహాన్ని అర్పణం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పణం గావించినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధా సార్,
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలొలుగునటుల, మాటలాడు మాముకుంద మనసు తీరగా, పలుకుతే నెలొలుగునటుల, మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ, సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. that will be joyful.
0: Vedasaramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
1: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugabosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi. Patapadu Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out there. How do you sing? You collect the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
1: And you converted. And you convert it into the sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana Rupa Muganu Marchi. Patapadu Krishna.
1: And you transform into melodious music and sing for us.
0: ఆ చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి ఎదురు ఎదురు తోట ఎదురు తోటలో ఎదురు ఎదురు
1: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
0: కొమ్మలు తుంచాడు
1: అండ్ హి దే జస్ట్ ప్లక్ ది బ్రాంచ్
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు
1: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ఫ్లూట్
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు
1: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెం
0: ఆ వినిపించే సమయం లోపలే రాధ ప్రాణం వదిలింది
1: As Krishna was playing on his flute,
0: Radha left her body.
1: In fact, I've been waiting for your music. This is enough.
0: Krishna
1: never touched that flute since that day.
0: As the
1: devotee offers himself to God, so also God offers himself to the devotee. As is the feeling, so is the
0: result.
1: As is your feeling, so is the feeling of God too. If you repeat the name of God again and again, God also speaks of you, devotee, devotee like that. God has no other thought. Devotee thinks of God. God thinks of devotee only.
0: కనుక ఈ ఇరువురికి భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు
1: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.

0: భగవంతుని భక్తుని చింతనే.
1: గాడ్ థింగ్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
0: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని పాండవులు జగత్తును వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.
0: ఎన్ని కష్టములకు గురైపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానములో భరించారు,
1: ఆల్ హ్యూమిలియేషన్.
0: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్ దట్ నేమ్.
0: ఆ నామమే మా ఆహారము.
1: దట్ ఇస్ అవర్ ఫుడ్.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
1: పాండవ చాంటెడ్ they did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ee sainyamu ivanta kuda next.
1: Relations, battalions of army come next.
0: Pandavulu last.
1: Pandavas, we come in the last.
0: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
1: దట్ వాస్ దేర్ ఫీలింగ్ యాజ్ దే వర్షిప్డ్ కృష్ణ.
0: కౌరవులు అట్లా కాదు.
1: కౌరవస్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఫస్ట్ కౌరవులు.
1: వి కమ్ ఫస్ట్ కౌరవులు.
0: నెక్స్ట్ రిలేషన్స్.
1: నెక్స్ట్ రిలేషన్.
0: లాస్ట్ కృష్ణుడు.
1: కృష్ణ కమ్స్ ఇన్ ద లాస్ట్.
0: లాస్ట్ లాస్ట్.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost
0: L-O-S-T. So దేవుడు ఫస్ట్.
1: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation.
0: జగత్తు జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్.
1: జగత్.
0: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
1: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈస్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ
1: in spite of all penance and worship and meditation
0: మనం ఆశ్రయించాలి.
1: వి షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్వ్స్ టు పర్మనెంట్ గాడ్.
0: మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ దెన్ యూ హావ్ పర్మనెంట్ రిజల్ట్.
0: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమరల్ థింగ్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుకనే భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం అసుకం లోకం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫెమరల్ అనిత్యం
0: అసుకం. అన్నాడు.
1: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
0: ఇదంతా అనిత్యము అసుకము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: రేపు పోతుంది.
1: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు.
1: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
1: the sweetness in the divinity,
0: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
1: the principle of love in divinity,
0: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: Can never describe in a specific,
0: ఎంత వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
1: అండ్ యూ కెనాట్ సాటిస్ఫై
0: తనివితీరినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు నారేట్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
1: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమఋషి వనం లోపల
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
1: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
0: forest. ఇక్కడ ఒక పండినటువంటి పండుని చూచింది ఈ ద్రౌపది.
1: ద్రౌపది saw a very big fruit.
0: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
1: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit for
0: దీనిని వెతుకుంటూ అర్జునుడు వచ్చాడు.
1: And Arjuna came in search of them.
0: కొట్టాడు అమ్ముతో.
1: And he had hit that fruit with an arrow.
0: పడింది.
1: It fell on the ground.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: Arjuna was making an attempt to. So his

0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
1: ధర్మజ్ ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది ముగ్గురు చేరారు.
1: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
0: కదిలించలేకపోయారు.
1: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: చెప్పినాడు ధర్మజుడు.
1: కదలదు
0: నీది సంకల్పం లేనిది గడ్డిపోతేయును.
1: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
0: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, అది గలంగరు, బుధము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించును తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
1: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు, నకులు, సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ, నకుల, సహదేవ రీచ్డ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
0: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏమాత్రము చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచపాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ
0: ఫ్రూట్. చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
0: shaking.
1: In fact, for the very same fruit Roma Rishi has been in the penance. It is immortal fruit. When once I partake this fruit, I don't need to have any food or drink.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారం అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్, ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ afraid of situation.
0: ఇంత కాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ సేవ్డ్ us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: At all circumstances you have helped us.
0: నీవే తప్ప ఈ తప్ప మరి ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
0: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
0: ఫలము కోరిందే నీవు.
1: ఇన్ఫాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులమైనటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్లా వస్తుంది?
1: వి ఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me.
0: మానవ సంచారం నేను.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
1: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
1: You go there.
0: Nenu vachin tarvata ee daniki meeru jawabu cheppakandi.
1: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi anna.
1: Observe silence.
0: Idi jagrata, jagrata annadu.
1: Said, be careful, careful.
0: Pandavulu vellaru.
1: Pandavas went.
0: ఆ రోమఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: ఫ్యూరీ. పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమఋషి సేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలకు ఆ బ్రాహ్మణుడు ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చిన్నాడు.
1: యాజ్ గాడ్ డ్వెల్స్ in the realms of the heart of the sages, and he was, Krishna was received by Ramarishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమరుషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Ramarishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandava.
0: అర్జునుడికి నమస్కారం చేశాడు, భీముడికి నమస్కారం చేశాడు, నకుల సహదేవుడికి నమస్కారం చేశాడు, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: ద్రౌపది కూడా నమస్కారం చేసేటప్పటికి ఈ రోమరుషికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: రోమరుషి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these Pandava.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన దొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and
0: peace. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
1: Why do you repeat this word peace thrice?
0: అది భౌతిక శాంతి.
1: And then at the physical level?
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace.
0: అది భౌతికము, ఆధ్యాత్మికము, అది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందుకు శాంతి పొందాలి అన్నాడు.
1: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన అన్నాడు.
1: లెట్ యు లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమఋషి విచారించాడు.
1: లేటర్ రోమఋషి వాజ్ ఎంక్వైరింగ్,
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
1: ఓ సేజ్ అండర్స్టాండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై
0: పరాధీనుడను.
1: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
1: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
1: Therefore, I have become a slave to my devotee.
0: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
1: I am under the control of my devotee.
0: అప్పుడు పాండవుడి యొక్క శక్తి సామర్థ్యములు రోమఋషి గుర్తించాడు.
1: Then రోమఋషి could understand the greatness of Pandavas.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
1: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: కనుకనే పాండవులు కట్టకడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: సో పాండవాస్ ఎంజాయ్డ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
0: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
1: దే వర్ సో హెల్తీ అంటిల్ దే ఎంటర్డ్ ది ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
0: ఈ అమృత ఫలం యొక్క
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
0: పాత్రులైనారు.
1: And they also earned the grace of Krishna.
0: ఋషి యొక్క ఆనుగ్రహానికి పాత్రులైనారు.
1: They also got the blessings of the sage.
0: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
1: If you have got the steady devotion for God, you can achieve
0: it. మనకు దాసుడిగా వస్తుంటాడు.
1: And God himself runs after you as a slave.
0: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
1: These things you come across at the time of Krishna's incarnation.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
1: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
0: తొమ్మిదవ దినము
1: ద నైన్త్ డే
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: భీష్మ టుక్ ఎన్ ఓత్.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
1: బై టుమారోస్ ఈవినింగ్ ఐ విల్ కిల్ ఆల్ పాండవాస్.
0: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
1: ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
1: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
0: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
1: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
0: చూస్తానన్నాడు.
1: కృష్ణా సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్.
0: అన్ని చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
1: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
1: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
1: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
1: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది,
1: ద్రౌపది,
0: ఇప్పుడు చాలా మంచి సమయం.
1: ఇస్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
1: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, He could not get into sleep. So he was just moving up.
0: Dharmamurtulainatuvanti pandavulanu nenu ee vidhanga shapincharu.
1: In fact, I have cursed the Pandavas, the very embodiment of
0: Dharma.
1: And I did curse them
0: like that.
1: How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock
0: night.
1: 10 o'clock night in those days, they were enjoying some sleep. And that was Bhishma.
0: Draupadi cheppadu.
1: And he told
0: Draupadi, ippudu nee poi tatchaname paadala paina padu unnadu.
1: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
0: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
1: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
0: Ee Draupadi ki rajakumarthu kadagane aayaku kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
1: Draupadi being the princess, she too had footwear that makes sound. వేసుకుని పోతూ ఉండాలి. హి వాస్ మాటకి
0: ఆపినాడు మధ్యలోపల.
1: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
0: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారు అనుకుంటాడు.
1: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మా హి విల్ నోటీస్ హు ఇస్ కమింగ్.
0: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
1: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్ ఇస్.
0: ఆమె చెప్పులు వదులుతానే తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
1: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
0: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
1: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
1: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
0: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
1: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దిక్ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
1: లేచేటప్పటికి
0: భీష్ముడు చూచాడు.
1: భీష్మ నోటీస్ దిస్.
0: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్, హూ టాట్ యు దిస్ స్నాక్, హూ టోల్డ్ యు దిస్?
0: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
1: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
1: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: దేర్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: అదే కృష్ణుడు.
1: కృష్ణుడే
0: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
0: అది జరిగిందంతా చెప్పింది.
1: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒక తట్టు ఆనందించాడు.
1: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు,
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: బికాజ్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
1: దే ఆర్ ఐడియల్.
0: పరమ భక్తులు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
0: సాడ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: Krishna, have you brought any food for me to eat?
0: ఇది సంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
1: What is that you are carrying on your shoulders? Please pass on.
0: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమేనా నా పని?
1: In the time of the battle, is it my job to carry food for you?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
1: To protect Draupadi, I was carrying her slippers now.
0: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
1: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి ధారలు కారినాయి.
1: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
1: స్వామి, యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యూ ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
1: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
1: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
1: పాండవ
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
1: దే వర్షిప్, దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణముకొచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేటువంటి
1: లైక్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ చేస్తూ ఉండే.
1: As the sound, so is the resound.
0: భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
1: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
0: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
1: So reaction, reflection, resound are the very personification of God.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు, చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: యు కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్ దట్ జైజాంటిక్ టాస్క్.
0: నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
1: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
1: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
0: కనుక నీ భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
1: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు,
1: ఎందుకోసం
0: వచ్చారు?
1: వై ఆర్ యూ హియర్?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: యు మే నో వన్ ఆన్సర్.
0: మీ దగ్గర లేనిది,
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ,
0: మీ ఇంట్లో చిక్కనది,
1: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్,
0: మీ గ్రామంలో దొరకనది,
1: దట్ విచ్ నాట్ ఉంటుంది, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ హియర్, హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
0: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: But you are not invited here.
0: That which
1: is not in you is the love for
0: Sai. That
1: which is not at home is Sai's
0: love. That
1: which is not there in hometown
0: is Sai's love. The
1: Sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
1: సో యు హావ్ కమ్ హియర్ టు అటైన్ దట్ యు డు నాట్ హావ్.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
1: దట్ యు గెట్ ఇట్ అండ్ రిటర్న్.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
1: When there are no devotees, where is Baba?
0: Baba లేకపోతే భక్తులు ఎక్కడ?
1: When there is no Baba, where are devotees?
0: బాబాకు భక్తులకు సన్ని సంబంధ బాంధవ్యము ఎడబాయినటువంటి సంబంధము.
1: Baba and devotees are intimate. They are inseparable.
0: అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము.
1: They are interdependent and intimate.
0: నా యొక్క ప్రాణమే భక్తుడు.
1: And Bhagwan's very life is a devotee. And devotee's life is Baba himself.
0: And
1: life is one.
0: కనుకని ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
1: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్, బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
0: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
1: Devotees at any point of time will never suffer.
0: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
1: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
1: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
1: బట్ దర్ ఇఫ్ దర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్ ఆసిలేటింగ్
0: స్థిరత్వంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
1: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
1: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
0: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
1: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి.
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
1: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
0: దైవాన్ని మాత్రం మరువకండి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
1: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
0: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవరీ పాసిబుల్ వే.

everybody.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నీయున్నా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌరా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pala, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya Annalu Dvijulu Sudradulu Tammulu బలు ప్రేమజు పుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధిపరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా
0: Brahmins, Kshatriyas, Vaishyas and Sudras are all the children born of the same womb. Please perceive this truth. Brahmins are like elder brothers. Sudras are like younger brothers. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Sudra only. Even if it is a Sudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity. Then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare.
0: Embodiments of divine atma.
1: Prachina kalam nundi bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్డ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఇస్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రము.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యందు ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ వీ సే భారత్ ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్ జడభరత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్.
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వరల్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడభరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివెన్ టు జడభరత బికాస్ దిస్ వరల్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వరల్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత.
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వర్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఏ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఏ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఏ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వర్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారమని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ makes this divine atmic power manifest in himself and faces all the demonic evil forces.
1: Balam, bharam, bhagati, vibhakti aneetvanti nirukta padamulu. Balam anaga brahma balamu, tejo balamu.
0: The here balam or the strength refers to the shanta balam and the strength of chhatra chatriyas.
1: ee mummurtulato kudinatundi vaadu bharatudu.
0: Bharata is one who is trinity of all these three.
1: Bharam anaga shruti yandu deeniki yagnyamu ani oka artham.
0: One meaning given in shruti for this word balam is yagna.
1: Yagnam aatmam rudrati iti bharatah anaga యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలమునగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్, హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ మే బిలాంగ్, హీ హస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్.
1: సంపన్న దేశము
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్, ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: This is extremely wealthy, rich.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల్ చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొగల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనుములు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
1: Nagarkota yendu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatundi oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalalato todukoni teeskoni vellaru.
0: This place Nagapatna had 30 feet by 50 feet a golden room. It 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: Whatever work we undertake, we are swayed by selfishness and self-interest.
1: Prema swarupulara swarthamunu thejinchali,
0: embodiments of divine love,
1: aikamatyamunu chepattali,
0: give up selfishness,
1: desham yokka aikyamlo aanandanni anubhavinchali,
0: and we should enjoy bliss within the nation.
1: Nijamuga bharat deshamu enta pavitramaina desham anetundi meeku gurtinchavalsinatundi avasaram unnadi.
0: There is a need for you to realize what a sacred country Bharat is.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరే దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, nowhere else in the world it is available.
1: ilanti bharat deshamunandu sarva shaktulu kuda undi kudanu nishaktuluga manam bhavistunnamu.
0: In spite of having all such powers and wealth within Bharat, we are considering ourselves as powerless and poor.
1: Idi kevalam mana bhranti maatrame.
0: This is only our own delusion.
1: Ee bhranti ni dooram chesinappude మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూజన్.
1: భారతదేశం మనకు భాగ్యము మనకుందా?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా,
0: వై షుడ్ వీ ఆస్క్ for someone else to give something?
1: Hindava dharma himatrulu manakunda,
0: when there is the dharma of Hindavas like Himalayan mountain itself,
1: cheerasagaramunu koraleela,
0: where is the need for begging for
1: sarvamunu kudanu manavuniyandu bharat deshamundu aavirbhavinchi undadi.
0: There is everything in Bharat which is available for all the people in Bharat.
1: Kanuka bharatiyulai putti
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంత ఈ మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ like an elephant which does not know its own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయస్, గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ for having people who are great souls.
1: పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమును గన్న సమరభూమి.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: Sangeeta sahitya shastriya vidyalandu dhee shakti chupina divya bhoomi.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance drama.
1: Ilanti pavitramainatundi divya bhoomi yandu manavudai janminchukodanu. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటం ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
1: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ అవర్ మదర్
1: దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కాని మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణజన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapara yugamulandu jeevulannikudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu gorinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Premaleni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: This love is the very basis of our life.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine ఆత్మ.
1: దివ్యమైనటువంటి ఒక భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to undertake the service of the society with love.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దోస్ ఆర్ glorious days of Bharat once again.
1: అన్ని దేశములకును ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
0: Bharat occupied the place of the preceptor and the master for all.
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రత కోసం భారతదేశమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
0: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండినటువంటి యొక్క దివ్య సత్యములకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనము ప్రతిబింబ చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వం ఏమైనా ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నువ్వు నిరుపయోగములే.
0: Whatever education you may acquire, reflect with all its glory in our own hearts.
1: Nirantaramu bhautikamu bhautikamu laukikame ee rendintiyinde mana jeevithanni ankitam gaavinchukuntunnam.
0: We are dedicating

0: అయినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వం ఏమైనా ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: గుణమును అభివృద్ధిపరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: ఎన్ని చదువులుండి గుణము స్వల్పమున్నా ఫలమేదేమి, వాని విలువదేమి.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దట్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ది రిజల్ట్.
0: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
1: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్, బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
0: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి, ఎన్ని అధికారం నుండి, ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనమేమిటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్.
0: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే, అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
1: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
0: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
0: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్ దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
0: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
0: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణమేమిటి?
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్, వాట్ ఇస్ ది కాజ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ఇట్?
0: మీ ఎందు కానీ, మీ దేశమునందు కానీ, మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
1: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్, విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్, ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీ అందే, మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్, యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
0: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
1: హియర్ దెర్ ఇస్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
1: This divine magnet of love has been able to attract all these people who may be compared to iron filings.
0: We have not invitation veyaledu.
1: We have not invited
0: evariki ramani aahvanam pampaledu.
1: We have not sent any invitation to anyone.
0: Kani idi prema sambandhamainatundi yokka hrudaya sambandhamaina ee aanandam chetane andarini ikkada laagagalugutu untundadi.
1: This place has been able to attract so many people because here is love which is divine, and there is that kind of heart to heart love between you and me.
0: Deenikante pavitrame deeniki moola kaaranam.
1: The basis for all this is sacredness.
0: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
1: Wherever there is sacredness, love surges forth.
0: Prema pavitramulu renninti yokka cheriga chetane aanandam labhyam avutundi.
1: If love and sacredness join together, then there will be bliss.
0: Manam enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
1: Whatever work we do is no
0: ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ యూ కండక్ట్
0: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైన యోగాభ్యాసం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
0: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
1: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
0: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింప చేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
1: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎక్సేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్
0: నిజమైనటువంటి యోగ శక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
0: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
1: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
0: చెడ్డను మనం వదలటమే రేచకము.
1: ఎక్సేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things,
0: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
1: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
0: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
1: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
0: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
1: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
0: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.

0: This is the most important aspect every Bharatiya should pay attention to.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగ, ఏ భాగ్య ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరీ సీక్రెట్ థాట్ హ్యాస్ ది పవర్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రశాంతి నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
1: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించినటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్.
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves to
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖంలో ఉండినటువంటిది సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
0: Without working hard one would not get the fruits thereof.
1: ee kashtamainatundi oka tapasuga manam maarchukovali.
0: We should transform all these difficulties into penance.
1: Sukamulo tamasu perugutundi kaani tapasu peragadu.
0: It is the joys will not give you the penance at all.
1: Kana inni shramalaku meeru ochukoni inni lakshala mandi ee pradeshamulo imidi untunnarante ide nijamainatundi ekatvaniki sarayina chihnam.
0: If so many lakhs of people have assembled here bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
1: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
0: But for everything human effort is necessary.
1: Purusha prayatnam lekunda ee chinna karyamnu kuda manam sadhinchalemu.
0: Not even a small thing can be achieved without human effort.
1: Ee vyakti kudanu oka karma yogiga maarali.
0: Every person should transform himself into a karma yogi.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్
1: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయంలో నుంచుకొని కర్మయోగమును మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్, అండర్ టేకింగ్ యాక్షన్, ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయులు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడాను ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: As this truth has not been recognized,
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యూ నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్,
1: ఈ విధమైనటువంటి అవస్థలకు గురి గావించినారు.
0: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్.
1: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ఏ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్
1: విద్యను మాత్రం అభ్యసించాలి.
0: ఫర్ ది సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
1: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారిని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ వీ కెన్ గివ్
1: ఎన్ని కోట్లో మనం వ్యర్థం చేస్తున్నాము.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
1: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇంద ఇవ్వాలి.
0: Every spiritual organization also should undertake to give free education.
1: మీకందరికీ తెలుసు,
0: all of you know,
1: తిరుపతి లోపల కావాల్సినంత ధనమంతా ప్రోగ్ అవుతుంటుంటారు.
0: There is so much of wealth accumulating in Tirupati.
1: Veerandaru kodunu akkada enduku free education ivvakoddu?
0: Why not they give free education to students there?
1: Enni kotlu vyartham aipothundadi?
0: How many crores of money is being wasted there?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం పారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
0: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
1: to the Bhakti.
0: How can devotion be developed among students?
1: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: ఆ విధమైనటువంటిది అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
0: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
0: Many people prayed that this hospital should be started in some city.
1: Pattanamullo aneka rakamainatundi vyapara sambandhamainatundi oka vaidyalayamlu untunnavi.
0: There are so many hospitals working on
1: ye vaidyalayam nirminchina ye vidyalayam nirminchina vyaparam vyaparam vyaparam.
0: Whatever medical facilities and hospitals or schools are started anywhere, it is all a business proposition. Business, business and business.
1: Kani uchitanga బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
0: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్ ఫెసిలిటీ.
1: పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం. We have to
1: higher learning atavantido higher vaidyam kudanu atavantidiga manam cheyali.
0: We have started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
1: Ee gunda jabbu vaste konni lakshalu vyayam chesi americalaku velutunnaru.
0: When people get problems of heart, they spend
1: bidala gatti emiti
0: go to America. What about poor people?
1: Varini chuchetunte vaaru evaru?
0: Who is there who can
1: patranaku vellite color neelaina vaalla mohalu kottaru?
0: If there is poor people want to go to city, people do not care for
1: alanti duravasthanu gurtinchiye manamu ikkada oka pedda vaidyalayanni nirminchamu.
0: Realizing these problems of the poor people, we want to have a big hospital here.
1: Bypass surgery kani leka kidney maarchadam kani lungs operation cheyadam kani brain operation cheyadam kani anni uchitangane.
0: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys,
1: lungs.
0: Right? In the beginning itself, we have decided to make it
1: 91 November 22nd. ఇది ప్రారంభోత్సవం చేస్తాం.
0: ఎవరు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
1: సంకల్పము క్రియ రెండు ఒకే పర్యాయం జరుగుతుంది.
0: సంకల్ప అండ్ యాక్షన్ ఆర్ సైమల్టేనియస్లీ టేక్.
1: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
0: దిస్ మే బి కంపేర్డ్ టు ద సౌండ్ అండ్ ద బుల్లెట్ విచ్ రన్ వెన్ ఎ గన్ ఇస్ ఆపరేటెడ్.
1: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
1: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
1: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: వీరు పరులని నేను భావించటం లేదు.
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్.
1: అందరూ నా వారే, నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్, మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ధి గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అచీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
1: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు, ఇంకా ముందు మీరు చూడబోతారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ,
1: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
0: So many people get the doubt, how is it that such things have been accomplished here?
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్డ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
1: అడుగను, అడగబోను, అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ask such a thing at all.
1: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దే కెనాట్ బి ఎనీ డెప్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయం,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావం భావించండి.
0: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీవన్ ఇస్ ది చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఎవరి ఎందునూ ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్. ఈనాడు
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామీస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: while I was coming in road, people were telling, happy birthday to me. I'm always happy. There is no need for anyone to tell me. Tell people who are not really happy.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుంది.
0: I have infinite joy and
1: ఏ నాడు ఏ క్షణమైనా నేను విచారం చేసినటువంటి క్షణం లేదు.
0: Never, not even a moment, have I worried myself about anything.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అన్ని కూడాను అనిత్యములే.
0: Everything is transient.
1: అన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
0: Everything is a passing
1: cloud. దీనికి విచారం చేసే ప్రయోజనం ఏమి?
0: Why worry about such a thing at all?
1: జనన మరణాలకు కూడాను ఏ మాత్రం కూడాను మనం చింతించరాదు. కుంగకూడదు, పొంగకూడదు.
0: Even for life and death, no one should bother oneself and one should not sink or one should not boast.
1: మనం పుట్టే సమయంలో ఇంత వస్త్రమైనా మనం తీసుకుని రాము.
0: When we come into this world, we don't bring us
1: మనం పోయే సమయంలో మన వారికి మనం అడ్రస్ ఇచ్చి పోము.
0: When we are leaving this world, we are not even
1: ఇంకా వారు మన వారు ఎట్టవుతారు. కనుక ఇవన్నీ కూడా జగత్తు యొక్క పరిణామములే.
0: All these are natural changes in the world.
1: ఉన్నంత వరకు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా కూడా జీవితాన్ని గడపాలి.
0: As long as we live, let there be unity among us. Let us achieve joy.
1: ఒక భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
0: We can solve all our problems and difficulties through the
1: భగవంతుని విస్మరించి జగత్తును విస్మరించి ఏమి నీవు పొందుతున్నావు?
0: What is it that you are going to achieve? Giving up God, having firm faith in this world.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములు దేశములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రకీశ పురుష సహస్రాచ సహస్రపాద.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: hands. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
1: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya namanni smarinchi jeevitanni dhanyamu gavinchukondi.
0: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayajnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: I
1: am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikambhuvana pitta prabhavamu vinnayanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santriptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantram shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ వృత్తి నిర్మల స్వరూపి.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడి.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కానీ ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ వీరు చేయలేదు, ఉన్నవారి స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు పేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కాని అందులో కొంతమంది ఒక భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: ఇట్టి మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: It's a great fortune to have such a rhetoric who can recite chant with perfection and clarity.
2: ఇటువంటి రుచికులు నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రిక్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడా పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ద సేమ్ మంత్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడా చేసేటువంటి యజ్ఞం.
1: It is the yajna that coincides with the Sara celebration.
2: అది జ్ఞాన యజ్ఞం.
1: It is jnana yajna.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: This, the current one, is not jnana yajna.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: That yajna relates to your mind, the realm of psychology, the mind.
2: కనుక ప్రతికూలారా పది దినములు శ్రమ పడినందుకు నీకు ఎంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్ ఇస్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: ద రిజల్ట్స్ మే నాట్ బి నోటీస్డ్ రైట్ నౌ.
2: మీరు పోయి స్వస్థానం పోయి చేరిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: బై ది టైమ్ యూ గో బ్యాక్ అండ్ రిటర్న్ టు యువర్ ఓన్ ప్లేసెస్, you will realize what a blissful state you are going to be.
2: Ninnati dinam Krishnashtami.
1: Yesterday happened to be Krishnashtami.
2: Krishnashtami dinam mee oka yagnamu samapti cheyadaniki prayatnincharu.
1: You made an attempt to conclude your yagna on Krishnashtami day.
2: Kani Krishna yokka ashtami adi pavitramainatundi ashtami.
1: Krishnashtami is not related to this current yajna going on. It is a different sacred occasion.
2: Krishnudu chinna pillalu vale aadukuntu pedda vaarito kodanu koodukuntu chakkani aanandanni andisthu vachadu.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi యూత్తులంతా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు.
1: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ దేర్ ఆర్ యంగ్ పీపుల్.
2: ఇది చాలా అదృష్టవంతం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ టు హ్యావ్ యంగ్స్టర్స్ అమంగ్ రిట్రీట్స్.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రిట్రీట్ గ్రూప్ ఇస్ ఎ పాజిటివ్ sign, a sacred thing indeed.
2: నేను వినాయక చెప్తుంటాను, ఇలాంటి రుచికి చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్ వినాయక్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగినవిగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: రుత్విక్కులకు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ది ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed on to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరు ఎంతో ఆనందించారు, నేను ఎంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పని తిరిగి మీరు చేస్తారు పుట్టవలసి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పని మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞం.
1: This yajna granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmalni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది.
1: After tomorrow function, if you have to take leave from Bhagavan after tomorrow, Bhagavan does not want to part from your company.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యూ ఫీల్ దట్ టు లీవ్ హిమ్ ఆర్ యూ ఫీల్ టు సాడ్ టు లీవ్ యూ, దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేను ఎప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan, that is elsewhere in places like Bangalore. No, he is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ పీస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ రాదర్ వెరీ డిఫికల్ట్ అండ్ దే ఆర్ రేర్.
2: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ మెనీ అంబిషన్స్.
2: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవప్రీతిగా మీరు అర్పితం ప్రయోగించాలి.
1: వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ టు ఆఫర్ ఆల్ అవర్ అంబిషన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
2: కేవలం సెల్ఫ్ మాత్రమే చూసుకోకండి.
1: యూ షుడ్ నెవర్ గో బై యువర్ ఓన్ సెల్ఫ్.
2: సెల్ఫ్ కంటే హెల్ప్ చాలా మంచిది.
1: మోర్ దెన్ ద సెల్ఫ్ హెల్ప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
2: ఏ చేసినా కూడా నేను ఇది మా హృదయం కోసం చేస్తున్నాను, మా ఆత్మ నిమిత్తమై ఆచరిస్తున్నాను అని మీరు భావించాలి.
1: వాట్ ఎవర్ ఐ డూ యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టు ఫాస్టర్ టు రికగ్నైజ్ ద సెల్ఫ్ విత్ ఇన్ మీ, ది కాన్షియస్నెస్ ఆత్మ ఇన్ మీ.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి ఒక యజ్ఞము కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్ వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: కానీ ఇది మీ కోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
1: You have done this not for your own self alone. You have done this for the entire humanity.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: The sound received gets into your heart.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelled out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: Consider that this chanting of mantra is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Keval mani India ku matrame kaadu,
1: it's not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu,
1: there may be differences in the language,
2: kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
2: Americans, Russians, Negroes, Sudan, Saladini, Asistu, Achar.
1: Many, coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna.
2: Vaalu kuda nechukuntunnaru.
1: They are also learning.
2: Poyina nela, 26th teedi, Puttapatiki, Germany, Sucharu.
1: Last month, on 26th, devotees from Germany came over here.
2: Akkada Germanyku vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kudanu streelu purushulu andaru kudanu vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declare that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు లేచిన మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడా లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రం చాలా అవసరము.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది, ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుగులు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కాని ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేటిదాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరినదేదియో కోరనే కోరితే కోరినది విడిచిపెట్టకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: receiving. తలచినదేదియో తలచినే తలచిది.
1: Having thought over,
2: తలపు తీరేటిదాకా పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాదు తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should attain having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
1: This Atirudra Mahayajna applies to everybody.
2: Oka caste, oka religion, oka desamu matram kadu.
1: Atirudra Mahayajna is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: Prapanchamana ganta kodanu sambandhinchinatundi.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞములు మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెరలోపనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: Pakistan, Afghanistan, America, Japan, Germany, anni kudunu ekamaipothayi.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: Ippudu America lo chaala goppa bhaktulu unnaru.
1: There are many, many devotees in America.
2: Ee Americans anta kudanu danlo ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఋత్విక్స్ ఇన్ అమెరికా.
2: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
1: దేర్ ఆర్ మహమ్మడన్స్ ఆల్సో.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: ఏ లేడీ హాజ్ రిటన్ ఎ బుక్ ఆన్ భగవాన్.
2: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: షీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
2: అతను దీన్ని చూచి కంటిదారులు కాచారు.
1: And her guru started shedding tears going through the book.
2: Inta adrushtamainatundi oka bhavamu maakulanu kaliginchali.
1: And the guru said, I too should have such a rare fortune.
2: Aa book ippudu vaadu akkada print chestunnaru andariki andinchali.
1: And there in America this book is printed and well circulated all over the country.
2: Ganuka manam deshananta ekam cheyali.
1: We should bring in the spirit of unity in this country.
2: Unity in divinity.
1: Unity is divinity. Unity in divinity.
2: చూడండి ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
1: ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ భారత్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్.
2: ఇంతకు ముందు ఒకటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
1: The composite Madras state is divided into two.
2: మెడ్రాసు ఆంధ్ర రెండైపోయారు.
1: The composite Madras state today is in two states, Madras, Tamil Nadu on one hand, the
2: Andhra. Andhra vachinappudiki three Andhra Telangana rendu vere ayipoyayi.
1: Even Andhra Telangana is prepared to go away.
2: Appudu Telangana kuda ippudu mari divide avuta undi.
1: Now there seems to be division even in Telangana.
2: Kaga mukkal mukkal cheyatam goppatanam kaadu.
1: Segmentation, fragmentation is not a healthy thing.
2: చేర్చడం చాలా గొప్పతనం.
1: యూనిటీ, యూనిఫికేషన్ ఇస్ గ్రేట్నెస్.
2: యూనిటీ ఎక్కడ ఉండినో,
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ
2: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇస్ ప్యూరిటీ,
2: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ డివినిటీ.
2: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ టు అచీవ్.
2: నిన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
2: Kanuka ee vidhamainatvanti oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekkuva abhivruddhi parchali.
1: Understand these subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you
2: go. Mee andari andu kudanu anto into bheda buddhi unte dinni teesi paraveyandi.
1: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
2: ఏకంగా చేర్చుకోండి.
1: Make it one, not
2: అందరూ brothers and sisters.
1: Consider everybody all as brothers and sisters.
2: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
1: Then only there will be true value for all these things that we do.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: ఇంటిదారీ తీర్చడానికి వారికి సమయం లేదు.
1: దే హ్యావ్ నో టైమ్ టు సీ ద సఫరింగ్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ పీపుల్.
0: బీదల పరిస్థితి ఏమిటి?
1: వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ పూర్ పీపుల్?
0: వారి విషయాన్ని ఎవరు కూడాను తనం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దేమ్.
0: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈస్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
0: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
0: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: Even if approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
0: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love. If at all, he is compassionate enough.
0: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: మానవ,
1: మానవ,
0: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్, మనిషి.
0: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: Is it desire or ambition?
0: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: Is it progress in life?
0: ఆనందాన్ని అనుభవించటం.
1: Is it to experience happiness and pleasure?
0: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: Man is born not to enjoy, not to be merely happy.
0: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునమయ్యా?
1: How can you expect man to remain in peace if he doesn't come forward to help the fellow man?
0: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: We should help the fellow man.
0: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
0: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: Therefore, the pleasure and pain would make you happy and also grief-stricken accordingly.
0: కాని మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటిని సమానంగా చూసుకోవాలి.
1: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
0: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja society?
0: సమాజము, సమాజము.
1: వీ సే సమాజ సొసైటీ.
0: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతాడు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో సమానత్వ ఈక్వాలిటీ హౌ డూ కాల్ యువర్ సెల్ఫ్ సమాజ సొసైటీ?
0: కష్టంలో సుఖమున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్.
0: సుఖంలో కష్టమున్నది.
1: అండ్ దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ప్లెజర్.
0: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
1: మ్యాన్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ప్లెజర్స్ దట్ హీ పాసెస్ త్రూ ఇన్ హిస్ లైఫ్ సోజర్న్ ఈజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ విత్ ది స్లైటెస్ట్ ఆఫ్ ది డిఫికల్టీ.
0: ఒక శ్రీమంతుని దగ్గరికి వెళ్లి అయ్యా మీరు ఆనందంగా ఉన్నారు కదా అని ప్రశ్నించండి.
1: ఇఫ్ యూ అప్రోచ్ ఎ రిచ్ మ్యాన్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఆర్ యూ హ్యాపీ?
0: అయ్యా నాకేమి తక్కువ ధనం ఉన్నది.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
0: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
1: My sons are in very high positions.
0: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామానంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
0: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
1: We don't have any trouble. troubles or difficulties.
0: Kani anni unnavi, kani manasthanti ledu.
1: We have all, that's all possible, but there's no mental peace.
0: Is personal shanti etta vastundi?
1: How do you expect this mental peace?
0: Aya neevevaru mana prashnistunnam.
1: We go on questioning, who are you?
0: Kani unnadanta dosham ekkada, who am I? అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీఆర్ నాట్ పుటింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
0: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
0: కనుకనే
1: దేర్ ఫోర్
0: మానవుడు తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without the awareness of the self, knowing the rest of the things are useless.
0: Vanaru lekunna vittanamulu naati prayojanam emiti?
1: There are no rains on one hand. What is the fun of sowing seeds?
0: Koppa varshamulu kuchinappatikini vittanamule naatakunna pantabanduna?
1: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
0: Endeyu ee pani eyenu మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
0: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: కనుక దైవనామం మన ఉండటం చేతని,
1: because the holy matchless God's name within us,
0: Ishvara Sarvabhutanam,
1: God is present in all creatures,
0: Ishavasyam Jagat Sarvam,
1: the whole universe cosmos is full of divinity.
0: Kanuka manaku daivattvam anetvanti dani marchipoyi aneka rakamulaitvanti laukika bhautika sukhamulanu manam pondadaniki puttaledani telusukovali.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
0: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
1: Therefore we should step into the field of spirituality to begin with.
0: ఆధ్యాత్మికమే లేకుండా,
1: without spiritual content,
0: మనకి ఏమాత్రం కూడా మనుషత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim of authority to call ourselves human beings.
0: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact we are betraying God himself.
0: దైవం ఉన్నది కేవలం తన పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైన జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
0: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time Narada approached Vishnu and questioned him.
0: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది.
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
0: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
0: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
0: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
0: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
0: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
0: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
0: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: then only you will experience God behind you, with you, above you, below you, around you.
0: నీవు కేవలం జీవితమంతా నెగిటివ్ గానే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది.
1: In fact, you are leading life in the negative way, full of negativity.
0: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
1: You don't need to search for God incessantly.
0: నేను ఒకడున్నాను.
1: I am here.
0: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: God is in me.
0: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all living creatures.
0: కనుక నా దేవుడు నా యందు ఉన్నాడు. నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God Himself.
0: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word, దేవుడు?
0: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
0: దైవానికి నామరూపము లేవు.
1: God is beyond name and form.
0: కానీ జగత్తులో ఉండినటువంటి ఒక సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
0: సత్కర్మను ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
0: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు.
1: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
0: దేహము పంచభౌతికము.
1: The body is of senses.
0: దేహము కూడా ఒక తప్ప ఎప్పుడు.
1: The body is bound to fall, die someday.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: దేహి నిరామయుండు.
1: And is nectarine.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
1: The indweller has no insignia like bondage or liberation, birth or end.
0: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
1: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
0: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
0: ఉన్నంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
0: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించదు.
1: Therefore, without the main object, you cannot find reflection.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మన ఇంటిలో బావి ఉండాలి.
1: There is a well close to our residence.
0: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
1: And there is a tank with drinking water.
0: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
1: And we have also find the river there.
0: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
1: There is ocean also on the other hand.
0: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
1: And the rivers flow.
0: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు?
1: And the reflection of the sun is noticed in all the river, the sea, and the well.
0: నీ గృహంలో ప్రవేశించితే నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: But the moment you get into your home, you don't find the reflection of sun.
0: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: Therefore, within our body is jiva, the individual soul.
0: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: This all amounts to water.
0: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
0: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యూ సర్టన్లీ నోటీస్ సన్.
0: ఒక సూర్యుడు జగత్తు లోకమునకు ఒక్కొక్కరై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
0: కాలం వ్యత్యాసమే కానీ జలం ఒకటే.
1: It is only the difference of time, but that existence remains the same.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను ప్రవాహం వంటి వాడే.
1: So every human being is a flow.
0: కానీ ఈ ప్రవాహం అన్ని రకములైనటువంటి పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Therefore in this flow, you find reflection.
0: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, then once you live in truth, God will be with you, always with you, in supporting you.
0: Kanuka daivam okkade.
1: God is one.
0: Adi evaru?
1: Who is he?
0: Myself. Evariki varu nene daivamu anukovali.
1: Each one should clearly establish, affirm and confirm
0: kani
1: that he is divine.
0: Ahankaram kani inke vidhamaina yokka pratibimbam kani manaku kalipinchindi.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
0: Ejitivaru devude nenu devude anetuvanti rendu samatvanga teesukovali.
1: I should know this principle of oneness, that I am God and other person is equally
0: God.
1: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
0: You will
1: say that the other person lost. Never consider the other man has lost.
0: No.
1: Therefore, you have to consider yourself in every aspect. On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity. And this kind of victory or loss, they do happen to every human being.
0: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
0: నీవెవరు?
1: హూ ఆర్ యూ?
0: ఐఎమ్ బాడీ. బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
1: హౌ లాంగ్ ది బాడీ లాస్ట్?
0: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బిడ్డ ఎప్పుడు ఉంటుంది? చూరి పగిలిపోతుంది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. ఇట్ మే డ్రాప్ డౌన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
0: Mind. Who are you? I am mind.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
0: Mind is empty, bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
0: Mind has no form.
1: Mind has no form. And all desires constitute the mind. And the desires must leave you at one time or other.
0: కనుక మానవుడి నాడు మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: Therefore you cannot identify with your mind because mind is monkey mind.
0: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
0: మంకీ మైండ్ కాకూడదు.
1: It should not be monkey mindedness.
0: కనుక నేను మానవుడు.
1: We are human beings.
0: దైవం మానవ శరీరపైన.
1: God is in human form.
0: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
0: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
0: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మను ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్ వీ కన్స్ట్రక్ట్ ది టెంపుల్ ఇన్స్టాల్ ఇట్ దేర్ ది ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ది ఐడల్.
0: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ది స్టాచ్యూ?
0: నీవు చేసినది.
1: ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ది ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్. And you are not worshipping yourself.
0: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాలలో వచ్చినటువంటిది విప్రమేయం.
1: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
0: కనుక ప్రతి మనిషి కూడాను మన యందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: Therefore, everyone should respect the self within.
0: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
1: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్ టెంపరరీ.
0: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
0: Venkateshwara Swami na kuladevamu ane pugutuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
0: Vrindavana velinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
0: యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
1: And you give name to God and start worshipping him.
0: మరి అయోధ్య పోయినప్పుడు రాములు మా దేవుడు.
1: When you go to Ayodhya, you say Rama is my God.
0: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదము ఏమాత్రం లేదు.
1: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
0: Kanuka prati manavulaku okoka roopam untundi.
1: A human being has got a definite form.
0: Kabatti human life anetundi shastramainetundi kaadu.
1: So human life is not permanent.
0: Kanuka shastramainetundi oka aatmatattvanni manam visheshinchali.
1: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Intayo karchu petti meeru ikkadiki vastuntaru.
1: You spend lot of money and reach this place.
0: Aneka kashtamulaku vachi meeru ikkadiki chertuntaru.
1: You bear many difficulties and troubles.
0: Inni kashtamulaku, inni nashtamulaku meeru guri ayi ikkadiki vachi cheri prayojanam emiti?
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: వితౌట్ దిస్ వన్నెస్ యూఆర్ ఆల్వేస్ వేవరింగ్, యూఆర్ ఆల్వేస్ డిస్టర్బ్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది డెస్టినీ గోల్ ఈజ్ వన్.
0: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: అండ్ ఆల్ అవర్ థాట్స్ రిలేటెడ్ ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్.
0: కానీ అసలు ఒకటి.
1: బట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద డిజైర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కాదు.
1: దో రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: గుడ్ అండ్ బ్యాడ్ రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. వన్ స్పీక్స్ గుడ్, ది అదర్ వన్ స్పీక్స్ బ్యాడ్.
0: కానీ పదములు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
0: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: Next day you may say that I am a good man.
0: Good and bad denotes manavulu pettetundi pere.
1: Good and bad are related to your mind at that moment of time.
0: Manushulu kalpinchinatundi.
1: And whereas the mind is non apparent.
0: Neevu eppudu kuda nu good vaade.
1: You are always good, you are always good.
0: Life emanadi chaala manchidi.
1: Life is very precious.
0: Kanuka daivam manushu rupeinani manushulu anetunchadu manushudu kaadu.
1: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: So you may have any name, any form, but essentially yourself is same.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: So we should not go by form.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యూఆర్ ఎ హ్యూమన్ బట్ ఇఫ్ యూఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ వాట్ ఇస్ ది యూజ్.
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఎ రెనన్షియంట్.
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: ఈవెన్ రెనన్షియంట్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
0: మనిషి ఒక మానవుడే.
1: అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీలీ సేమ్.
0: దైవము మానుష్య రూపమే.
1: So both of them are human in form.
0: దైవం ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
0: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ గాడ్.
0: చాలా తప్పాడి పాదం సస్తతో శిరో తర్వాత శృతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ లెగ్స్ ఆర్ హిస్, హీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ.
0: మనం బియాన్ని సృష్టిస్తున్నాం.
1: అండ్ వై వీ జస్ట్ గో బై అవర్ ఓన్ డిఫరెన్సెస్.
0: ఆ ఒడ్డు సృష్టించిన తర్వాత ఒడ్డు పైన పొట్టు తీసేస్తాం.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మ వస్తుంది.
1: అండ్ బికాస్ ఆఫ్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
0: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ది హస్క్ ఈస్ రిమూవ్డ్
0: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
0: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
0: మనము పులిహోర చేస్తాము.
1: అండ్ యు మేక్ పులిహోర.
0: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
0: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
0: పాయసం చేస్తాము.
1: పాయసం.
0: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
1: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
0: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
0: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
1: ఆర్ ఇడ్లీ.
0: ఇడ్లీ అని ఒక పేరు.
1: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
0: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
0: అన్నము అని ఒక పేరు.
1: వి హావ్ ద రైస్.
0: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్. బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
0: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
1: దో ద రైస్ ఈస్ సేమ్
0: సంస్కారము.
1: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈ సంస్కార
0: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
1: వీ హావ్ టు పాలిష్ ఆర్ రిఫైన్ అవర్ మైండ్.
0: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
1: దెన్ ఓన్లీ దాట్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్
0: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు
1: ఈస్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
0: సంస్కారం అనగా మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
0: ఆ మార్పును మనం భుజించేటువంటి భాగంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore, there is variation in our action, but the object, the material, remains the same.
0: ఈ మెటీరియల్ ని బట్టి మనం ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration.
0: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
1: Man is spoiled because of his material consideration.
0: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: Therefore, he has to transform his view of life.
0: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫార్మ్.
0: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
0: మైండ్ ని మనం కూలగొట్టబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ or withdraw the mind, rest of the things will be fine.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Mee ento pavitramaina hrudayudi.
1: You are all sacred hearted indeed.
0: Kaani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestundani.
1: But however, the clouds of desire appear and spoil you.
0: Kaani clouds anetvanti emiti?
1: What are the clouds?
0: Kadiripoyetvantivi.
1: They come and pass on.
0: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పడతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ది సన్.
0: మూన్ మనకు మరుగు పడతాడు.
1: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
0: హిల్స్ అంతా మరుగు పడతాయి.
1: అండ్ ఆల్ ది ట్రీస్ విల్ బి హిడెన్ ఇన్ ద నైట్ టైం.
0: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివే కానీ.
1: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: అది స్వతసిద్ధంగా కూడా రూపొందినవి కావు.
1: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్.
0: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
1: దేర్ఫోర్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యమగులు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ స్పెండ్స్ ద టైమ్ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్.
0: ముదివి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడతాడు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ వితౌట్ థింకింగ్ కంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ వన్ గోస్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ డినైడ్ టు హిమ్.
0: మధ్య వయస్సులో
1: ఇన్ ద మిడిల్ ఏజ్
0: మాయందు పడి
1: అండ్ హీస్ డెల్యూటెడ్.
0: నేను యువకుడు. నేను యువకుడు అని వర్ణించుకుంటున్నావు.
1: అండ్ ఈస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీ ఈస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: అంతిమ రాగానే
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్
0: అన్నీ అనుభవిస్తే కానీ నా శాంతిని అనుభవించలేదు.
1: హీ గోస్ ఆన్ రిగ్రెటింగ్ దట్ హీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ బట్ నాట్ పీస్.
0: నిరంతరం కూడా మనిషి అనేటువంటి వాడు బాల్యమైపోయి యవనమైపోయి వృద్ధాక్యమైపోతున్నాడు.
1: దేర్ఫోర్ వీ పాస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ఫన్సీ, చైల్డ్హుడ్, యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
0: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
1: The different stages of life go on changing, but the material remains the same.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore, we have to change our outlook vision.
0: కానీ దృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore, we don't change our drishti, the vision, but we want to change
0: దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore, we should change our outlook.
0: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: Then only you will have correct identification.
0: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తలము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
0: కొంత కాలం అయినప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time, you find certain change in the senses.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: You know MS Subbalakshmi, a great personality in the field of music.
0: కానీ ఆమె కట్టగలప్పటికి నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
0: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: జగత్తే నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
0: కానీ కంఠం పోతానే,
1: the moment I lost the melody,
0: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
0: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
0: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said, you have spoiled your own throat.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
0: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్డ్.
0: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్,
0: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్,
0: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్,
0: మార్పు చెందేటువంటిది.
1: They do change.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
0: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: We are spoiling our lives because of our own defects.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: and one there is no character,
0: ఎన్ని విధమైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called సత్.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
0: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటియెస్ట్.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: You are only one who is our refuge, none else.
0: Kalukane mana hindulu kuda nu adhe reethiga cheppali.
1: Hindus also should repeat the same.
0: I want God.
1: I want God.
0: Nen divine kavali.
1: I should be divine.
0: Kani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
0: Wine dal tagatame untunnaru kani manam deep divination kaavali.
1: You are after the wine. In fact, you are divine.
0: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితం అంతా రామాలయండి.
1: అండ్ వన్స్ యూ స్టార్ట్ చాంటింగ్ రామాస్ నేమ్ ది హోల్ లైఫ్ షుడ్ బి స్పెంట్ లైక్ వైజ్.
0: కానీ ఈనాడు రామ అంటాడు రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: టుడే హీ సేస్ రామ ఇఫ్ హీ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఆన్ ద ఫాలోయింగ్ డే హీ రిమూవ్ హిస్ పిక్చర్.
0: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
0: చూడండి ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిరంతరం చెప్పే చూచేవాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
0: లేచాడు ఆ శివుడి ఫోటో బీరంలో పెట్టేశాడు రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: ఈ గాట్ అప్ అండ్ రిమూవ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ది అల్మైరా అండ్ హీ కెప్ట్ దేర్ రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్.
0: రాముని పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది. తర్వాత అశాంతి బయలుదేరింది.
1: దో హీ వాజ్ పీస్ఫుల్ ఇనీషియలే హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్.
0: రాముని ఫోటో కూడా ఒక అదే బీరంలో పెట్టేశాడు.
1: సో హీ రిమూవ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ద సేమ్ అల్మైరా.
0: మరి గురువు దగ్గరికి వెళ్లి రాముని నాకేమి చేయలేదు స్వామి.
1: అండ్ దెన్ హీ వెంట్ హిస్ గురు అండ్ సెడ్ దిస్ రామ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
0: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
1: అండ్ గురు సెడ్ యూ వర్షిప్ కృష్ణ.
0: కృష్ణ పేట పెట్టాడు.
1: హీ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్.
0: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Through out the day he went on chanting, singing the glory, Gopalakrishna, Gopalakrishna.
0: మరి కొన్ని దినముల గంటే కూడా నువ్వు అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుడి ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almirah.
0: మరి ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆయన వచ్చింది.
1: A lady came to him, an ardent devotee.
0: అయ్యా ఈ పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this
0: forms? దేవి పూజ చేయమన్నాడు.
1: Better you worship goddess now.
0: Goddess. Goddess Channayinappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
0: Manadinamo pooja chestu vachindi.
1: First time she started worshiping.
0: Aa worship chestappudu poojuttulu pettindi.
1: And then she kept incense sticks there.
0: Appudu aa poojuttulu poganta kodanu biravu vaipuna velutundadi.
1: All this flavor and the perfume started moving towards Almaira.
0: అయ్యో నేను ఈ ఊదుతూరు దేవి కోసం పెట్టాను కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ అండ్ అల్మైరా.
0: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడ
1: ఓ మ్యాడ్ క్యాప్
0: ఇది అది భక్తి.
1: Is this the devotion?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి బిడ్డలో పెడతారు.
1: For a couple of days you worshiped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
0: కనుక నాకైతే ఏమవుతుందో.
1: Therefore I don't know whatsoever.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
0: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: Therefore right from the beginning till the end we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
0: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటది కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: And mottamodata neeku bhakti ichinatunte vaaru evaru talliye.
1: Therefore it's the mother who taught you this devotion.
0: Kaani kotha mandi daivame ledu.
1: Some deny God.
0: Edo oka oopunu pettukuntaru omkaranu palukutuntaru.
1: They go on repeat, they go by the sound omkara.
0: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటుంది?
1: దిస్ ఓంకార్ ఆర్ ద ప్రైమల్ సౌండ్ హౌ లాంగ్ డస్ ఇట్
0: లాస్ట్? అనేంత వరకు ఉంటుంది.
1: And you'll certainly listen to the sound so long you speak it out.
0: That moment
1: when you go on speaking it out
0: loud,
1: and that will not remain permanent.
0: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావం అభివృద్ధి కావాలి.
1: Sacred thoughts should develop within you.
0: ఆ పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: And we should also understand it's just an instrument.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: Mind is responsible for the bondage or liberation.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: Even the mind also changes.
0: కనుక మనసు నీవు కాదు.
1: And you are not the mind either.
0: Buddhi neevu kaadu.
1: You are not the intellect.
0: Manasu anetundi kevalam oka korkala bundle.
1: And mind is just a bundle of desires.
0: Ee desires vinnanta varaku kuda neevu manasunu maarchukuntu untaadu.
1: So long the desires last, mind undergoes changes like that.
0: Manasunu neevu em maatramu maarchavaddu.
1: So never change that mind like that.
0: Manasu kevalam korikala yokka gumpu.
1: And mind is just a combination, group of thoughts.
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
1: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యుల్ నెవర్ బీ ఇన్ పీస్.
0: ఆ మనసు ఏకంగా చేసుకుని
1: విత్ వన్ పాయింటెడ్నెస్
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ,
0: నీవు తప్పక మంచివాడు అవుతావు.
1: యుర్ బౌండ్ టు బి గుడ్.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యూ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యుల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
0: కనుక ఆ మనసే దేవుడు.
1: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ.
0: భౌతికమైనటువంటి కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్.
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
1: Control your desires.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ us, control your thoughts.
0: థాట్స్ ని కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ఆర్ ద ట్రూత్. ప్రేమ
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ,
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
0: దీనికి సత్యమే ఆధారం.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వకర్మలు కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ఫాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
0: దానికి రూపమే లేదు.
1: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
0: పంచభౌతికం దేహం దుర్బలము, ఖాయమైన దుర్బలము.
1: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆర్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక నీవు నిరామయుడు.
1: యు ఆర్ ఇమ్మోర్టల్.
0: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain immortal.
0: చింతలేని వాడిగా ఉంటావు.
1: And then only you will be ideal to the rest of the world.
0: చింత ఏ మాత్రం ఉండకూడదు.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
0: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: ఐ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. యు హావ్ అండర్స్టూడ్.
0: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని, అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
1: సో వీ హావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
0: నిజమైన కర్తవ్యము.
1: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
1: వితౌట్ దిస్ యూ కెన్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
0: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children and to your relations.
0: Evvarini chusinappudu varanta bhagavata rasudevi.
1: Whomsoever you meet, understand that he is divine.
0: Aa vidhame yokka sarvudu yendu premanu pichukoni, premanu ichukoni manu satyamto jeevinchali.
1: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
1: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: భగవాన్ అడ్రెస్సెస్ మెనీ అసెంబ్లీస్ ఓన్లీ టు గివ్ ద డివైన్ టీచింగ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: Yen inta mandi premaku nenu guri ayyanu kada, meerandaru raavatam antavadu naa nimittamai.
1: You all have assembled here for Bhagavan only.
0: Ivanni kuda meeru aacharanalo pettite,
1: if you practice Bhagavan's teaching,
0: adi mimmalni chusinanduku, ee maatalu vinnanduku naaku ento aanandam vastundi.
1: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
0: Kanuka mee prema nanta kodunu prakruti ayinatte daukutmayana bhavamu pokoddu.
1: Therefore, don't make your love physical or worldly. So, make your love divine, the divine love.
0: Radha. Radha ante evaru?
1: Radha. Who is Radha?
0: Dhara. Amine Radha.
1: Radha, Dhara, that incessant flow, continuous flow.
0: Ee Dhara anta kuda nu kevalamu Bhagavantuni paine pettindi.
1: Dhara, the earth, should be full of God's name.
0: Kani tana aadabidda paallo visham kalpinchinappudiki.
1: When she was poisoned,
0: అది కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషయం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్ రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాధ.
0: ఆర్ఏడిఏ రాధ.
1: ఆర్ఏడిఏ రాధ.
0: ఆర్ అంటే
1: ఆర్ మీన్స్
0: రాధ.
1: రాధ
0: ఏ అంటే
1: ఏ మీన్స్
0: ఆధారము.
1: ఆధార బేసిస్.
0: డి అంటే
1: డి
0: డియర్ అనే ప్రేమ.
1: డియర్ సో క్లోజ్ లవ్. దైవాన్ని
0: ప్రేమిస్తుండాలి.
1: రెస్పెక్ట్ఫుల్ నేచర్ టువర్డ్స్ ద ప్రకృతి అండ్ గాడ్.
0: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమాత్రం తెలియదు.
1: అండ్ షీ డజంట్ నో వాట్స్ ఎవర్ అదర్ దాన్ వర్షిప్ఫుల్ స్పిరిట్.
0: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
1: అండ్ షీ వర్షిప్స్ కృష్ణ ఓన్లీ.
0: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
1: అండ్ విత్ దట్ షీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి అంటారు.
1: పీపుల్ వాంట్ లిబరేషన్ టుడే.
0: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి లిబరేటెడ్?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ డియర్ ఫాలో డివైన్ లైఫ్ యూ విల్ అటైన్ లిబరేషన్.
0: కనుక ప్రేమ స్వరూపు ద్వారా
1: embodiments of love.
0: నా మాటలు అధికమైపోయేది.
1: భగవాన్ హ్యాస్ స్పోకెన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ.
0: చాలా శ్రమ పెడుతున్నాను.
1: పర్హాప్స్ యూ ఆర్ పుట్ టు స్ట్రెయిన్.
0: కనుక నేను ఇంకా విరమిస్తాను.
1: భగవాన్ వాంట్స్ టు కంక్లూడ్ హిస్ డివైన్ డిస్కోర్స్.
0: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ ఏమి చేసినప్పటికీ ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
1: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, whatever you do, it's all God's word, God's work only.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: That divine feeling will make Swami extremely happy.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందములు నేను మీకు తెలుపుతున్నాను.
1: Bhagavan blesses you all. So many people are assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
0: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్,
0: హ్యాపీ లైఫ్,
1: హ్యాపీ లైఫ్.

0: వారు విదేశీయులని, ప్రశాంతిని మేము స్వదేశీయమని భావిస్తున్నారు.
1: At this moment, the whole world is rejoicing here in this sanctum sanctorum, Prashanti Nilayam. We consider some natives and some foreigners.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు, ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: You cannot call yourselves Bharatiyas having been born here.
0: భారతీయుని యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చర. ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: The culture of Bharat stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are Bharatiyas.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: The whole world is a big mansion.
0: ఈ భవనములో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: There are so many rooms inside.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: Each country is equal to a room.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: Therefore, the whole world is just one home.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: To various limbs of the body, it is the heart that supplies blood.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్య ధర్మములు అనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి యందు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: Therefore, it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making. It is the one of the devotee.
0: Parama bhaktulainatti prahladudu tana bhakti prapatti chetane oka stambham nandu narasimhunni srushtimpa chesadu.
1: Prahlada could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: Baludainatvanti dhruvudu narayuni aranyam lopala srushtimpa chesadu.
1: It was the tiny tot Dhruva who could have the manifestation of Narayana there in the thick forest.
0: Kanuka srushtikarta evaranaga prati jeevudu kudanu srushtikartane.
1: Then who is the creator? Every living creature being
0: prati jeevudu kudanu devude.
1: Every individual is God himself.
0: Kani dehatma bhavamunu penchukotam chetane taanu oka paavarudaina manavuni vare bhavistunnadu.
1: Because of the body attachment he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉండేటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ దిస్ బాడీ ఆర్ ద వెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ స్టేస్ ఆన్.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ కంట్రీ మే అబ్జర్వ్ ద ఫెస్టివల్ అకేషన్స్ అండ్ ఫాలో ద ట్రెడిషన్.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: చైనీస్ కన్సిడర్ దిస్ డే ద న్యూ ఇయర్.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: హవెవర్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భారత్ అండ్ చైనా.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ the two periods when sun travels through northward and southward.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసమని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హ్యావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాస.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాస.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ది సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు అనదర్.
0: ఇవి రెండు కూడాను బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chatcho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chaala sanni sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chatchukunu suryunukunu sanni sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: The same thing is stated by Plato.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వము లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: They could explain clearly this principle of unity in this trinity, in the divinity clearly.
0: Truth, goodness and beauty అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్డ్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయులు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుండాలి.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనినే పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జ్యువలిజం క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం ద సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishtadvaitamu moodintu tarvata vacheetvante turiyavastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: దేర్ఫోర్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దీస్ త్రీ లెవెల్స్ ఆఫ్ థాట్ ద నాన్ జ్యువలిజం జ్యువలిజం అండ్ క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: వి మే ప్రే ఇన్ ఎ వేరీడ్ మేనర్.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద సేమ్ రిఫ్లెక్షన్ వి ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ ద కంటైనర్స్.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: ద డిఫరెన్స్ ఇస్ డ్యూ టు ద డైవర్సిటీ ఇన్ హ్యుమానిటీ.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్లీ ఇన్ ఎ వెరీడ్ మ్యాన్.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, "O man, you are that, and that you are not that."
0: Niu adhe, kani adi niu kan.
1: You are that, but that's not you.
0: Indulo udina 20 okka vyathyasam emiti.
1: What is the difference here?
0: Oka neeti totti untundali.
1: Here is water tub.
0: Aa neeti totti daggariki nee velli nee pratibimbani aa neeti lo chustavu.
1: You go near the water tub and see your own reflection.
0: Adi nenenu antavu.
1: You say that I am the reflection.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: యు సే యు ఆర్ ది రిఫ్లెక్షన్ బట్ యు ఆర్ నాట్ హార్మ్ యు ఆర్ నాట్ హిట్ ఈవెన్ ది రిఫ్లెక్షన్ ఇస్ బీట్ అండ్ దేర్ఫార్ యు ఆర్ నాట్ ది రిఫ్లెక్షన్.
0: అయితే దానిని నీవు తిట్టితివా నీకు కోపం వస్తుండాలి.
1: హదవా If your reflection is scolded, reprimanded,
0: kottinappudu meeku debbalu tagalavu kaani tittinappudu maatramu rendinti oka ekatvam yavaipthundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Ade vidhamgane dehamlo anetundi oka paathrala vantivi.
1: Likewise body is a vessel.
0: Upadhi idi kevalam oka negative.
1: Vestya body is a negative.
0: Kalukune deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
1: Body is a temple.
0: దేహం అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is a sort of instrument.
0: Mind అనేటువంటిది ఒక పనిముట్టే.
1: Mind is an instrument.
0: ఇంద్రియములు అనేటువంటివి ఒక పనిముట్లే.
1: Senses are instruments.
0: మనసు కూడాను ఒక పనిముట్టే.
1: So also the mind.
0: ఇవన్నీ కూడాను పనిముట్లే.
1: They are all instruments.
0: దీనిని నీవు వినియోగించుకునేటువంటి విధానంలో దీని యొక్క ఏకత్వం మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇది నేను అంటున్నావా లేక ఇది నా దేహం అంటున్నావా?
1: డూ యూ ఐడెంటిఫై ద బాడీ ఆర్ యూ క్లెయిమ్ దట్ ద బాడీ బిలాంగ్స్ టు యూ?
0: ఇది నా దేహం అనుకుంటున్నావు.
1: యూ సే దిస్ ఇస్ మై బాడీ.
0: కానీ దేహమే నేను చెప్పటం లేదు.
1: బట్ యూ డోంట్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
0: నా దేహము అనుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
1: When you say this is my body, you are separate from the body.
0: It is not handkerchief.
1: This is my handkerchief.
0: It is separate, name separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్
0: ది వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ. దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై. ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: దేర్ఫోర్ దిస్ మైండ్ ఇస్ మాయా ఆర్ ఇల్యూషన్.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రోమ్ యూ గెట్ దిస్ ఇల్యూషన్?
0: లేని దాని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: యు కన్సిడర్ ది నాన్ ఎగ్జిస్టెంట్ యాజ్ ద వన్ దట్
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ ద వెస్చర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతుంది.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ హాస్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్ ద వరల్డ్ ఈస్ డివైడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లవ్.
0: కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: హవెవర్ యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటుంటారు.
1: ఇన్ మెంటల్ హాస్పిటల్ యు హావ్ మెనీ మ్యాడ్ క్యాప్స్.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు.
1: Some are mad after the health, which bothered.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: Some struggle hard because of the madness for position and authority.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: Likewise, each person has got his own desire and is mad after the desire.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి బట్టి ఉంటారు.
1: Among them, some are mad after God.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: Of all the kinds of madness in this world, this madness for God is the highest and best.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: Man has drowned himself in 12 types of worries and anxieties.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth is one worry.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: Family life is worried and death is worried.
0: బాల్యమంతయు చింత.
1: The entire period of childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age is worry.
0: జీవించుటొక చింత. చెడుపు చింత.
1: Life in general and failure there worries.
0: కర్మలన్నీయు చింత.
1: All actions are
0: కష్టము
1: worry.
0: ఒక చింత.
1: Difficulties give you worry.
0: సంతసం ఒక చింత.
1: Even happiness.
0: వింత చింత.
1: The mystery.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ చింత కొనుడి ఇకనైన ప్రజలార కోర్కే మీర.
1: O people, seek the blessing and mercy of God, who will make you free from all sorts of worries.
0: ఈ యొక్క సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: If you have this madness, worry for God, naturally other problems are solved.
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: That if known, everything else would be known.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: That if seen, everything else would be
0: easy. దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: If you acquire that, everything else would be acquired easily.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: If you knock the door, it will be opened.
0: పిలిస్తే పలుకుతాడు.
1: If you call, he responds.
0: అడిగితే ఇస్తాడు.
1: If you ask, thou shalt be
0: given. ఈ మూడు ఉపనిషత్తుల యొక్క సత్యమే.
1: These three are the declarations of
0: ఉపనిషత్తు. అయితే ప్రతి మానవుడు కూడాను తలుపులు తడుతున్నాడు అడుగుతున్నాడు.
1: However, every man knocks the door and asks.
0: కానీ దేనిని అడుగుతున్నాడు?
1: What is that he asks for?
0: దేనిని తలుపు కొడుతున్నాడు?
1: What is that he knocks?
0: కానీ కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: But he is not knocking at the right door.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: You should knock the door so that the gates of heaven.
0: కానీ మానవుడు ఈనాడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: But man is knocking the door of hell.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
1: Man who should work hard for the bliss of the spirit is working for the happiness of the world.
0: నీ సన్నిధేన పెన్నిధేని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
1: Man who should pray for the proximity of the divine wants to be near the world.
0: దైవాన్ని అడగాలి.
1: You should ask God.
0: జన్మాన్ని తరింప చేసుకోవాలి.
1: And you should redeem your life.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: And you should open the gates of heaven liberation.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: Today we are not asking God.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: We are asking Daya the demon.
0: ఇలాంటి మానవత్వంలో దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీ పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈస్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్స్ రిటన్ ఈస్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: What you do belongs to you.
0: కరుకరి ఈనాడు చేయకుండా చెప్తున్నాము.
1: Today you don't do but you say.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: Without experience you write.
0: కరుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: So you are cut off from the bliss.
0: కరుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: So instead of saying better you do, act and practice.
0: చెప్పడం చాలా సులభము.
1: It's so easy to say.
0: చేయటం చాలా కష్టము.
1: It's very difficult to act.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు.
1: ఇట్ ఇస్ ఈజీ టు డిక్లేర్.
0: చేయుట కష్టంబు.
1: వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: దాతకైన వాణి తాతకైన.
1: ఈవెన్ టు బ్రహ్మ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్
0: టు అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ. కనుక ది
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యూ సే.
0: కానీ తలచడం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: కనుక ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్ముడు అన్నారు.
1: Is only the noble soul who will have harmony, integrity between what is said and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annar.
1: Is only the wicked man whose action is at variance with what he says.
0: Eenadu manam trikuna siddhini ekaparchukovali.
1: Today we should
0: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop this unity.
0: భిన్నత్వాన్ని దూరం చేయాలి.
1: We should be far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: దెన్ ఆల్ ద డివినిటీ లేటెంట్ విదిన్ యు విల్ బ్లాసమ్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈజ్ ఇన్ డ్వెలర్ ఇన్ యూ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country, it is attached to your own.
0: పాపం గాని పుణ్యం గాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మల్ని పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: Therefore that which is sacred, that which is unsacred depend upon our activity, action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: Therefore every human being should take to good activity.
0: ఏది పవిత్రమైనటువంటిది?
1: What is that sacred?
0: ఏది అపవిత్రమైనటువంటిది?
1: What is that is unsacred?
0: ఈ విచారం చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇదే పాపం అన్నారు.
1: దిస్ ఇస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు. పరము, పరం అనగా ఆత్మతత్వము.
1: పర మీన్స్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: Paramanaga tirigi aatmane.
1: This param is spirit again.
0: Upa aatmaku samipinchadame punyam annaru.
1: Upa means proximity to this spirit.
0: Samipamu
1: meaning closeness.
0: Aatmaku samipanga povatame punyamu.
1: When you are very close to the spirit,
0: aatmanu bhinnanga mana bhavinchadame paapamu.
1: Consider yourself separate from this atma is the sin.
0: Kanuka vedanta inta sulabhanga kudanu chakkani rahasyanni vipulikarinchestundi.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: Kanuka deshamulu bhinnam kaadu.
1: Countries are not different.
0: Bhashalu veru kaadu.
1: Languages are not different.
0: కాని అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: we are carried away by the language.
0: ఇవి ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider multiplicity, diversity, well, that is the
0: worst thing. భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచము లోపల
1: today in the world
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు.
1: Intellectuals are ever on the rise day by day that consider diversity.
0: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: There are very few people who will understand unity and diversity.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: టుడే వీ నీడ్ ఇండివిజువల్స్ పీపుల్ హూ విల్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. అప్పుడే
0: మన యొక్క దేశ సమస్యలన్నీ కూడా పరిహారం అవుతాయి.
1: దెన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ వుడ్ బి సాల్వ్డ్.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: దట్ డే వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ యూ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ క్యారీడ్ అవే బై ద డైవర్సిటీ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సిన్.
0: క్రోధమే యమధర్మరాజు.
1: అండ్ దిస్ వెరీ యాంగర్ ఇట్ సెల్ఫ్ ఇస్
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: అండ్ ద డిజైర్ ఇస్ ద రివర్ దట్ టేక్స్ యూ టు ద గాడ్ ఆఫ్ డెత్.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: టు గో టు దట్ ద కింగ్ ఆఫ్ డెత్ యూ హ్యావ్ టు క్రాస్ దిస్ రివర్.
0: వైతరిణి నది.
1: The river, this river is Vaitarani, the desire.
0: Krodhame Yamadharmaraju.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరియైన మోక్షస్థానము.
1: అండ్ ది స్పిరిట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్.
0: యమ అనగా ఏమిటి?
1: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్
0: నిగ్రహం లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this, you cannot be the recipient of God's grace.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: The one who has got this nigraha control deserves anugraha.
0: మానవుడును నిగ్రహ అనుగ్రహాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: Therefore, everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha
0: mercy. కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్
0: సెకండ్. కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు కూడాను ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్ బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగేకూడదు. దేహం పెరుగుతుండాలి.
1: యాజ్ ఇయర్స్ పాస్ బై ద వీ ఆల్సో ఏజ్.
0: దేహం పెరిగే కొద్ది ఆయువు తరుగుతుండాలి.
1: యాజ్ వీ ఏజ్ లైఫ్ స్పాన్ బికమ్స్ షార్ట్.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: వీఆర్ సో హ్యాపీ దట్ వీ ఏజ్ బట్ ఎట్ ది సేమ్ టైమ్
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ నౌ యు ఆర్ గ్రోన్ అప్.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ దట్ డిమినిషెస్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన ఖాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్ బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయన మహా అన్నాడు భగవంతుడిని.
1: Therefore, God is called time సంవత్సరాయన మహా.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజన్ మీన్ మియర్లీ 12 మంత్స్.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్ బట్ ఆధేయాన్ని
0: చూస్తున్నామే కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బేస్ బట్ నాట్ ద ట్రూ బేసిస్.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: కేవలం ఆధారంగా ఉంటుంది చేతిని ఈ టవల్ నిలిచగలిగింది.
1: It's not present on the table, therefore is there.
0: కానీ టేబుల్ ను చుట్టం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాం.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము.
1: Therefore the primal basis is divinity.
0: ఆ దైవం పైనే సర్వ ఆదేయములు కూడాను జీవిస్తున్నాయి.
1: So everything depends on the divinity.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: Therefore we should know the relationship between that which is basis and that which is base.
0: దీనిని అద్వైతము అన్నారు.
1: This is called non-dualism.
0: ఇది వస్త్రము.
1: This is cloth.
0: కాదు.
1: No.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్ యాన్.
0: కాదు.
1: నో.
0: ఇది ప్రత్తి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఈజ్ నాన్ జ్యువలిజం.
0: దారము, ప్రత్తి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: Jesus Christ, as he passed by, observed a man who is very hungry and gave him a fish.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు.
1: హీ సెడ్, లుక్ హియర్, యు హావ్ ఈటన్ that fish given yesterday, today what
0: is left to me? నీకు చేపలను ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది.
1: How long can I give you fish like this?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: దేర్ఫోర్ బెటర్ యు నో ద స్కిల్ ఆఫ్ ఫిషింగ్.
0: అప్పుడు ఎవరిపై నీవు అడగనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు బెగ్.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిపెండ్.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. యు విల్ బి
0: ఆధారం ఏమిటి? ఆత్మవిశ్వాసమే.
1: బట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో this path of righteousness and speak truth basing on self confidence,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth you cannot call yourself a bharatiya.
0: ఈ దేశానికి ప్రాణ సమానమైనటువంటి ఈ మూడింటిని నీవు చక్కని అనుసరించాలి.
1: These are the life sustaining principles of Bharat which you can hold.
0: విదేశీయులు స్వదేశీయులంటి భేదము కేవలం దేశాన్ని పురస్కరించుకొని కాదు చెప్పవలసింది.
1: So you cannot say one is a foreigner, one is a native basing on the
0: land. వారి విశ్వాసముల గురించి మనం విచారించాలి.
1: We have to inquire their faith.
0: అదే విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఈజ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసం పైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెరుగు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ద రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఈస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్.
0: గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈతార్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీత ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ ఈతా ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరుగుపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రము పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు,
1: few minutes back Anil Kumar said,
0: science and technology chala abhruddhi avutundadani.
1: He said science and technology are increasing.
0: Knowledge ante emiti?
1: What is knowledge?
0: Telivi antunnaru.
1: We say intelligence.
0: Telivi ante emiti?
1: What is intelligence?
0: Oka vidhamainatundi anniti yokka parishilana chesi satyanni gurtinchukuneetundi annaru.
1: This intelligence means observation of all that are around
0: and recognizing truth. Sampadinchukonakkarledu.
1: You don't need to acquire.
0: Nirantaram kudanu mana yokka dintlo nilchi untunnadi.
1: It is present within you continuously.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఆ జ్ఞానం మనం నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Sapalu chikketundidi kaadu.
1: You cannot catch one.
0: Sapalu supply chesetundidi kaadu.
1: No one can supply.
0: Nee vrutthaga nerchukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Inde untunnadi.
1: It is there within you.
0: Unna daani nee telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee kerchief ikkade em untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkade ekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkadadi.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: As you are not opened your eyes, you go on searching for the.
0: ఎప్పుడు మన జ్ఞాననేత్రములను మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
1: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: We are not showing any interest.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you will know the spirituality.
0: కనుకనే మనము ఈ ఉన్నటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: విత్ దిస్ లిమిటెడ్ లైఫ్ విత్ దిస్ లిమిటెడ్ బాడీ వి షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఏ విధమైనటువంటి ఒక వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్ మేక్ అవర్ లైఫ్ సీక్రెట్ వితౌట్ వేస్టింగ్ టైం.
0: పురస్కరించుకుని ఏ శంకర్ల వారు అస్థిరం జీవనం లోకే.
1: Basing on the Shankara said life is temporary.
0: Astiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Astiram dhara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam stiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము ఏ ధ్యానము ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed.
0: సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉంటున్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇదియే పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి ఒక హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: The heart should not be polluted by any sort of attachment.
0: అసత్యాలతో దూషితం కానటువంటి ఒక నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: And our speech or words should not be polluted by utter lies.
0: హింసాదులతో దూషితం కానటువంటి ఒక చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: And you should have your actions which are not polluted by violence.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
0: ఇంకా ఎన్ని తపములు ఎన్ని జపములు ఎన్ని ధ్యానములు ఎన్ని చేసుకుంటున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఇది మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ we have to pray to God who is not present anywhere else.
0: ఈ ప్రపంచంలో ఈ సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెంటల్ బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You have got a very good dental bed.
0: చక్కని అనుకూలమైనటువంటి దిండ్లు పరుచుకున్నావు.
1: You have got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాలి.
1: The ceiling fan is working.
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి.
1: Air condition is perfect.
0: కానీ నిద్ర రావటం లేదు నీకు.
1: Yet you are not able to sleep.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these conveniences?
0: ఈ పరుపు ఎందుకోసం నేను తెచ్చుకున్నావు?
1: Why have you brought
0: ఈ దిండు నీవు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: Why the pillow?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: Why the fan?
0: నిద్ర కోసం నీవు వేసుకున్నావు.
1: What for?
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When you can't sleep, what is the use of all these conveniences?
0: అదే విధంగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుక ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Mind should be used so as to be blissful.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Intellect is meant for inquiry.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The senses should be kept pure.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: And with this body we should do sacred acts.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: Then you will have this good sleep of bliss.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize this.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఇస్ గిఫ్టెడ్ సో యాస్ టు ఎంజాయ్ దిస్
0: ఎటర్నల్. కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీ మానవ జన్మం సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యు థింక్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్,
0: అంటున్నావు ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఏ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
0: ఖానా పీనా సోనా మరణా, బస్ ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యూ ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీట గాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యూ ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in humanity.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: If has no wisdom, he is equal to an animal.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అది టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: ది సెల్ఫ్ రియలైజేషన్,
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే సర్వస్వరూపము.
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి,
1: therefore for the sake of love we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలే ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

సర్వనామధరం శివం సచ్చిదానందరూపం

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా

0: ప్రేమింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది
1: వేణుగానము.
2: దట్ ఈస్ ద మెలడీ ఆఫ్ దిస్
1: అది ఏని ఆనందము.
2: దట్ ఈస్ ద బ్లెస్
1: అది ఏని మధురానందము.
2: దట్ ఈస్ ద
1: అది ఏని ప్రేమానందము.
2: దట్
1: అది ఏని అద్వైతానందము.
2: దట్ నాన్
1: అది ఏని సచ్చిదానందము. అది ఏన ఆత్మానందము.
2: దట్ ఈస్ ద ఎటర్నల్ బ్లెస్. దట్ ఈస్ ద బ్లెస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్లెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ కంటైన్డ్.
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి.
2: సో త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమ శాంతి సుఖ

माता पिता बंधु सख सब ही राम नाम। भक्त जन र जीवन धन।

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamundi భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు
0: విధములు. None would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.

0: Since ancient times, people have been pursuing various paths in spirituality.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: మొదటిది సత్యవతి ఆరాధన.
0: The first one is form of worship called సత్యవతి.
1: రెండవది అంగవతి.
0: The second form అంగవతి.
1: మూడవది నిదానవతి.
0: Third one నిదానవతి.
1: నాలుగవది ప్రధానవతి.
0: The fourth one ప్రధానవతి.
1: ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన.
0: The first form of worship is సత్యవతి.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు, పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో, అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called సత్యవతి wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతయకుడును నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in silk seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishnu Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayakudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishnasinchi ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: దిస్ మోడ్ ఆఫ్ వర్షిప్ కన్సిడర్స్ డివైన్ ఇస్ ద కాజ్ అండ్ యూనివర్స్ ఇట్స్ ఇఫెక్ట్.
1: రెండవది అంగవతి.
0: ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఇస్ అంగవతి.
1: దీనిని మరింత సూక్ష్మమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశింపజేశారు.
0: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఎ సటలర్ వే.
1: ఇందులో పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధము, ఆకాశము వాయువు జలము భూమి శబ్దము అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమునకులను ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలే.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగామాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంజస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాస్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాస్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాస్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుకని ఈ విధంగా పంచభూతములు కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: భారతీయస్ వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాని దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ ఎ స్పెసిఫిక్ సైన్ అండ్ ఇఫ్ వి వర్షిప్ బేసింగ్ ఆన్ దట్ ఫార్మ్ ఆఫ్ అవర్ ఓన్
1: కోదండపాణి అంటే రాములు అని ఒక అర్థం.
0: కోదండపాణి మీన్స్ రామ.
1: జటాజూటములు ధరించి గంగను శిరస్సు పైన ఉంచుకున్నటువంటి వాడుంటే ఇతను ఈశ్వరుడు అని ఒక అర్థం.
0: ద వన్ విత్ ద ఫోర్ లాక్స్ అండ్ గంగా ద గంగెస్ అబౌవ్ ఇస్ లార్డ్ శివ.
1: చక్ర గదా పద్మమును ధరించినటువంటి వాడు విష్ణు అని.
0: ద వన్ విత్ కౌన్స్ ద మేస్ అండ్ వీల్ ఇస్ విష్ణు.
1: శిఖపించమును ధరించినటువంటి వాడు మురళిని చేపట్టినటువంటి వాడు కృష్ణుడు అని.
0: ద వన్ విత్ పీకాక్ ఫెదర్ అండ్ ఫ్లూట్ ఇస్ లార్డ్ కృష్ణ.
1: వీణా వాణి అనేటువంటిది సరస్వతి అని.
0: సరస్వతి హ్యాస్ వీణ.
1: ఈ విధంగా ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు.
0: All the different deities are worshipped based on the

0: insignia they have.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: ఒకటి రూపమని, రెండవది నామమని.
0: One is the form, the other is the name.
1: ఈ రూపనామమును ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship basing on these two.
1: ఈ రూపనామములు రెండు కూడాను ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: This is a match box.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి, మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this
1: is
0: the name.
1: ఈ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును, దైవ నామమును కూడాను రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్ ప్రొడ్యూసింగ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బౌత్.
1: ఈ రూపమునందు ఉన్నది, నామమునందు ఉన్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: Therefore, the name will make you think of the form.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: And the form will make you
1: think of
0: the name.
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: And therefore, it's the name that will make you imagine the form.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: Both are one.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: Name and form reflect the same divine principle.
1: ఇంకా నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: The next one is నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గంలోని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం.

0: సరైన
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: కాని దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్లు దేవుళ్ళవుతారా?
0: How do you consider a tree a god?
1: దేవుళ్ళవుతారా?
0: How do you consider ant hill divine?
1: పశువులు దేవుళ్ళవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all? God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను ఆటమ్ ఉంటుంది.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుందా, చెట్టులో ఉందా, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉన్నదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉండేంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ఫోర్ వీ ఫైండ్ ది 3 వర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow aneetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: Kaluka ee vidhamaina virodha bhavamule lekundina vishwasam anedi abhirudhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీ వన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ది ట్రూత్ ద ఫెయిత్ ఆటోమేటికలీ డెవలప్.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: ఇఫ్ యు సే సో అండ్ సో ఇస్ యువర్ మదర్, యు సే దట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: విశ్వాసమే లేకపోతే షీజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ యూ కాంట్ డిక్లేర్ సో అండ్ సో ఇస్ యువర్ మదర్.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God, naturally you love him more and declare.
1: Faith in yourself, and faith in God.
0: Therefore, faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: Motta motta ninnu neevu nammali.
0: First, have faith in yourself.
1: Tanannu taanu nammanatuvanti vaade daivanni nammaledu.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: Kada daivanni nammanatuvanti vaadu evarante tanam taanu nammanatuvanti vaade daivanni nammadu.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: Tanam taanu namminatuvanti vaaniki daivam paina sampurna namaku vastundi.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: Ee rendu yokka ekatvanni puraskarinchukoni పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చతి రెండు పూర్ణమే.
0: Basing on this, it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity, very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per the Vedic injunctions and teachings, we have so many traditions.
1: Satyadani endukodunu varu vishwasam abhirudhi parichukuntu vacharu.
0: We have full faith in every ritual and tradition.
1: Daivam kani vastu kani daiva naamam kani atunti oka perlu kani ee jagatlo devani visheshincharu.
0: They have full faith that there is no material, there is no object in this world, there is no name in this world without a name.
1: Ekkadaina untunda?
0: Do you find any name without a form?
1: But God anekunte naam undi.
0: Now here is a name, God.
1: Ee God anetundi peru ekkada nunchi vachindi? Roopame lekapothe God ane peru raade.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: Kaani kontha mandi adopavadam lokalu kodanu kontha deenni puraskarinchukoni abhiruddhi parustuntaru.
0: However, some argue.
1: Gagana pushpamulu antaru.
0: They say gagana pushpa, the flower of
1: gaganam lokala pushpam unda?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: ఇట్ ఈస్ సమాస, కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, నాట్ సింగిల్ నేమ్.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో God is a single word but not combination of two words.
1: ఈ రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: When there is no form, how do you get the name?
1: కనుక ఈ రూప నామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దుష్టకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: ఇన్ దిస్ అపేరెంట్ ఆన్షియంట్ వరల్డ్ యూ మే ఫైండ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫామ్.
1: అయితే ఏక ప్రభువుకు అనేక నామ.
0: బట్ వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: ఏకోహం భవస్యాం.
0: One manifests into many.
1: తనకు తానే సంకల్పించుకొని అనేక రూపంలో తిని కనిపిస్తూ వస్తున్నాడు.
0: God wills in such a way that he would manifest into many.
1: ఒక్కటిగా ఉన్నటువంటిది అనేకంగా సృష్టించుకొని
0: వన్ మేనిఫెస్ట్ ఈ
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. The work of worship and wisdom are given.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: These paths will help us to recognize the unity and diversity.
1: కాని ఉన్నది ఒక్కటే.
0: But only one.
1: ఏకం సత్ విప్రావహుదావదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వమైనటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనది.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
0: One is hero, this world is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
0: God is the hero, that's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమీ లేదు.
0: If you forget God, well, there is no existence in this
1: world. భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions. కొంత
1: సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only after spiritual practices naturally you can
1: accomplish. పాటు పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అనే చీప్ అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు వీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తి తత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూల్నెస్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదుల యందు కూడాను ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: కూడాను చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కాని శిల్పిదాలని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganey Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapudiki Ramu swachhakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: కానీ ఈ శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు అంతే కానీ అది ఇది రెండు ఒకటే మేము.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: అహం బ్రహ్మాస్మి మేము అదే.
0: అహం బ్రహ్మాస్మి we are that.
1: కానీ మనమే మనమే ఈ ప్రాపంచికమైనటువంటి యొక్క వృత్తుల చేతను ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషములే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దేర్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూర్ రాజా అనేక ఆభరణముల చేత తిరు బండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in Mantra.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started going.

0: ఓ రామా, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కరెక్ట్గా అలసిపోయి
0: హి వాస్
1: కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: వెన్ వన్ హ్యాస్ దట్ ఫెయిత్ దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ నాట్ వన్ ఆఫ్ డైవర్సిటీ.
1: ఎవరైనా వచ్చేటప్పటికే ఏ రారా అంటాము.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ కమ్స్ యూ విల్ సే కమ్ ఆన్.
1: ఓల్డ్ ఫ్రెండ్
0: యూ ఆస్కింగ్ కమ్ ఆన్.
1: న్యూ ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాం.
0: ఇఫ్ ఎ న్యూ ఫ్రెండ్ కమ్స్ ప్లీజ్ కమ్ ఇన్.
1: వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు మనం ఇస్తాము న్యూ ఫ్రెండ్స్ కు.
0: యూ ఎక్స్టెండ్ ఎక్స్ట్రా కర్టెసీస్ టు న్యూ ఫ్రెండ్.
1: వాడికి ఒక సోఫా ఇస్తాము, వాడికి ఒక కాఫీ కప్ ఇస్తాము, అన్ని వాటితో గౌరవిస్తాము.
0: యూ మేక్ హిమ్ సీటెడ్ ఆన్ సోఫా.
1: ఓల్డ్ ఫ్రెండ్ వస్తే వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం.
0: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
0: యూ గో ఆన్ క్వశ్చన్.
1: ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదవులు అక్కడ ఉండవు.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraja adi sannidham ayipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraja ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane Rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: సుకుమార నేమ్రోకెద రారమ ఇంటిదాక.
0: ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ ఓ బిసాన్స్, ప్లీజ్ కమ్ హోమ్.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లాడు.
0: He asked him, come home. He addressed him in similar number. అనగా
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: Even his address, you will understand that he has got intimacy.
1: నేనెందు వెదకుదురా, అక్కడ కూడా రానే.
0: There, in another song, him also he said, where shall I search for you?
1: దోచుటకు ఎవరున్నారు, నన్ను దోచుటకు ఎవరున్నారు.
0: Who are there to protect me?
1: నీకంటే నాకెవరున్నారా?
0: More than you, who else I am?
1: ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క త్యాగరాజు ఆ రామును అంతా అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: He treated him as an old friend.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్ లైఫ్, ఈ
1: జన్మల నుంచినో కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: You should consider that we have been over here together.
1: కనుకనే ఇక్కడికి మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: So the title Manava came.
1: Ma kaadu.
0: Ma no.
1: Nava kottadi kaadu.
0: Nava new.
1: Nenu kottavaani kaadu, paatavaani neeku, old friend ni.
0: I am not new, I am your old friend.
1: Kanukane ee vidhanga bhagavantuni manam kottavaaniga manam teesukokoodu.
0: We should not take God new.
1: Anadi anantamu apramayamu aneetuvantidanta bhagavantuni yokka perlu.
0: God is ancient. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: Apramayudu. ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణానికి కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ది ఆల్ ఎవిడెన్సెస్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌవర్ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు హస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హి
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formless
1: essence.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నాడు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And he asked, oh grandfather, have you known?
1: ఆ తెలుసుకున్నాను నాయన.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no info, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month he reappeared.
1: పూర్తి తెరుచుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are you Shiva or Madhava? How am I to decide?
1: భగవంతుని కూడా వస్తాడు, కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్, హౌ డు యు డిసైడ్, హౌ డు యు స్పెసిఫై?
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరిని నువ్వు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినై, ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు యందు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విష్ణు విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శేత్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదయం ఏదుంది?
0: What is that he does not belong to?
1: Anta vishwasam gaadamainatundi pettukovali kaani okari ichchedi kaani puchukunedi kaani kaadu idi.
0: We should have such a strong faith, it cannot be gifted nor received.
1: Swami maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray Swami give us the grant of that faith.
1: Oddi vyaparam gaadi ichchi puchukovadaniki.
0: It is not any business transaction has to be given in our.
1: Nive pinchukovali daanni.
0: You have to develop yourself.
1: Nee aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: నీవే ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతోనే నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటి కాదు ఇది.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓవర్ దేర్, వాటర్ అండ్ మెన్యూర్ ఇట్, ఇట్ గ్రోస్ ఇన్ జిగాంటిక్ ట్రీ.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: యూ హావ్ టు వాటర్ ఎవ్రీ డే విత్ వాటర్.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: అండ్ యూ హావ్ టు మెన్యూర్.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: దెన్ దిస్ ప్లాంట్ గ్రోస్ ఇన్ ట్రీ.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చుతూ తీర్చుంటే పిరిగిపోతుంది చెట్టు.
0: బట్ యూ కెనాట్ పుల్ ఇట్ ఎవ్రీ డే ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గ్రో ఇన్ ట్రీ.
1: కనుక ఇది ఒకరి చేతి జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్
1: సెల్ఫ్. తనయందు ప్రేమ ఉంది,
0: దేర్ ఇస్ లవ్,
1: తనయందు విశ్వాసం ఉంది,
0: దేర్ ఇస్ ఫెయిత్.
1: కానీ ఆ విశ్వాసం దైవం వైపును మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్
1: టు వర్షిప్. ఏది చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యు మే డు కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యు మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ
1: ఫార్మ్. అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్, సీయర్స్, ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి, ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవతత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యు థింక్ ఆఫ్ గాడ్, యు సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఇస్ దేర్.
0: యు సే గాడ్ ఇస్ దేర్.
1: గాడ్ ఇస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఇస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే,
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, వాట్ షుడ్ యు సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి, హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith, you can achieve anything.
1: కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: First purity.
1: Rendavadi patience.
0: Second patience.
1: Moodavadi perseverance.
0: Third one, perseverance.
1: Ee moodinti yandu kuda undinappude manamu vijayanni sadhinchagalam.
0: When once you have all the three, you'll certainly win.
1: Kanaka neevu motta motta pattudalanu neevu sadhinchali.
0: First you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deni paina pattudala?
0: You should determine to accomplish good.
1: Chedadini paina kaadu manchi pattudala?
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్.
1: యూ
0: మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్డ్ ఇంటు ఎనీ.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: విశ్వాసము.
0: హి హాడ్ ఫుల్
1: ఆ విశ్వాసమే అతను రక్షిస్తూ వచ్చేసి.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్ట కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కాన మనము దేని ఎందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిచువల్ పాత్
1: ఏదో బజార్లో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: వీ షుడ్ నాట్ గో బై ఆల్ దట్ ఈస్ సెడ్ బై దోస్ ఫెలోస్ దట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్ని అంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒక పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తల పెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kuda nu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this.
1: Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer sadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పక్షం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఈస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకగా కుంకగా దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే దాచాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాడ్ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యర్థం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, యు విల్ బి వేస్టింగ్ యువర్ ఎనర్జీ, యు విల్ బి వేస్టింగ్ యువర్ టైం, యు విల్ బి వేస్టింగ్ యువర్ మనీ అండ్ ద బాడీ.
1: కనుక ఒకే భావంతోనే మనం దైవాన్ని సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, అన్వేవరింగ్ ఫెయిత్.
1: సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు.
0: సాయి టీచింగ్ ఇస్ ఓన్లీ వన్ భజన్, సింగింగ్
1: భగవత్ నామస్మరణ చేస్తే చాలు.
0: జస్ట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ప్రేమతో చెయ్యాలి.
0: సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యు.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండునటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐఎమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఇస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఇస్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈజ్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టని.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: Realizing who you really are, Swaswarupa Sandarsana, is that vow which you will have to take to have darshan of Atma.
0: Tananu tanu gurtinchukotame Atma Jnana.
1: Realizing oneself is Atma Jnana.
0: Manavattamunandu prapradhamamlo manamu sadhinchavalsinatundi Atmanandame.
1: It is the Atmic bliss which man has to achieve in the very first place in the human qualities.
0: Manamu nirantaramu kudanu jnaptiyandunchukovasinatundi atma tattvame.
1: What we'll have to remember constantly and throughout is the principle of atma.
0: Ee atmane yeruka ani pilavabadutundi.
1: Yeruka, this atma is awareness, eruka.
0: ఈ ఎరుకని సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: This awareness resounds in every human being's heart as I and I.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: This particular memory of one's real self is అహం. I.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: When this aham identifies itself with the body, it becomes ahankara.
0: ఇది మిథ్యా నేను.
1: This is mithya.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: This is not the true name.
0: ఇది మిథ్యా నేను.
1: This is the name which is associated with mithya.
0: Aite ee aatmaku anantaramu anantaramu kevalamu anavaratamu addutagulunadi manasu.
1: It is the mind which comes between atma and oneself continuously.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హాస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థము చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై సలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని ఎందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్
0: అనాత్మభావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్ భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపును మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ముక్తి కోరినడు ముక్కోటి దేవతల, ముక్తి కోరినరుడు

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhana chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudikini nindayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడ ఉంటుందాది.
0: వెన్ ది వేద శాస్త్రాస్ బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకును అహంకారము పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో.
1: మనసు బుద్ధి చిత్తం మరి అహంకారం ఎందు పుట్టి పెరిగ ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్ ఇంటెలిజెన్స్ చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో అదర్
1: మనస్సు బుద్ధి.

0: వెల్ వాట్ ఈస్ ది రీజన్?
1: 10 మంది వచ్చాం కానీ 9 మంది ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 ఆఫ్ us came, one is washed away in the river, therefore we are grief stricken. They replied,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ ట్రావెలర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్, వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈజ్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధి పరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ఇవన్నీ ఇప్పుడు అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలె నీ యొక్క ప్రతిబింబములే.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You are forgetting the object and placing confidence in
1: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనుషియందు ఈ దేహాత్మభావం చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: Man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane 20 yokka kakrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayapajayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్, హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవ్.

0: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
0: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దెర్ ఈస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్
0: మీరు. ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
1: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
0: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: నీవు క్షణ క్షణం కూడా నువ్వు విశ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జైలింగ్?
0: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
0: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
1: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: నేను బ్రతకాలి బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
1: If you want to say that I want to live and live and live,
0: can you chavali chavalanukunte neevu chestunnava?
1: Even if you want to die, can you die just like that?
0: Nee puttukku neeve kaarakula?
1: Are you responsible for your birth?
0: Kaadu kaadu kaadu,
1: not at all.
0: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamkaramunu marinta abhivruddhi gaavinchutunnayi.
1: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
0: in our jagatlo manam aacharinchesunte samasta karyamulu kodanu manodrupti nimittamai chesetunte yokka karmale.
1: All the action performed in the world is meant to satisfy your own mind.
0: Kanukane ee manastrupti anetundidi enta kaalam chesinappudikini ee manasuku trupti anetundidi undadu.
1: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
0: Ee manas ante emiti?
1: What do you mean by mind?
0: Manase maya.
1: Mind is illusion.
0: Manase korika.
1: Mind is desire.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase prakruti.
1: Mind is nature.
0: Ee manase bhranti.
1: Mind is delusion.
0: Kanuka ee bhranti lo nee munigi భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
1: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యు వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
0: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
1: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
0: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
1: యు ఆర్ ఫ్రైటన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: కానీ ఉన్నది ఒక్కటే.
1: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇది ఏకం సత్, అది ఆత్మ.
1: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
0: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
1: ఏ నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
1: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
0: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కాని అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అతను ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
1: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్.
0: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
1: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
0: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
1: Some people think that there is some power other than themselves which will have to be meditated upon and they undertake meditation.
0: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danini nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu poonutaru.
1: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
0: Idi kevalamu agnanam yokka cheriya.
1: This is an act of ignorance.
0: నీకంటే వేరేనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ యూ, యు ఆర్ అండర్ ఇగ్నోరెన్స్.
0: నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
1: బట్ టు సే దట్ యు వాంట్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఈజ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్.
0: ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
1: వి గెట్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్టేట్ ఆఫ్ డ్రీమ్.
0: ఎంత వరకు నిజం?
1: హౌ లాంగ్ ఆర్ ది ట్రూ?
0: స్వప్నములో ఉండినంత వరకే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డ్రీమ్.
0: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
1: Once you are out of dream, these are not true.
0: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డెల్యూజన్ ఆఫ్ ద మైండ్, all these things like joy,
0: భ్రాంతి, వీడితివ, ఇదంతా అసత్యం.
1: కమ్ అవుట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్, దీస్ ఆర్ ఆల్ అంట్రూ.
0: కనుకని ఇవన్నీ కూడా మనోభ్రాంతి చే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
1: ఆల్ దీస్ ఆర్ బౌండ్ బై ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ అండ్
0: ఈ మిథ్యా నేను ఆధారం చేసుకుని సత్యా నేను విసర్జిస్తున్నాము.
1: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
0: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
1: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ, యు ఆర్ డెవలపింగ్ ఈగో ఇన్.
0: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
0: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలి.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్లీ
0: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడుకును ఉంటుంటాయి.
1: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
0: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు, కర్మ.
1: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
0: చేసేవాడు తానే.
1: హీఈస్ ద డూయర్.
0: చేయించేవాడు తానే.
1: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
0: చేయింపబడినది తానే.
1: He is the act which is being done.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
0: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజంట్.
0: ఈ చైతన్యమునే మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
1: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ, సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
0: దాని ఇది, దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
1: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దే షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
0: దీని వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పారలన్స్ దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆస్తి భాతి ప్రియం.
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది ఆస్తి, ఇది సత్.
1: హియర్ ఈస్ ద టంబ్లర్, దిస్ ఇస్ ఆస్తి, దిస్ ఇస్ ట్రూత్.
0: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
1: వాట్ డు యు మీన్ బై చిత్?
0: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
1: ఐఎమ్ సీయింగ్ దిస్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ టంబ్లర్.
0: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
1: వాట్ డు యు మీన్ బై ఆనంద? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
0: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైందా? ఇది లేదే ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్. Is it really
0: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపచేయనది ఒక్కటే.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్. and it is shining as, and that also is one, and it is experience, that is also the same thing.
0: Kanuka, oke dani yendu, manam anekamainatvanti yokka bhrantulu cheta, anekatvanga dani anubhavinchi, anek roopanamamunu kalpistunnam.
1: There is only one. By delusion, we are experiencing that one as many and feeling that we are experiencing many.
0: Kanuka, ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore it is necessary to realize when we say that ఆత్మతత్వం, this is the principle of unity which is underlying everything.
0: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
1: This ఆత్మ does not have form.
0: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
1: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
0: గాలి ఉంది.
1: హియర్ ఈస్
0: ఎయిర్. దీనికి ఏమి రూపం?
1: వాట్ ఫారం డస్ ఎయిర్ హ్యావ్?
0: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
1: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారం, కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
0: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
1: బట్ విచ్ ఎవర్ container this air enters in, that form it gets.
0: Balloon lo cheripothe adi balloon roopanga dharistundi.
1: When air enters into balloon, it takes the form of
0: balloon. Football lo cherite football roopanga pothundi.
1: When it enters into a football, its form is the
0: ball. Tala kinda pettukuneetundi oka pillow roopamlo poi cherite pillow ga kanipistundi.
1: When air enters into a pillow, its form is that of a pillow.
0: Kani deeniki oka roopam ledu.
1: But air doesn't have a form.
0: అయితే గుణము మాత్రం ఉంటుంది.
1: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
0: అదే చైతన్య గుణం.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్నెస్,
0: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
1: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా, అర్థం చేసుకోవాలనుకున్నా, దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్నెస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
1: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్, ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్ టు కాన్షియన్స్
0: అనగా విట్నెస్.
1: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ విట్నెస్.
0: దీనిని అవేర్నెస్ అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: సాక్ష్యము అని.
1: This is also called again witness. Saksha.
0: Aithe deeniki oka sakshyam undi. Ee sakshyaniki mari edaina okati aadharam kavali kada.
1: Even for this witness there must be some basis.
0: Dani vallane ee conscience nunchi kudanu conscious vachesindi.
1: From this conscience conscious has come.
0: Consciousness, conscience, conscious. Ee moodinti yokka tattamu moodu gunamuluga maaripothu vachayi.
1: Consciousness, conscience and conscious are the three entities which have got
0: consciousness. Consciousness అనేటువంటిది senses తో కూడినటువంటిది.
1: Conscious is associated with senses.
0: Conscience అనేటువంటిది మనస్సుతో కూడినటువంటిది.
1: Conscience is associated with mind.
0: Consciousness అనేటువంటిది ఆత్మతో చేరినటువంటిది.
1: Consciousness is associated with ఆత్మ.
0: ఈ మూడింటి యొక్క తత్వములనే లోకానిమిత్తమై, లోకాచరణ నిమిత్తమై, లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
1: దీస్ త్రీ ఆర్ ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈజీ అండర్స్టాండింగ్ బై ది వరల్డ్.
0: ఉదాహరణ,
1: దేర్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
1: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
0: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
1: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
0: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
1: బట్ ది వర్డ్ to describe them is doctors.
0: Kani okkok doctor, ENT doctor okadu kavachunu, bones doctor okadu kavachunu, dead doctor okadu kavachunu, inka aneka rakamulaintundi ee vidividiga adani desha dehanni bhagamulu chesi vicharana chesinatundi vyaktuluga roopondavachu.
1: There may be different doctors who have specialized in different parts and limbs of the body.
0: Okadu bones specialist chesintadu.
1: There is one bone specialist.
0: Inkodu kidney special chesintadu.
1: There is
0: a heart special chesintadu.
1: There is another who has specialized with reference to kidney.
0: ఇవన్నీ కూడాను ఒక్క దేహములో ఉండినటువంటి దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ని పేరు పొందారు.
1: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit.
0: But andaru doctors say.
1: But basically all of them are doctors.
0: Ade vidhamgane andaru atma swarupule.
1: In the same way, all of us are.
0: Jeevanopadi nimittamai okadu udyogam cheyavachunu.
1: For the sake of making a livelihood, one may.
0: Inkodu kuri pani cheyavachunu.
1: One may be working in an office, one may be a laborer.
0: Inkodu vyaparam cheyavachunu.
1: One may carry on business.
0: Inkodu vyavasayam cheyavachunu.
1: One may undertake cultivation.
0: Ee yokka jeevanopadi nimittamai nirminchukunnatundi yokka vruttula valla ee perulu manam abhiruddhi gavinchukuntu vacham. Ee perulu kevalam vruttulato vachinatundi ve kaani shashvatanga vachinatundi kaadu.
1: All the names which one has got is based upon the functions which he performs, but it is not a permanent name given to each individual.
0: Ade vidhamgane atma anetvanti sarvulu yendu okate undinappatikini aaya shariram yokka abhimanamunu puraskarinchukoni aa sukha dukkhamulu andukuntunnaru.
1: There is only one atma in all the bodies, but depending upon that particular body and the action it performs.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Oka plane ekkado accident ayipoyindi.
1: There was an accident in a particular place.
0: Aa plane lone nijanga manavaru unnarante inga cheppanakkaraledu. Aneka rakamainatundi vicharanalaku prayatnistam.
1: If one comes to know that his own people are in that plane when the accident has taken place,
0: nijanga aa plane lone manavaru evarainatundi lekunda poyinappudu ఎట్లా జరిగిందట, ఏమి జరిగిందంట, ఎంత మంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
1: ఇఫ్ యువర్ పీపుల్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద ప్లేన్, దెన్ యూ గో ఆన్ పుటింగ్ ఎ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, హౌ డిడ్ దట్ యాక్సిడెంట్ టేక్ ప్లేస్, హౌ మెనీ పీపుల్ వర్ దేర్, ఓన్లీ ఫర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్.
0: కనుకనే ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దీస్ ఆర్ మైన్, యూ గో ఇన్ ఫర్ ఇన్ఫర్మేషన్.
0: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే అని ఉంటున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు.
1: ఇఫ్ యు నో దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్, యూ డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ఫర్మేషన్, యూ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక ఆత్మభావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ దట్ యూనిటీ.
0: ఉన్నది ఒక్కటే, ఒక్కటే, అన్యము లేదు.
1: There is only one thing and one thing alone.
0: Aithe,
1: the second thing doesn't
0: exist. Manasu, dehamu, ivanni undinanta varaku kudanu ee ekatvanni pondatamu idi chaala kashtam.
1: But as long as you have a mind and a body and other things, it is
0: kashtamu kashtam ante kani nirantaramu manamu deenini anubhavinchatamu idi kudanu sahaja kartam kaadu.
1: Just because it is difficult to experience atma,
0: kashtamainappatikini mana satyanni manam gurtinchadaniki tagina krushi cheyali.
1: Even if it is difficult, we should make efforts appropriate to realize the real nature.
0: Manamu ratham anetundi dehanni gurinchi gurtincham.
1: We have recognized that this body is like a chariot.
0: Gurramulu anetundi yokka indriyalu gurinchi gurtincham.
1: We have also recognized that the senses are like horses.
0: Paggamulu anetundi yokka manasunu kudanu artham cheskunnam.
1: We have also recognized the mind is like the rain.
0: సారథి అనేటువంటి బుద్ధిని కూడా మనము కొంతవరకు విచారణ చేశాము.
1: We have also recognized that this charioteer is intelligence.
0: అయితే ఈ రథము, ఈ గుర్రములు, ఈ పగ్గములు, ఈ సారథి దేని నిమిత్తమై ఏర్పడినాయి?
1: For whose sake have all these things come into existence like chariot?
0: యజమాని.
1: There is a owner for this.
0: ఆ యజమాని అనేటువంటి వాడు ఇందులో ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
1: దట్ మాస్టర్ ఈజ్ ఆత్మ రిసైడింగ్ ఇన్ దిస్ హార్ట్.
0: కనుకనే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని ఎందు సర్వభూతములు ఎందు కూడాను నివసిస్తున్నాడు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్
0: బీయింగ్స్. అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
1: When you say it is a living being, does it have life?
0: Bhutam anaga emiti? Shabda sparsha roopa rasa gandhadalu ee yokka deenito koodinatundi ee shabdamulu anaga indriyamulu yokka cherika.
1: When you say this bhutam, the word is used, it is a conglomeration of
0: bhutam
1: this
0: jadamule.
1: These are all qualities only.
0: Ee jadamulu yokka deenine bhutam ani peru pettu vacharu.
1: These are all inert and they are called as bhutam.
0: ఈ భూతం అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుండదు, పిశాచము అని.
1: Another meaning of this word bhutam is
0: penibhutanga untundadannaru anaga emti viduvaleinatundi oka dayyanga untundadani.
1: That means it is a great devil.
0: Ee bhutamulanni kodanu manaku oka pichachamuli.
1: All these elements or senses
0: ive manavuni aneka rakamuluga peedistunnayi.
1: It is these things which are really giving us a lot of trouble and problem.
0: కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
1: Therefore it is necessary to come across people who can make us realize the real nature.
0: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
1: Feeling its principle and conduct ourselves properly.
0: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
1: డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్ డూయర్.
0: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు.
1: డు నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్
0: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరం గావించి కర్తవ్యాన్ని ఆచరించాలి.
1: గివ్ అప్ డూయర్షిప్, గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్టేక్ దట్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
1: దిస్ డ్యూటీ ఈజ్ ద రియల్ యోగా.
0: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
0: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
1: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
0: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
1: We have to carefully analyze and understand the mental activity.
0: ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి?
1: From where does this mind come?
0: ఇది చేసే పని ఏమిటి?
1: What does it do?
0: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
1: Why should we follow?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of all this?
0: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
1: Does it bind us or does it liberate us?
0: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
1: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
0: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
0: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
0: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యు హావ్ అండర్టేకన్?
0: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
1: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
0: కాదు, కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
1: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
0: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
0: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
0: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
1: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
0: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
1: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
0: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
1: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
0: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
1: That particular state which comes between waking
0: జాగ్రత్త రజోగుణము నిద్ర తమో గుణము రెండింటికి నీ మధ్య ఉన్నటువంటిది సాత్వికము అదే ఆత్మస్వరూపం.
1: State of waking is rajoguna, sleep is associated with tamoguna, in between these two comes sattvaguna and that has to be experienced.
0: Kanuka ee aatmatattvanni manamu chakkaga gurtinchal anukuntunte aatma gnananni mottamotta vicharana cheyali.
1: If you want to realize the principle of atma, you should have knowledge of atma.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Vrindavan.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ విద్ ఇన్, హ్యాస్ లాస్ట్ ది హ్యూమన్ వాల్యూ అండ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ బికాస్ హీ హ్యాస్ గాట్ ఇన్ హిమ్ ద క్వాలిటీస్ లైక్ ద యాంగర్, లస్ట్, the greed and avarice.
0: ముఖ్యముగా మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈ మానవుని యొక్క దివ్యత్వము మరింత విలువైనటువంటిది.
1: The divinity latent is much more valuable.
0: ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన మానవ జన్మమునకు తగినటువంటి గుణములు లేకపోవడం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనము జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: వి ఆర్ బోర్న్ హియర్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.

0: ఉన్నది మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాట్ ఈస్ ది బ్యూటీ? ద ఫర్బేరెన్స్ ఇస్ ద ట్రూ బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిలీజియస్ రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈస్ గ్రేటెస్ట్ పెనెన్స్.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: Pranambu kantenu mohanambe ghanamanu mana dese neetini mantagalpi.
0: The character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: Neti kichiri paradesa neetularasi.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bharat deshamlo goppa vidyavantulu lekapoledu.
0: There is no dearth of intellectuals in this country.
1: Bharat deshamlandu srimantulu lekapoledu.
0: There is no shortage of rich and affluent society.
1: Bharat deshamlandu veerulu soorulu gambheerulu lekapoledu.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం నుండి త్యాగపురుషులు లేకపోలేదు.
0: There are men of sacrifice in this holy land.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: In spite of all the people present here, we are
1: ప్రాణములు ఒట్టి భారతదేశమునకు స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: We could achieve independence.
1: కానీ స్వతంత్రమును సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: We achieved independence, but we could not achieve unity.
1: ఈ ఐక్యత లేకపోవటం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరి కూడాను ఐక్యమత్యం లేకపోవటం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐక్యమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవలనన్నను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవలనన్నను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవలనన్నను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: lokam lopala health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవుని ఎందుకు కోల్పోయినారు.
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్య నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థకు చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సమస్త చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము స్వప్రయోజనం కోసమని ఈ చదువులు ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ స్వప్రయోజనాన్ని త్యజించి
0: One has to sacrifice self.
1: Tyaga bhavam cheta samajamunaku prema tattvanni prachinchipajeyali.
0: With the spirit of sacrifice they should propagate the principle of love.
1: Kanukane ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice.
1: పరార్థాన్ని వరించాలి.
0: And we should devote sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలము లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని ఎందుకు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: There is spirit of sacrifice in the hearts of every
1: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: That we are not able to recognize and realize today.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతీయుని ఎందు ఉన్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడాను లేదు.
0: The capacities and latent talents in Bharat.
1: కానీ ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
0: Because of the absence of unity, all these capacities and qualities have gone in vain.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: So we have to develop unity today.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: When there's no unity, all the remaining qualities are useless.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: There are lots and lots of rivers in this holy land.
1: కానీ ఆ జలము ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: But people are not able to utilize water properly.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: Government has not recognized this fact.
1: ఈ జనమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: The water is wasted.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: Why don't they properly use it?
1: ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: Why don't they supply drinking water to society?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We don't need to go that far.
1: బొంబాయి పట్టణము,
0: the city of Bombay,
1: మన ఇండియాకంతా కూడా స్టమక్ వంటిది ఇది.
0: The city of Bombay is the stomach of India.
1: కానీ ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దర్ ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్.
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ మెనీ పీపుల్ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువులకో లేక హెల్త్కో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏమాత్రమైనా చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లై.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సర్వీస్. కనుక
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: ఎన్న భారతే తన్న భారతారి. భారతదేశమునందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశమునందు కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ దట్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డ్రా మనీ అవుట్ ఆఫ్ సొసైటీ.
1: జనం నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు.
0: వీ ఎర్న్ మనీ ఇన్ సొసైటీ.
1: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ యూజ్ ఇట్ టు రెండర్ సర్వీస్ టు.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ ద మనీ?
1: ప్రజలకే వినియోగపరచాలి.
0: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
0: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
0: That should go to community.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
0: The same divinity is present
1: there
0: in everyone.
1: There is only one caste. Caste of humanity.
0: There is only one caste, the caste of humanity.
1: Religion of love.
0: One religion of
1: language
0: love.
1: Of the heart.
0: Language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop this true spirit of all these three points.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద వాళ్ళకంతా స్కూల్స్ కట్టించాలి.
0: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
0: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఒక 10 crores తో ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
0: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores to get the benefit of 100 crores.
1: ఇది మనం చేయవలసిన పూజ.
0: Is that the business we are supposed
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
0: Let us do freely.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అందరికీ మనం గౌరవించాలి.
0: హూమ్ సో ఎవర్ యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ ద గాడ్ ఈజ్ సపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: God is with you, in you, above you, below you, around you.
1: You are also God.
0: You are also God.
1: కనుక మనం ఏ మాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
0: Never consider that you are
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
0: You are the embodiments of divine.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నించేయాలి.
0: We should share this love of God with everybody.
1: కనుక love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయంలో ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
0: With all the love present humanity in our heart, unfortunately we are useless.
1: ప్రేమను సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
0: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
0: When once we share love with everybody, we are fit to be called
1: ప్రేమను అధికంగా తీసుకోవాలి.
0: In fact we should go by this
1: love. ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
0: Love is not one way
1: traffic. Give and take, give and take, give and take.
0: Love is two channel, give and take, by way traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
0: Citizens of this country should develop this.
1: క్రోధము, ద్వేషము, అసూయను మప్పు పారదోయాలి.
0: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
0: What is this anger?
1: ఇదంతా animal quality.
0: Anger is an animal quality.
1: అంటే anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
0: In moments of anger, repeat the same thing, I am not dog, I am man, I am not dog, I am man, then anger will get out.
1: ఈ చంచలత్వంత వస్తుంటది మానవునికి.
0: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనంత తరుగుతుంటది.
0: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man, I am not monkey, I am man అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
0: When you have wavering mind, think that I'm not monkey, I'm man. I'm not monkey, I'm man.
1: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: Therefore, anger, lust, hatred, jealousy are animal qualities.
1: ప్రేమ, సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
0: Love, truth, sacrifice for parents or human quality.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
0: Having taken birth of a human being, we are leading an animal life.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: So we should give up the bad qualities.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
0: We should develop love more and more.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
0: Love is God.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this divine love day by day.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
0: God is not separate from you.
1: మీ యందే ఉంటున్నాడు దైవము.
0: God is in you.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
0: You are God.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
0: Why do you waste the divinity present in you?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఈనాడు
1: ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, వ్రతములు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
0: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, ఆఫరింగ్ వర్షిప్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: Work is worship.
1: Duty is God.
0: Duty is God.
1: ఈ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి.
0: do your duty well.
1: Kartavyam yogamuchyate annadi Bhagavad Gita.
0: Bhagavad Gita says discharging one's own duty is yoga.
1: Nakarmana na prajaya dhanena anetvanti tattvam lopala manam tyaganeke amritatva manasu dini tyagamulo manam praveshinchatte.
0: It is sacrifice that confers immortality at the end. We should develop that spirit.
1: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
0: We should end our lives in love.
1: మనం మానవ జన్మ మెత్తినాము.
0: We have taken human life.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Human life is extremely rare.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కొడును వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
0: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
0: In order to redeem our lives, we should serve society.
1: 10 మంది జీవితానికి సుఖంగాని అందించాలి.
0: We should provide comforts to fellow men.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
0: We should lead a sacred life from today.
1: బొంబాయి లోపల చూస్తే
0: here in Bombay,
1: భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
0: We find multi-storied buildings.
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
0: By the side of these mansions, multi-storied,
1: దీని వల్లే అనేక రోగములంతా వస్తున్నాయి.
0: They are responsible for disease.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
0: Many die.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ

0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్.
1: మన మానవ జీవితం దీర్ఘ ప్రయాణమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
1: దీంతో ఈ డిజైర్స్ అనేటువంటి లగేజెస్ ఊరికి వేసుకుని పోతున్నాం.
0: డిజైర్స్ కాన్స్టిట్యూట్ లగేజ్.
1: కనుక ఈ డిజైర్స్ కొంతవరకు కట్టుకోవాలి.
0: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ డిజైర్.
1: సీలింగ్ చేయాలి.
0: వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్.
1: ఉండాలి కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
0: దెన్ భారత్ విల్ బి ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: భారతదేశం. ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
1: యుద్ధములు రావు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాపెన్.
1: ఎట్టి కష్టములు ఉండవు.
0: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
1: త్వరలోపల ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
0: You are going to lead a life of bliss in future.
1: కనుకని కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
0: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
0: Then the rest of the limbs of this human body, the countries would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
0: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకని మనం తినడానికి ఉంది.
0: Yes, we have to
1: eat. ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
0: You also serve others. What will
1: you have? విశాలమైన భావం రావాలి.
0: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
0: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం.
0: We notice contraction love today.
1: చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
0: It is narrow outlook.
1: ప్రపంచమైన యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: World is so vast. We should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
0: Their noble souls have taken birth here.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
0: Their men of sacrifice.
1: అనేక మంది యోగులు పుట్టారు.
0: Their aspirants.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Then what is the benefit?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
0: We are not able to do any good work today.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
0: We don't have good mind.
1: కనుకనే గుడ్ మైండ్, గుడ్ హార్ట్, గుడ్ హ్యాండ్.
0: So we should have good mind, good heart and good hand to work.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
0: That is real sacrifice.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలతో ధరించుకోవటం?
0: వై డు హ్యావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
1: కంఠస్య భూషణం స్తోత్రం.
0: అండ్ దెన్ ద డెకరేషన్ టు ద నెక్
1: సత్యం కంఠస్య భూషణం.
0: అండ్ ఇస్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
0: అండ్ ట్రూత్ ఇస్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని.
0: We have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలు మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
0: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
0: నేను
1: భారతీయుడిని ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
0: We should shape ourselves as ideal citizens of Bharat.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
0: We should not forget our own culture.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
0: ఎవ్రీ రిలీజియన్ ప్రాపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్రిఫైస్. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందుకు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్.
1: ఏ మతములు చెడ్డది కాదు. ఏ మతములు చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ మతి ద మైండ్ ఇస్ గుడ్, వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబడుతుంది.
0: దెన్ ద రిలీజియన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ బై జీసస్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీవన్ అన్నాడు.
0: జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీవన్.
1: అది ఏ భారతీయ సంస్కృతి ఎందుకు కూడాను?
0: The same in
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్ అనింది.
0: కల్చర్ ఆఫ్ భారత్ సేస్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఏ మతం కూడా నువ్వు చెడ్డది బోధించడం లేదు.
0: నో రిలీజన్ టీచర్స్ ఎనీథింగ్.
1: అన్ని మతములు కూడా నువ్వు ఆదర్శవంతమైనటువంటివి.
0: ఆల్ రిలీజన్స్ ఆర్ ఐడియల్.
1: మతములకు తగినటువంటి ఆదర్శాన్ని నీవు నిరూపించు.
0: అండ్ యూ ప్రూవ్ డెమోన్స్ట్రేట్ ఇన్ యువర్ ప్రాక్టికల్ లైఫ్.
1: అంతేకాని కేవలం బోధిస్తూ పోవటం వల్ల ప్రయోజనం లేదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఎనీ ప్రిసెప్ట్.
1: దాన్ని ఆచరణ ఎందుకు పెట్టాలి?
0: ఇట్ షుడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్లేట్ లో పొటాటో చపాతి ఉంటే,
0: పొటాటో చపాతి ఆర్ సర్వ్డ్ ఇన్ ఏ ప్లేట్,
1: పొటాటో చపాతి పొటాటో చపాతి పొటాటో చపాతి అని

0: పర్యాయమంటే పొట్ట నిండుతుందా?
1: ఈవెన్ ఇఫ్ యు రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతీ, యువర్ హంగర్ కెనాట్ బి అపీజ్డ్.
0: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
1: యు కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
0: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ మెనీ పీపుల్ అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక నేను ఈ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
0: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
1: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ది
0: కేవలం బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
1: After all, the bookish knowledge, superficial knowledge,
0: ఈ నాడు మన నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం అనుకుంటున్నాము.
1: We think that we're growing
0: కాదు, కాదు, కాదు, కాదు.
1: No.
0: మన ఉన్న నాలెడ్జ్ ని అంతా పాడు చేసుకుంటున్నాము.
1: We're spoiling the existing knowledge.
0: మొట్టమొదటి నాలెడ్జ్.
1: First knowledge.
0: Second skill.
1: Next skill.
0: Third balance.
1: Third comes balance.
0: Fourth inside. Fourth inside.
1: The fourth inside.
0: First balance. ఒక జ్ఞానం ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
0: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
1: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
1: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
0: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
0: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
1: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖం గావిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
0: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
0: చెలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
1: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
0: కలిమి, బలిమి, చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
0: గుణం ఉండాలి. గుణం, గుణం, గుణం.
1: ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
1: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్ ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
0: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
0: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: డివినిటీ, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
1: వీ సే డివినిటీ, వాట్ ఇస్ ఇట్?
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
0: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ
0: రిలీజియన్స్, అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నాం. అన్నింటి యందు కామన్ మ్యాటర్ షుగర్.
1: We have so many sweets like Mysore Pak, Gulab Jam, Laddu, but the same sugar is present in all.
0: ఈ షుగరే లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
1: Without the sugar there is no Mysore Pak, there is no Gulab Jam. కాబట్టి
0: అన్ని మతములు ఎందుకును ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
1: Therefore there is this nectarine, the sugar, love in every religion.
0: కనుకనే మనము ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
1: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
1: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నా ఆశ.
1: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
0: నేను ఎక్కడ పోయినా ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
1: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
1: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్టేజ్.
0: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
1: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మైటీ ఓషన్.
0: హృదయము ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
1: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషనే నిజమైన ప్రేమతత్వము.
1: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
1: వెన్ దేర్ ఇస్ నో లవ్ యు ఆర్ హార్ట్లెస్.
0: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
1: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: విత్ దిస్ లవ్ విత్ ఇన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
0: దినమున 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే అట్ లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్ లీస్ట్.
0: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
1: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
1: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: డివైన్ ఆత్మ. ఎంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమతత్వం ఉంటుందో చెప్పండి.
1: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
0: Government functions ka takudu lorrylo techi ichchuntaru.
1: For any government function people are transported in lorry.
0: Idi prema, heart to heart, love to love.
1: But Bhagavan's connection is heart to heart, love to love.
0: Mana sambandham heart to heart, ade mana sambandham.
1: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
0: Na prema meedi, mee prema nadi.
1: Your love is Bhagavan.
0: I and you are one. Aneetvanta tattvani pechukovali.
1: Bhagavan says, Bhagavan and you are one.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ గాడ్.
0: మీరు మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ
0: శారీరకంగా నీవు మానవునిగా భావిస్తున్నావు.
1: ఫిజికల్లీ యు ఆర్ హ్యూమన్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్.
0: యు ఆర్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్.
0: ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
0: ది వన్ యు రియలీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
1: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ ఆత్మ.
0: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
0: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
1: వెన్ వి గ్రో ఇన్ స్పిరిట్ దేర్ విల్ బి యూనిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
1: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వే.
0: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దీనిని రాముడు చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్
0: స్టేటెడ్. జనని జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి. నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
1: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిజ్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
0: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
1: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
0: వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
1: వేర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
0: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
0: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: వి షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ మదర్ ల్యాండ్.
0: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
0: కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
1: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్ గో అబ్రాడ్.
0: ఎక్కడైనా ఉండు.
1: యూ గో ఎనీవేర్.
0: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎడగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కంటి వస్తుంది.
1: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీ ఈజ్ ఎ డెడ్ పర్సన్ కార్ప్స్.
0: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
1: వేర్ ఎవర్ యూ గో యు ఆర్ యు గో
0: మాతృదేశానికి సహాయం మనం చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
0: మాతృదేశం యొక్క సేవలు మనం సల్పాలి.
1: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
0: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద వే టు గాడ్?
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ఓన్లీ దిస్ లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: బెస్ట్ వే టు గాడ్.
1: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
0: ఈ సర్వ్ ఆల్
1: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
1: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్ in between the two principles.
0: Kanuka manamu prema swaroopamuga mari
1: we should become embodied
0: manavulam kaadu manamu dehaniki manavatvam ane peru vachindi.
1: Physically we are human
0: kaani manam manavulu kaadu.
1: We are not simply
0: prema swaroopalame.
1: We are embodiments of love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Prema lepane manam jeevithani vyaktam cheskovali.
1: In fact we should end our lives in love.
0: Divyatma swaroopulara,
1: embodiments of divine
0: atma swaroopule kaani deha swaroopulu kaadu.
1: You are divine, not simple physical body.
0: Deha abhimanam pakkagetti atma abhimanam penchukondi.
1: Brush aside the physical body, develop in spirit.
0: Neevu sakshat bhagavantudave.
1: You are God.
0: Ikkada unnadu devudu, akkada unnadu ani neevu vetakanakkarledu.
1: You don't need to search for
0: God అనేటువంటిది చాలా తప్పు.
1: అండ్ యూ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్ ఫ్రమ్
0: లవ్. లవ్ లవ్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్ లవ్.
0: కనుకని ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: సో వీ షుడ్ అచీవ్ దిస్ లవ్ యూనివర్సల్.
0: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం లేదు.
1: విదౌట్ దిస్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకరమైనా చేయొచ్చు.
1: The citizens of Bharat can achieve any mighty things with love.
0: కనుక సాధించలేనటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
1: There's nothing that you can accomplish.
0: సాధించవచ్చును.
1: You can achieve.
0: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
1: Love is enough to achieve anything.
0: భారతదేశంలో ధనము తక్కువ లేదు.
1: There's no shortage of money.
0: గుణములకు తక్కువ లేదు.
1: Nothing whatsoever.
0: బలములకు తక్కువ లేదు.
1: No shortage of strength.
0: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
1: We are physically strong.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడాను సద్వినియోగం చేయాలి.
1: Therefore everyone should make proper use of their money.
0: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to make the best possible use of all those things given by God.
0: Mati, sthiti, gati, sampatti, ee naligintini kodunu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
1: We should consider the four pillars of life: the mati, the mind; the sthiti, the position; gati, the destination; the sampatti, the wealth of life.
0: అది ఏ మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
1: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
0: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
1: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
0: మతి ఉండాలి,
1: మైండ్
0: గట్టి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ద మైండ్, ద పొజిషన్, ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
0: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
1: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఉంటుంది.
1: దెన్ వీల్ బి పీస్ఫుల్.
0: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు,
1: The scientists say ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని. That there is atom everywhere.
0: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
1: The Vedanta also declares that there is divinity
0: everywhere. సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం కలివిదం బ్రహ్మ.
1: Vedanta says that there is God everywhere, divinity everywhere.
0: కానీ పేర్లు వేరు వేరుగా ఉండాలి.
1: Names are different.
0: వాళ్ళు ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు.
1: Scientists call it as an atom, spiritualists call it as
0: సర్వాంతర్యామి.
1: Atom is head of
0: all. సర్వాంతర్యామి.
1: And God is everywhere.
0: కనుకనే పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
1: It's only difference in nomenclature.
0: ప్రేమను పట్టుకుని మనం జీవిస్తాము.
1: And we have to live properly.
0: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు.
1: The life of love will take you close to God.
0: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని,
1: we have to develop love today.
0: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని,
1: and we should increase the pristine glory of
0: మానవ జాతికి సత్కీర్తిని సంపాదించాలి.
1: And we should bring glory to humanity.
0: దేశం యొక్క సౌభాగ్యమే నా భాగ్యంగా భావించాలి.
1: We should consider welfare of the society is the welfare
0: of the individual.
1: Advancement of the country is your personal advancement. దేశమే
0: సౌభాగ్యం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది సౌభాగ్యం?
1: If the country doesn't prosper, how do you expect to grow?
0: కనుకనే నీ మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి పాకులాడు.
1: First aspire for the advancement of this
0: country. దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: Work for the welfare of this country.
0: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratichukovali.
1: We should unify these two principles, samata, the equality, and unity.
0: Kaani ee mamatane mana yokka mamata.
1: And this kind of attachment to the country is the true one.
0: Kanukane samatvamunu matavattamunu divyatvanni saubhratvanni manam avarti parchukovali.
1: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
0: అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
1: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: మదర్స్ వేరు వేరే కావచ్చును,
1: మదర్స్ మే బి డిఫరెంట్,
0: కానీ మన యొక్క దేహం అంతా ఒక్కటే.
1: బట్ ద బాడీ ఇస్ బేసికలీ సేమ్.
0: ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచం అంతా మనం సాధించవచ్చు.
1: When we all join together in a spirit of love, we can achieve anything.
0: విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: We should lead the life with self confidence.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు.
1: Without self confidence it is useless life.
0: కనుక నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
1: లెట్ us lead our lives with self confidence.
0: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
1: The self confidence is the true confidence.
0: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
1: And we have to strengthen it.
0: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు,
1: without self confidence,
0: భవనం కడుతున్నాము దీనికి పునాది చాలా అవసరము.
1: It amounts to constructing the building which
0: needs foundation. పునాది.
1: Self confidence foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction the
0: wall. Self sacrifice roof.
1: Self sacrifice the
0: roof. Self realization life.
1: Self realization is life.
0: కాబట్టి self confidence పైన self realization అనేటువంటి బతికి ఉంటుంది.
1: Therefore the life of self realization depends on the foundation of self confidence.
0: Self confidence ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
1: Self confidence will help you to develop faith in God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతులు.
1: You are really very lucky.
0: మానవ జన్మ వ్యక్తి.
1: You have taken human life.
0: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ,
1: you lead a sacred life.
0: ఈ జీవితాన్ని సార్థకంగా గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
1: In fact you are trying, making every effort to redeem your life.
0: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించేదే.
1: In fact there is love present in
0: దేశం ఎంత బాగుపడుతుంది.
1: The country will,
0: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది.
1: Everything will advance.
0: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
1: Therefore the stomach of Bharat Bombay has got to be maintained well.
0: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: We should be ideal to the rest of the world.
0: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
1: It is very important for Bombay.
0: దీన్ని పరిశుద్ధపరచాలి.
1: We should purify.
0: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
1: We should provide educational facility to the poor and needy.
0: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
1: We should provide medical care to the poor.
0: సంపాదించినటువంటి ధనమంతా కూడా సమాజానికి వినియోగించాలి.
1: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ టు సర్వ్ అదర్.
0: కేవలం కూడబెట్టి కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్?
0: కడకు దొంగల కవును దొరల కవును.
1: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్, టు హూమ్ డస్ ఇట్ గో?
0: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: గాలి మనం తీసుకుంటున్నాము,
1: వీ బ్రీదింగ్ ఎయిర్.
0: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపున వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
1: వీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అదర్వైజ్ లంగ్స్ గెట్ స్పాయిల్డ్.
0: మనం భుజిస్తున్నాము,
1: వీ ఈట్.
0: భుజించిన అన్నాన్ని మరొక వైపున విసర్జించకపోతే మన కడుపు చెడిపోతుంది.
1: వీ ఈట్ అండ్ ఎక్స్క్రీట్, అదర్వైజ్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
0: అదే విధంగానే మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
1: లైక్ వైజ్ ద మనీ ఎర్న్,
0: అప్పుడే హెల్తీ లైఫ్, హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
1: దట్ గ్యారంటీ this healthy, happy life.
0: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
1: If you go on amassing wealth, it leads to depression and confusion.
0: ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
1: 90% of the people, they have depression.
0: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
1: We should not use scope.
0: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
1: Our thoughts are responsible for this depression.
0: మన యొక్క భావములు పరిశుద్ధం చేసుకోవాలంటే,
1: if you want to purify your feelings,
0: disappoint your reaction lekunda chuchukovali,
1: we should see that disappointment would not come out in the form of reaction.
0: Kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
1: So we should be healthy,
0: live long life, healthy life, happy life and ideal life.
1: We should lead a long life, healthy life, ideal life.
0: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
1: వి నీడ్ ఐడియల్ లైఫ్.
0: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనము ఆదర్శమైన మానవులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
1: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
0: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
1: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
1: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
0: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: ద హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
0: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ యు విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
0: కనుకనే జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెడ్.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈస్ ఇన్

0: ప్రేమ స్వరూపులారా, మీరందరూ శాంతిబద్ధతో జీవితాన్ని, సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్ హెల్తీ హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హీ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికి రాళ్ళు చూడండి

0: ఒకటి కలద.
1: ద నంబర్ ఆఫ్ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఎవ్రీవేర్. డూ యూ ఫైండ్ అండ్ గెట్ ఎ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డైమండ్?
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
0: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలేనూ పడి దానిని సంపాదించగలడు.
1: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్ రీగెయిన్ బై స్ట్రగ్లింగ్ హార్డ్.
0: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైనా కూడాను తాను సంపాదించుకోగలడు.
1: ఇఫ్ హీ లూజెస్ ఎ ఫ్రెండ్ హీ కెన్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఇన్ హిస్ ప్లేస్.
0: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడాను పొందగలడు.
1: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
0: ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
1: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిజ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
0: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
1: మ్యాన్ కెన్నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
0: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Of all the living creatures, the human life is rarest of all.
0: Itti pavitramainatti manavatvanni ee naadu manavudu artham chesukonaleka danini durupayogam chesukuntu unnadu.
1: Man is not able to realize how sacred his human life is and is misusing it.
0: Manavuni endunnatvanti divyatvanni manavuni endunnatvanti pavitratanu ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిజ్ లైఫ్.
0: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
1: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
1: ద రివర్ యమున వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్ ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
0: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
1: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
0: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
1: Under these circumstances, how do you expect him to know the human value?
0: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
1: Man has so many capacities.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక శక్తిలో మొట్టమొదటిది మతి.
1: The first gift of God to mankind is mati, the mind.
0: రెండవది స్థితి.
1: The second is sthiti, the position.
0: మూడవది పరిస్థితి.
1: థర్డ్ వన్ ఈ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితి.
0: నాలుగవది గతి.
1: ద ఫోర్త్ వన్ ఇస్ డెస్టినీ.
0: మతి, గతి, స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
1: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్, ద మైండ్, పొజిషన్, సర్కమ్స్టాన్సెస్ అండ్ ద డెస్టినీ.
0: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ things happen, they come to us depending on the destiny.
0: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
1: The mind is formed basing on our own conduct and
0: మతి
1: behavior.
0: వలనే గతి, గతి వలనే స్థితి.
1: So it's our mind that shapes our destiny.
0: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore, in the first instance, man should possess a sacred mind.
0: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
1: Basing on his mind and temperament, his position and the wealth depend.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
1: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
0: కాని ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
1: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
0: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
1: Man must make use of every material in a sacred way possible.
0: సక్రమైన మార్గాన్ని పొందాలి.
1: He should make use of it in a proper way.
0: చేతిలో ఒక కత్తి ఉంది.
1: You have a knife on hand.
0: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
1: With this knife you can cut vegetables, cook well and partake food.
0: లేక పళ్ళను కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
1: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
0: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివారి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
0: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
1: We should know in what way we should make use of this material in this world.
0: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
1: Human life is gifted with many potentialities.
0: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should also know the sanctity of these capacities.
0: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
1: These are all the gifts of God, grace.
0: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: Human life is a very big clock.
0: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
1: This big clock of human life has got three pins representing year, month and the day.
0: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
1: The three pins are revolving in perfect precision.
0: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుంది.
1: The way how the pins move decide our lifespan.
0: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు ఘన్ ఘన్ ఘన్ అని.
1: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
0: ఈ గడియారం నుండున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
0: దినములు
1: days
0: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
1: 3 days constitute a month.
0: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
1: 12 months make an year.
0: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
1: Year comprises months.
0: నెలలు దినముతో కూడినటువంటివి.
1: A month comprises days.
0: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
1: For most important is the day.
0: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
0: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
0: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the proper method.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
1: Everything in this world happens as per the will of God.
0: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even this truth is not understood by man.
0: కేవలం తన స్వార్థము సప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
1: He conducts himself basing on selfishness and self-interest.
0: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
1: Basing on your own thoughts, God will never act.
0: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
1: There takes place a wedding at a residence.
0: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
1: There started the downpour of rain.
0: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షం కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
1: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, "Oh God, please stop this rain because I got the auspicious occasion."
0: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాణి యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
1: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
0: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
1: The neighbor prays to God, "Oh God, my land is dry, there are no rains, please see that we have heavy rain."
0: వ్యక్తిగతమైనటువంటి అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
1: God will never succumb to individual desire.
0: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
1: However, he confers bliss basing on our devotion and our sincerity.
0: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: But we have to realize one point.
0: ఈ ప్రపంచంలో,
1: in this world,
0: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: There is a disease with which every one of us suffer from, which is incurable by any medicine.
0: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును.
1: It may be more in one person.
0: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
1: Rather, it may be little in another one.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
1: But the disease is in everyone. The difference lies in the quantity, but quality being same.
0: ఇది ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
1: This disease, common disease, cannot be relieved by physical medicine of the world.
0: ఏక ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
1: Nor can it be cured by an experienced doctor.
0: ఏమిటి ఈ రోగము?
1: What is this disease?
0: అది అహంకారం అనే రోగము.
1: That is the disease of అహంకారా, ego.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
1: He is not able to understand the cause behind this disease and suffers from
0: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
1: Where is the scope to have ego?
0: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
1: Where is the need to be egoistic in this world?
0: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
1: He accepts it with all his happiness. He welcomes the disease.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్
0: వాస్ట్ వరల్డ్. అహంకారమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ ది ఈగో?
0: ఇంత విశాలమైన ప్రపంచములో,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్,
0: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: అవర్ భారత్ ఇస్ సో స్మాల్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
0: ఈ భారతదేశంలో,
1: ఇన్ దిస్ భారత్,
0: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
0: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
1: ఇన్ దిస్ మెడ్రాస్,
0: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
0: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్లీ స్మాలెస్ట్ క్రీచర్.
0: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకారపడటానికి ఏమి కారణం?
1: Such a tiny man as he is, what's the cause behind his ego?
0: ఈ అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
1: The ego is due to ignorance.
0: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
1: But if person identifies the immanent divinity in him and the divinity is spread everywhere, he will never be egoistic.
0: విచారం చేయాలి.
1: One has to investigate.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
1: There cannot be scope for any ego if you think where you stand in this vast world.
0: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
1: When you have broad feelings that make you understand that you are divine in this world, that is equally divine.
0: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
1: if you want to find out the reason,
0: సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు.
1: He has no idea that the entire universe is divine.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి ఒక భావము తన యందు లేదు.
1: He has no trace of a feeling as to know where he stands.
0: ఈ భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
0: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
0: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
1: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
0: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
1: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
0: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
1: And it is the feeling that determines the character.
0: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
1: It is your character that makes you earn the deservedness.
0: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధి పరచుకోవాలి.
1: In order to deserve this divinity, we have to develop our character.
0: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
1: To develop character, sacred thoughts should be entertained.
0: ఈ భావమును అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Sacred feelings can be entertained by undertaking good deeds.
0: ఈ సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
1: In order to good deeds, we should have good thoughts.
0: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
1: It's the thought that's the main cause for all.
0: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
1: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
1: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
0: పటుకు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
1: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
0: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
1: The thoughts, the threads are interwoven.
0: ఇది పడుగు పేక అంట.
1: Lengthwise and transverse.
0: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
1: So human life is the combination of thoughts and counter-thoughts.
0: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
1: But the thought is main one.
0: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
1: Counter-thought is its aberration.
0: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
1: We should never follow the perverted thought.
0: సంకల్పము.
1: సంకల్పము
0: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
1: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: సమ్ అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
1: సమ్ రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
0: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
1: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ఐడెంటిటీ, ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
0: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
1: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్
0: మానవునికి. అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
1: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
0: సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి రీతిగా ఉంటుంటాడు.
1: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
0: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటాడు.
1: అవర్ పొజిషన్, అవర్ డెస్టినీ
0: సంపత్తి. ఇది సంపత్తి ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ సంపత్తి? వెల్త్.
0: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
1: సంపత్తి, ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
0: సంపత్తి,
1: సంపత్తి
0: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
1: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
0: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
0: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
1: టు ఎంటర్టైన్ సచ్
0: జన్మ జన్మాల యొక్క పుణ్యం యొక్క ఫలితము చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్.
0: పుణ్యఫలం ఇస్తున్నాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్.
0: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
1: Human birth is because of the merit accrued in the
0: past. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
1: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
0: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
1: What is it that makes us commit sins?
0: దీనికి తన యొక్క వాంఛలే.
1: Desires lead us to sinful acts.
0: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
1: Man watches the world with his eyes.
0: కానీ ప్రకృతిని చూడు.
1: See the world.
0: ఏ విధంగా చూడాలి?
1: How should you see?
0: సమ్యక్ దృష్టి. పవిత్రమైన దృష్టితో చూడాలి.
1: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
0: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్ బట్ హీ లుక్స్ ఎట్ ఇట్
0: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
0: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
1: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
0: సర్వం విష్ణుమయం జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
0: విశ్వం విష్ణుమయం జగత్తు.
1: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కార్యము.
1: And the universe is the effect.
0: కార్యము కారణము.
1: God is the cause.
0: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
1: The world is the combination of cause and effect.
0: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
1: So we have to consider this universe as the manifestation of the divine.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: A foolish man sees it, but yet he says that he sees not.
0: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
1: He has got external looks.
0: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
1: It is animal that has got the external looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
1: It is the animal that has worldly looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
1: Human being should watch with the divine prompting behind.
0: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
1: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ సెక్ ఇన్ ఎ సేక్రెడ్ వే ఇన్ ఎ డివైన్
0: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్
0: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు.
1: నో ఆబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
0: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
0: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
1: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
0: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
1: when once we wear the glasses of love
0: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
1: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
0: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kaadu.
1: So for this vision of love, nothing can come in the way.
0: Manavuniki pradhanamaitu pranam premane.
1: And the main life principle is
0: premane lekundina biddanaina talli preminchadu.
1: And if there's no love, the child and mother,
0: భార్యనైనా భర్త ప్రేమించడు.
1: The husband will not love.
0: మిత్రుడైనా మరొక మిత్రుని ప్రేమించడు.
1: There will be no friendship between the two individuals.
0: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
1: Individual can never be near God.
0: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
1: It is love that makes the individual divine.
0: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
1: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ త్రూ లవ్.
0: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
1: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
0: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాది ఈ హృదయము.
1: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: సింగిల్ సోఫా.
1: Human heart is single sofa.
0: Akkada premanu kurchunte marokulu kurchovadaniki avakasam ledu.
1: When love is seated, no one else.
0: Desham akkada praveshinchadaniki veele ledu.
1: Hatred has no place there.
0: Asale praveshinchadaniki asale veele ledu.
1: Jealousy has no place there.
0: This is not a musical chair.
1: Human heart is not
0: single
1: a musical chair.
0: Sofa.
1: It is a single sofa.
0: Deento bhagavantudu okkade maatram kurchovali.
1: God alone can sit there.
0: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
1: When once God sits in our heart, we'll have expansion love.
0: కనుక ఈనాటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
0: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
1: What was the prayer of Gopikas in those days?
0: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
1: They prayed to this principle of love.
0: ప్రేమ రహిత మరుభూములలో.
1: In this barren land, bereft of love.
0: ప్రేమాంకురమును పెంపొంద.
1: For the seeds of love to sprout up.
0: ప్రేమావేశముతో.
1: With all the emotion of love.
0: ప్రేమ

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music. Let your melody be the cause for the heavy rain. Let this rain of love lead to the germination of the seeds. When we find the saplings of love sprouting up, we will know the principle of love. Then where is the scope for hatred?
1: Madalasa.
0: All the sons she begot.
1: పుత్ర భావం అనేటువంటిది లేకుండా
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది
0: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్
1: నాయన నీవు శరీరధారివి కాదు
0: ఓ సన్ యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే
0: యువర్ ట్రూ ఫామ్ ఈజ్ ఆత్మ
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బోర్న్ కానీ మదాలస
1: భర్త వచ్చాడు
0: The husband of Madalasa came there.
1: Madalasa. Na tarvata ee rajyam nelichunte vaaru evaru.
0: Madalasa, who will rule this kingdom after me?
1: Rajuleni rajyam anetundi guddi rajyanga untuntadi.
0: It is a blind kingdom without a king.
1: Kanuka veeni nee daggara pettukodaniki veelu kaadu.
0: You cannot keep him with you any longer.
1: Kanuka veeni ye maatram nee daggara pettanu. Ane aameto chaala potlaadi aa biddanu taanu teesukunnadu.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: Raja
0: She also said, "O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు."
0: The wife said, "I am helping children. I am not harming them."
1: పిల్లలకు ఏ విధమైన బోధన చేస్తున్నాను?
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచక సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్
1: తమసి అని ఏటి పరుపుత పరచి
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ
1: తమసి ఐ
0: జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో
0: People, all the 7 worlds joined together in singing lullaby to God. It is related to the atmic wisdom.
1: కాని నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ది వరల్డ్లీ నేచర్
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్
0: ఆల్ దిస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్

0: The lullaby of the divine thought is positive.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవత్వ దివ్యత్వం?
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of the man.
1: తనను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు. ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేద
1: సత్యమనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్ ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: Unfortunately, satyam vadha, truth is killed.
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా.
0: దెన్ ధర్మం,
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ,
0: ప్రేమ లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది రిఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్. ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుంది.
0: యూ ఫైండ్ ది ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light,
1: చక్రమైన ప్రతిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు,
0: ఇన్ ఏన్షియంట్ డేస్,
1: అన్నం బ్రహ్మ. ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Vishnu. Idi Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Varu bhujinchetuvanti varu.
0: They offer prayers like that and start eating.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: The grass part of the food becomes the body.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: The subtle part of the food becomes the mind.
1: అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క రసము,
0: subtlest part,
1: వాక్కుగా వస్తుండాలి.
0: Comes out by way of speech faculty.
1: కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్. ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తుంది.
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము.

0: హార్ట్ అనగా సంకల్పము
1: ద థాట్
0: వాక్కు
1: ద వర్డ్
0: క్రియ
1: అండ్ ది యాక్షన్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం
1: షుడ్ వర్క్ టుగెదర్
0: కానీ ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్
0: అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ ఎవరు వాడు దురాత్మనం
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్ హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్
0: మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం
1: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్
0: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి
1: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్
0: భిన్నత్వమే కేవలం దురాత్మ తత్వము
1: When these three at variance, that is wickedness.
0: Atma okkate ainappatikini.
1: Though Atma is
0: one. Mahatma, Duratma anetuvanti rendu perunu vahistunnaru.
1: Though Atma is one and same, we have Mahatma the noble, Duratma the wicked.
0: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు
1: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్
0: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు
1: బికాస్ దేర్ ఇస్ నో
0: కరెంట్
1: ఆఫ్ ట్రూత్ కరెంట్ ఫెయిల్ టోటలీ
0: ఎన్ని జనరేటర్లు పెట్టుకునే కానీ ఈ కరెంట్ రావటం లేదు
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్
0: ఈ జనరేషన్ ఒక జనరేషన్ కావాలి
1: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ
0: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది
1: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్
0: మానవత్వంగా జనరేషన్
1: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్
0: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్
1: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్
0: ఆల్ ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది
1: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్
0: ఎక్కడ కరెంట్ ఫెయిల్ కాదు
1: కరెంట్ నెవర్ ఫెయిల్స్
0: అనగా ఏమి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి
1: ఇట్ ఇస్ ది యూనిట్ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్
0: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు
1: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్ సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్
0: ఒక చిన్న ఉదాహరణ
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
0: అన్నింటికి మెయిన్ ఒకటే
1: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్
0: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము
1: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్
0: కానీ మెయిన్ స్విచ్ But main. ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి
1: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్
0: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలోనూ లైట్ వస్తుంది
1: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్
0: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది
1: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్
0: అది ఏ హృదయము అది ఏ హృదయము
1: దాట్ ఈస్ ద హార్ట్
0: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది
1: వెన్ వన్స్ వీ డెవలప్ Love in our heart.
0: అన్ని హృదయాలు
1: ఆల్ హార్ట్ షైన్
0: ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి
1: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్
0: కేవలం తన నిమిత్తమై తన కుటుంబ నిమిత్తమై కాదు సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి
1: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ
0: అనగా మన ప్రేమను మన హృదయం ఎందుకు నింపుకోవాలి
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్
0: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి
1: హావింగ్ ఫిల్డ్ ఇట్ సో వీ షుడ్ షేర్ విత్ ఎవ్రీబడీ
0: ఏ విధంగా నింపుకోవాలి
1: హౌ డు యూ ఫీల్ ఇట్
0: సత్య ధర్మం చేతనే నింపుకోవాలి
1: యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ
0: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి
1: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్ వాట్ ఆర్ దీస్ ట్యాప్స్
0: మన దృష్టి ఒక ట్యాప్
1: అవర్ లుక్స్
0: మన హియర్ ఒక ట్యాప్
1: ఆడిషన్ ట్యాప్
0: మన వాక్ ఒక ట్యాప్
1: స్పీచ్
0: మన హ్యాండ్ ఒక ట్యాప్
1: హ్యాండ్
0: అన్ని మన ట్యాప్
1: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆఫ్
0: అనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది
1: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లో
0: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది
1: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ
0: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి
1: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ
0: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు
1: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: This truth we should know in the first instance.
0: ప్రేమతో ఉండినప్పుడు ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడా మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు కనిపించదు
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యూ వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ త్రూ లవ్ కీపింగ్ లవ్ ఎస్ ద మెయిన్ థింగ్ దేర్ ఇస్ నో హెట్రెడ్ ఎట్ ఆల్ దెన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈనాడు మీరు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు
1: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
0: సాధనలు చేసినా చేయకపోయినా
1: వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమ తత్వము.
1: ది ప్రైమల్ బేసిస్ ఇస్
0: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
1: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
0: ఆర్టే ఆర్టే ఆర్టే
1: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్.
0: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
1: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్ కమ్స్ మెయిన్
0: స్విచ్. మీరు అభివృద్ధి పరచుకోండి.
1: సో కాన్సన్ట్రేట్ ఆన్ మెయిన్ స్విచ్.
0: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
1: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: ఈ ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
0: ఈనాడు లోకం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
0: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ
1: but their teaching satisfy them only.
0: ఆధ్యాత్మికములో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
0: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
1: మెడిటేషన్,
0: ఇవన్నీ చెప్తుంటారు.
1: యోగిక
0: ఏంటో వారికే తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్.
0: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
1: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
0: ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం.
1: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
0: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
1: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
1: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్.
0: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
1: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్.
0: రీడింగ్,
1: రైటింగ్ అండ్ రీడింగ్,
0: వాకింగ్ అండ్ టాకింగ్,
1: వాకింగ్ అండ్ టాకింగ్,
0: ఈటింగ్ అండ్ స్లీపింగ్,
1: ఈటింగ్ అండ్ స్లీపింగ్,
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
0: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
1: ఇఫ్ యూ వాంట్
0: ఏది దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
1: ఇఫ్ యూ డోంట్ నో ది రూట్ అండ్ కరెక్ట్ పాత్ వేర్ డూ యూ గో.
0: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
1: టు నో ది యాక్చువల్ రూట్ దట్ టేక్స్ యూ హోమ్ ఈజ్ మెడిటేషన్.
0: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
1: మెడిటేషన్ ఇస్ దట్ without any obstacles in your way.
0: ఇంకా కొంతమంది సుఖధ్యానము అంటారు.
1: సమ్ సే మెడిటేషన్ ఇన్ ఎ కంఫర్టబుల్ పాశ్చర్.
0: కంఫర్టబుల్,
1: కంఫర్టబుల్
0: ఏమిటి కంఫర్ట్?
1: వాట్ ఇస్ దిస్ కంఫర్ట్?
0: ఫిజికల్ కంఫర్ట్,
1: ఫిజికల్
0: మెంటల్ కంఫర్ట్,
1: ఆర్ మెంటల్
0: ఇండియన్ కంఫర్ట్,
1: ఆర్ సెన్సువల్
0: కంఫర్ట్,
1: ఆర్ ఇంటెలెక్చువల్
0: కంఫర్ట్?
1: వాట్?
0: కాదు కాదు,
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
1: అండ్ our heart should be comfortable.
0: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిది లేదు.
1: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
0: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
0: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
1: స్లో అండ్ స్టడీ విన్స్ ద
0: రేస్.
1: లైఫ్ ఈజ్ ఎ రేస్.
0: ఏది స్లో?
1: వాట్ ఈస్ స్లో?
0: తొందర పాట పడవద్దు.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
0: హేస్ట్ వేస్ట్ వేస్ట్.
1: హేస్ట్
0: మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Tondara paata nu padavaddu.
1: Never be in haste.
0: Edo chikkinavanni nu asadhanala cheyagaddu.
1: Don't follow everything that is available on hand.
0: Edi chesina nenu daiva sadhane.
1: Whatever I do, that is divine.
0: Anta daiva swaroopame.
1: Everything is divine form.
0: Evarto nenu maatladna daivamto maatladnatte.
1: I may talk to anybody. I'm talking to God.
0: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradarshane.
1: I may go around anywhere. It's a cambulation.
0: Ee maata cheppina daiva mantrame.
1: Any word that I utter
0: is Lord's name. జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
1: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
0: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
1: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధన అభ్యాసంలో పెట్టుకోవాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
1: ప్రాక్టీస్ మెడిటేషన్.
0: ఎంతవరకు ఈ ధ్యానము?
1: హౌ లాంగ్?
0: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
1: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
0: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
1: The moment you get wisdom, you don't need to meditate.
0: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
1: Wisdom confers peace.
0: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
1: To attain actual heights, love is essential.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
1: He has no steady mind even for a moment.
0: యోగం అంటే ఏమిటి?
1: What is yoga?
0: చిత్తవృత్తి నిరోధక. పతంజలి యోగము.
1: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
0: ఇది వీలు కాదు.
1: It's not possible.
0: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
1: Because quite a natural thing.
0: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
1: Even there is water on the mountain top, it falls down.
0: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
1: And even if you keep fire in a pit, it comes up.
0: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
1: The fire will come up, it grow upward.
0: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
1: The quality of water is to flow down.
0: కాబట్టి మరి వరల్డ్ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
1: వరల్డ్ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
0: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
1: Wherever the water is, it flows downward.
0: కానీ అది నెగటివ్.
1: All the desires are negative.
0: పాజిటివ్ జ్ఞానము అది గుంటలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటది.
1: Positive is the wisdom like the fire in the pit that is upward.
0: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి. జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
0: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు
0: కెన్ ధనం పోతే సంపాదించుకోవచ్చు.
1: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
0: భూమి పోతే సంపాదించుకోవచ్చు.
1: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
0: పోతే సంపాదించుకోవచ్చు. భార్య పోతే సంపాదించుకోవచ్చు. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
1: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
0: దేనికోసమని?
1: వై ద బాడీ ఇస్ గివెన్.
0: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
0: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: అంటిల్ వీ రీచ్ గాడ్ నిద్రాహారములు మాని బాడీ
0: నిద్రాహారములు మాని
1: we cannot sacrifice
0: ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
0: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం.
1: ఫుడ్ ఈజ్ ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద క్లాత్ ఫర్ ది ప్రొటెక్షన్.
0: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
1: వీ హ్యావ్ టు టేక్ ఫుడ్
0: వాతావరణం తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
1: యాజ్ పర్ ద క్లైమేట్ వీ షుడ్ పుట్ ఆన్ ద డ్రెస్.
0: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
1: వాట్ ఫర్ దీస్ టు? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. వై దిస్ బాడీ?
0: దైవత్వాన్ని అనుభవించే కోసం.
1: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బాడీ ఇస్ గివెన్.
0: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
0: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
0: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
1: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
0: అదే భజన.
1: దట్ ఈస్ భజన.
0: అదే ధ్యానము.
1: మెడిటేషన్.
0: అదే యోగము. అదే కర్మలు. అదే తపస్సు.
1: గుడ్ డీడ్స్.
0: తపస్సు.
1: పెనెన్స్.
0: తపస్సు.
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అనగా
1: మీనింగ్
0: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము. మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యూ వర్క్ టు విత్ ఇఫ్ యూ వర్క్ అండ్ స్పీక్ విత్ ద ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ దట్స్ పెనెన్స్.
0: మనస్సు ఒకవైపున,
1: మైండ్ ఆన్ వన్ సైడ్,
0: వాక్ ఒకవైపున,
1: వర్డ్ డిఫరెంట్,
0: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
1: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్ డార్క్నెస్.
0: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్ పెనెన్స్ తమస్ డార్క్నెస్.
0: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి అది సాధన కిందనే పోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ తపస్ పెనెన్స్.
0: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
1: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
0: ఏ పనులు ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
1: వాట్ ఎవర్ యూ మే డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: భజన ఎక్కడుంది?
1: దేర్ నో అదర్ హైయర్ భజన.
0: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
1: దేర్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
0: ఎక్కడ లేదు.
1: నో వేర్.
0: ఒక పూజ రూమ్ పోయి
1: యు గో టు పూజ
0: రూమ్ పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
1: యు హావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ ఎ పిక్చర్ అండ్ వర్షిప్. ఇట్స్ నాట్ సో.
0: దైవము విశ్వస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: విశ్వస్వరూపుడు అయినటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
1: గాడ్ హూ ఇస్ యూనివర్సల్ యూ కెనాట్ నారో హిమ్
0: డౌన్. భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
1: నెవర్ లిమిట్ గాడ్.
0: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
1: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్ సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
0: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
0: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
1: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ లవ్ ఇస్ నారో.
0: అన్ని దేహములు దైవ స్వరూపములే.
1: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హెస్ 1000 హెడ్స్ 1000 ఫీట్ 1000 హ్యాండ్స్ అండ్ సో ఆన్.
0: అందర్ని ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
1: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్ ప్లస్ ప్లస్ ప్లస్.
0: ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
1: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
0: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
1: Then if you just limit to the family, I bless you.
0: We అవుతుందంటే
1: ఐ ప్లస్ యూ కమ్ టు వి
0: వి ప్లస్ వి
1: వి ప్లస్ యూ వి
0: నాట్ వి
1: ప్లస్ యు
0: వి ప్లస్ వి
1: we plus we we
0: అంతా ఒకటే అయిపోతాం
1: all are one
0: కాబట్టి మనం అందరూ ఒక్కటే
1: so all are one
0: అందరూ దైవ బిడ్డలే
1: all are children of god
0: fatherhood of man brotherhood of god brotherhood of man
1: so it boils down to this principle brotherhood of man and fatherhood of god
0: అంతరు ఒక్క అంశమే
1: all are the sparks of the divine
0: దీనే భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మీరందరూ సనాతనులే
1: దిస్ వాట్ గీత సేస్ దట్ యు ఆర్ ఏన్షియంట్
0: నూతనులు కాదు
1: యు ఆర్ నాట్ న్యూ
0: ప్రాచీనులు కాదు
1: యు ఆర్ నాట్ ఏన్షియంట్
0: సనాతనులే
1: యు ఆర్ ఏన్షియంట్
0: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే
1: యు బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్
0: అందరూ దైవ స్వరూపమే
1: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్
0: గాడ్ ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది
1: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఇస్ సేమ్
0: ఇక్కడ ఒక బల్బ్ ఉంది అక్కడ ఒక బల్బ్ ఉంది అక్కడ ఒక బల్బ్ ఉంది అక్కడ ఇంకా బల్బ్స్ అంతా ఉన్నాయి
1: హియర్ యు ఫైండ్ వన్ బల్బ్ దేర్
0: కనిపిస్తున్నాయి
1: బల్బ్స్ ఆర్ డిఫరెంట్
0: కానీ కరెంట్ ఒక్కటే అన్నిటిలో
1: బట్ కరెంట్ ఇస్ వన్ ఇన్ ద సేమ్
0: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి
1: వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ
0: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విత్ ఇన్ అస్
0: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను
1: టు అటైన్ ద డివినిటీ భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు
1: గాడ్ ఈస్ ది ఎంబాడీమెంట్ ఆఫ్
0: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు
1: గాడ్ ఈస్ లవ్ నథింగ్ ఎల్స్ బియాండ్
0: ఇంక ఏదైనా వేరువేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి
1: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్
0: భగవంతుడు గుణరహితుడు
1: గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్
0: నిత్యానందం
1: ఎటర్నల్ బ్లెస్
0: సుఖదం
1: సుప్రీం హ్యాపీనెస్
0: కేవలం జ్ఞానమూర్తిం
1: విజ్డమ్
0: ద్వంద్వాతీతం
1: నాన్ డ్యూయలిజం
0: సదృశ్యం
1: ఎథీరియల్
0: సత్వమత్యాదిరచ్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి
1: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్
0: ప్రేమ గుణము కాదు
1: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్
0: స్వభావము
1: ఇట్ ఈస్ ద నేచర్
0: స్వభావము
1: స్వభావం
0: ఆత్మ యొక్క భావమే ప్రేమ
1: స్వ ఆత్మ దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్ లవ్
0: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు ధర్మవంతుడు శాంతివంతుడు ఇవంత గుణాలు
1: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్
0: అన్నింటికీ ప్రేమనే ప్రధానము
1: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్
0: ప్రేమతో నీవు మాట్లాడు
1: స్పీక్ విత్ లవ్
0: అదే సత్యం అవుతుంది
1: దాట్ ఈస్ ట్రూత్
0: ప్రేమతో నీవు పనులు చేయి
1: యాక్ట్ విత్ లవ్
0: అదే ధర్మం అవుతుంది
1: దట్ ఈస్ ధర్మ
0: ప్రేమ చే నీవు హృదయాన్ని చింతించు
1: థింక్ ఆఫ్ లవ్
0: అదే శాంతి అవుతుంది
1: యూ విల్ బీ ఇన్ పీస్
0: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో
1: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్
0: ప్రేమనే అయిపోతుంది
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్
0: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే
1: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్
0: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు ఏ విధమైన క్రోధములు అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు
1: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్ there'll be no anger there'll be no differences there'll be no hatred there'll be no agitation or disturbances

0: ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాద పాలింప పరమ పురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుష. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని బ్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయను. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని బ్రోవ వీధ చరితుడు. ఆ గుణంబె గణించి ఆర్యవందుడు అవతరించిన భూమిపై అవనియందు
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎక్కడ ఎట్లు అవతరించను ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహారణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఇస్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramana puttina dinamu krishna puttina dinamu jesus puttina dinamu ani perlu veri veri roopamga varlinchi aa namavunuku birthday chestunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchatam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaram okatvari janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasam nishwasamule bhagavat swaroopalu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదములు లేవు.
1: though these two words, that and this, are there, but only one that exists without the second.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: గాడ్ ఇస్ బియాండ్ బర్త్.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: నో గోల్ వాట్స్ ఎవర్.
0: కానీ పాములు అయినటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: హౌఎవర్ ద బిగినర్స్ ద ఇన్నోసెంట్ టేక్ దిస్ వే టు నో గాడ్ అండ్ టు బి నియర్ హిమ్.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటది కదా.
1: When once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: Basing on the body, we go by the birthday for celebration.
0: ఇది కేవలము భక్తుని యొక్క భ్రమలే కాని సత్యములు కావు.
1: That is all the feeling of a devotee and not the truth at all.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకుని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: Sarvata paanipadam tas sarvato chi siromukham sarvata sutimalloki sarvama vrutisthati. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలం ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబం.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పం లే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసం తీసుకోవటం ఆ విశ్వాసాన్ని వదలటము ఇది తీసుకోవటమే బర్త్ వదలటమే డెత్.
1: We breathe in and breathe out. Breathing in process is birth. Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకొని కేవలం కాలమును స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నాడు.
1: Basing on the breathing process, man makes use of his lifetime.
0: ప్రేమమూర్తి అయినటువంటి పరమంతుడు ప్రేమస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. హీఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ సర్వనీయందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్.
0: లోకములో ఇట్టి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు.
1: To know the various changes, people have been attempting repeatedly to know the mystery behind these changes.
0: ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు అనేక వ్రతములు అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు.
1: In fact, people have investigated a lot to get into the significance of the inner secrets, mystery behind the birth and death.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు. మనం ధరించినటువంటి ఒక దేహమే మనకు రెండింటినీ చాలా క్షణమైనందు కూడాను చూపుతున్నది.
1: In fact, we don't need to go that far. The body, the vesture that we have put on, will indicate the secret behind birth and death.
0: ఈ శ్వాసను తీసుకోవటమే బర్త్.
1: The respiratory process, breathing in, is birth.
0: శ్వాసం వదలటమే డెత్.
1: Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క జనన మరణాల లోపల నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు?
1: In between these two, birth and death, what is that you love?
0: Kani denini kuda nu preminchatam ledu.
1: In fact, you are not loving any.
0: Kani prema ni endu leda unnadi.
1: That doesn't mean that there is no love in you. There is.
0: Manam icchetundi viluvalanta kuda nu premake kani pranik kadu.
1: In fact, we attach value to the principle of love and not merely to the individual.
0: Oka chinna udaharanam teeskondi.
1: A small example.
0: So poyindi pranam lopala.
1: When say so, the life has gone into the body.
0: Hum vachindi pranam.
1: When once you say hum, naturally it goes out.
0: Ee sohamulu rendu kudanu eppudu manaku jarugutunnayi.
1: So hum, when do they happen?
0: Prati chanamunu kudanu ee rendu kudanu manaku bodhisthune unnayi.
1: This happens in every moment of our life.
0: Ee swasam undinanta varaku kudanu mohanulu jeevudu annaru.
1: We can claim ourselves alive so long we breathe.
0: Ee jeevitam unnanta varaku idi jannam annaru.
1: This is life so long there is respiration.
0: Ee soham anetundi nilichipoyina idi maranam antunnaru.
1: Then once this soham process, respiration comes to a halt, it means it is death.
0: Kanaka janana maranalu rendu kudanu mana yokka pranam nunchi jarigutunnavi.
1: Therefore birth and death are related to life.
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఇంత ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
1: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
0: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
1: పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ సమ్ సే వెల్ సమ్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్
0: కానీ అది ఉన్నది ఎప్పటికీ ఉన్నది.
1: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
1: ఆల్ దీస్ కన్క్లూజన్స్ వీ హావ్ కమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఏ హృదయం మనసుకి నాకు మగిడి దానినే అర్పించి మహితమూర్తి పలక వేరేమీ ఎత్తు నీ పాదార్చనకును అంతరకటింతో అందుకోవయ్యా నీవు.
1: ఓ లార్డ్, యు హావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ యాజ్ మై ఆఫరింగ్. వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ యూ ఆఫర్ ఓ లార్డ్?
0: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైనటువంటి సత్యములు కావు.
1: దీస్ టూ ఆర్ ది ఇమాజినేషన్స్ ఆఫ్ మ్యాన్, బట్ దే ఆర్ నాట్ బేసికలీ ట్రూ.
0: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
1: We find many beings in this world.
0: Enniyo jeevulu maranistunnayi.
1: Many beings die with the passage of time.
0: Ee janana maranamulu rendu kudanu kaalamulaku sambandhinchinave kaani kaayamulaku sambandhinchinave kaadu.
1: The birth and time are related to the factor of time.
0: Birth and death
1: are related to the factor of time.
0: Kanuka manavudu tana yokka sattamne taanu polchukuntu unnadu.
1: Therefore man goes by his own experience of his own nature.
0: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి ఒక బ్రహ్మందాన్ని నా సంబంధ బాంధవ్యములని భావిస్తున్నారు.
1: And so he establishes interrelationships and intimacy basing on the body.
0: ఇది కూడా చాలా పొరపాటే.
1: This is also a mistake.
0: దేహం ఉండినంత వరకును నా సంబంధము.
1: So long the body lasts, it is related to you.
0: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
1: The moment body disappears, you have no more of relationship.
0: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kalgeetuntivu kaadu.
1: In fact, the relationship is beyond the body that appears and leaves.
0: Evariki evari sambandham?
1: Who is related to whom?
0: Aina nee puttakamurpu unnada?
1: Did that person exist prior to your birth?
0: Velin tarvada nee kanipistada?
1: Would you be able to see him after you leave this world?
0: Ledu.
1: No.
0: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
1: బోత్ ఆర్ ఫాల్స్.
0: ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములా పాటుపడుతున్నారు.
1: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ టు నో ద రియాలిటీ.
0: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరి అయినటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
1: Therefore, we are not understanding the true nature the importance of the reality because we think from the worldly physical point of view.
0: అసలు తాను ఎవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice consists in investigating one's own true nature.
0: Who am I? కనుక నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I?
0: నీ యందు ఉన్నటువంటి నేనే సర్వలు యందు ఉంటుండాయి.
1: The I in me is uniformly present in everyone.
0: కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటి భేదభావం చేత కలహం పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి.
1: We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Janana maranamulu dehamulake kaani jeevunaku levu.
1: Birth and death relate to the body and not to the being.
0: ఇది ఉన్నది లేదు అనేటువంటి నిర్ణయించడం కూడాను మనసు యొక్క కల్పనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ రిఫర్స్ టు బర్త్ అండ్ డెత్. ఇట్స్ ఇమాజినేషన్.
0: అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఓన్ క్రియేటివిటీ.
0: కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ.
1: ద హోల్ లైఫ్ ఈజ్ అ డ్రీమ్.
0: ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు?
1: ఇన్ దిస్ డ్రీమ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో ద ట్రూత్?
0: కనుక ఇవన్నీ కూడా భ్రాంతులే.
1: సో ఆల్ దీస్ ఆర్ ఇల్యూజన్స్.
0: ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడాను బ్రహ్మం నీకు కనిపించడు.
1: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూజన్ యూ కెనాట్ నో బ్రహ్మ.
0: ఏనాడు ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్ ఆర్ డిల్యూజన్ యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: మొట్టమొదట శంకరుడు కూడాను ఇదే విధంగా సందేహించాడు.
1: This has been the teaching of Shankara to begin with.
0: Neen evaru ani prashninchukuntu vachadu.
1: He has put this question to himself, who am I?
0: Kaani oka naati ratri nayana neevu neeve neevu maraka padarthamulu kaavu.
1: One night he got this answer, you are you, none else.
0: Kanuka నేను ఎవరు అనేటువంటి దానికి గుర్తించాలంటే శ్వాసంతోనే మనం గుర్తించవచ్చు.
1: సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, ద బ్రీతింగ్ ప్రాసెస్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్.
0: ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
1: వీ హ్యావ్ గివెన్ అప్ సచ్ అన్ ఈజీ సింపుల్ పాత్ బట్ వీఆర్ ఆఫ్టర్ వెరీ టఫ్ అండ్ రఫ్ పాత్స్ అండ్ వేస్ట్ అవర్ టైమ్.
0: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ రఫ్ అండ్ టఫ్ పాత్స్ విచ్ యూ హావ్ బీన్ అడాప్టింగ్ సో ఫార్.
0: కాలులో ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ థార్న్ ఇన్ యువర్ లెగ్, ఇట్ గోస్ ఆన్ పించింగ్ యూ, హర్టింగ్ యూ.
0: ఆ ముళ్ళు తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: ద మోమెంట్ యూ రిమూవ్ ద థార్న్ యూ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
0: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దానితో బాధపడుతున్నాం.
1: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు body identification.
0: ఈ ఒక భావం పూర్తి తీసివేస్తేమా నీవెవరో నీకే తెలుస్తుంది.
1: ద మూమెంట్ ది బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ టోటల్లీ గివెన్ అప్, గాట్ రీడ్ ఆఫ్, యు విల్ నో యువర్ ట్రూ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్.
0: పునరపి జననం పునరపి మరణం.
1: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్. యు ఆర్ బోర్న్ అండ్ యు డై.
0: పునరపి జనని జఠరేసేయనం.
1: టైమ్ అండ్ అగైన్ యు ఆర్ దేర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్.
0: ఇహ సంస్కారే బహుదుస్తారే.
1: దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ సో డిఫికల్ట్ టు స్విమ్ అక్రాస్.
0: కృపయా పారే పాహి మురారీ.
1: ఓ మెర్సిఫుల్ లార్డ్ హెల్ప్ మీ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
0: తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని పోషిస్తుండాలి.
1: It is an indirect teaching to know the inherent breathing principle. You don't need any spiritual practice to know this.
0: Bhaja Govindam, Bhaja Govindam.
1: Sing the glory of God. Sing the glory of Govinda.
0: Govindam Bhaja Mudamate.
1: O foolish man, sing his glory. Chant his name.
0: ఇహ సంస్కారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
1: This ocean of family, the life of this is so difficult to cross. Oh God, please be merciful unto me.
0: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తీసుకోలేకపోతున్నాడు.
1: Like this man is not able to know that which is latent and immanent in him.
0: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
1: He dreams on one day.
0: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
1: There in the dream he has experienced death.
0: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
1: He feels so sad because of death in the dream.
0: లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు.
1: As he woke up, he could notice his body.
0: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
1: What is it that was under the feeling of the death?
0: ఇది కూడాను మనోకల్పనే.
1: It is also the creation of the mind.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైన సత్యములు కావు.
1: Therefore, all are the creations, imaginations of the mind only.
0: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లిదండ్రులా?
1: The intimate associations and relationships of the claim, like so and so is my daughter, my son, they are all of our own making at the realm of the mind.
0: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకుని, ఈ భ్రాంతుల చేతని పెంచుకుని, తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: Because of these assumed imaginations and presumptions, man is suffering.
0: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
1: In fact, they are all the expressions of love.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
1: In fact, when there is true eternal principle of truth within you are not carried away any longer by imagination. Love is one and the same.
0: ఇది రెండు రకములైనటువంటివి కాదు.
1: It cannot be diversified.
0: శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది.
1: The physical love is false.
0: దీంట్లో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది ఏ సత్యమైనటువంటిది.
1: బట్ లవ్ ఇన్ రియాలిటీ ఈజ్ ట్రూత్.
0: కనుక సత్యమని మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద ట్రూత్ యూ మస్ట్ ఇన్వెస్టిగేట్.
0: కనుక ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గోదావరి నదికి లేక గంగానదికి ప్రయాణం అయిపోతున్నప్పుడు,
1: సపోజింగ్ యూ గో ఆన్ పిల్గ్రిమేజ్ towards Godavari or Ganga.
0: ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని దుక్కుంకరణి దుక్కుంకరణి దుక్కుంకరణి అని చెప్తున్నాడు.
1: There was a person who sat under a tree repeating the rules of the grammar, dukrunkarane dukrunkarane.
0: ఇది పాణిని గ్రామం.
1: This is Panini grammar.
0: అప్పుడు శంకరుల వారు ఒక శిష్యుణ్ణి అతని దగ్గర పంపించాడు.
1: శంకర sent one of his disciples to that person who was repeating rules of grammar. తెలుసుకుని
0: రమ్మన్నాడు.
1: He wanted his disciple to know what that person was doing.
0: అప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని తాను బోధించుకుంటున్నాడు అని చెప్పాడు.
1: And the answer was that he is just reminding of his true identity.
0: ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా?
1: By repeating the rules of grammar, are you free from suffering?
0: అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి,
1: Shankara himself personally came.
0: Pichivada dukkunkarane dukkunkarane dukkunkarane edi dukkunkarane.
1: He said, oh madcap, what is this dukkunkarane, the rules of the grammar?

0: नाही नाही रचति करणे.
1: ओ मैन कैप सिंग हिज ग्लोरी चैंट हिज नेम व्हेन द एंड इज नियरिंग नन ऑफ दीज फैक्टर्स वुड कम टू योर रिफ्यूज और रेस्क्यू.
0: కనుక ఈ రెండును నీ అందే పుట్టినవి కాని నీ అందే అడిగినవి కాని బయట నుంచి వచ్చినవి కాని లోపల నుంచి పోయినవి కాని కాదు.
1: దేర్ఫోర్ బోత్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ, నాట్ దట్ ద స్పెషల్ ఇస్ సొలిసిటెడ్ ఆర్ ఆస్క్డ్ ఫర్.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
1: సో వెన్ వన్స్ వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూజన్ ఆర్ థాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుకనే బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు బ్రహ్మ తనందు ఉండనే ఉండదు.
1: వెన్ వన్స్ యూ నో దట్ యు ఆర్ డివైన్ యు విల్ నాట్ బి డెల్యూటెడ్ ఎనీ లాంగర్.
0: కానీ నిజంగా నా దగ్గర లేదు బ్రహ్మ అనేటువంటిది తీసుకుంటడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ సింపుల్ టు నో దట్ యు ఆర్ నాట్ క్యారీడ్ అవే బై ఎనీ ఇమాజినేషన్ దట్స్ ఆఫ్టర్ ఆల్ యువర్ థాట్.
0: ఇది ఒక పుష్పము,
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పము అంటున్నావు.
1: యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్ ఐ కాల్ దట్స్ మైన్.
0: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
1: ద మూమెంట్ ఐ డ్రాప్ దిస్ ఫ్లవర్ ఇస్ నో లాంగర్ మైన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ మ్యాన్ ఈస్ సఫరింగ్.
0: ఈ బాడీ పోయిన తర్వాత తనకు ఏ చింతను లేదు.
1: The moment body is gone,
0: appude
1: he will not have any
0: worry. Sagadam taru appudu nityanandanga untuntadu.
1: Then he will reach that state of eternal bliss.
0: Ivi rendu kuda telusukoni taane baadha padutunnadu.
1: Because he knows he is carried away by illusion, he suffers.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mana sukha dukkhamulu rendu kudanu manam kalpinchukunnave kaani bhagavantudu prasadinchinavi kaadu.
1: Pain and pleasure are of our own making, nothing to do with the divine.
0: ఇది రెండింటినీ మనమే కల్పించుకొని రెండింటి ద్వారా మనమే బాధపడుతున్నాము.
1: ది పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ వీ ఎక్స్పీరియన్స్ బోత్.
0: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారు ఈ జగత్తులో కనరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ టు గివ్ యూ ఎనీ పెయిన్.
0: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కనరారు.
1: దేర్ ఆర్ నన్ హూ ఆర్ పుట్ టు సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్.
0: ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఇవి రెండు కూడా నీకు బ్రహ్మనే.
1: దట్స్ యువర్ ఇమాజినేషన్.
0: ఆ బ్రహ్మ తన యందు ఉండినంత వరకును సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
1: సో లాంగ్ దిస్ ఇల్యూజన్ ఇస్ దేర్ యూ కెన్ నాట్ నో ది ట్రూత్.
0: కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి.
1: సో వీ మస్ట్ షెడ్ దిస్ ఇమాజినేషన్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా భ్రమలే కాని మరొకటి కావు.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఈక్వలీ ఫ్లీటింగ్ ఇమాజినరీ.
0: బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కాని నిజంగా బిడ్డ తల్లి కాదు.
1: ద చైల్డ్ అండ్ మదర్ are also imaginations but not true.
0: Prati okkadi kudanu bhagavad vishayamlo praveshinchinappudu anni kudanu bhramtule.
1: In respect of the divinity, when it's a matter of God, all our thoughts
0: tellavaru lechina balukoni raati parunnanta varaku kuda manaki brahmane manaku jeevithane kalpisthunnayi.
1: Right from the time we get up from bed until we retire, we are full of these thoughts and imaginations.
0: Janminchinatvanti manavudu
1: man was taken
0: enta varaku thanu satyanga undagalaru.
1: Man was taken but how long is he going to live his life?
0: Perugutu perugutu perugutu potundi tarvata krungutu krungutu vastundi.
1: All he grows more and more but naturally wonderada the body should to
0: futatamu perugutamu ivanni kudanu asatyamule.
1: The birth and growth are also untrue.
0: కాని ఇది మనం సత్యంగా భావించుకుని దీంతో మనం అనేక బాధలు పడుతున్నాం.
1: We consider them as reality and hence we suffer.
0: కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యము కాదు.
1: Therefore whatever you may do, never consider any as truth.
0: నీ కన్ను తెరిచి చూసినప్పటికి ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: When you open your eyes, you see so many heads here.
0: కానీ కన్నును మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
1: The moment you close your eyes, you don't see even one head.
0: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
1: What happened to all the heads?
0: ఆ చిత్రం ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
1: దే రిటర్న్ టు ది ప్లేస్ ఆఫ్ దేర్ ఆరిజిన్.
0: ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో వేర్ ఫ్రమ్,
0: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
1: యూ ఆల్సో డు నాట్ నో వేర్ దే లెఫ్ట్.
0: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకుని మనం బాధపడుతున్నాము.
1: వీ సఫర్ ఇన్ ఆర్డర్ టు నో విచ్ ఇస్ అన్నోన్.
0: ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
1: ఇట్స్ టోటల్ మ్యాడ్నెస్ టు వరీ ఫర్ దట్ విచ్ ఇస్ నాట్ నో.
0: ఇది ఏది నేను కాదు నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
1: ఇఫ్ యూ నో ద రియాలిటీ దట్ నన్ బిలాంగ్ టు యూ, దట్ యు ఆర్ నన్ ఆఫ్ దీస్, దెన్ యూ నెవర్ సఫర్.
0: కనుక అన్ని కూడా మన భ్రమంతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు.
1: Therefore, everything is illusion of our own making. Nothing is total truth.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Ee prema anetundi okkate maatramu mana venta janta inta untundadi.
1: It is only the love that is with you, in you, above you, below you, around you.
0: Ee prema anetundi lekapothe manavude ledu.
1: Without love, man cannot live.
0: Kanukane prema anetundi manaku nijamaina pranam.
1: Therefore, love is life.
0: ఆ ప్రేమనే మనకు లైట్.
1: దిస్ లవ్ ఇస్ లైట్.
0: లవ్ ఇస్ లైట్.
1: లవ్ ఇస్ లైట్.
0: ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానమైన చీకటే మనకు గోచరం కాదు.
1: వెన్ యూ హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, ద డార్క్నెస్ ఇగ్నోరెన్స్ వుడ్ బి డిస్పెల్.
0: దీనిని పురస్కరించుకుని పునరపి జననం పునరపి మరణం.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్స్ ఓన్లీ సెడ్ repeated life cycle.
0: ఏది కనిపించేదో అది కనిపించకుండా పోతుండాలి.
1: సో వాట్ దట్ యు సీ యు డు నాట్ సీ లేటర్.
0: కనిపించకుండా ఏది పోయేదో అది తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి.
1: ద నాన్ అపారెంట్ బికమ్స్ అపారెంట్ ఆర్ కాన్స్పిక్యూస్.
0: రెండు కూడాను ఆ వస్తువు యొక్క పరిణామం కాదు.
1: నథింగ్ టు డూ విత్ ది చేంజెస్ ఇన్ ద మెటీరియల్.
0: వస్తువుల యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే.
1: It is only human relations with the material objects that would make him feel so.
0: మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కల్పించుకుంటున్నాడు.
1: Man is subjected to effects of such imaginations relating to the objective world and so he suffers.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది.
1: Love is immortal, deathless.
0: అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ.
1: That immortal love is true love.
0: వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
0: ఈ దేహం పెరుగుతుండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి.
1: ద బాడీ గ్రోస్ అండ్ ఆల్సో డికేస్.
0: ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నువ్వు సత్యమని భావిస్తున్నావు.
1: హౌ డు యూ కన్సిడర్ దిస్

0: This is the true spiritual practice.
1: సాధారణంగా జపము తపము యోగము ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది.
0: The spiritual practice does not mean worship, meditation, penance and so on.
1: నేను దేనిని భావిస్తున్నానో ఏం సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి.
0: That what you consider true, it must be given up.
1: అది వదలటం చాలా సులభమైనటువంటిది.
0: It's quite easy to give up this false idea.
1: కానీ ఎందుకు ఇంత బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: But you do not know why you are suffering.
1: ఉండినంత వరకు మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
0: We experience bliss so long we are in this body.
1: కానీ ఆ దేహం నుంచి శ్వాస పోతే మనం ఏ మాత్రం యోచించుకోకుండా బాధపడుతున్నాము.
0: The moment it is gone, we suffer, we grieve.
1: కనుకని ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణం.
0: So for birth and death, it's only our thought.
1: ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to give up such thoughts.
1: దేహాభిమానములను కొంచెం వరకు తగ్గించుకోవాలి.
0: We have to cut short our body identification.
1: తగ్గించుకుంటూ రావటం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది.
0: As you make every attempt to reduce it day by day, it is quite possible.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual practice.
1: ఈ సాధన అంటే ఏంటి?
0: What is spiritual practice?
1: ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా?
0: Do you mean to say that spiritual practice is the one to lose what
1: you have? కాదు.
0: No.
1: పోయేదాన్ని నాదనుకుంటున్నావా? అది కాదు.
0: Do you have a claim on that which is lost? No.
1: ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు.
0: That which exists, that which is non-existent, do not belong to you either.
1: కలలో కనిపించినటువంటి స్వప్నములు
0: they are like dreams.
1: ఆ భ్రాంతులు నిన్ను తప్పింపు చేస్తున్నది.
0: అండ్ ఇట్స్ ఓన్లీ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వుడ్ కన్ఫ్యూజ్.
1: అన్నింటికీ మూల కారణం ఒక్కటే.
0: ఫర్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ కాజ్.
1: చూడండి ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్.
1: ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి.
0: యూ కెన్ కౌంట్ దేర్ మెనీ.
1: ఇన్ని నంబర్స్ అయినటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం.
0: There is only one current that flows in all these bulbs.
1: Aa current okate maatrame satyamainatundi.
0: That current is the principle of truth.
1: Ee raavatamo povatam anta kudanu mana bhrantri yokka bhramane.
0: Therefore the power supply and absence is only your thought.
1: Kanaka prema sarupulara
0: embodiment
1: ee premanu maatram aviruddhi cheskondi.
0: Develop love more and more.
1: Evaru chusina preminchandi.
0: Love everyone.
1: Neeku edurunnatundi vaadu neeku dveshi kaadu.
0: There's no person who hates you.
1: నీకెవరు కూడా నువ్వు విరోధం కాదు.
0: None are enemies in
1: this world. నీకందరూ ప్రేమించుకోవలసిన వాడే.
0: Therefore all deserve your love.
1: కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదు అనుకుంటున్నావు.
0: You consider a person who hates you as your enemy.
1: ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు.
0: You think that the person who loves you as your own.
1: రెండు కూడా నీది కానే కాదు.
0: In fact both of them don't belong.
1: వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు.
0: It is only the thoughts and the mind that brought the distinction.
1: Inadu bhagavantuni yokka tattvanni gurtinchukovalante enniyo sadhanalu chestunnaru.
0: Today to know the divinity people follow many spiritual disciplines.
1: Emti ee sadhanalu?
0: What are they?
1: Ee sadhanalo bhagavantu vastunnada?
0: Is it possible to experience him?
1: ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా?
0: Do you mean to say that he would leave if you don't pursue?
1: భ్రాంతులే పోతున్నాయి భ్రాంతులే వస్తున్నాయి.
0: It is only the thoughts, imaginations that appear and vanish.
1: కనుక ఈ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
0: We should make every effort to be free from the thought process.
1: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదలకో.
0: Give up this body identification mind.
1: అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది.
0: Then you will be free from the delusion.
1: అప్పుడే నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు. నీకు భయభ్రాంతులు కూడా ఉండవు.
0: Then you will never be affected by any sense of fear or delusion.
1: కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి?
0: What is that we should do?
1: ధ్యానంలో కూర్చోవటము జపములు చేయటము సాధనలు జరపటము ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
0: You think in the name of the spiritual discipline you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind.
1: ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు.
0: Give up all these.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము.
0: Strengthen the thought that I am God, I am God.
1: I am God, I am God, I am God అని తలుచుకో. నీవే గాడ్ అయిపోతావు.
0: Think repeatedly, I am God, I am God.
1: This body only the vastram.
0: This body is only the vesture, the dress.
1: నేను ధరించినటువంటి ఒక వస్త్రమే కానీ ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు.
0: Body is the dress you have put on. The dress has not taken any birth.
1: ఈ దేహభ్రాంతిని పెంచుకొని దుఃఖం మరింత పెరిగిపోతుంది.
0: The suffering is more and more because of this body.

0: identification.
1: Teja durjana samsargam.
0: Run away from the bad company.
1: Bhaja sadhu samagamam.
0: Be in good company.
1: Kuru punya mahoratram.
0: Do good deeds day and night.
1: Ik kavasindi ikka nichedi okkate.
0: That's what is required.
1: Ekkada chusina lokamu lopala.
0: In this world, wherever you see,
1: అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు.
0: You see many people.
1: కానీ కనిపించే వారంతా అనేక మందా?
0: Do you mean to say that you meet many people?
1: కానే కాదు.
0: No.
1: అన్ని ఒక్కటే.
0: In fact, all are one.
1: తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, తల్లిదండ్రులు తానే, అక్క తానే.
0: It is only this oneness that has expressed in the form of multiplicity.
1: పేరు మనం పెట్టుకుంటున్నామే కానీ ఇది ఏది కాదు.
0: It is all based on nomenclature, the name, the truth is one.
1: కనుక ఫ్రూట్ ఈజ్ వన్,
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
0: ద ట్రూత్ ఈజ్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
1: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
0: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యూ స్టాండ్
1: స్టిల్. దాంతో మునిగిపోవాలి.
0: గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్ ఆఫ్ లవ్.
1: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ లూజ్ లవ్.
1: ఎవరైనా వచ్చి నీకు ద్వేషులైనటువంటి వాడు ఉదాహరణ కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తండ్రి, నా తమ్ముడే, నా తమ్ముడే అనుకో.
0: ఎనీ పర్సన్ హూ హేట్స్ యువర్ ఎనిమీ, యూ మే మీట్ హిమ్ ఆన్ ద స్ట్రీట్ బట్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్.
1: వీడు నా ద్వేషాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
0: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, వెల్ యూ మిస్ ద బాస్.
1: అంతా ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్.
1: త్యాగమే నిజమైనటువంటి యోగము.
0: సాక్రిఫైస్ ఇస్ యోగా.
1: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
0: Without this yoga, the spiritual discipline of tyaga, sacrifice, we suffer roga afflictions.
1: కనుక ఈ త్యాగం అనే దాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే నిజమైనటువంటి బాధ మనకి ఏమాత్రం కలగదు.
0: When once you are prepared to sacrifice, you will never suffer.
1: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్.
1: దేహాలు పెరుగుకున్నది కూడా మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తరగటం లేదు.
0: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
1: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి.
0: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో.
1: ఇది నాది కాదు.
0: దిస్ ఇస్ నాట్ మైన్.
1: నాదనేది ఏమిటి? నా ఎందున్నటువంటి నేనే నేను.
0: హూ యామ్ ఐ? ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
1: కనుకనే మనం ఐ యామ్ ఐ అనుకో, నిన్నెవరు బాధించలేరు.
0: దేర్ఫోర్ వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ ఐ యామ్ ఐ, నో వన్ కెన్ హర్ట్.
1: ఐ యామ్ జీవ, యు ఆర్ దేవ అనుకుంటేనే బాధ కలుగుతాయి.
0: ఇఫ్ యు అబ్జర్వ్ డిఫరెన్సెస్ ఐ అండ్ యు ఆర్ బౌండ్ టు సఫర్.
1: ఐ అండ్ యూ ఎక్కడవుతుంది?
0: How can you say I and you?
1: నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి?
0: వేర్ ఫ్రమ్ దే?
1: మనం కల్పించుకున్నవే.
0: దట్స్ ఆల్ యువర్ ఓన్ క్రియేషన్.
1: మనం నేను నీవు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
0: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వి.
1: ఈ ఊ అంటే
0: అండ్ ఇఫ్ యు సే వి అండ్ హి
1: తర్వాత హీనే అవుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యు విల్ ఎండ్ అప్ ఇన్ హి. నో ఐ
1: నో యు.
0: ఇన్ దట్ హి ద డివైన్ దేర్ ఇస్ నైదర్ ఐ ఆర్ యు.
1: No we.
0: There's no we either.
1: ఒక్కటే అవుతుంది.
0: ఓన్లీ హీ గాడ్ దట్ లాస్ట్.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్
1: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు.
0: వి ఫాలో మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్.
1: ఏదో జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము.
0: సమ్ మెడిటేట్ అండ్ సమ్ డూ పెనెన్స్.
1: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి.
0: దే ఆర్ జస్ట్ వేస్ట్.
1: అయితే కొంతకాలం నాకు ఇవే మార్పులు కలుగుతాయి.
0: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు ప్రత్యమైనటువంటి కాదు.
0: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్.
1: సత్యమైనవి కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ.
1: ఎంత అనిత్యం, అనిత్యం, అనిత్యం.
0: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ.
1: ఈ టెంపరీ అనేటువంటి దానికి మనం ఏమాత్రం విచారించకూడదు.
0: Therefore, let's not get worried of the temporary results or temporary gain.
1: ఈ వరి నే మనకు ఎక్కువ వరి చేస్తుండాలి.
0: So this only,
1: నాది నాది అనుకోవటమే వరి.
0: The claim of mine is the source of worry.
1: ఈ వరి అనేటువంటిది ఎంతవరకు వస్తుంది?
0: How long the worry lasts?
1: హరి అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు వరి మనల్ని బెంటాడుతుండాలి.
0: Until you know Hari, the worry will be after you.
1: కనుక నీవు వరి పడటము దేనివల్ల?
0: Why do you worry?
1: నేను నేను అనే భ్రాంతి వల్లనే పడుతున్నాను.
0: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైన్ ఐ.
1: నేను కాదు ఇది, హరి. హరియే వరి.
0: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
1: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్ ద రియాలిటీ.
1: ఎట్టి పరిస్థితిలో ఎందైనప్పుడు మనం కంటిదారులు కాచకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
1: దేనికోసం మనకు బాధపడుతున్నాం?
0: వై డు యూ సఫర్?
1: ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
0: బికాస్ ఆఫ్ ది క్లెయిమ్ ఆఫ్ ఓనర్షిప్ బిలాంగింగ్ యూ క్రై.
1: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: నెవర్ ఫీల్ సాడ్. ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ నో దట్ దిస్ ప్రిన్సిపల్ ఐఎమ్ ఐ.
1: ఇట్టి దాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
0: ఇఫ్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ యూ విల్ నెవర్ సఫర్.
1: కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దేహాభిమానము, దేహములకు సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రమో పెంచుకోకండి.
0: వాట్ వీఆర్ సపోజ్ టు నో టుడే ఇస్ దిస్ వీ షుడ్ నాట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి దీంతో నీవు త్యాగం చేసుకుంటే అన్ని విధాలు ధన్యుడవుతావు.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్.
1: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగం కాదు.
0: వాట్ యూ షుడ్ సీక్ ఈజ్ సాక్రిఫైస్ నాట్ అఫ్లూయన్స్.
1: భోగం కావాలి కావాలనుకునేటువంటిది భోగము.
0: ఇన్ఫాక్ట్ ద డిజైర్ ఈజ్ భోగ అఫ్లూయన్స్.
1: నాది కాదు అనుకోవటమే యోగము.
0: ద డినయల్ ఈజ్ యోగ.
1: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
0: This yoga, this spiritual practice is bala, the strength.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Itti balamunu gurtinchukune nimittamai Jesus anni sadhana chestu vachadu.
0: To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines.
1: Kani kontha kalamunaku thanaku ee bala kaligi ekkuvaipothu vachindi.
0: At one time he had to face this unbearable suffering.
1: Okaturi జెరూసలేం లోపల ఒక తిరునాలు జరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇన్ జెరూసలేం దేర్ వాజ్ ఎ ఫేర్ ఇన్ దట్ విలేజ్.
1: జెరూసలేం ఆ తిరునాలు లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
0: అండ్ జీసస్ వాజ్ టేకెన్ దేర్ బై హిస్ పేరెంట్స్ టు దట్ విలేజ్ జెరూసలేం.
1: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
0: ఇన్ ద క్రౌడ్ ద బాయ్ ఇస్ లాస్ట్.
1: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ ద బాయ్?
1: లోపల ప్రవేశించి
0: he has gone in.
1: A priest cheptunnatundi vishayalanta chakkaga vintunnadu.
0: And the boy has been listening to the teachings of the temple priest.
1: Tallidarulu ekkada vetukutunnaru devalayamku dudu chuttu vetukutunnaru.
0: The parents are in search of the boy in the premises of the temple around.
1: Yenta varaku vetukinappudiki suryodayam modalukoni suryastham varaku kuda vetikayaru.
0: The parents were in search of the boy who was found missing right from dawn to dusk.
1: Vaani kanipinchaledu.
0: They could not find him.
1: Ee Mary జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
0: మేరీ అండ్ జోసెఫ్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
0: ఆఫ్టర్ ద ఎర్లీ వర్షిప్ దే కుడ్ ఫైండ్ ద బాయ్.
1: నాయన ఎక్కడ పోయింటివిరా, తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
0: దెన్ దే ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ హ్యాపెన్డ్ యూ, వేర్ హ్యావ్ యూ గాన్, వీ హావ్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ.
1: అమ్మా నేను ఎక్కడికి పోలేదు.
0: ద బాయ్ రిప్లైడ్ ఐ హావ్ నాట్ గాన్. కాలు కొరకు
1: దాటలేదు.
0: I have not gone anywhere.
1: నేను లోపలనే ఉన్నాను.
0: And there inside.
1: ఏం చేస్తున్నావు?
0: What are you doing?
1: ప్రీస్ట్ చెప్పేటువంటి విషయాలంతా నేను తప్పగా జరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
0: The boy said, I am listening to the teachings of the priest.
1: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
0: To know the latent divinity within, man is searching outwards, externally.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకడము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్, హీస్ నాట్ మేకింగ్ ఎనీ సర్చ్ విదిన్.
1: తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: తానే భగవంతుడిగా ఉన్నాడు.
0: యూఆర్ గాడ్.
1: కానీ తను బయట తట్టు వెతుకుతూ ఉన్నాడు.
0: బట్ యెట్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్ అవుట్ సైడ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు ఇక్కడే ఉన్నావు.
0: You are here.
1: నీవు బయట తట్టుపోయి నిన్ను నీవు చూడాలనుకుంటే వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్?
1: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
0: హౌ కెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్?
1: చూడటమే వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
0: దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ డినై యువర్ సెల్ఫ్.
1: అంత వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఫలాని అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా ఫలాని అబ్బాయివి అని అడుగు చెప్తాను.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, సమ్ స్ట్రేంజర్ విల్ టెల్ యూఆర్ ది పర్సన్ హూమ్ ఆఫ్టర్ యూఆర్ సర్చింగ్ ఫార్.
1: అప్పుడు తన ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ విదిన్.
1: ఈ ఏకత్వాన్ని గురించి చర్చించుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా.
0: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్ బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
1: నేను అనేటువంటిది నాకంటే బయట లేదు.
0: In fact, I is within, not outside.
1: నేను నాయందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
0: The I is within me, not outside.
1: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
0: That which is in the exterior is not mine.
1: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడాను కనిపిస్తూనే ఉంటాడు.
0: Therefore, out of inquiry, one would know inside and outside the reality.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Mukhyanga meeru vetakavalsindi nee endunnatundi ninne vetakali.
0: In fact, you have to search yourself within.
1: Ninnu neevu vetukovatame idhe nijame sakshatkaram.
0: The self-inquiry is the true manifestation.
1: Adi telusukunte inka ee baadhalu undavu neeku.
0: The moment you know, you will not suffer any longer.
1: కనుక మీరు ఏమాత్రం కూడా బాధపడుకోకుండా దైవ సాక్షాత్కారం కాలేదని మీరు వచించకండి.
0: నెవర్ ఫీల్ సాడ్, నెవర్ సే దట్ యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక తన తానందే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఒకడు పుస్తకం చదువుతున్నాడు.
0: వన్ వాస్ ఫౌండ్
1: ఆ చదువుతూ ఉన్నప్పుడు 10 రూపాయల నోట్ ఆ పుస్తకంలో పెట్టాడు.
0: అండ్ హీ కెప్ట్ ఎ 10 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ద బుక్.
1: కానీ మర్చిపోయినాడు.
0: హి హస్ ఫర్గాటన్.
1: మరి ఒకనాడు అందరినీ నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు.
0: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హి హస్ బీన్
1: ఇస్తాను మై ఫ్రెండ్
0: 10 రూపీస్ నోట్ ఫ్రమ్ సంబడి
1: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
0: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
1: the receipt అని దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ గోయింగ్ త్రూ ద బుక్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
0: దేర్ హీ కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
1: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడూ పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
0: Then the man replied, I kept 10 rupee note in this book long back. I have forgotten. And therefore I wanted 10 rupee note from you.
1: 10 rupees naaku akkaledu.
0: Well, I don't need your 10 rupee note.
1: Nenu pettina 10 rupees naaku chikkindi.
0: I have got this 10 rupee note with me now, which I kept it in the book long back.
1: Appudu neeku ee vidhamaina runamu undadu.
0: Then I am not indebted to you in any way.
1: Neevu daanini marchi vitam daggara 10 rupaya note teesukunte neevu eppudikaina vaadiki runapadi untavu.
0: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him.
1: Kalaki patti tattvamunu kudam tanayende vetakali gaani baati ye maatram vetakanakkaru.
0: Therefore every principle must be sought after in the interior, not outside.
1: Kaluka ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
0: దిస్ ట్రూత్ కెన్ బి నోన్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: ఈ విద్యార్థులు కూడా ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
1: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
0: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
1: మీ అందే ఉంటున్నది.
0: The reality is within you.
1: మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది.
0: Everything is within you.
1: బయట వెతికేది అంతా కూడా కల్పన లే.
0: All that you are in search outside is imaginary.
1: ఆ ఇమాజినరీకి మీరు తట్టుకోండి.
0: Face that imagination, resist that.
1: అప్పుడే మీకు శాంతి కలుగుతుంది.
0: Then you will be peaceful.
1: అప్పుడే నీకు సర్వైనటువంటి విజయం, నేను నేనే, నేను నేనే.
0: Then you will know the truth behind this dictum, I am I.
1: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా ఫలితాలు జరుపుతూ ఉంటున్నారు.
0: To know these simple truths, you go through so many sacred texts.
1: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
0: Brush aside all these texts.
1: నీ టేస్ట్ ని మాత్రం నీవు చక్కగా పట్టుకో.
0: Go by the taste of your life, not the text.
1: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
0: The taste is the taste of the self.
1: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
0: If you have got the taste of the reality yourself, you will not have taste after anything.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భజ గోవిందం, భజ గోవిందం. భజ గోవిందం, భజ గోవిందం. గోవిందం భజ మూఢమతే. ఇహ సంస్కారే బహుదుస్తారే కృపయా,
2: బహుదుస్తారే
1: కృపయా పారే Bhaja Govinda.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, that is the eternal witness, what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma, and the very Brahman represents the atom too.
0: Ano raniyan mato mahiya ee jagat nandu panchabhutamulu pratyekanga manam chuchu anubhavistu undinappatikani పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వి నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వి వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ఆఫ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: Krishna addressed Arjuna as Partha because the very son of Mother Earth.
0: Anaga prati manava shariram kudanu Partha swaroopame.
1: It meant everyone represents Partha.
0: Prati manavudu kudanu Parthude.
1: Every human being is Partha.
0: Prithvi putrudu avutu cheta itaniki Partha ani peru vachindi.
1: As is the son, the representative of the Mother Earth, he is called Partha.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth we find the sound, the sense of touch, the fragrance and the taste.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally it is said the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ, ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: Unna sthanam nunde taanu chakkaga prayanam selipi tirugutundi.
1: It rotates in the its existing place.
0: Deenilone sarva gunamulu kudanu imidi untunnavi.
1: There lies all faculties.
0: Ee prithvi endu parvatamulanta unnavi.
1: Mother Earth carries the mountains.
0: Adavulu unnavi.
1: Forests.
0: Pattanamulu unnavi.
1: Cities.
0: Pallalu unnavi.
1: Villages.
0: Samudram unnadi.
1: Sea.
0: Nadulu unnavi.
1: Rivers.
0: Sarvamunu kudanu ee yokka prithvine moyuchunnadi.
1: And this Mother Earth that carries the weight of all.
0: Kani vijnana shastram teliyinatundi manavudu ee prithvi paina inni parvatamulu inni nadulu ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వి కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వి.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetunte teinu teinu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatunte yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహములో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose, and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వి అంగము.
1: The earth.
0: పృథ్వికి ఏది అంగము?
1: What is the limb of
0: పృథ్వికి? పృథ్వికి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వి అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వితో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Shabda sparsha roopa rasa gandhadu ee aidu gunamulu kudanu bhoomi endu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kanukane bhoomini itti teesi attu pettadaniki attu teesi itti pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramena daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికి సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రొవైజ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water kontha varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light
1: some extent.
0: Light aipoyindi.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: The third one is fire.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: Fire is highly powerful.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: It loses two of the attributes.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against each other, the fire emanates.
0: రాయి ఉంటుండాలి. రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: Fire is latent in a stone.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని యందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: So the third element, fire, has all.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణములకు కూడా మూల కారణం అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space, you will notice, is
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు. అది కాదు ఆకాశము.
1: It's not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవటం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యూ ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవరీవేర్.
0: అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖమన్నట్టు సర్వ మూలముని యందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల యందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఇవ అంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశదేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఇన్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది
0: భూమియే లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాతకు అనుకుని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుకనే నీవు కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదులుకుంటున్నావు.
1: అండ్ దేర్ ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and resolve.
0: కనుక ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకు ఈ రియాక్షన్ ఉంటుంది.
1: Man born in this nature has got these three, reaction, reflection, and resolve.
0: నీవు ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అనే కూతవై
1: you go near a mountain and start repeating
0: the sound ostundadi oh ani kootu ostundadi
1: there you find the resound as is the sound so is the resound
0: kalukone prati dani endukudunu paramatma tattvamu antarbhutanga untundadi
1: so the divine principle is latent in everyone
0: lokamulo
1: in this world
0: daivatvani gurtinchadam chala kashtam.
1: It's very difficult to recognize the divinity.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anyone to decide what is divine and what is not.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటాది.
1: Because of creator you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful created by God.
0: భగవంతుడు సృష్టించినటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful created by God.
0: ఏందే ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎందు ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: Bomb chesinatvanti vaadu ekkada unnado vaadi peru cheppina kuda evaru vinaru.
1: We do not know who discovered invented
0: evaru bayapadaru.
1: No one is afraid of
0: kaani vaadu chesinatvanti bomb peru chepte bayam ostundi.
1: But the very mention of the name bomb will make you frightened.
0: Chesina padarthamunu chuste bayam estundi gaani chesina vaadunu chuste bayam kaadu.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వందనాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డన్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డన్, సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డన్ వాట్ ఇస్ ద హెవీ?
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డన్ ఇన్ యూ.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆన్ డిజైర్, నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీవన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హి ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొన్న గలమా.
1: Can we know you?
0: Krishna, నిను గను గొన్న గలమా.
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబునన్న బాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష. అణురేణు
0: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడవట.
1: యు ఆర్ ది
0: మగ్నిఫిసెంట్ గలమా.
1: యు ఆర్ ద మగ్నిఫిసెంట్ ఫామ్, మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: ఫీల్ అవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్.
0: చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through elements,
0: andulo kodu shabda sparsha roopa rasa gandhadu untunnai.
1: There you find out the five elements.
0: Aa panchabhutamulu yokka angame kanukane daniki panchaangamu ani peru pettaru.
1: Panchaanga, the almanac has got five angas, pancha anga.
0: Ekkada choochinappudiki nee panchaangamulu untunnai.
1: Everywhere you find this panchaanga five.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: శబ్దము మొట్టమొదటి ఆకాశమునకు.
1: ద ఫస్ట్ సౌండ్.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా వినిపిస్తుంది?
1: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్.
0: శబ్దం
1: ద ప్రైమల్ సౌండ్ ఓంకార్.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దమే కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
0: కనుకనే ఆ ఊ ఈ మూడింటి యొక్క శబ్దము తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: దెన్ ది ఎయిర్.
0: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ live, continue to live without air.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is that you should take?
0: సో తీసుకోవాల్సింది సో, వదలవలసింది హమ్.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
1: హమ్ రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్ ని వదలపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డను వదలపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్,
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్,
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్,
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్,
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీటా.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner
0: significance. గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: trees.
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికీ అందిస్తుంది.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we are born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: To give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హెస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుందది.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మ గుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మ తత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self knowledge is true teaching.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: Self knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
1: But you do not have self knowledge.
0: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpa chesetundi agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukane agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్స్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామ నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that sun?
0: సర్వలోక ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: Sun sheds light.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: Dispels darkness.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: Sustains the life.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: And gives you life too.
0: కనుకనే మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: Pacifies emotion.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: Pacifies difficulty.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: And cools your heart.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండినటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: Burns the sin.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: Burns misery.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: Gives you
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: And make
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: ప్రకాశాన్ని అందించటము,
1: shedding the light.
0: కనుక రా ఆ మాన
1: త్రీ లెటర్స్ రా ఆమ
0: తాపాన్ని చల్లారుస్తుంది అకారము.
1: And here it pacifies all the emotions.
0: ఈ ప్రకాశాన్ని అందించి చీకటిని పోగొడుతుంది సూర్యతత్వము.
1: And the nature of the sun dispels
0: రా అగ్నేటువంటి పాపాన్ని భస్మం చేస్తుంది.
1: Fire burns.
0: పాపాన్ని భస్మం చేయటము, తాపాన్ని చల్లార్చటము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: Dispelling the darkness. These three principles are there in the very name of Rama.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామా దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: ద వాటర్.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: If anyone swoons or faints,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Come back. There is life there in water.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ లోపల? ఏదో ప్రార్థన చేస్తున్నారే. అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుల నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
0: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ద కాజ్ ఫర్ ద డైజెషన్.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: ఐ గివ్ యు ద స్ట్రెంగ్త్.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: అండర్స్టాండ్ ద నేచర్ ద పవర్ ఆఫ్ వాటర్ ఇన్ మీ.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: వాటర్ హెల్ప్స్ యూ సో.
0: ఇంకా పృథ్వీ సర్వబీజములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: చెట్టును పెంచుతుండాలి,
1: also trees.
0: ఆహారాన్ని అందిస్తుండాలి,
1: సప్లైస్
0: వడ్డను పండిస్తుండాలి, సర్వబీజములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: And earth gives you all comforts and convenience.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటే లేదు. సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తుండాలి.
1: And earth gives you all good things.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుందా అది మనిషికి?
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ.
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో ఒక పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: వన్ రూపీస్ ఎనఫ్.
0: దీనికి మీకు ఉపాయమైనటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తారు. గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.

0: 1 rupee is enough.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house. What an easy way it is.
1: 1 rupee
0: is enough.
1: With 1 rupee, I will see
0: there will be no
1: mosquitoes.
0: Everybody started sending
1: rupees. This
0: fellow could have lakhs of
1: money. Then
0: he started giving reply. What is it?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుంది దాన్ని అదుము చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభం ఆ మార్గము.
0: Is that simple?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: There are so many easy techniques to earn money.
1: ఇన్ని మార్గాలు ఉండి కూడాను
0: with all the techniques
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: Man is not yet happy.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: Why?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: His conduct is not proper.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: And for good conduct, virtues are necessary.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: Being virtuous, you can accomplish.
1: గుణము లేని స్తుతుడు, గురి లేని విద్యయు ఏమి ప్రయోజనము?
0: The son without virtues and the knowledge which is not goal oriented.
1: గుణము లేని ఇది ఏమి ప్రయోజనం లైఫ్?
0: What is the fun of life without virtues?
1: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చ్యూ.
1: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
1: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: And he is distanced from them.
1: గాలి కూడా వాడి వైపు సోకటం లేదు.
0: And in fact he's not enjoying.
1: ఎలా వస్తుంది?
0: How do you expect it?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: And in fact every element is polluted.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: For the pollution, man's conduct behavior is responsible.
1: తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion or
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
0: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
0: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
1: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
0: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములో ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And 5 elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ దే ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు కానీ డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
0: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లోగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
0: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
0: The Ganges water is neither red nor yellow or black.
1: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: Ganges water is pure.
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
0: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
1: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
0: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
1: బాడీ దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
1: వేసిన దోషం.
0: And the material there.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
0: Bad feelings.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
0: Bad habits.
1: దుష్టంగాన్ని చేరుతున్నాము.
0: Bad company.
1: దుశ్చర్యలు నడుస్తున్నాము.
0: Bad action.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
0: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
1: కలియుగం చాలా సులభమైనటువంటిది.
0: It is so simple.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిది.
0: It is very subtle.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.

0: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
0: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
0: మోడర్న్ స్టూడెంట్
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: Should have sacred quality.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములను కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
0: And in fact you should make proper use of these five elements.
1: ప్రతి గుణములను కూడాను సద్వినియోగపరచుకోవాలి.
0: You should make good use of all.
1: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
0: Why do you do bhajan?
1: చక్కగా విచారణ చేయండి.
0: Enquire clearly.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
0: You repeat God's name nicely.
1: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
0: God's name will get mixed up with the sound.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుంది.
0: The sound waves with the name of God will remove all the pollution there.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయటం కోసమని భగవత్ భజన.
0: In order to make bad turn into good, we have to do bhajans.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో,
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్,
1: అట్టి పొగ వస్తుంది.
0: సో ఇస్ ద స్మోక్.
1: ఎట్టి పొగ వస్తుందో,
0: యాజ్ ఇస్ ద స్మోక్,
1: అట్టి మేఘం కలుగుతుంది.
0: So is the cloud.
1: ఎట్టి మేఘమో,
0: as is the cloud.
1: అట్టి వర్షము.
0: So is the rain.
1: ఎట్టి వర్షమో,
0: as is the rain.
1: అట్టి పంట.
0: So is the crop.
1: ఎట్టి పంటనో, అట్టి వంట.
0: As is the crop, the పంట.
1: కాబట్టి
0: the preparation.
1: మంట మంచి మంటగా వేస్తాం.
0: And it's a good flame.
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్,
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
0: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్.
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
0: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
0: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
1: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
0: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
1: కనుకనే మన వంటలో ఉంటుందని సర్వము దోషము.
0: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
0: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
1: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
0: వెన్ సన్ కన్వర్ట్స్
1: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
0: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
0: యాజ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్ ద టేస్ట్ ఇస్
1: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
0: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
1: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
0: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
0: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
1: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
0: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్
1: లవ్. ఈ ప్రేమ వర్షమే
0: ద రెయిన్ ఆఫ్ లవ్.
1: గంగా జలంగా మారుతుండాలి.
0: ఈస్ ద గ్యాంజెస్.
1: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని, మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
0: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
1: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
0: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్
1: క్వాలిటీ.
0: Therefore, what you should have, the love.
1: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
0: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
0: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్
1: అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
0: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
1: కనుక మనం
0: చేసే
1: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
0: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిరంతరం కూడా దైవనామం చింతిస్తుంటే
0: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
0: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
0: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఢిల్లీ లోపల ఏదైనా రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ వస్తుంది మన దగ్గరికి రేడియో హియర్.
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
0: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సౌండ్.
1: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
1: మంచి తరంగములు మంచి శబ్దాలు నీవు అభివృద్ధి పరచు.
0: Develop good sound waves.
1: దాంతో మంచి గాలి వస్తుంది.
0: There you get good air.
1: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
0: And then the good air.
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
0: And you are inhaling this.
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
0: And as you inhale good air, it just entertains good ideas in you.
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
0: Lead the life of love.
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా.
0: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
0: భగవాన్
1: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
0: నథింగ్ వాట్ సో ఎవర్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
0: అట్ టైమ్స్ ఇస్ కూల్.
1: కానీ అది కూడా ప్రేమనే.
0: ఇట్స్ ఆల్సో లవ్.
1: వర్షం కురుస్తుండాలి.
0: ఇట్ రైన్
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
0: అండ్ యు ఫైండ్ హెయిల్ స్టోన్
1: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
0: హెయిల్ స్టోన్
1: అది కూడా నీరే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
0: భగవాన్ స్కోల్డ్ ఇన్స్ ఆల్సో లైక్ హెయిల్
1: అది కూడా ఒక జలం వంటిదే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: నాదంతా నకసక పర్యంతము ప్రేమమయమే.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
0: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
0: యు బి యువర్ ఫ్లా.
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
0: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
0: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: ఈ నిజమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించాలి.
0: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
1: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
0: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్
1: డెరివేటివ్. అదే విద్య కూడాను.
0: అండ్ దట్ ఈస్ విద్య.
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
0: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
1: అది అనేక మంది మహర్షుల యొక్క
0: ఇట్ ఈస్ సెయింట్స్
1: ప్రబోధనల యొక్క చేష్టల చేతను.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
1: ప్రచారం యొక్క చర్యల చేతను.
0: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
0: ఆఫ్ దేర్ కాండక్ట్
1: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
0: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
0: వేద కన్ఫర్మ్.
1: వేదము ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
0: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
0: టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
1: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు పీచే గాలి లోపల.
0: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
0: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
0: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
0: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
1: కనిపిస్తుంది.
0: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
1: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
1: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
1: సర్వేంద్రియములకు తీయదనమే మనకు గోచరం.
0: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
1: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
0: వెన్ వన్స్ వి ఎంజాయ్ ది స్వీట్నెస్ వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
1: తీపులో మనం కల్పన అక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
0: ఇన్ ఫ్యాక్ట్
1: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
0: ద చైల్డ్ హాస్ గాట్ ఎవ్రీ అథారిటీ.
1: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుండదా?
0: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్
1: యొక్క నైజం.
0: ఇట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
1: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
0: మదర్స్ మిల్క్
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా.
0: జస్ట్ యాజ్ ది హనీ బీ సచ్ ద
1: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
0: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచబడటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
1: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని వోల్తుంది.
0: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సచ్ ద నెక్టర్.
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: Satsangani manam cherali.
0: Join the good company.
1: Teja duddhyana samsargam.
0: Give up, run away from the bad company.
1: Teja duddhyana samsargam.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya mahoratram.
0: Day and day out, do good action.
1: Yappudu chusna nivu manchi chetsu avali.
0: Do good always.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
1: ఎప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
0: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
0: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
1: మంచిని తీసుకోండి.
0: టేక్ గుడ్.
1: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
0: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
1: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
0: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేక్.
1: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
1: ప్రేమకు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ప్రేమ ఒకదాన్ని కోరదు.
0: It doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు.
0: And it doesn't give
1: it. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
0: And it doesn't give you loan or make any debts.
1: ప్రేమ ప్రేమనే.
0: Love is love.
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్.
1: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
0: బీయింగ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ఎంబాడిమెంట్.
1: పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్.
1: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్.
1: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
0: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
0: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
1: ఒకనొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
0: డోంట్ మిస్టేక్ దట్ వే. ఈవెన్ సర్టన్ థింగ్స్ హావ్ గాట్ టు బి సెడ్.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
0: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
0: Smilingly, Vishnu questioned, Narada, where do you come from?
1: Swami, nakem illa vakala bharya biddala. Ekkada chusina tirugutuntanu.
0: Narada said, I don't have any family. I go around the entire universe.
1: Sancharistunnava, manchidi.
0: Oh, you know about fine. Naa
1: sutti rahasyamaina gurtinchava.
0: Have you understand the mystery of my creation?
1: Swami, mee charitra nenu gurtinchukolena. తప్ప గుర్తించారన్నాడు.
0: I have understood the mystery of your creation.
1: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
0: And Vishnu said, I have created good.
1: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
0: Have you noticed anything bad in my creation?
1: నారదు యోచించాడు.
0: నారద thought over.
1: స్వామి క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
0: Pardon me, I have noticed something bad in my creation.
1: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
0: In my creation anything bad? No, nothing whatsoever.
1: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
0: నారద said, yes, there is one that bad. అన్నాడు. What is it?
1: మలము అన్నాడు.
0: He said, fecal matter. నారద said, fecal matter.
1: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
0: It's not possible to go anywhere near excreta. అది తెలియనటువంటి
1: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
0: And it is there within the stomach, no doubt.
1: కానీ చూస్తే సహించలేము.
0: ద మూమెంట్ యూ వాచ్ వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
1: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
0: వై హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
1: అది చెడ్డదే కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్ రిమే.
1: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
0: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
1: తిరిగి దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకో.
0: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ గో.
1: సరే ఇంక ఇష్టం ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
0: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
1: దగ్గర పోతూ ఉండకనే ఆ మలం చెప్పింది, చీ నారద అని దూరం ఉండి ఉండింది.
0: వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం ఉండు.
0: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏం చెప్తున్నది?
0: And what is it?
1: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
0: Why not?
1: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
0: I'm so sacred.
1: నిన్నటి దినము
0: yesterday
1: మంచి వంటగా ఉన్నాను.
0: I was
1: మంచి పాలగా ఉన్నాను.
0: I was a very good
1: మంచి పాయసంగా ఉన్నాను.
0: I was a rice pudding.
1: ఉన్నాను మంచి పెరుగుగా ఉండినాను.
0: I was a form of curd.
1: పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
0: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
0: The moment I join your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీరు దగ్గర రావద్దండి.
0: If I were to be in your company for the second time, what is it that is awaiting for me?
1: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండాలి. కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
0: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
1: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
0: And a father has got only son.
1: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
0: And he was bitten by a
1: scorpion. నా తేలు కుట్టింది, తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: The son started crying because the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
0: And the father ran to the doctor.
1: అమితమైన ప్రేమ.
0: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
0: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
0: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
0: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
1: చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
0: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
0: ఫాదర్ బ్రాట్ ది.
1: ఎక్కడ రా, నిన్ను తేలు కుట్టింది.
0: యాస్ వేర్.
1: ఆ మూల అన్నాడు, మూల పోయి తిక్కాడు.
0: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిటన్ స్కార్పియన్ వేర్ హి అప్లై.
1: అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థం.
0: దిస్ ఈస్ ది వే హౌ
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది, మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పిపోలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
0: దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
0: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
0: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెట్టున్నారు.
0: యూ బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఇతరులో ఎట్టి దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
1: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
0: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరి అయినటువంటి మార్గము.
0: యూ సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు ఎందుకు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
0: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
0: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ది
1: స్పర్శ రూప రసగంధాదులు.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
0: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
0: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన యందు ఉన్నటువంటి భావదోషములే తప్ప.
0: Everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
0: Nothing wrong with the material.
1: Anni manchive.
0: All are good for
1: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
0: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhivruddhi parchukondi.
0: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవ నామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంత దూరం చేస్తుంది.
0: దట్స్ ఆల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
0: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
0: డోంట్ బ్లేమ్.
1: అవి కూడా గాలిలో చేరిపోతున్నాయి.
0: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
1: గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
0: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వన్ ఎల్స్.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుండాలి.
0: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
0: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: మనం కూడా చెడ్డ చెడ్డ పదములు ఉపయోగ పెట్టకూడదు.
0: And we too should not act in a bad way.
1: చెడ్డ చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
0: We should not have bad looks.
1: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
0: Why bad looks?
1: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
0: కీచక had bad looks.
1: భీముతో తలబొగలు కొట్టుకున్నాడు.
0: And ultimately died at the hands of Bhima.
1: చెడ్డ మాటలంతా వినింది.
0: And all bad looks heard.
1: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
0: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
1: కైక
0: కైక
1: మందర చెప్పినటువంటి దుర్బోధనంతా వినింది.
0: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర.
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
0: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
1: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
0: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
1: కైక పేరే ఎవరు వచ్చింది?
0: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
1: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
0: బికాస్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
1: కనుకనే కైక మంచిది కాదు.
0: సో కైక ఇస్ నాట్ గుడ్.
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
0: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ శ్రవణం
0: అండ్ బ్యాడ్ లిసనింగ్.
1: మంచి శ్రవణం చెయ్యాలి.
0: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
0: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ రైచ్యూస్. కట్టగడపటికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపటికి వంశమే నాశనం చేస్తారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన ఎంటైర్ క్లాన్.
1: చెడ్డ మాటలు వినకూడదు.
0: నెవర్ లిసన్ టు బ్యాడ్.
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
0: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
1: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
0: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
1: అది నీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
0: యు ఫీల్ సో హర్ట్.
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
0: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యు దెన్ అగైన్ రిపీట్ షేర్?
1: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
0: ఇఫ్ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
0: అండ్ యు రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్.
1: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
0: దే టు ఫీల్ సాడ్.
1: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
0: అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్.
1: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
0: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
1: ఎవరికి చెప్పకూడదు.
0: నాట్ ఎనీబడీ.
1: అలాంటి మొట్టమొదట మీరు భద్రం చేసి
0: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
0: యాక్సిడెంటల్ యూ మే
1: లిసన్. నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
0: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
0: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
1: కనుక చెడ్డ మాటలు వినకుండా, చెడ్డ మాటలు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు.
0: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
1: స్వామిని చూడని కనులేలరా.
0: What for eyes? If you cannot see God.
1: కన్నులను నిచ్చిన ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: సందులు గొందులు చూచుటక.
0: Is it only to see the
1: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
0: Eyes are gifted to see the beauty of God.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
0: No, not staring.
1: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
0: No, not for that purpose.
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
0: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
1: ఈ విధంగా పంచభూతములు కూడాను,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
0: వి ఆర్ బోర్న్ ఇన్
1: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
0: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్, వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
0: సర్టెన్లీ యూ రేటింగ్ డివినిటీ.
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భావాలే చెడ్డది.
0: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
1: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
1: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
1: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
0: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్, ప్రపంచంలో ప్రతిదాని
1: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
0: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఎందులో కూడా చెడ్డదే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
1: కాబట్టి అన్నింటినీ మంచిగా తీసుకోండి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
0: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
0: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
0: టేక్ దెమ్ ప్లీజ్.
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
0: And there's no one can.
1: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
0: And there's no one that who can excel.
1: మరొకటి లేడు.
0: And your greatest of all.
1: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
0: And that state you should attain.
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
0: You should the one of sacrifice.
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
0: And you should have sacred heart.
1: ఈ విధంగా పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
0: you should investigate the five elements.
1: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
0: They are within me.
1: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And I should make proper use
1: నా
0: of them.
1: నా విశ్వాస విషయాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
0: As I breathe, I should sing his glory.
1: అని భగవత్ నామాన్ని చింతించు.
0: So one should sing the glory of God.
1: భజన బినా సుఖ శా

0: സത്യം നാസ്തി പരമം സുഖം. ദിവ്യാത്മ സ്വരൂപലൈന ബാലബാലികളാര,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ദി ഡിവൈൻ, യങ് മെൻ ആൻഡ് വിമൻ.
0: സത്യമേ ഭഗവത് സ്വരൂപമു,
1: ട്രൂത്ത് ഈസ് ഗോഡ്.
0: സിരി സമ്പദലു ഭോഗഭാഗ്യമലു സത്യമിനെ ആശ്രയിച്ചു.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః, సత్యమనే పునాదులపైనే ధర్మమనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential.
0: Jeevitame ledu.
1: Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu ee naadu vismarinchatam chetane prapanchamulo aneka vidhamulaitvanti allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: Satyame sarvulaku matramurti.
1: Truth is the mother.
0: Atti satyam nundi ee prati manavudu kodanu aavirbhavichadu.
1: Man is born to this truth.
0: Satya

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharma mulne vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, they're bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
0: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
1: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
0: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
0: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
0: దే ఆర్ టెంపరరీ.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానం యొక్క సూత్రము.
0: The main principle in this life should be to foster truth and dharma.
1: Kanukane, the proper study of mankind is man.
0: So it is said, the proper study of mankind is man.
1: Hrudayamulo avirbhavinchinatuvanti talampulanu vaakkulo uchcharinchi vaakkulo cheppinatuvanti okka vishayamunu chetulato aacharinchatame idi nijamaina manavattam.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante chuchinadi chuchinattu cheptamu talachinadi talachinattu cheptamu anubhavinchinadi anubhavinchinattu cheptamu idi ye satyamani bhavistunnaru.
0: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
1: Idi vyavaharikamainatuvanti satyame kani nijamaina satyam kadu.
0: This is just the worldly truth, but not the truth in true sense.
1: Chuchinadi maroka nimisham idi maravachu.
0: What you have seen might change later.
1: Ippudu cheppinatuvantidi maroka nimishamlo marokati maravachu.
0: What you say now, you may not hold on later.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: ద పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: ఆన్ ద స్టేజ్ హీ వేర్స్ ద క్రౌన్.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుల వలె గోచరిస్తున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ హీస్ అన్ ఆర్డినరీ పర్సన్.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: ఇస్ దిస్ ది ట్రూత్ ఆర్ దాట్?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము ఆ సత్యమునకు అనువయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అనుభవించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందు కూడాను మారనటువంటిదే సత్యం.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్?
1: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: ఇన్ దిస్ వర్డ్ సత్యం దేర్ ఆర్ త్రీ లెటర్స్.
1: సత్ ఈ యం, ఇది సత్యం.
0: సత్ ఈ యం సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: యం అనగా సూర్యుడు అని.
0: యం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: Every living creature needs food.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: Is the sun who gives us our food.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: With the help of the sun, we have our food and sustain our life. This is our responsibility.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: Sun and the life, they don't change.
1: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు మూడక్షరము ఏమిటి ఉంటున్నాయి?
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్.
1: స త య ఇది సత్య.
0: స త య త్రీ లెటర్డ్ సత్య.
1: ఈ స త య అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స.
1: యా తా సా అవుతుంది.
0: ఇట్ ఈస్ యా తా సా ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో,
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్న,
1: తపస్సును ఆచరించినప్పుడు,
0: కండక్టింగ్ పెనెన్స్.
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
1: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
0: It only means one should have sense control.
1: తపస్సు అంటే ఏమిటి?
0: What is penance?
1: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
0: It is not putting our head down with the legs up.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
0: Penance means the purity of action, thought and word and deed.
1: ఇదియే తపస్సు.
0: This is penance.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know the capacities, the potentialities that we have.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: Every material, for that matter, is a combination of atoms.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనము జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్, ద గోల్ ఆఫ్ లైఫ్?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is that happy?
0: We say,
1: happiness is union with God.
0: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
0: When God is all pervasive, where do you search for him?
1: Neeve daivamu.
0: You are God.
1: Neevu kevalam dehaabhimanam kalagatam chetane neevu manavudiga bhavistunnavu.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: Deham okati water bubble.
0: Body is a water bubble.
1: Mind anetundi mad monkey.
0: Mind is a mad monkey.
1: Neevu rendu kudanu negative say.
0: Both of these are negatives.
1: Kaani manamu denini anusarinchali?
0: What is that we should follow?
1: Conscience అనుసరించాలి.
0: We should follow our conscience.
1: ఇదియే నిజమైనటువంటి ఒక తత్వం.
0: This is the true reality.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: This conscience advocates the principle of truth.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make an attempt to know this truth.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని.
0: We should have the heart which is not polluted by attachment and hatred.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును.
0: Our talk should not be polluted by falsehood.
1: Himsadulto dushitam kaanatunte kayamunu.
0: The body should not be polluted by violence.
1: Manamu anubhavinchinappude divyatvamunaku saakshatkaristundi.
0: And once we experience this, you will have the direct manifestation of the divinity.
1: Kaani ee naadu shanti ledu enduku ledu shanti.
0: Today we say there is no peace. What's the reason?
1: Dushta sankalpamuna cheta dushtudagunu. సత్య సంకల్పముల చేత సాధువగును సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్పరహితుడే శాంతి నుండు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యు షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: When once we have control on our thought, we can control our mind.
1: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్, ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలీ.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్, సత్యాన్ని మరవవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే.
1: రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
0: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: ప్రీతి కలిగింది కదా అని అసత్యమును చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
1: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటి కరువు అయిపోయినది.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
1: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi, truth is God, love is God, ee rendu levi naadu.
0: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
1: Kaani baita board lo maatrame kanipistundayi, kaani hrudaya board lo kanipinchalavi.
0: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనం హృదయం లోపల దీన్ని ప్రతిష్ట చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక కూరక కాలక శాశ్వతంగా ఉండేటువంటిది సత్యం.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. It cannot be changed whatsoever. That is the truth.
1: ee naati manavuni yandu ee satyamu ekkada kanipinchatam ledu.
0: This sort of a truth is not found not in a trace in modern man.
1: Inga daivathvanni ee reethiga thaanu anubhavinchagaladu.
0: How do you expect him to experience the divinity?
1: Kanuka satsangamulo manam praveshinchali.
0: Therefore we should join good company.
1: Ee satsangamulo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
0: In a good company you will entertain sacred thoughts that could be translated into action subsequently.
1: ee annintiki ni kalamu chaala pramaanamu pradhanamu.
0: For everything is the time, that's the basis and important.
1: Yuvati yuvulara,
0: young men and women,
1: ee naadu kala swaroopudaina bhagavantunni manam vyartham chestunnam.
0: We are wasting time because the time is God.
1: Kalaaya namaha. Kala kalaaya namaha. Kala dappalamanaaya namaha. Kala teetaaya namaha. Kala swaroopaaya namaha. Kala neemitaaya namaha. Sarvamu kaalamulo imidi untunnadi.
0: Everything is contained within the framework of time.
1: Meeru ikkadiki vachi appude 4 dinamulu ayipoyindi.
0: You have spent 4 days here.
1: ఇదంత కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
0: బట్ ద ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: Kani 10 years boy antaru.
0: At the age of 10, he is a boy.
1: 30 years man antaru.
0: At the age of 30, he is a man.
1: Kani 75 years grandfather antaru.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man, and grandfather. Anta vakkade.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: Ee annintiki kaalame chaala pradhanamu.
0: It is the time that is the cause for varied forms.
1: Kanuka kaalamnu vyartham cheyaradu.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
0: We are not making the time sacred, but we make it unsacred.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
0: By talking too much, we are wasting time.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుంది.
0: By talking too much, energy is dissipated.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: Here you have a radio.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది.
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: The song.
1: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ by indulging in wicked activities, entertaining all wicked thoughts.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధములైన ప్రమాదములు తగ్గిపోతున్నాయి.
0: Therefore we face so many dangers in our life.
1: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
0: There are no good thoughts at all any longer.
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
0: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: లేని వస్తువులైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: Pracharam kante acharanamu chaala atyavasaram.
0: More than propagation, practice is essential.
1: Kanuka manamu practice lo dinni unchali.
0: So we should practice them.
1: Pracharam chesi kaalamnu vyaktham cheyatam kudanu naaku ishtam ledu.
0: Bhagavan doesn't want us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్ పర్వర్టెడ్.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యూ స్టడీ, టేక్ ఏ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: How are you making use of this money that you earn?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: Everyone should put this question to one's own self.
1: మనకుంటి మనసు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.

0: ప్రశ్నిస్తున్నారు.
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
0: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
1: ఐ మై యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
0: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దర్ ఆర్
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ టైమ్,
1: డోంట్ వేస్ట్ టైమ్,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
0: డోంట్ వేస్ట్ జీవితము,
1: డోంట్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుకనే మన జీవితం లోపల ఫుడ్ ను మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: దేర్ ఫోర్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఫుడ్ అండ్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: ఫుడ్ ఈజ్ గాడ్,
1: ఫుడ్ ఈజ్ గాడ్,
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్, డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
1: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి ఒక పవిత్రమైన కర్మలు.
1: These are the sacred activities that should be taken up by youngsters.
0: Pedda manu sema padan akkarledu.
1: You don't need to exert too much.
0: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallaliki vellandi, sevalu cheyandi ani.
1: In your reports you mentioned that one should do some penance.
0: Even
1: you could
0: sema
1: lo
0: kodinatvanti ve.
1: You need to strain a lot.
0: Ye semalu lekunda,
1: without any strain,
0: ye pani chesina,
1: whatever you may do,
0: ye maata cheppina, ఏ స్థానమునకు వెళ్ళినా,
1: యు మే గో ఎనీవేర్,
0: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
1: వెన్ యూ హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్.
0: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్.
0: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ స్పెషల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్ లైక్ ద పెనెన్స్, ద మెడిటేషన్ అండ్ భజన్స్.
0: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెడిటేషన్?
0: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
0: మన జీవితమే ఒక మెడిటేషన్.
1: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
0: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
1: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యూ ఇన్ యాక్సిడెంట్.
0: అదే కాన్సన్ట్రేషన్,
1: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
0: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
1: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
1: Is not the one that you are going to
0: be sampadinchetundi kaadu.
1: Is not to be newly acquired.
0: Mana jeevithamlo adi pedda pradhanamainatundi okka viluvuga untundali.
1: It is the main life principle for that matter.
0: Kanuka neevu vastulu paina meditate chestunnavu.
1: You meditate on worldly objects.
0: Road paina meditation chestunnavu.
1: You meditate on road.
0: Vishayala paina meditation chestunnavu.
1: On worldly issues.
0: Deenine god vaipu turn chesthe ఈ మార్పు కలుగుతుంది.
1: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ ఇన్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: అది ఏ మెడిటేషన్?
1: దట్ ఈస్ మెడిటేషన్.
0: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
1: టర్న్ యువర్ విజన్ ఇన్ లుక్స్ టువర్డ్స్ గాడ్, టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
0: వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు.
1: Work and worship are not separate.
0: Prakruti veru, paramatma veru kaadu.
1: World and nature are not different.
0: Jeevudu veru, devudu veru kaadu.
1: Individual and God are not different.
0: Rendu okkate.
1: Both are one.
0: Reaction, resound and reflection.
1: That all amounts to reaction, reflection and resound.
0: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
0: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
0: అనయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
1: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
1: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సెరిటీ.

0: that helps you to acquire wisdom.
1: కనుక దైవత్వము మన యందే ఉన్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ దట్ డివినిటీ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడాను సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ దట్ బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దానికి కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ సే ఐ.
1: ఐ అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్
0: ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్
0: మై లెగ్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: అంతా మై హెడ్ మై హ్యాండ్ మై టాక్ మై హార్ట్. హూ ఆమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీవెవరో దీనన్నింటికి నీ ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. I am not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: This is my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. కనుకని a man with dual mind is half blind.
0: Therefore a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this
1: I. I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: E-Y-E-I. Three letters I ఒకటి ఉండాలి.
0: There is another I, three lettered E-Y-E.
1: Three letters I, a body. One letter I, a Atma.
0: Three lettered I is the body. One lettered I is divine Atma.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
0: యూఆర్ ద మాస్టర్.
1: బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: the instrument.
0: What is an instrument?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
0: You should try to maintain and sustain it properly.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ను కూడా సరైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: You should make use of this mind properly such that it will be good.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం అవుతుంది.
0: మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
0: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
1: అదే విధంగానే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
1: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
0: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు ఆర్టిఫిషియల్ అట్రాక్షన్ చేస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
1: అందువల్లనే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఈజ్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్లా తీసుకోనేది?
0: How to get them?
1: English లోపల man అనేటువంటి దానికి man man అంటారు.
0: In English there's a word man man.
1: M అనగా mind.
0: M signifies mind.
1: Mind ని control చేసుకో.
0: Control your mind.
1: A అనగా ఆత్మతత్వాన్ని.
0: A ది ఆత్మ.
1: N దానిని ఒక విధమైనటువంటి
0: మర్జ్
1: చేసుకోవాలి.
0: N stands for merger.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది control over the mind.
1: A ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: A stands for recognition of ఆత్మ.
1: N అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: N is నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: Buddha has undertaken so many spiritual pursuits for nirvana.
1: కట్టే ఏమనుకున్నాడు? అంతా తనలోనే ఉంటుండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: Finally he understood that everything is within himself. And therefore he wasted all the time.
1: Sarvam kudanu manavuni ende untunnadi.
0: Everything is within you.
1: Daivattam kudanu manavattam nande untundadi.
0: Divinity is within the humanity.
1: Danavattamu manavattam nande untundadi.
0: Demonic nature is in
1: man. Pashuttam kudanu manavattam nande untundadi.
0: Animality is in man.
1: కాని ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడా వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమో జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ఫోర్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హ్యాస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచ ప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి పంచ ప్రాణములు అనుకుంటున్నారు.
0: హీ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: They are not the life breath.
1: Satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ive mana pancha pranamulu.
0: These are not the five principles of life. The truth and non-violence, dharma and love and peace. These are the five life principles.
1: Kanukane, aidu pranamulu, ivi kani manaku, ee vidhamu bhautikamainatundi yokka apana vyana udana sammanamulu kavu.
0: These are the life breaths or life principles, not those five.
1: Kanuka prati vyakti kudanu సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: Therefore we should consider these five cardinal principles as our life
1: breath. సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: When there is no truth, understand that you have lost one life breath.
1: Right action ఏ మనలో లేకపోతే అది రెండో ప్రాణం పోయిందనుకోవాలి.
0: When there is no right action, you have lost one life.
1: ఈ విధంగా ఒకదానికొకటి ప్రాణాలు పోతుంటే ఇవి మిగిలేదు ఏమిటి?
0: When you go on losing one after one, what is that is lost finally?
1: You dead body ga tayaravutavu.
0: You just become a dead body.
1: Kanuka prapanchamulo prati okkati kuda nu okadanikante okati chaala wealthy ga maaripovali.
0: Therefore in this world we should know the value of one and everything else.
1: Appude sarvavyapakatvam anetundi dani pondavadaniki veel avutundi.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: బట్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ గాట్ ఎర్త్.
1: ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
0: ద ఎర్త్ హాస్ గాట్ ది ఆల్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫార్మ్, ఆఫ్ ద సౌండ్ అండ్ ద టచ్, ఆల్ ద ఫైవ్.
1: స్మెల్
0: అండ్ ద స్మెల్, ద ఫైవ్.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెసెంట్ ఎట్ వన్ ప్లేస్.
1: ఇందులో ఒక్క ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దాట్?
1: అది జలము.
0: దట్ ఈస్ వాటర్.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యూ ఫైన్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటి తగ్గిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ ఇట్స్ బర్డెన్ ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
0: దెన్ దేర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఏరుగా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
1: అగ్నిగా
0: యూ హావ్ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరికి వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: థర్డ్ వన్ హెస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక్క శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకు ఈ భూమి చాలా విశాలమైనట్టుగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
1: ఎవరీవేర్. కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
0: మోడర్న్ బాయ్స్ పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఇస్ గాడ్? ఐ షుడ్ బి ఏబుల్ టు సీ హిమ్, ఐ షుడ్ క్యాచ్ హిమ్.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యూ.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
0: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీవెట్ట ఉన్నావు.
0: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నువ్వు చూడగలుగుతున్నావా?
0: Are you able to see that?
1: చూడటం లేదు.
0: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
0: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
0: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: But you have full faith that
1: అదే రీతిగా నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటిది ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
0: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్ పర్వేజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి ఒక సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యూ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం,
0: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
0: యూ హ్యావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడా నిప్పులతో సమానమైనటువంటిది.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ ఈక్వల్ టు ఫైర్.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడా మండిపోతాయి.
0: యూ కెన్ జస్ట్ యూ కెన్ లైటన్ ఆర్ యూ కెన్ బర్న్ బోత్.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
0: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్
1: మానవుని ఎందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటి గాదులకు, పశుపక్షి మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను నాలో కాన్షియస్ ఉంటుందా, అది కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విదిన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
2: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
2: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
2: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
2: Out of this conscience came the conscious.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
2: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహములో ఉంటుండాలి.
2: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
2: దేర్ఫోర్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ ఇన్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మభావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
2: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
2: Later on, you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
2: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
2: After investigating the mind, you should merge in ఆత్మ.
1: మనసు అనేటువంటి అంత సులభమైనగా చిక్కదేటువంటి కాదు.
2: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉన్నదని.
2: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
2: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
2: ఫస్ట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
2: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: చేరికనే మైండ్ గా మారిపోతుంది.
2: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
2: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
2: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
2: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: Thread tisheste cloth e ledu.
2: When you remove the thread, there is no cloth.
1: Desires tisheste mind e ledu.
2: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
2: So for these desires, certain thoughts are necessary.
1: Kanaka thoughts ku bad thoughts manam choti ivvakunda chudali.
2: You should never give scope for bad thoughts.
1: Ha bad thoughts ye yokka dinni pondutundo ade swaroopanni manam pondipothaam.
2: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
2: Red threads constitute a red
1: black
2: cloth.
1: Black threads aithe black cloth ga untadi.
2: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatunte oka mind kaligindatante mana thoughts malinyanga untundayi.
2: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam em matram avakasam ivvakoddu.
2: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku self realization cheyi.
2: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
2: You have to discriminate
1: is it
2: whether
1: right or wrong.
2: Right or wrong.
1: కనుకని ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
2: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
2: నేచురల్లీ యూ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
2: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
2: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
2: నేచురల్లీ యు విల్ అటైన్ ట్రూత్.
1: భావం తద్భవతి.
2: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫార్మ్.
1: కనుక మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
2: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
2: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
2: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
2: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
2: You see the ice in full form.
1: కానీ
2: but
1: ఈ సాకారం అనేటువంటి ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
2: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
2: Without this formless water, you cannot have the ice that has a form.
1: కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
2: Therefore, the formful and formless.
1: కనుక సగుణ నిర్గుణముల యొక్క తత్వము మానవత్వం.
2: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
2: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
2: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యము మీ అందే కలిగి ఉంటుంది.
2: యు గాట్ ఆల్ ది కెపాసిటీ to remove and to kill restlessness that is
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
2: It's not the country that is to be protected.
1: మనము కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
2: What are to be protected are here the twin principles of సత్య and ధర్మా.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మములే దేశాన్ని కాపాడతాయి.
2: When once you protect uphold సత్య ధర్మ, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మములు కాపాడేటువంటి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
2: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of సత్య
1: ధర్మ. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
2: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
2: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
2: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
2: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
2: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
2: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
2: యూ సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
1: దీనివల్లనే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
2: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
2: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
2: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
2: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Aanadu variki ashantatti emo teliyadu.
2: They had no idea of restlessness.
1: Bhayam ante emo teliyadu.
2: They had no fear.
1: Kaaranam emti?
2: Why?
1: Satya dharmanni aashrayistu pothunnaru.
2: Because they have dedicated for these two the truth and righteousness.
1: Ee rendu manu aashrayinchinappudu bhayam anedi manaku praveshinchadaniki veeledu.
2: When once you surrender to these two you'll be fearless.
1: Ee naadu enta vedhavi aina enta buddhi telividu kalavaraina enta vidyavantudaina chana chanamunaku nu bhayamu bhayamu bhayamu.
2: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
1: Ee science and vignanam enta varaku vachindi?
2: Science and technology, how far has it gone?
1: Chaala perigipoyindi.
2: It has grown a lot.
1: Science enta perigi paiki poyindo?
2: Science has gone up so much.
1: Senses anta kindiki digi padipoyinayi.
2: Senses have come down. Senses have come down, declined.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
2: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
2: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
2: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
2: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
2: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
2: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గర కూర్చొని నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
2: It starts at one point, ends at a different place. They don't meet.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
2: There is a hollow, wide space in between of restlessness.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
2: It is the science that is the main cause for restlessness.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
2: Many ministers, men of authority extol, praise the
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
2: Everything should be under certain limit.
1: సైన్స్ పెరగడం చాలా మంచిది.
2: It's good that science should grow.
1: ప్రజలకు అనుకూల పరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
2: It should provide all sorts of convenience.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
2: Advancement is
1: కానీ
2: needed.
1: మితిమీరిపోతుండాలి.
2: But it's too much.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
2: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
2: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
2: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
2: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
2: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
2: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: ఇన్ని కోట్లు ఖర్చు చేయాలనా?
2: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
1: ఈ ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
2: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
2: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam.
2: But this is a very good example.
1: Mahabharatam lopala,
2: in Mahabharat,
1: pancha pandavulu,
2: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
2: The eldest is dharmajudu.
1: Ee dharmajudu tarvata bhimudu.
2: నెక్స్ట్ వన్ ఇస్ భీమ.
1: భీముని తర్వాత అర్జునుడు.
2: దెన్ అర్జున.
1: అర్జున్ తర్వాత నకులు సహదేవులు.
2: దెన్ నకుల అండ్ సహదేవ.
1: ఈ ఐదు మంది లోపల కూడాను,
2: అమాంగ్ ద ఫైవ్,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
2: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచం యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
2: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
2: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు అర్జునుడు వంటి వాళ్ళు.
2: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
2: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
2: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ and he can destroy the whole world.
1: Bhimudu chustama manchi balavantudu.
2: Bhima is so physical.
1: Bhuja balamu, buddhi balamu, gada balamu.
2: He has got the strength of the mind, the strength of the physical body and also his mace of his tanks.
1: Dinanta kudanu Russians ga manam bhavinchukunnam.
2: And Bhima stands for Russia.
1: భారత దేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
2: యూ థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
2: నో,
1: భారత దేశము ధర్మజుడి వంటి వాడు.
2: Bharat stands in the place of dharma.
1: Meenadu manamu cheyavalsinatundi bomb emti? Dharma abhruddhi cheyali.
2: What the bomb that we should manufacture is to spread dharma.
1: Dharmani manamu abhruddhi chesthe ee yokka bujabalamu buddhibalamu undinatundi varantha kudunu dharmajuniki sharanagutulai potaru.
2: Then once you develop and grow more in dharma, the physical strength and mental strength will fall.
1: Manam evvarini ee vidhanga himsinchakoodadu.
2: You don't need to harm anyone.
1: అహింస పరమో ధర్మ.
2: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
1: ఎవరిని మనం బాధించకూడదు.
2: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
2: వెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్, యూ డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
2: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
2: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా కానీ సత్యము ధర్మము చాలా ప్రమాణము.
2: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశములో వాళ్ళకును సత్యం ఒక్కటే.
2: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
2: ట్రూత్.
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్.
1: ఏ భేదము లేదు.
2: దేర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
2: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ఈ రెండింటిని అనుసరించిస్తే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలంలో ఉంటుండవు.
2: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: అన్ని దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి.
2: All countries should live in peace.
1: ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
2: You may say repeatedly but you may not
1: know. భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
2: After bhajans you say this word shanti thrice.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
2: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
2: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ
1: లెవెల్. రెండవ శాంతి మానసిక శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
1: పీస్, మూడు శాంతిగా ఉండాలి.
2: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
2: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
2: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
2: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
2: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
2: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైఫ్.
1: కనుకని తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
2: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైఫ్.
1: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
2: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ subtle part.
1: కనుకని less talk, more work.
2: So there should be less talk, more work.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
2: By talking too much we speak lies.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
2: What is most important of all?
1: Love, love, love.
2: Love is most important of all.
1: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
2: When you work with love, it is bound to be dharmic.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
2: If you inquire with love, you will attain peace.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
2: When you speak with love, that is bound to be truth.
1: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
2: Everything is contained within this love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: We should recognize clearly the nature of love.
1: ఆ ప్రేమనే ప్రాణము.
2: That love is life.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
2: And this love is God.
1: Love is God. Live in love.
2: Love is God. Live in love.
1: ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: We are not able to understand this sacred.
1: మన లవ్ నంతా కూడాను అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
2: We have polluted this love because it is diverted, misdirected.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
2: How to love? What
1: the way? ఇది సత్యాన్వేషణ.
2: This is investigation of truth.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
2: And truth is one, why should you inquire?
1: అయితే కన్నులు చూచినాయి.
2: Eyes have seen.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
2: Eyes have seen the mother.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
2: The same eye watches
1: wife. సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
2: Same eye watches
1: daughter. సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
2: Same eyes watch daughter in law.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటారు.
2: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రి లేక నాస్త్రి అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
2: When one sees his, he understands whether she belongs to him or not.
1: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
2: You will feel very sad if other boys make fun of your sisters.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టమేస్తుంది.
2: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాలను మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ క్లోజ్లీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఏకాత్మభావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
2: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిట్ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే.
2: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నోట్
1: గుడ్. వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
2: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెద్ద మార్గం పడుతుంటారు.
2: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్, దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
2: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనం సంపాదించాడు.
2: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
2: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
2: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
1: తెలుసుకున్నటువంటి విద్య.
2: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
2: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
2: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
1: అప్పటికి అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
2: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: దెన్ హి సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపును చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
2: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
2: యూ షుడ్ మే కన్సిడర్ సో.
1: దుస్సంగాన్ని మనం ఏమాత్రము చేరకూడదు.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
2: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: ఆ నిర్ణయించడం ఎవరి చేత కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
1: సత్సంగము అన్నారు.
2: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
2: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
2: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
2: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
2: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
2: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
2: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
2: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని భోవించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
2: దెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఆర్ సమయం లోపల
2: ఎట్ వన్ టైం
1: పుత్లీ బాయ్ గాంధీ తల్లి,
2: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పి సంకల్పించుకున్నాడు.
2: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
2: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని
2: షీ సెడ్, యూ కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
2: బట్ గాంధీ ఫోర్స్ ద
1: నీ హైర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
2: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్,
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
2: హీ డిసైడెడ్ టు గో.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
2: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
2: హీ సెడ్ వై నాట్.
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
2: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
2: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
2: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
2: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
2: నెవర్ డ్రింక్.
1: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
2: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
2: మగువ సమ్మత్ ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
2: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
2: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్
1: అనగా ఏమిటి, బయటికి వెళితే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
2: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్స్ దే గో అవుట్.
1: ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
2: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: మరే నాయన నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
2: మదర్ విల్ సే ఓ యువర్ పాస్ కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
2: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
2: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
2: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్ చేయి.
2: యూ కెన్ సర్వ్ ఎనీవే.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
1: ప్రపంచమంతా ఒక గృహమే.
2: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ హౌస్, బిగ్ హౌస్.
1: మానవులందరూ ఒక కులమే.
2: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ అంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
2: Caste carries a different meaning.
1: Karukane manam caste of humanity.
2: The caste of humanity.
1: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
2: హ్యూమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్న తమ్ములే.
2: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
2: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
2: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల,
2: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్,
1: అమెరికా ఒక రూము,
2: అమెరికా ఇస్ వన్ రూమ్,
1: జపాన్ ఒక రూము,
2: జపాన్ వన్ రూమ్,
1: జర్మనీ ఒక రూము,
2: జర్మనీ వన్ రూమ్,
1: ఇటలీ ఒక రూము,
2: ఇటలీ వన్ రూమ్,
1: ఫ్రాన్స్ ఒక రూము,
2: ఫ్రాన్స్ వన్ రూమ్,
1: ఇండియా ఒక రూము,
2: ఇండియా వన్ రూమ్,
1: పాకిస్తాన్ ఒక రూము,
2: పాకిస్తాన్ వన్ రూమ్.
1: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్,
2: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
2: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
2: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
1: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజన్ కాదు.
2: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ రిలిజన్ అన్నారు.
2: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
1: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
2: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
1: స్పిరిచువాలిటీ.
2: స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
2: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
1: రిలిజన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
2: రిలిజన్ హెస్ టూ మీనింగ్.
1: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
2: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
2: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
2: టు రియలైజ్
1: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
2: టు రియలైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
2: బట్ ది వరల్డ్ డజన్ టేక్ దట్
1: రిలీజియన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తుంది.
2: దే థింక్ ద రిలీజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
1: కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలీజియన్ పెడుతున్నారు.
2: దే థింక్ రిలీజియన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు, అందరూ ఒక్కటే.
2: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా, ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
2: వీ షుడ్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
2: వెన్ వన్స్ యూ హావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ప్రేమ చేత ద్వేషములే రావు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమ చేత అసూయలే ఉండవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
1: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
2: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
1: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ది హ్యూమన్ వాల్యూ వీ షుడ్ ఫాలో దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్, నాన్ వయలెన్స్.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
2: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
2: ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో హ్యూమన్ వాల్యూ, హౌ కెన్ హీ బీ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కనుక మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
2: సో వీ షుడ్ అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూస్.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
2: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
2: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
2: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
2: యంగ్స్టర్స్,
1: యూతులారా,
2: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
2: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
1: మీ దుర్గుణములు, దురాయాసములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
2: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్.
1: బ్యాడ్ యాక్షన్
2: హియర్ ఇట్ సెల్ఫ్.
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిని మీరు తీసుకుని పోండి.
2: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు, చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
2: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతి నిలయం ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
2: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
2: కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
1: దీనికి అంత కలర్స్ కూడా పోయినాయి.
2: ద కలర్ ఈస్ ఆల్సో గాన్.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్గా తీసుకుని పోవాలి.
2: The damage and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
1: ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
2: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఏ న్యూ హోప్, ఏ న్యూ బిహేవియర్.
1: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
2: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
2: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
2: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
2: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
2: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
1: మీరే ప్లీడర్స్, లీడర్స్.
2: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
1: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
2: నెవర్ హర్ట్ ఎనీబడీ బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: దీని మొట్టమొదట మీరు నేర్చుకోవాలి.
2: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
1: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
2: When mother comes and asks you, where have you gone? You should not say, no, no, no, you should not be so hard.
1: Amma, nenu palanchoti poyanu ani madhuranga maatadichu talliki enta aanandam avutundi.
2: You should always speak softly and sweetly, mother, I have gone to such and such a place.
1: Em chesi vachavu ani mother prashninchilke neekem sambandham ledu ani vaaru katinanga cheppakoddu.
2: When mother asks you, what have you done? You cannot say, you have no business to say that.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
2: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చాలా ఇంపార్టెంట్.
2: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
2: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
1: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
2: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసము?
2: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
2: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
2: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్. If you are not prepared to express gratitude,
1: mother select cheskunnatundi kaadu.
2: You cannot select a mother.
1: Nee kante mundugane puttinatundi mother.
2: Mother was born prior to you.
1: Kabatti aaku neevu gauravanni andinchali.
2: So you should respect her.
1: Neevu select cheskunnatundi wife maatrame.
2: The one you select is your wife.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
2: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటిది తల్లి.
2: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
2: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
2: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
2: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
2: అదర్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్.
1: కానీ వరల్డ్ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
2: ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్ను ఇంతటి పెద్దవాణిగా చేసింది.
2: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
2: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
2: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
2: When there is no mother, you don't exist at all.
1: కనుక నీవు మదర్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
2: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
1: నీవు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారంలంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
2: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
1: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
2: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, not only among parents but among relations and friends.
1: ఇది చేయవలసినటువంటి సేవ.
2: This is the service you should render.
1: సర్వీస్ అంటే ఏమిటి?
2: What is service?
1: అంటే మంచిని 10 మందికి బోధించుకునే సర్వీస్.
2: It's just sharing good with others.
1: మంచిని 10 మందికి చేయటమే సర్వీస్.
2: To do good is service.
1: ఇది స్వామి యొక్క ఆశయం.
2: This is the ideal of Swami.
1: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
2: Swami doesn't want anything else.
1: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
2: Another thing should be said.
1: భారతదేశం నుంచి,
2: from Bharat,
1: అనేక స్వాములంతా కూడాను
2: మెనీ స్వామి
1: విదేశాలకు వస్తున్నారు.
2: దే గో అబ్రాడ్.
1: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
2: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
1: కానీ నాకు అది ఇష్టం లేదు.
2: భగవాన్ డజంట్ లైక్ ఇట్.
1: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
2: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ before you think of the rest.
1: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
2: As you are here in India, first serve them, make them happy completely, then you go abroad.
1: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
2: Many swamis don't have these feelings.
1: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
2: When once they want money, they will have passport to go overseas.
1: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
2: Now you can understand whether they are beggars or biggers.
1: అమ్మలు స్వాములు అందరూ కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
2: Many mothers, Matajis and Swamis go abroad.
1: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
2: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
1: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
2: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
2: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
1: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
2: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
1: కోరేది ఒక్కటే,
2: భగవాన్ వాంట్స్ వన్ థింగ్.
1: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
2: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
1: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
1: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
2: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
1: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
2: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్.
1: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు,
2: ఇవన్ ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్,
1: ఆ ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
2: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
1: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
2: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
1: ఇది చాలా తప్పు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
2: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
1: స్వాములు చేయవలసినటువంటి పని.
2: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
1: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
2: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
1: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
2: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
1: నాకు ఒకే నాలుకే.
2: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
1: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
2: Therefore, don't entertain people who are so mean, who are so low, who are so cheap.
1: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలు ఉంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
2: Truly speaking, if they have sacred ideas, they will draw, attract people from all over.
1: అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
2: So many of you are here because
1: of ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
2: Who invited you?
1: ఎవరు పిలిచారు?
2: Who called you?
1: ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
2: Because you are here out of love.
1: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
2: Just as ants come near the sugar, you are all here.
1: అదే విధంగానే ఆ తీపి జరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
2: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
1: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
2: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
1: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
2: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
1: Kuda artificial ayipoyindi.
2: Everything is artificial today.
1: Oka grapes chustamante plastic grapes.
2: We have plastic artificial grapes.
1: Ee plastic grapes anta kuda grapes maadrine untayi saachchatu.
2: The plastic grapes look exactly natural.
1: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
2: But they have no sweet juice inside.
1: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
2: You have the plastic lotus flowers.
1: Kaani dandulo ye maatramu doma oka ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
2: నో హనీ బీ నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
1: వాళ్ళటం లేదు.
2: నో,
1: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి
2: చేరిపోతుంది. హనీ ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
1: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
2: దెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెమ్ సెల్స్ విల్ కమ్.
1: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
2: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
1: ఆ హనీ బీసే వచ్చి చేరిపోతుంది.
2: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
1: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
2: దట్ ఈస్ ట్రూ లవ్.
1: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
2: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
1: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
2: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
1: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
2: Remove fear.
1: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
2: In every country there is no law and order.
1: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
2: Spread and propagate, publicize these teachings in your own country.
1: నా పేరు కావాలని నాకు లేదు.
2: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
1: మంచిని మీరు చేయండి.
2: డూ గుడ్.
1: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
2: Then you will be good.
1: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
2: త్రూ సీక్రెట్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
1: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
2: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: బ్రహ్మాండమంతయు నిండియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కల్పించినటువంటి దుష్యమను ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచం, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulu anaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulu anaga jalamu vayu veedi ee yokka parichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, జ్ఞానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, జ్ఞాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti.
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Panchapranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashvatamaina kadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahma tattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahma tattvam marchi edo domaru vale deenni bhavinchi chinna chinna bhavamto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
1: Here also we find the three essential components underpinned Brahmanda.
0: Andamanaga kevalamu padarthamato pranato kudinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga garbhamulandu janminchi ta janmamunu sarthakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యు డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నుడు చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: the life principle.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: What for is the life gifted?
0: కేవలము ప్రాణం మనిషి రూపం.
1: This life is in a human form.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: And this human life is rarest of all.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: Kadu, kadu.
1: It shouldn't be so.
0: Bhagavantudu andarini srushtinchadu.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhulu, shatruvulu andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharyanu bharyaga, putrunu putruniga, bandhulu bandhuliga, varini visheshinchi, varini gauravinchadame. వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీ ఈజ్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు, పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: The children born to you also represent the divinity.
0: వారుకుడను బ్రహ్మస్వరూపులే.
1: They are also the very form of Brahman.
0: శత్రువులు, శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: Even enemy is also Brahman.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: In spite of the conflict and the war, they merged in him.
0: Mitrulu,
1: friends.
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: He considered his friends as near and dear, and they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేదు.
1: In this world, there is no place where there is no God.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం తత్సర్వత శిరోముఖం సర్వత స్థుతిమధ్యోకి తరుమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈస్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడున్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ.
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana minikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenetundi pravancham ekkadu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of
0: the prakashame bhagavanti yokka drishti.
1: And that radiance itself is the vision of God.
0: Kanuka bhagavantudiki emi teliyadani meeru anukokoddu.
1: So never think that God does not know anything.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేడని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మ యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు, తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు, లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్, లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు, భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: Creator and the creation, the former one.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: They are intimately related.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: This is called ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: In fact, the totality represents the cosmic form of
0: Sarvam Kalvidam Brahma.
1: Everything is divine.
0: Sarvamu Bhagavatri Yoka Akarame.
1: Everything represents the form of God.
0: Atti Paripurna Akaram Gurtinchukoleka E Alpamaina Swalpamaina Akaram Gurtinchi Ramudu Krishnudu Vishnuvu Ani Peru Pettukoni Pujistunnam.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu kodu Krishnudu kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti anetundi dinto kalustuntadu.
1: And the whole thing is processed to Sanskriti so that it would take a specific form.
0: Anni karche telige mattiye.
1: Finally, ultimately, it's all clay only.
0: Kalugi ee matti yokka tattvanu inni roopamulu dharistunnadi.
1: It is the same clay which is molded in different forms.
0: Shringaramulu veru bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vannadi veru paalu okkate.
1: The color of the cows may vary, but the milk is one.
0: Jeeva jantulu veru jeevundu okkade.
1: And there are several beings and animals, but the being is one.
0: Kanuka manam ekatvanni gurtinchukoleka anekatvamlo padi manaku ajnanamlo munigipothunnam.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity, and therefore we are deluded.
0: Pedalara bhagavantuni yokka swarupamu ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: సర్వత పాదం
1: ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు.
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ ఇన్ ఎ పర్టికులర్ వే the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact, you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopamulu cheyinade bhagavatvam.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamulo undatundi oka parikaramulu anni kudanu prema swarupamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నేచురలీ వుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ హోలిస్టిక్.
0: భగవంతుడు పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: You cannot think of God, catch hold of Him, limited to birth and death.
0: దుఃఖ ఆనందమునకు భరించేటువంటి వాడు కాదు.
1: You cannot visualize Him in the duality of
0: భగవంతుడు ఏదీ లేదు.
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief.
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness.
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్వి ప్రభావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badapettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీటిని భరించే.
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: దీన్ని చంపలేదా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: All things happen for our own good.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: They are all for my ultimate good only.
0: కనుక ఈ విధంగా అన్నిటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: అది మంచి అని భేదము చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మన పూజలు వ్రతములు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: ది గ్రీఫ్ విల్ నాట్ రిమైన్ లైక్ దట్ ఆల్
0: త్రూ. కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: ద డిఫికల్టీస్ విల్ నాట్ బి సో ఆల్ త్రూ.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము విచారము కష్టము జాలి దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినప్పుడు తదాస్తు తదాస్తు తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties, and they are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినప్పుడు అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిదని అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీఈస్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: manava ananana.
1: The three letters manava.
0: Na anaga
1: na means
0: kadu.
1: Denial no.
0: Ma anaga maya.
1: Ma means maya delusion.
0: Manava manava ala mayanu kadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chuptuntadu.
1: There you find his ferocious
0: prema chuptuntadu.
1: And you find all his heroic
0: aanandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahadam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is ultimately is only a human being.
0: Ivanni bhraminchukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Tyagaraju kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Tyagaraju also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evvaru kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపి అయిన కుబ్జావజ్య వక్రములను పోగొట్టినావు.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi, O Krishna, annavatante tan rachinchavu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సరిచేసుకో.
1: Therefore correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, కన్సిడర్ దట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు హ్యావ్ బీన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడి, అండర్స్టాండ్
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యు కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very sun is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నావే.
1: In fact, all forms are his.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact your own feelings turn against you.
0: నీకెవరు ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: సో యు ఆర్ ది ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ ఎనీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ నాట్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: In fact, there are none beyond this. There is no second other person. Wherever you go, wherever you find only five elements, but not the sixth one. The so-called sixth element is only your imagination, but in reality, elements are five.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యు,
0: ఈశ్వరు యొక్క స్వరూపము.
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: Just to consider him as a human being is your Brahma or delusion.
0: Kanu sarvamu brahmamayame.
1: Everything is Brahman or divine.
0: Daiva swarupame.
1: It is the manifestation of God.
0: Atma swarupame.
1: It is the form of Atma.
0: Ananda swarupame.
1: It is one of bliss.
0: Kanukane nityanandam param
1: swarupam. Bliss.
0: Prema swarupam.
1: Supreme bliss. An embodiment of love.
0: Ivanni kudunu bhagavanti yokka aakaramle.
1: These are all forms of God.
0: Titti. పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఈజ్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మన్.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము ఇది తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్. that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

పడదో. ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరతత్వమెరి

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్, ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం, కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body, which is just the reflection.
1: Deni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎక్కడ పోయావు? రైలులో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రీచ్డ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము,
0: టైమ్,
1: కర్మ,

0: కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
1: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
0: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
1: ఇన్ డ్రీమ్ హౌ డి యు గో ట్రావెల్?
0: ఏ కాలంలో వెళ్ళినావు?
1: వాట్ టైమ్ యూ వెంట్?
0: ఏ కారణంతో వెళ్ళావు?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఏమి అక్కడ జరిగింది?
1: హౌ డిడ్ ఇట్ హ్యాపన్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అన్ని ఒక ఐదు నిమిషం లోపల జరిగిపోయింది.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్ విద్ ఇన్ 5 minutes ఆఫ్ టైమ్.
0: ఇది ఏ మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
1: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ద పెక్యులారిటీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: The supermind has no such factors like the time, the space, the cause.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya pavitrambulu.
1: They are sacred for all the world.
0: Vrajalala vittrambulu. Sanmitrambulu. Muni jana pautrambulu. Vishnudevu charitrambulu. Ivi chala vichitramaina vittivi ee supermind yokka prabhavamulu.
1: The effects of the supermind are really mysterious.
0: Kanuka swapnavastha yokka sthitini కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: దేర్ఫోర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ దట్ విచ్ క్రియేట్స్, దట్ విచ్ ఎక్స్పీరియన్సెస్, దట్ విచ్ డిలైట్స్ ఆల్ హ్యాపెన్ జాగ్రత్తలో.
0: 40 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషంలో జరిగిపోతుంటాయి.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ స్ప్రెడ్ ఓవర్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in the waking state.
0: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
1: You studied for 20 years.
0: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: At the age of 25 you married.
0: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: At the age of 30 you have son.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యువర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్. The study and then got married and you begot son and plan to send him abroad.
0: Kani ratri nidrinchavu.
1: But you slept in the night.
0: 3 gantalaku neevu lechavu.
1: You got up at 3 o'clock.
0: Kalakrutyamulu teerchukunnavu.
1: You attended to
0: call. Tiri 3-5 nimishamullo tirigi vachi pandukunnavu.
1: Later you returned and slept in the room.
0: 3-10 nimishamulku oka swapnam vachindi.
1: At 3:10 you had a dream.
0: Emiti aa swapnam?
1: What is the dream?
0: Neevu puttinattu,
1: as if you are born,
0: నీ విద్యాభ్యాసం చేసినట్టు,
1: as if you
0: వివాహం జరిగినట్టు,
1: as if you got married,
0: కుమారుడు పుట్టినట్టు,
1: as if you
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది,
1: as if you are sending your son abroad, all the happenings
0: appear. నీ పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: Swapnavasthalo oka 2 nimishallo vachindi swapnamanta.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: Jagratta kalamu 40 samvatsaramulainappudu swapnavastha kalamu 2 nimishamuluga untundi.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: Swapnavasthalo 2 nimishamulu jariginatvantidi.
1: That which happens in 2 minutes in dream,
0: jnanavasthalo chananga maaripothundi.
1: It just becomes a moment in the causal state.
0: Kanaka swapnavasthanu idi super mind annaru.
1: So the dreaming state is called super mind.
0: Kala karma karana kartavyalato kalisinatundi oka anubhutulanu andistundi ee swapnavastha.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: Kanaka sahaja manasu kante ee super mind, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: అండ్ దేర్ఫోర్ ద నేచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
1: ద థర్డ్ వన్ ఈస్ హయ్యర్ మైండ్.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
1: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారమనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్, సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇంద్రియములు లేవు.
1: నో సెన్సెస్.

0: ఎట్టి అనుభూతులు లేవు.
1: నో ఎక్స్పీరియన్సెస్.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
0: ఎట్టి అనుభూతులను అందించక
1: without giving an experience
0: kevalam sukhanantamunu chekurustundi.
1: It confers all the happiness of sound sleep.
0: Kevalam sukhamu anantamu indriyatheetamainatundi manasuku atheetamainatundi.
1: Happiness and bliss truly speaking is beyond the mind and
0: ee gaadha nidra yendu jariginatundi kevalam pranam unnadi.
1: In deep sleep state there is life.
0: Gaadha nidralo manasu ledu.
1: In deep sleep there is no mind.
0: Manasu lenappudu sukadukkamulu levu.
1: When there is no mind there is neither pleasure nor pain.
0: Lenappudu prapanchame ledu.
1: When there is no pleasure and pain there is no world.
0: Kevalam okka aanandam maatrame untundi.
1: Only bliss remains.
0: Meeku telusunu.
1: You know that.
0: Eppudu gaada nidra lopala meeku sukham emito dukham emito rendu teliyadu.
1: In a state of deep sleep you do not know what is pleasure.
0: Kaaranam emiti akkada prapanchame ledu.
1: What is the reason? There is no world there.
0: Eppudu manaku prapancham gocharistundi?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్రయందు మనసే లేదు.
1: So in deep sleep there's no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి higher mind అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
0: కారణము.
1: దిస్ ఇస్ ద కాజ్.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్స్ వన్ డూయర్.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్స్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్స్ రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ద ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ the mind, super mind, higher mind, illuminated mind, over mind are all sacred.
0: ee purushatvame over mind.
1: This divinity is over mind.
0: adiye daivattamu.
1: That is divinity.
0: aa daivattam anetundi daniki purushatvamu ani peru.
1: The divinity is called purushatva.
0: ee purushatvam nunde nenu nenu nenu ane uniki manaku gocharam avutuntadi.
1: It is only in this purushatva all of us claim I.
0: ee nenu anetundi ekkada untundadi?
1: Where is present this I?
0: Sarva jeevulu yendu untundadi.
1: This I is present in all beings.
0: Kevalam koti peda modalu kotiswaranu varaku untundadi.
1: Right from a pauper to a millionaire, I is present.
0: Oka beggar modalu bigger varaku kuda untundadi.
1: From a beggar to a bigger, I is present.
0: Prati manavudu kodanu nenu nenu nenu.
1: Every man says I.
0: Nenu vachanu, nenu chuchanu, nenu chesanu, nenu anubhavinchanu.
1: I have come, I have watched, I have done, I have experienced.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: Therefore in everyone this sense of I reflects.
0: ఇదే మహాపురుష తత్వము.
1: This is the nature of మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by purusha?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: పుమాన్ ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. పుం పుమ్మనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ the body, which is the city, that which travels from top to toe, is the principle of divinity.
0: Pum anaga purushattvam.
1: Pum stands for man.
0: Enduku deeniki purushudu ani peru vachindi?
1: Why is it called man?
0: Dehamunaku puramu ani peru.
1: Because the body is called pura.
0: Puramunanda nivasinchetunti ga vaadu kanukane itaniki purushudu ani peru.
1: Since he is the indweller in pura, he is called purusha.
0: Stree dehamu kavachchu, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ, దేర్ మ్యాన్ అండ్ ఉమెన్, బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావములు కూడాను ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోప్పడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహముల వాత్సల్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రము ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ
0: బాడీ మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this world.
0: Ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nityanubhutilo తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహంలో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it is the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you'll certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: There is fort all around.
0: Tota lopala totara.
1: There is a thief within.
0: Tota loniki podamante dari teliyedi ettara.
1: How to reach that? How do you know that path?
0: Maya 25 marmamulato koodi maya maya maya maribayyalenu. 25 tattvulato koodinatundi ee prakruti aneetundi maya.
1: This entire nature is but an illusion with all the 20
0: mayani.
1: Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ ఎందు మనమంతా ఇప్పుడు నువ్వు వింటున్నాము చూస్తున్నాము అనుభవిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ వి సీ వి లిసన్ వి ఎక్స్పీరియన్స్.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమ్ యు డ్రీమ్ దేర్.
0: ఈ స్వప్నావస్థ ఎందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్.
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది పగటి నిద్ర పగటి కల అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్రెండ్.
0: దేహ భ్రాంతి లేనటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: yelo mantrulato sampratistu untunnadu.
1: He was consulting his ministers.
0: Tatchalame gaadha nidra praveshinchindi.
1: Immediately he got sleep.
0: Akkadike bed teppinchi మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింప చేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హి గాట్ అప్.
0: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హాడ్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హి రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము ఎందుకు ఈ విధంగా అంటున్నారు ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning emperor, what is that you dreamt, what is that you have seen?
0: Rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu adi nijama idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi vasishtha maharishini pilipincharu.
1: Then saint vasishtha was to come there.
0: Atanu yoga drishtito chuchadu.
1: He just visualized.
0: Atanu jawabu cheppadu maharaja.
1: Then he gave reply.
0: Adi nijamu kaadu idi nijamu kaadu neevu nijamu annaru.
1: He said, oh king, that is not true, this is not true, but you are true.
0: Swapnamlo neevu anubhavinchavu konni,
1: you experience in the dream.
0: Jagratalo konni anubhavinchavu,
1: in waking state you dream.
0: Jagratalo swapnam ledu,
1: in that waking state there is no dream.
0: Swapnamlo jagrata ledu,
1: in dream there is no waking
0: state. Jagratalo neevu unnavu swapnamlo neevu unnavu, you are truth.
1: In the waking state you are there, in the dreaming state you are there, you are true.
0: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా నువ్వు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: So human life is divine life, omnipresent.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపరరీ.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది mantras that we chant in Veda and Upanishads. They all describe.
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: We call that God has got all eight forms of wealth.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: No, man has got all eight forms of wealth.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు. ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హీస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms of
0: life. ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have an accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: నేను నా కుటుంబము ఈటి వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions, I and my family.
0: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there's no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Kalukuni manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు. ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు. దేనికోసం కోరుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: ప్రపంచ సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమంతకుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద
0: వరల్డ్. ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూరిటీ ఆఫ్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్. వేద
0: కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుందని?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There is wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీ ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct a house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత,
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts,
0: మనలో ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకొని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్,
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హి గెట్స్ మ్యారీడ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టు,
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: అనదర్ సన్ ఫోర్,
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హి గెట్స్ మ్యారీడ్ హిస్ డాటర్,
0: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తాడు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కొట్టి చేరిపోతుంటుంది ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్ ది సన్ ఇన్ లా అండ్ ఎంటైర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనా భవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: వాట్ డిడ్ వేద టీచ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: కలసి మెలసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలసి మెలసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us డెవలప్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దట్ వి అక్వైర్డ్.
0: కలసి మెలసి కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ us లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ అండ్ గ్రో ఇన్ ఫ్రెండ్.
0: ఇది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఉపనిషత్తు యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వం అసి, that the what is non-duality.
0: అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ ద బ్రహ్మ,
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: ఇట్ ఈస్ జ్యువలిజం.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: వీ సే ఐఎమ్ ద బ్రహ్మన్, యూ సే ఐ, బట్ దేర్ ఇస్ బ్రహ్మన్ ఆన్ ద అదర్ హ్యాండ్.
0: ఐ ఆమ్ బ్రహ్మ, నేనే బ్రహ్మను.
1: యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: నౌ హియర్ దర్ ఆర్ టూ ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
1: ఇట్ ఈస్ జ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ జ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుందది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుందది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ is one.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: To understand this truth is non-dualism.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of
0: life. ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the people.
0: భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is
0: among. ఈ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata, and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu, matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ షుడ్ మూవ్ అబౌట్ ఇంటెలిజెంట్లీ.
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్?
0: మన మతులు చెడిపోవడం చేతనే మతముల పైన కూడా చెడ్డ భావాన్ని ప్రచారం చేస్తున్నాం.
1: బికాస్ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్స్ మ్యాడ్.
0: ఎవరు మతములు దీనిపైన ద్వేషభావమును ప్రచారం చేస్తారో వాడు మతి చెడినటువంటి వాడే.
1: ద వన్ హూ ప్రాపగేట్స్ హేట్రెడ్ ఈజ్ మ్యాడ్ వన్.
0: కనుక విశాలమైనటువంటి భారతీయ సంస్కృతి,
1: The Indian culture, which is so broad.
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత.
1: The infinite sanctity.
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము.
1: The unity of fathomless depth.
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: Teaches divinity.
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: It follows oneness.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: దే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఈస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఈస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్.
0: ధార్మిక పరిణామము.
1: ద ప్రోగ్రెస్.
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారం సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness. The entire universe will
0: be protected. ప్రపంచమంతా కూడా భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two. Speak truth and do righteous
0: actions. నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తుంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that
0: illuminates.
1: It's not the bulb that illuminates.
0: Current.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద
0: బేసిక్. ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ద టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ద టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
0: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Kanaka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Kanaka bhagavantudu jagattantakudunu karya karana swaroopule.
1: So God in and the world has got the relationship of cause
0: Vishnu
1: and effect.
0: Vishnu vishya swaroopame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhanaanni manam chakkaga manam artham chesukovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఈ ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: They are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ నాట్ బి ఎనీథింగ్ బ్యాడ్.
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్
0: టైం. కానీ సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit good.
0: Ee phalame repadi dinaku malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Manamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh, pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హ్యాస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్.
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore for the juice pulp is the base.
0: Neeru daati tappa nippulo badaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
1: Therefore you take the juice and throw away the pulp.
0: Neeru daatina tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
1: The moment you cross the boat you put on the you put
0: mari ee neeru daatinchinatvanti padava idiye.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడు ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is not
0: there.
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education. ఏ
0: విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: If you have broad feelings and tread along the path of truth, you are good.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: The time of Ramakrishna Paramahamsa, there
0: are కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: But Paramahamsa Saradadevi are illiterate.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలియదు, నాకు పెన్సలు అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రిప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు. నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ బట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చితివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education,
0: manavulu chalakshanamu asatya swaroopunni aaradhana chestuntaru.
1: But the modern man worships
0: satyanarayana yokka poojane chestuntaru.
1: They go on worshiping.
0: Varshariki okka thuni satyanarayana pooja chestaru.
1: Just they offer worship once in a year.
0: Chalakshanamu kuda nu satyanarayana vratame.
1: But every moment is an act of worship.
0: Yeviti ee satyanarayana vratamu?
1: What is this satyanarayana vrata?
0: Manasekam వచసేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుక ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్ బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్.
0: సుప్రీం కోర్టుకు పోవాలి.
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అదియే ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వి హావ్ టు ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్, ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: సర్వము మానవుని యందే ఉంటుండాలి.
1: Everything is within
0: man. ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: Small example.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes, you'll experience all the sins.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You're so small, but yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: Stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a mirror.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యూ బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ

0: Sai Ram, dear listeners, it is the experience of several good-natured people that whenever they wish to undertake any project with the sole intention of selfless service, the required resources begin pouring in, even without them making any effort towards this. In today's discourse, Baba highlights this point by giving the example of how the resources needed to set up the corpus funds for his hospitals and educational institutions were donated by a single person as a result of Baba's selfless love and single-minded purpose for service. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2001 in Prashanthi Nilayam during the Krishna Janmashtami festival.
1: Nasti krodham samoripuhi Nasti daridryamat dukkham Nasti prapti Nasti Prapti Najam Kuran Nasti Lobham Samovyadhi Lobhatvam Anakante Vyadhi Marakati Ledu.
2: There is no other disease more than miserliness.
1: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
2: Disease is not limited to the body alone.
1: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
2: Disease also you find it affecting the mind and all.
1: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
2: The history might have told you that how Dushyasana and Duryodhana were humiliated and ruined themselves because of this greed.
1: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
2: And hence greed is a long disease.
1: Nayandu lobhatvam ledu naketti rogamu raadu.
2: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
1: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
2: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
1: నాస్తి క్రోధం సమోరిపుహి ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
2: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యు డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
1: నాకెవరిపైన ద్వేషం లేదు.
2: I don't hate anybody.
1: ఎవరు నాపైన ద్వేషం లేదు.
2: In fact, no one has any hatred towards me.
1: నేను అందరిని ప్రేమిస్తాను.
2: I love all.
1: అందరూ నన్ను ప్రేమిస్తారు.
2: All love me too.
1: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
2: In fact, the life principle is uniform in all.
1: ప్రపంచమనే గృహము ఒక్కటే.
2: In fact, the whole world is one mansion.
1: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
2: It is a relationship that exists among the members of this family of the universe.
1: Kanuka krodhame sarva bhedamulaku moola karanam.
2: Anger is responsible for all differences.
1: Kanuka na endetti krodhamu etti dveshamu na endu e matramu ledu.
2: Therefore there is no trace of anger, there is no hatred in me.
1: Kanuka andaru na vari andaru nannu premistaru.
2: All belong to me. I love them, they love me.
1: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
2: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
1: నేను దరిద్రుడు కాదు.
2: ఐఎమ్ నాట్ పూర్.
1: నా ప్రేమనే నా ధనము.
2: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
1: నా త్యాగమే నా సంపద.
2: The sacrifice is all affluence.
1: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
2: How can I be miserly when I am so rich enough because of love?
1: కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు.
2: సో దేర్స్ నో పావర్టీ ఇన్ మీ.
1: ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము.
2: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక నేను ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉంటుంటాను.
2: అండ్ హెన్స్ ఐ ఆల్వేస్ ఇన్ బ్లిస్.
1: వ్యాధి లేదు.
2: దేర్ ఇస్ నో సిక్నెస్.
1: ద్వేషుల కానరారు.
2: నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్.
1: దరిద్రమా అసలే లేదు.
2: దేర్ ఇస్ నో పావర్టీ ఎనీవేర్.
1: ఇంకా నాకెందుకు ఈ భేదము?
2: దెన్ వాట్ ఫర్?
1: నాకెందుకు ఈ విచారము?
2: వై యాంగ్జైటీ?
1: నాకు విచారం అన్నదే ఎప్పుడు రాదు లేదు.
2: ఐ నెవర్ వరీడ్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: గర్గ మహర్షి,
2: సేజ్ గర్గ,
1: కౌరవులకు పాండవులకు అందరికీ కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
2: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
1: యాదవుల యొక్క కులగురువు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
1: మహాపండితుడు.
2: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్.
1: మహాజ్ఞాని.
2: వన్ ఆఫ్ విజ్డమ్.
1: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
2: హీ ఈజ్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
1: యశోదానందుడి ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
2: He visited the residence of Yashoda and Nanda to name the child.
1: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
2: I am not showing all that I have heard here.
1: శుక్ల
2: అరుణ
1: పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
2: Incarnations appear in these three colors.
1: కాని ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
2: This newborn child has the color Krishna color.
1: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకం అన్నాడు.
2: And so the name Krishna is most appropriate to the child.
1: ఈ నామకరణం చేసిన తర్వాత,
2: after christening him,
1: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి,
2: he taught many of the mysteries and miracles and shared with them, and he himself experienced.
1: తాను వెళ్లిపోయాడు.
2: And he returned.
1: కొంతకాలమైన తర్వాత,
2: after some time,
1: తిరిగి
2: again,
1: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి,
2: Gargya came to the residence of Yashoda and Nanda.
1: Gopala Balaramunu chuttaniki taanu prayatninchadu.
2: He wanted to meet Balarama.
1: Krishnudu chaala allari panulu chestu vachadu.
2: Krishna was very mischievous.
1: Illanta tirugutu vastunadu.
2: He went around the whole of the house.
1: Kaani aa pillavaanni oka room lo petti Yashoda ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక.
2: గర్గ్య వాజ్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ పార్టేకింగ్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై హిమ్.
1: ఎవరు వండినటువంటి భోజనం కూడాను తాను భోంచేయడు.
2: ది సేజ్ డస్ నాట్ ఈట్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ఎనీవన్.
1: ప్రతి ఒక్కటి స్వయం పాకమే.
2: హీ కుక్స్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది.
2: దెన్ షీ గేవ్ హిమ్ ఆల్ ది ప్రొవిజన్స్ రిక్వైర్డ్.
1: కాలము చాలదు.
2: టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్.
1: నాకింత బెల్లము, ఇంత రవ్వ, ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు.
2: He wanted the jaggery and the flour and the milk in order to make the
1: chakkar. అంత మనకు లేదు.
2: Sugar was not there at that time.
1: బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాళ్ళు.
2: All preparations are made out of jaggery.
1: తాను పాయసం చేసుకున్నాడు.
2: He made a pudding.
1: ఒక పాత్రలో పోసుకున్నాడు.
2: Kept it in a vessel.
1: అతను విష్ణు భక్తుడు.
2: And he is a devotee of Vishnu.
1: విష్ణు నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు.
2: హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ విష్ణు.
1: రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
2: బాయ్ కృష్ణ వాజ్ కెప్ట్ ఇన్ ఎ రూమ్ ర్యాన్ ఆల్ ద వే అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ దిస్ పుడ్డింగ్ కెప్ట్ ఇన్ ఎ వెజల్.
1: ఏదో శబ్దమవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
2: నోటీసింగ్ ద సౌండ్ అరౌండ్, గర్గ ఓపెన్ హిస్ ఐస్ అండ్ నోటీస్డ్.
1: గోపాలుడు తింటున్నాడు.
2: హీ సా గోపాల.
1: యశోదను పిలిచి, అమ్మా చూస్తివా, నీ కుమారుడు, నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను, కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
2: And he told Yashoda, see, I'm very hungry. I'm about to eat. But most surprisingly, Krishna came over here and started eating.
1: Yashoda cheyi pattukoni lagi, nayana, atanu parama guruvu, మన యాదవులకంతా కూడాను పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
2: యశోద caught hold of the hand of Krishna and said, look here, Garga is noblest and highly esteemed.
1: అతిథి అభ్యాగతులను ఆదరించడము మన యొక్క సహజ ధర్మం.
2: It is our duty and responsibility to honor the guest first.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
2: కృష్ణ సెడ్, ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్, ఐ హావ్ నాట్ గాన్ ఆన్ మై ఓన్.
1: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాడిని?
2: దెన్ యశోద ప్రేయర్ టు గర్గ్య, స్వామి ఐ హావ్ కాల్డ్ మై సన్.
1: అమ్మా నేను పిలవలేదు.
2: షీ సెడ్, ఐ హావ్ నాట్ కాల్డ్ హిమ్.
1: తక్షణమే కృష్ణుడు వచ్చి, గర్గ అబద్ధం ఆడవద్దు.
2: కృష్ణ కేమ్ ఇమిడియట్లీ, డోంట్ స్పీక్ లైస్ గర్గ్య.
1: నీవు ప్రార్థించింది ఎవరిని?
2: హూమ్ హ్యావ్ యూ ప్రేయ్ టు?
1: నన్నే.
2: యూ ప్రేయ్ టు మీ.
1: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనక్కు నెట్టడం ఇది న్యాయం కాదు.
2: యూ ప్రేయ్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
1: అప్పుడు గర్గుడు చింతించాడు.
2: దెన్ గర్గ థాట్ ఓవర్,
1: విష్ణుకృష్ణుడు రెండు కూడా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు.
2: హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూ కృష్ణ ఇన్ ది ఫామ్.
1: విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు.
2: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
1: అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తి పడ్డాడు గర్గుడు.
2: గర్గుడు was happy by partaking the remaining food left over.
1: ఇలాంటి పరిస్థితి యందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
2: When was he born, Krishna?
1: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
2: before Christ,
1: 3228వ సంవత్సరము
2: 3228 ఇయర్
1: సుగణ అనేటువంటి ఒక నెలలో,
2: ఇన్ దట్ మంత్ సుగణ,
1: జూలై 20వ తేదీన
2: ఆన్ 20th of July
1: అర్ధరాత్రి 3వ గంటలకు తాను జన్మించాడు.
2: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
1: ఇప్పుడు 2001,
2: now this year is 2000.
1: ఎప్పుడు పుట్టాడు?
2: When was he born, Krishna?
1: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
2: before Christ,
1: 3000

0: Now this year is 2001.
1: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు.
0: Before Christ it was 3228.
1: ఈనాటికి కృష్ణుడి వయసు 5229 సంవత్సరములు.
0: The age of Krishna calculated to this day is 5229.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
0: He was born in the month of Shravana on Ashtami day.
1: రోహిణి నక్షత్రం.
0: The star was that of Rohini.
1: అష్టమి రోహిణి నక్షత్రమునందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
0: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
1: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానం లోపల బాల హంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
0: There in the court of Kamsa, there was a demon.
1: ఆమె పేరు ఎవరికి చెప్పేదివే కాదు.
0: And her name is not known to anyone.
1: కానీ పూతన అని పిలుస్తూ వచ్చారు.
0: But people call her as
1: ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
0: What Putana did in those days was she visited every village, every residence, wherever there was a child and poisons the child.
1: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
0: Ultimately she reached రేపల్లె.
1: యశోద ఇంటి ముందు నిలిచింది.
0: She stood in front of the house.
1: అందమైన స్త్రీగా తయారైంది.
0: She looked very beautiful.
1: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
0: She stepped into the house.
1: ఊయల్లో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
0: And in fact she has picked up Krishna out of the swing and started feeding the babe.
1: కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు.
0: Krishna was not agitated or disturbed.
1: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
0: And in fact she mixed the poison in the milk.
1: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహం నందు ఉన్నటువంటి రక్తం అంతా పీల్చి కింద పడదొక్కాడు.
0: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హి మేడ్ హర్
1: ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
0: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
1: రాక్షసి
0: పూతన ఇస్ ఎ డెమన్.
1: ఈ రాక్షసిని చూచి
0: వాచింగ్ దిస్ డెమన్
1: చాలా భయపడి
0: షీ వాస్
1: కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
0: He said, Krishna, why did you go to her?
1: Amma, nenu dani joliki velaledu, adhe naa joliki vachindi.
0: He said, Mother, I did not go to her. In fact, she came to me.
1: Nannu champadanikai vachinatundi.
0: She came to kill me.
1: Ee putanu hata marchatam naa yokka kartavyam annadu.
0: It is my duty to kill such a putana.
1: ఈ విధంగా చేసి
0: హావింగ్ డన్ సో
1: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
0: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
1: రేపల్లెలోని బాలలతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
0: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ రేపల్లె.
1: ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
0: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ అ కౌ హర్డ్ బాయ్.
1: ఆ అరణ్యములో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
0: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
1: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
0: In fact, they have forgotten the time and even the cows there.
1: ఈ గోవులు క్రమక్రమేణా కూడాను మరొక అడవిలో ప్రవేశించాయి.
0: And cows moved to some other forest thereafter.
1: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And there was bonfire at that moment in the forest.
1: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
0: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
1: కృష్ణ మా గతి ఏమిటి?
0: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్?
1: ఈ గోవులు ఏమైపోయినాయో?
0: వాట్ వుడ్ హ్యాపెన్?
1: వీటిని రక్షించలేవా నీవు?
0: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ?
1: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
1: బాలురారా,
0: బాయ్స్,
1: మీరేమి కంగారు పడకండి.
0: డోంట్ బి వరీడ్ ఎనీవే.
1: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
0: You close your eyes for some time.
1: Idantha aaripothundi anna.
0: Everything would be cooled down.
1: Krishna agnam ye maatram kudunu jabadaateetunti vaaru kaadu Gopalulu.
0: The other boys never disobeyed the command of Krishna.
1: Cheppinattuga nadchukuneetunti vaadu Gopalulu.
0: Other boys followed strictly the command of Krishna.
1: Andaru kannulu moosukunnaru.
0: All of them closed their eyes.
1: Kontha sepatiki agnantha chellaripoyindi.
0: After some time the fire was
1: extinguished.
0: The cows started returning.
1: Chuchari pillalu.
0: All boys watched.
1: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామమునకు వెళ్లి గ్రామములో ప్రతి ఇంట కూడాను

0: గోపాలుని మహాత్మను ప్రబోధిస్తూ వచ్చారు.
1: వాచింగ్ దిస్ మిరకల్ హ్యాపెనింగ్ ద అదర్ బాయ్స్ వెంట్ ఆన్ విజిటింగ్ ఆల్ ద రెసిడెన్సెస్ అండ్ షేరింగ్ దిస్ మిరకల్.
0: ఎంత గొప్ప మంట,
1: వాట్ ఎ ఫైర్!
0: ఈ గొప్ప మంటను ఎవరు కూడా చల్లార్చలేరు, ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
1: నో వన్ కెన్ ఎక్స్టింగ్విష్ దట్ ఫైర్ హావక్.
0: ఇది సామాన్యుడు కాదు,
1: ఇట్ నాట్ ఆర్డినరీ వన్,
0: ఇది కేవలము దైవ స్వరూపుడే.
1: హి ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్
0: అని గ్రామమునంతా చాటారు.
1: అండ్ దెన్ హి పబ్లిసైజ్డ్ దే పబ్లిసైజ్డ్.
0: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
1: ఫాలోయింగ్ డే దే వెంట్ అలాంగ్ విత్ ద కౌస్.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
1: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
1: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
1: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐ యామ్ హంగ్రీ.
0: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
1: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
0: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి.
1: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
0: Akkada poi adigetappudiki varu idi sadhyam kaadu.
1: Those people said, no, it's not possible.
0: Evadu gopaludu valla pillavaada maaku akkarledu, mem anni kudini bhujinchin tarvata poojalu poorthi aina tarvata yagnam poornavrutti jarigina tarvata ee prasadam mem pettam annaru.
1: They said, we are not going to give food any longer. Who is the cowherd by Gopala? It's only after the priest partake their food, then the remaining food would be distributed.
0: Tirigi nirasha cheta vachi krishnuliki chepparu.
1: The boys returned totally disappointed.
0: Krishnudu chepparu.
1: Krishna said,
0: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకి ఏం తెలుసునరా?
1: ద సఫరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నోన్ టు మదర్ నెవర్ టు ఏ ఫాదర్.
0: కనుక మీరు వెళ్లి అమ్మను ఉంటుంటారు, అమ్మను పోయి అడుగక్కండి.
1: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
0: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైనటువంటి వంటలు చేస్తూ ఉన్నారు.
1: బై ద టైమ్ ద బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
0: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
1: We have come here in
0: Krishna chaala aakalito unnadu.
1: Krishna is very hungry.
0: Atani aakalu teechada kosamani mimmanna bhojanaani adevanni chepparu.
1: In fact, you have come here to take the food from
0: you. Nayana sarvulaku bhojanam pettetundi bhagavantudu mammanni bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaari anni package chesukoni mootalu kattukoni vaade bhartulaku cheppakunda aa mootalu teesukoni vacharu.
1: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
0: Krishnudiki chakkaga anni vantalu pettaru.
1: They sent all preparation.
0: Krishnudu gopalaru bhujinchina tarvata
1: and of Krishna and Gopala's party,
0: Krishnudu cheppadu, amma
1: Krishna
0: mee padulu akkada kaachukoni untaru.
1: Your husbands will be waiting for you there.
0: Meer vellandi annadu.
1: He wanted them to go back.
0: Kartavyam yogamuchyate.
1: Discharging the duty is yoga.
0: Mee duty meer cheyandi.
1: Do your duty.
0: ఆలస్యం చేయకండి.
1: నెవర్ డిలే.
0: వెళ్ళండి అన్నాడు.
1: బెటర్ యూ రిటర్న్.
0: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
1: దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు గో.
0: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: దే కన్సిడర్డ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
0: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి,
1: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
0: కృష్ణుని యొక్క లీలా మానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభయంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్, the mystery of Krishna, the minds of the husbands changed, transformed.
0: వారు చాలా ఆనందించి,
1: they were very happy.
0: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పతులను అడిగారు.
1: The husbands in fact asked, have you come with the prasada offering?
0: వాళ్ళ ప్రసాదం అందరికి విప్రులకంతా పంచారు.
1: The prasada was distributed to all friends there.
0: ఇంకా సాయంకాలం అయిపోయింది.
1: It was the evening time.
0: తాను ఇంటికి వస్తున్నారు.
1: They were returning.
0: దారి లోపల అఘాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
1: ఆన్ ది వే దే ఫౌండ్ ఎ డెమన్ లయింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిగ్ సర్పెంట్.
0: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
1: ఆల్సో ద డెమన్ సెంట్ బై కంస.
0: వాని పేరు అఘాధుడు.
1: హిస్ నేమ్ ఇస్ అఘాధుడు.
0: అఘాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
1: దిస్ మైటీ సర్పెంట్ అగాధ ఓపెన్స్ ద మౌత్, ఈవెన్ కార్స్ కెన్ గెట్ ఇన్. అంత
0: పెద్ద నోరు,
1: సచ్ ఎ బిగ్ మౌత్ ద అగాధ.
0: గోవులన్నీ మింగేసేశాడు.
1: అండ్ హి స్వాలోడ్ ఆల్ ద కౌస్.
0: గోపాలను మింగడానికి వస్తున్నారు.
1: అండ్ హి వాస్ రెడీ ఈవెన్ టు స్వాలో గోపాలస్.
0: గోపాలు, కృష్ణ కృష్ణ కృష్ణ నీవే మాకు గతి.
1: ద అదర్ బాయ్ స్టార్టెడ్. praying to Krishna.
0: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
1: When people ask us at home, what about the cows? How are going to pacify?
0: అని కృష్ణుని ప్రార్థించారు.
1: They pray to Krishna.
0: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
1: He said, don't be in a hurry.
0: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
0: ఆ నోటిలో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
0: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
0: ఆ సర్పం చీలిపోయింది.
1: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
0: మరణించింది.
1: మరణించింది. డైడ్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావిస్తుకుంటూ వచ్చారు.
1: The other boys went on propagating, publicizing this miracle with the rest.
0: ఈ వార్తను కూడా గోకుల లోపల అందరికి చెప్తూ వచ్చారు.
1: This news was spread like wildfire everywhere.
0: ఈ విధమైనటువంటి ఇదేళ్లు ఆనాటి గోపాలు క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్డ్ ది మిరకిల్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగా
1: when days were passing by,
0: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
1: కంసా కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
0: కంసుడు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఈ యొక్క సంబంధం తెలుసుకుని అతన్ని పంపడం మంచిదనుకున్నారు.
1: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నోన్ ది రిలేషన్.
0: అక్రూరుని పిలిచారు.
1: దే సమన్డ్ అక్రూర.
0: మన యాగమునకు ఆ కృష్ణ బలరామును తీసుకుని రామని చెప్పాడు.
1: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సీక్రెట్ రిచువల్ యాగ.
0: ఆయన కృష్ణ బలరామును తీసుకుని పోవటం ఇష్టం లేదు.
1: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెం.
0: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
1: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
0: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
1: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
0: శిరసా వహించాడు, రథమును తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
0: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
1: బలరామకృష్ణ సాట్ దేర్.
0: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
1: అండ్ హి వాస్ టేకింగ్ దెం.
0: కానీ గోపికలు అందరి కూడా గోపాలు అడ్డం పడ్డారు.
1: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
0: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
1: కృష్ణ డోంట్ లీవ్ అస్.
0: మాకు గతి ఎవరు?
1: హూ విల్ ప్రొటెక్ట్?
0: వాడు మహారాక్షసుడు.
1: అండ్ హిస్ ఎ డెమన్.
0: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
1: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
0: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ ఆబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
0: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
1: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ ఆఫ్ టైం.
0: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
1: దే రీచ్డ్ మధుర.
0: కుబ్జ వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
1: కుబ్జ ఎ షార్ట్ విత్ ఎ హంచ్.
0: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
1: కుబ్జ వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
0: ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే.
1: దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జ.
0: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
1: కృష్ణ వెంట్ దేర్.
0: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు.
1: హి సెడ్ ఓ డ్వార్ఫ్ లేడీ వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెన్స్ వేర్.
0: అయ్యా బాలక నీకు ఈ సంగతి తెలియదు.
1: హి సెడ్ ఓ బాయ్ యు డోంట్ నో వాట్ ఐ యామ్.
0: మా కంసుడు చక్రవర్తి.
1: మై కంస ఇస్ ఎన్ ఎంపరర్.
0: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
1: హి రియల్లీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
0: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
1: ఐ యామ్ క్యారీయింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
1: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
0: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
0: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
0: చెక్కుల కింద చేయి పెట్టాడు.
1: అండ్ కెప్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
0: పైకి ఈడ్చాడు.
1: అండ్ లిఫ్టెడ్ అప్.
0: ఆ పొట్టిగా ఉన్నటువంటిది వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది.
1: కుబ్జ హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
0: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర కంసుడి దగ్గరికి.
1: కుబ్జ కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్. షీ ర్యాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కంస.
0: చెప్పాడు త్యాగరాజు.
1: దిస్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ నరేటెడ్ బై త్యాగరాజ్.
0: ఈ భగవంతుడి లీలలు తెలియక తరమా?
1: Is it possible to estimate miracles of God?
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmaadulakunaina tarama kaachukunnanu needi krupakai naamoraalakinchi prabhumayya vachama gocharundani.
1: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
0: ఎక్కాలుడు కొనిపోయిన గురు పుత్రిని తెచ్చి ఇచ్చినావు.
1: In fact, you have brought down, brought back to life.
0: And
1: you killed the serpent.
0: Vasudeva Devaki charanu vidipinchinavu.
1: And you made Vasudeva free.
0: Melugantri aina Draupadi ha Krishna ayani maralidabochinavu.
1: And you protected the Draupadi at the time of humiliation.
0: Kucheluni aarti dichinavu.
1: And you also made Kuchela
0: happy. Kurupi aina Kubja vakramalanu pogottinavu.
1: And Kubja could be
0: melu melu pandavulanu gachinavu.
1: And you protected everybody.
0: 16,000 Rama మణులను గ్రోచినావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16,000
0: గోచరుండని.
1: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
1: Krishna, is it possible even for Brahma to estimate and
0: kaachukonnanu needu krupakai naamuralakinchi brahmayavaachama gocharun.
1: I have been waiting and praying for your mercy and grace. I have been waiting for that time and I have been praying.
0: Ee mahattaramaina charitramulu gramamanta praakipoyindi.
1: The whole story has spread all over the village.
0: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
1: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: అక్కడ మరి యుద్ధం పెట్టాడు.
1: అండ్ దెన్ దేర్ హి మేడ్ అనదర్ నైట్.
0: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
1: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
0: దాన్ని చూడటానికి అగ్రుడిని పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
1: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
0: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే
1: as Balarama and Krishna was passing by the street
0: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: Ladies who were there at their residences came out to greet them and welcome them.
0: ఎవరి పిల్లలు?
1: Who are these boys?
0: తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు.
1: Brilliant and effulgent.
0: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
1: They are prince, princess.
0: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
1: They were talking like that.
0: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
1: And they entered into the palace.
0: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరు జరుగుతూ ఉంటుండాలి.
1: And there went on the fight there.
0: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
1: No one lost and no one won there.
0: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
1: The boys got in.
0: ఎక్కడ?
1: Where?
0: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
1: In fact, they have pulled down the Kamsa who was there on the top watching what all
0: పై నుంచి కింద పడ్డాడు కంసుడు.
1: And Kamsa fell down on the ground.
0: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
1: And Krishna tore him to pieces.
0: కంసుడు మరణించాడు.
1: Kamsa died.
0: కంసుని మరణించిన తక్షణమే
1: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస
0: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
1: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
0: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక
1: as it was not possible for them to stay any longer
0: tandri intiki bayal deri poyaru.
1: They were returning to house of their parents.
0: Kani tandiki ee vaartha chepparu.
1: And this news was conveyed to their father.
0: Vakasudu aa tandri.
1: And father also said them powerful.
0: Ee vaartha vinna tachaname
1: the moment he got the news
0: marinta kopam pejjarilli
1: he was more furious.
0: Balarama krishnunu champadaniki an payil deri
1: was prepared to kill Balarama Krishna.
0: Ee vidhanga aneka paryayamulu vachi
1: they came repeatedly
0: Balaramakrishnato poradi
1: they fought with Balaramakrishna
0: ye matramu vijayanni sadhinchukoleka
1: and they could not win any time.
0: Avmanamto taanu vellipoyadu.
1: They returned in shame and humiliation.
0: Ee vidhanga krishnu yokka leelanni kudanu kevalamu durmargulanu hatamarchi sanmargulanu poshinchi taanu satpravartanu prakatinche nimittam.
1: The miracles of Krishna have got twofold purposes, one to kill the wicked and to protect the pious people. Dada
0: కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని
1: దట్ ఈస్ ది ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర
0: యుగ. మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
1: దట్ హస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది యుగ.
0: మంచి మాటల చేత
1: ఇస్ గుడ్ టాక్
0: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
1: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
0: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి వీళ్ళని చూపుతూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
1: బై షోయింగ్ ది మిరకిల్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
1: ఏ లేడీ ఏ వెండర్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ ఎ బాస్కెట్.
0: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
1: దోస్ డేస్ దే నెవర్ పేడ్ మనీ.
0: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
1: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్ ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
0: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
1: అండ్ ద ఫ్రూట్ వెండర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామ కృష్ణ.
0: పిలిచింది, మంచి పలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
1: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సే
0: అమ్మా నీ ఫలములు నేను భుజించాను.
1: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
0: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి కానీ నేను నీ ఫలమును భుజించి వృధాగా నేను కాలమును చేయి.
1: I must give you something in return for all the fruits I have partaken. I don't take
0: ఇంటిలో వెళ్ళి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
0: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
1: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద
0: బియ్యం. ఇది కొంచెం మిగిలినాయి.
1: అండ్ ఓన్లీ ఫ్యూ.
0: ఆ మిగిలిన ఆమె బుట్టలో వేశాడు.
1: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
0: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏ మాత్రమే చేయలేదు.
1: దట్ లేడీ వాస్ నెవర్ బదర్డ్ వాట్ ఇట్ ఇస్.
0: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
0: ఇంటికి పోయింది బుట్ట దింపింది.
1: షీ వెంట్ హోమ్ అండ్ జస్ట్ పుట్ డౌన్ ద బాస్కెట్.
0: బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
1: దేర్ షీ ఫౌండ్ ద డైమండ్స్ షైనింగ్.
0: చిట్టులు పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
1: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
0: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ,
0: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి,
1: బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్, నో కంపారిజన్, ఇర్రెసిస్టిబుల్.
0: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
1: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
0: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
1: the divinity of Krishna has been experienced by
0: వారి జీవితంలో సార్థకం గావించుకున్నారు.
1: అండ్ దే రిడీమ్ గాడ్ దేర్ లైఫ్ లిబరల్.
0: ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ది లైఫ్ ఇన్ దోస్ డేస్ వాస్ హైలీ సేక్రెడ్.
0: పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరిగినటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ హెల్ప్ రెండర్డ్, నో
0: ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్.
1: దే హెల్ప్డ్ ఆల్ ద టైమ్.
0: అలాంటి పరిస్థితి లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు.
1: దే కుడ్ నో గాడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: మనం చేయవలసింది పరోపకారం.
1: We have to serve others.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని హింసించకూడదు.
1: We should not harm anybody.
0: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: To the extent possible, help ever, hurt never.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
1: Many people started noticing, observing.
0: ఈనాడు కూడా అంతే.
1: The same is true today.
0: నా ఆచారమే ప్రధానము.
1: In fact, what he is doing is important.
0: ఎవ్వరు కూడా నా పైన ద్వేషం లేదు.
1: In fact, no one hates Bhagavan.
0: ఎవ్వరికి నా పైన అయిష్టం లేదు.
1: No one dislikes him.
0: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
1: Bhagavan loves you all and you love him in turn.
0: విశ్వమంతా ఒక కుటుంబము.
1: The whole world is a family.
0: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
1: In this family,
0: ద్వేషములు ఎక్కడవి?
1: Conflict.
0: అసూయలు ఎక్కడవి?
1: No jealousy.
0: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
1: These are all artificial.
0: కానీ ఎవరేమి కల్పించుకు ప్పటికీ నా సత్యం నా సత్యమే.
1: Let anyone say anything, the truth is Bhagavan.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: Speak truth softly and speak in a most palatable way.
0: ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
1: In this world there is no other god beyond truth.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి.
1: These two should be cardinal principles.
0: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
1: Bhagavan said his property.
0: ప్రేమనే నా యొక్క సంపద.
1: Love is Bhagavan's property.
0: త్యాగమే నా యొక్క భోగము.
1: Sacrifice is.
0: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
1: Yes, that gives him bliss.
0: ఈ ఆనందం చూస్తున్న చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
1: Because of his bliss, he is able to accomplish.
0: ఎవ్వరు ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
1: Nobody need to worry.
0: నా కార్యములన్నీ విజయమే.
1: భగవాన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
0: మనం చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ ది గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
0: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
1: Sacrifice, you will get help from all.
0: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కాని త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ రెడీ టు సాక్రిఫైస్.
0: భారతదేశం పవిత్రమైన దేశము.
1: భారత్ ఇస్ ఎ సీక్రెట్.
0: ఇది త్యాగ భూమి. ఇది యోగ భూమి.
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్.
0: నాట్ భోగ భూమి, కర్మ భూమి.
1: ఇస్ వన్ ఆఫ్ యాక్షన్, నాట్ ఆఫ్ అఫ్లూయన్.
0: న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానస.
1: నో పొజిషన్, నో అథారిటీ, నథింగ్ వాట్ ఎవర్.
0: త్యాగ భావం చేతనే సమకూరుతూ ఉన్నాయి.
1: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
0: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
1: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
0: ఏ విధమైనటువంటి పనులు?
1: మెనీ.
0: నాకు అక్కడ ఎన్నిటువంటి పనులు ఏది లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్.
0: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
1: The morning, the moment newspaper
0: ఈ పేపర్ లోపల భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వేషాలు కనిపిస్తుంటాయి.
1: All those news items are against the culture of Bharat.
0: మన భారతీయ స్త్రీ ధర్మములు ఎంత పవిత్రమైనటువంటివి.
1: And in fact the code of Bharat,
0: ప్రాచీన కాలం నుంచి కూడా మన స్త్రీల యొక్క గౌరవము అంత గొప్పదిగా కనిపిస్తోంది.
1: The ancient culture of Bharat speaks, depicts of
0: ఆ స్త్రీల నుంచినే సర్వశక్తులు అభివృద్ధి వచ్చాయి.
1: And we find in it different way today.
0: అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
1: And we find their behavior also.
0: ఈ సినిమాల వల్ల, ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: The culture of Bharat is ruined by cinemas and papers.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: We have to uphold the culture of Bharat.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: We have to protect, safeguard the
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: We have to undertake sacred activity.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: And we should certainly go by an ideal.
0: నేను ఒకటి తలుచుకున్నాను.
1: భగవాన్ విల్డ్
0: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్డ్ టు గివ్ లాక్స్ అండ్ లాక్స్ to those people who want to protect, safeguard the culture of lady.
0: Aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya samskrutini poshimpapadutundi.
1: And in fact the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: Kargune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: Vipreetamainatundi veshalu ee maatramu paper lo kanipinchakoodadu.
1: And we should not
0: asabhyamainatundi veshalu ee maatramu manam choodakoodadu.
1: You should not say
0: ee naati pillalu aa veshalu chustunte entano maaripoyipothunnayi.
1: You should not find any obscenity or vulgar thing.
0: Bhavishyat balalanta kuda నాశనం అవుతున్నారు.
1: In fact the future is going to be spoiled.
0: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: We have to protect the culture of Bharat.
0: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటు పడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డు ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: Bhagavan is ready.
0: ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: In future the culture of Bharat has to be
0: సత్యం చెప్పాలి.
1: Truth has to be
0: ధర్మం చేయాలి.
1: Dharma has to be
0: done. అన్యాయ అక్రమాలను అరికట్టాలి.
1: One has to control injustice.
0: ఈ విపరీతమైనటువంటి వేషాలను దూరం చేయాలి.
1: All perversions should be
0: గౌరవ మర్యాదలతో మన స్త్రీలను కాపాడుకోవాలి.
1: The respect and the esteem of the ladies should be maintained.
0: స్త్రీల గౌరవమే మన భారతదేశం యొక్క గౌరవము.
1: The respect of the women stands
0: ఆ స్త్రీల యొక్క భాగ్యమే మన భారతదేశం యొక్క భాగ్యము.
1: And in fact their wealth is the wealth of the
0: అలాంటి భాగ్య లక్ష్మిలంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్మిలుగా మార్చుకుంటున్నాం.
1: And in fact we are not considering them in respect.
0: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా ఉంటుంటారు.
1: మదర్స్ ఆర్ గుడ్ చిల్డ్రన్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: కనుక తల్లులు మంచివారుగాను పిల్లలు మంచివారుగా ఉంటే కొత్త నేను ఇప్పుడు ఇంకొక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
1: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
0: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ హు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
0: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు.
1: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
0: వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
1: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ getting up from the bed.
0: All vinayapudiki pillalu veellu kottukuntu lechipotaru.
1: The children also get up fighting with each other.
0: Kalukuni alanti jaragakoddu.
1: Such things should not happen.
0: Talli tandrulu yokka maatanu sirasavahinchali.
1: One has to obey the command of the father.
0: Matru devo bhava pitru devo bhava.
1: Mother is God, father is God.
0: Mukhyanga manam talli tandrulu santosha pettali.
1: Have to make our parents happy.
0: Aa talli tandrulu pillal kosamani tana pranalay arpitam chestuntaru.
1: Parents are ready to sacrifice their lives for children.
0: Ee vidhamainatundi yokka ప్రవర్తనలు మన భారతదేశంలో పెంచాలి.
1: This kind of behavior conduct has got to be encouraged.
0: కానీ దురదృష్టవశాత్తు
1: unfortunately
0: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: We have many orphans who are really suffering.
0: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గ్రామాలు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
1: భగవాన్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటు ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దానిని గురించి
1: అబౌట్ దట్
0: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇండ్లు కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెం హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెం.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: విల్ డిపాజిట్ 1 లక్ష ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ద మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈ విధమైన ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సర్స్.
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
1: భగవాన్ డిటర్మిన్
0: ఎవరేమైనా అనుకోని
1: ఎనీబడీ సే
0: ఎవరు నన్ను ఏ విధమైన ఒక దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మన అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవ్వరూ లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
1: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
1: హావ్ ఇన్ డిటర్మిన్ కంటిన్యూ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
0: కోరినదేదియో కోరనే కోరి తిరిగి.
1: హావింగ్ డిజైర్.
0: కోరిన కోరికయో కోరనే కోరితిరి. కోరికని విడిదాకా విడివకుండు.
1: Until the desire is fulfilled, never go back.
0: తలచినదేదియో తలచనే తలచితిరి.
1: Having thought over.
0: తలపు తీరుడు దాకా పోవకుండు.
1: Until the thought is realized, don't.
0: అడిగినదేదియో అడగనే అడిగితిరి.
1: Having asked for it.
0: అడిగిన దాకా విడివకుండు.
1: Never go until it is given.
0: కోరు పడలేక మీరైన ప్రోభు వలయు.
1: Until you should drop down.
0: వడలు తెలియక మీరైన అడుగవలయు.
1: Or you have to ask.
0: మన ఇద్దరికి సంబంధము.
1: This is the relationship.
0: వడలు తెలియక మీరైనా అడగాలి. కోరపడలేక నేనైనా ప్రోవాలి.
1: అండ్ భగవాన్
0: ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
0: మన స్త్రీలను కాపాడుతూ రండి.
1: లెట్ అస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలు పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ వచ్చారు.
1: There are many women who are sacred, who are responsible for the family.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరబాసితనగనే.
1: And don't you know the history of Harishchandra?
0: ఎల్ల లోకములియలు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుచున్నాడు.
1: As Nala, the king, has he taken any bit of land along with him?
0: ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
1: Many people have taken birth in this land.
0: మరణించినటువంటి భర్తను కూడాను తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: In fact, the one of like Savitri could bring her back to life. The
0: Sumati ante antunte ayma suryodayame kaakunda chesindi.
1: And in fact Sumati also could see that
0: atti pavitramaina shakti kaligina streelu mana Bharat deshamlo unnaru.
1: This is the land of many of the ladies of character.
0: Kada atti stree gauravanni manam kaapaadtu raavali.
1: Where for the respect of women.
0: Streelu ante manam lekka lekunda chustunnam.
1: We should not neglect them.
0: Aadavaru ante panikraani variga bhavistunnam.
1: You cannot consider them cheap.
0: Chaala tappu tappu tappu.
1: It's a big mistake to feel so.
0: Desham yokka సౌభాగ్యమంతా వారిపైనే ఆధారపడి ఉంది.
1: గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
0: కనుకనే ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
0: ఇది మీ యొక్క గొప్ప విద్య.
1: And this is
0: true. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: This education you have acquired.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనం సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: Education doesn't mean acquiring a degree and going abroad.
0: కనుక అది కాదు. మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: And we have to see the culture.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: The culture of the country should fly high.
0: కనుకనే మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: We should do good activities.
0: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: Anyone criticizes you, yet you love him.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
0: కాజన్ చెట్టుకే రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
0: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
1: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురుతారు స్టోన్స్. నో
0: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
1: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆబ్స్టకల్స్.
0: కనుక మనం ఏమాత్రం భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
1: ఏ స్టోన్ దట్ ఇస్ కట్ ఇన్ సెవెరల్ డైరెక్షన్స్ వుడ్ షేప్ ఇంటు ఏ డైమండ్.
0: ఆ కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే.
1: వితౌట్ కటింగ్ ద డైమండ్ హ్యాస్ నో వాల్యూ.
0: కాబట్టి దూషణే లేకపోతే మన భూషణ పైకి రాదే.
1: వితౌట్ క్రిటిసిజం యు కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణను మనం కాపాడుకోవాలి.
1: డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ కేర్ ఎనీ క్రిటిసిజం.
0: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
1: వి షుడ్ డు ద గుడ్ వి వాట్ సపోజ్.
0: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
0: ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ్ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాలను నిరూపించారు.
1: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
0: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉంటుంది.
1: Today you are students.
0: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
1: You should share this idealism with
0: the తల్లిదండ్రులు గమనించాలి.
1: And you should show an example.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: You should love your parents.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
1: You should serve your parents.
0: వారి ఆజ్ఞలు శిరసావహించాలి.
1: You should obey their commands.
0: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat wants you to pray for the
0: అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగానే ఉండాలి. నేనొకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్.
0: పరార్థాన్ని పెంచుకోవాలి.
1: లవ్ మోర్ స్పిరిచువాలిటీ.
0: పరమార్థాన్ని పెంచుకోవాలి.
1: అండ్ దెన్ యు షుడ్ గ్రో మోర్ ఇన్ స్పిరిచువల్.
0: ఇది నిజమైనటువంటి ఒక విద్య.
1: దిస్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఆ విద్యను మీరు పోషించుకోండి.
1: దట్ సీ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము చదివిన చదువులంతా కూడాను
1: ఆల్ ద నాలెడ్జ్
0: కేవలం ధనార్జన కోసం కాదు.
1: నాట్ మెంట్ ఫర్ మనీ.
0: గుణార్జన కోసము.
1: ఇట్స్ ఓన్లీ టు కల్టివేట్ వర్చ్యూ.
0: ధనము బలము చెరివి మూడింటిని పెంచుకుంటున్నారు.
1: We are just growing more and more money, strength and association.
0: కాని గుణమును పెంచుకోవాలి.
1: We are not developing.
0: కలిమి చలివి బలము ప్రధానం కాదు.
1: It is not the friendship, it is not.
0: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: And it's not that important.
0: గుణము లేకపోతే ఎంత చలిమిండి ప్రయోజనం ఏమిటి?
1: Without guna
0: ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి?
1: Useless.
0: ఎంత ఇదిండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: So we have to cultivate virtues.
0: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
1: So you should be virtuous one.
0: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి.
1: బీయింగ్ వర్చువస్ యు కెన్ షేర్ ద హిస్టరీ.
0: అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
1: వెరీ సూన్ దేర్ బి యూనిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: ఈనాడు కృష్ణాష్టమి.
1: టుడే ఇస్ కృష్ణాష్టమి.
0: భగవంతుని పుట్టిన దినము.
1: Day birthday of God.
0: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
1: భగవాన్ ఇస్ గివింగ్ ఎ ప్రామిస్ టుడే.
0: అన్ని దేశముల వారు కూడాను,
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్,
0: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
1: ఆల్ విల్ బి వన్ స్టాండ్ యునైటెడ్ నౌ.
0: ఆ విధంగా మనం సాధించాలి.
1: దట్ షుడ్ బి అవర్ గోల్.
0: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
1: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
0: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
1: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
0: కనుక ఈ యూనిటీ కావాలి.
1: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తుంది.
1: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
0: అదే డివినిటీ.
1: దట్ ఇస్ ద డివినిటీ.
0: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
1: ఫర్ ద డివినిటీ యూనిటీ.
0: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
1: ఫర్ యూనిటీ ప్యూరిటీ.
0: కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
1: దేర్ఫోర్ యు అవుట్ ఆఫ్ యూనిటీ గెట్ ద డివినిటీ.
0: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
1: ద డివినిటీ వి షుడ్ అచీవ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కాని మరికొందరు గొప్ప శాస్త్రములను బోధించుతూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిమ గావించుకున్నారు. కాని దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power or the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
1: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: Vidyarthulara.
1: Students.
0: Kevalamu oka vyakti darshinchanta matramuna mana manovishtam neraveradu. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభిష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము ఫలించి శాంతి చెందును.
1: బై మీర్ ఎంజాయింగ్ ద గ్లింప్స్ ఆర్ కన్వర్సేషన్ వుడ్ నాట్ ఫ్రక్టిఫై అవర్ లాంగ్ ఫెల్ట్ నీడ్. All these three together, the glimpse of the vision of such people, conversation and their touch, certainly would pacify our heart, giving all comers.
0: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
1: There are 9 paths of devotion prescribed for human liberation.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనము,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: శ్రవణ మనన ఇత్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
1: మ్యాన్ కెన్ వర్క్ ఫర్ హిజ్ లిబరేషన్ బై శ్రద్ధా, సిన్సియరిటీ, ద శ్రవణ, లిసనింగ్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
0: పిల్లలు, ఈనాటి పిల్లలు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు.
1: ద మోడర్న్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఆ తెలివితేటలన్నీ కూడాను సద్వినియోగపరుచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
1: దే హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గెట్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: కానీ ఇప్పుడు ఈ జన్మముకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
1: ఫర్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిచువల్ పాత్ విచ్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్.
0: కానీ ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
1: ద మోడర్న్ జనరేషన్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ వెరీ హై ఇంటెలిజెన్స్ దే ఇండల్జ్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ వేస్ట్ దేర్ టైం.
0: ముఖ్యంగా దైవం యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ కెన్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఈ ప్రేమ దైవానుగ్రహం చేయాలి తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లవ్ దట్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫినిట్ మర్సీ.
0: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
1: దిస్ లవ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ విచ్ ఇస్ ద రాయల్ పాత్.
0: ఆ రాజమార్గమును మనం అనుసరించడం చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దే షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రాయల్ పాత్ ఆఫ్ లవ్ అండ్ గెట్ లిబరేటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హిమ్సెల్ఫ్ విత్ గెటింగ్ హిమ్సెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్.
0: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
0: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్గా ఉంచి తద్వారా దైవానుగ్రహమునకై ప్రార్థించాలి.
1: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
0: ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అచీవింగ్ వేరియస్ ఫ్యాకల్టీస్ త్రూ లవ్.
0: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: హీ కుడ్ విన్ ఓవర్ హిజ్ మైండ్, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: Durgunamulu duralochanalu dustakamula cheta manasu swadhinam eppatiki kaadu.
1: The mind can never be controlled by joining the bad company, resorting to bad practices and entertaining wicked ways.
0: Bhavyamaina prema chetane manaviki kontavarku sarthakata kalugutundi.
1: It is only the divine, ever fresh, unpolluted love that will liberate us ultimately.
0: ప్రతి మానవుని యందు కూడాను తరగనేటి శక్తి ఒక ప్రేమ.
1: It is only the infinite love which is inherent in man.
0: ఎన్ని విధముల సాధన సరిపినప్పటికీ ప్రేమ తరిగేటువంటిది కాదు, పెరుగుతూనే వస్తుంది.
1: In spite of continued spiritual practice whatsoever, the love goes on increasing, it never diminishes.
0: Prakrutamainatvanti prema kaadu, parakrutamainatvanti prema.
1: It's not worldly love, it is spiritual love.
0: Daivanni manam nirantaram kudanu talli dandrula vare premistu raavali.
1: You should love God as much as you love your father and mother.
0: Aa premaku michinatvanti maroka prema ee jagatlo kaalaraadu.
1: There is nothing parallel to the divine love.
0: దీనిని డివైన్ లవ్ అని చెప్తారే కానీ అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new, and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచిన మొదలుకొని సాయంకాలం పరుడునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: Therefore, one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: తోటి మానవులను స్నేహితులుగా భావించుకుని వారినందరినీ ప్రేమించాలి.
1: We have to consider everyone as our friends and
0: తోటి మానవులు వారిని కూడా.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new,

0: consider everyone as our friends and
1: మానవులు వారిని కూడాను ప్రేమించాలి.
0: We have to love the fellow men.
1: ఈ ప్రేమ చేతనే జగత్తంతా కూడాను ఒక్కటిగా మార్చవచ్చు.
0: The whole world becomes one only by love.
1: ప్రపంచమంతయును ఒకటిగా మారవాలన్నా ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది సాధ్యం కాదు.
0: The world can be united only by love and by no other way.
1: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
0: Students, you are striving hard to acquire knowledge, education.
1: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
0: You may successfully go through certain texts.
1: కానీ అవన్నీ కూడాను నెగటివ్ పదం.
0: They are all negative, totally.
1: కానీ పాజిటివిటీ కావాలి మనకు.
0: But what we need is positivity.
1: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నాయి.
0: There are qualities like love, peace, compassion, forbearance, sympathy, immanent in us.
1: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
0: By constant practice, we can foster them, we can grow these noble qualities.
1: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
0: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
1: మానవుని మనసును మార్చవాలంటే ప్రేమ చేతనే మార్చాలి.
0: It is only the love that alone can transform the mind.
1: ఈ ప్రేమ లేకుండా దేనికిని అది మారదు.
0: Mind can never be changed without love.
1: మనస్సు మనస్సు మనస్సు ఈ మనస్సు అనేటువంటిది ఎలాంటిదో మీకు తెలుసును.
0: You know what mind is.
1: మనసు చాలా కఠినమైనటువంటిది.
0: Mind is so strong.
1: చాలా శక్తి కలిగినటువంటిది.
0: It is powerful.
1: మనసు అనేటువంటిది దేనికి లభ్యం కాదు.
0: It cannot be controlled by any other way.
1: ఒక ప్రేమ చేత మాత్రమే మనసు మనకు లభ్యం అవుతుంది.
0: It can be brought under control mind only by love.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ ప్రేమలన్నిటి కూడాను కేవలం దైవ నిమిత్తమై దీనికి దారబోయండి.
0: ది లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ది డివైన్.
1: ఈ ప్రేమను చదువుల నిమిత్తమై ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
0: దర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? నో.
1: కాదు కాదు.
0: Certainly not.
1: ఏకాంతవాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
0: It is absolute necessity to know the basic fact and conduct ourselves this way, that we have to be in solitude, turn our mind inward and think of God.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఎన్ని చదివినప్పటికీ,
0: in spite of your learning,
1: ఎన్ని శాస్త్రములు మీరు బోధించినప్పటికీ,
0: in spite of all sacred
1: ప్రేమ శాస్త్రం చేత తప్ప అన్య శాస్త్రములకు ఇది లభ్యం కాదు.
0: It is only through the text శాస్త్ర of love you can acquire, achieve, but by no other way.
1: ప్రేమకు వశమైనటువంటి యొక్క దైవము మరి దేనికిని వశం కాదు.
0: God submits to love alone, but no other thing.
1: ప్రేమకు భగవంతుడు చాలా సులభంగా వశమవుతాడు.
0: It's quite easy to have God only by the path of love.
1: కనుక ప్రేమ చేతనే మీరు దైవాన్ని పొందండి.
0: Therefore achieve divinity by love.
1: దైవమును మించినటువంటి ఒక శక్తి ఈ లోకంలో మరొకటి కనిపించదు.
0: In this world there is no greater higher power than love.
1: కనుక ప్రపంచములో అన్నీను చింతనే.
0: World is full of anxieties.
1: పుట్టుట ఒక చింత.
0: Birth is worry.
1: భూమి నుండి చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: Childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించడం ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: యాక్షన్స్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీస్.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ది మిస్టరీ.
1: సర్వచింతన బాబడి సర్వేశ్వ ప్రేమ ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతుంది.

0: All his worries can be solved by thinking of God only, who is only our refuge.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
0: We are not making proper use of the sacred love within us.
1: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పులేదు.
0: Acquire secular knowledge, nothing wrong about it.
1: కాని శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారబోయాలి.
0: But the true education lies in acquiring that which is eternal truth, that which is immortal divinity.
1: ఎందరో మంది పెద్దలు,
0: many elders,
1: ఇలాంటి ఘనులు,
0: such mighty great people,
1: ప్రపంచమంతా సంచరించి,
0: have gone round the world,
1: వారి ప్రబోధన చేత,
0: through their teachings,
1: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
0: They could work for advancement, progress of humanity.
1: ప్రాచీన దురంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
0: What would have happened to Bharat had there not been people of this sort?
1: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
0: Everyone has to follow elders.
1: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
0: Whatever they say, we have to take it as a standard textual text, శాస్త్ర, and follow.
1: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్ని తెలుసునని మీరు గర్విస్తూ ఉండొచ్చును, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రము పనికిరాదు.
0: యూ మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీ వే.
1: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
0: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
1: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టోటల్ రూయిన్ బై ప్రైడ్.
1: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
0: డెవలప్ లవ్
1: వినయ భయ విశ్వాసముల చేత,
0: విత్ ఆల్ ది ఒబీడియన్స్,
1: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
0: అచీవ్ గాడ్
1: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
0: And make every effort to liberate yourselves.
1: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
0: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
1: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
0: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
1: పెద్దలందరూ ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
0: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
1: కనుక మీరందరూ కూడాను ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
0: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
1: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చును, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
0: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్, బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
1: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
0: There is no other greater power than love.
1: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
0: God is love, love is God.
1: Live in love.
0: Live in love.
1: ఇదియే మీరు నేర్చుకోవాల్సినటువంటిది.
0: God is love, love is God. Live in love is the message of Bhagwan.
1: ప్రేమ ముదిత మనసే కల్పో రామరా.

ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే. ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తి చే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తి చే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

సృష్టియంతయు ప్రేమమయమే. ఈ మహా సృష్టియంతయు ప్రేమమయమే.

0: with that power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love is that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavan today prema.
0: God is love.
1: Prema ye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu. Jiva Loke. Jiva Bhuta Sanatanahani. Gita Bodhinchin.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka bhagavantuni yokka prema nu tanu ye vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama prema nu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatundi bhautikamainatundi yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attributes.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukunchunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find a love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintini kuda nu prema aneetundi padamutu upayoga petti ee jeevithanni gaduputhunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka puramu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is the child?
1: Appudu ee talliki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then?
1: Ledu.
0: No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్.
0: This form of love among relations, among sisters and brothers, is just body relationship, physical relationship.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: You cannot call this love based on the body. Cannot call it love in the true sense.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: We can call it only physical worldly attachment, relationship.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంకా ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: Devotees love God.
1: భగవంతుడా, నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
0: The devotee vows pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కాని ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: యూ ఎక్స్పెక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్ వెన్ వన్స్ వీ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలప్ లవ్ హోల్ హార్టెడ్లీ.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాప పుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డ్యూయాలిటీ. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: దిస్ వరల్డ్ కెనాట్ సస్టైన్ వితౌట్ ది ట్విన్స్ ధర్మ అండ్ అధర్మ, దట్ సత్య అండ్ అసత్య, ద ట్రూత్ అండ్ ఫాల్స్ హుడ్.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరీక్షించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: వీ హావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ డిస్క్రిమినేటింగ్, యాక్సెప్టింగ్ ఓన్లీ ధర్మ రైచియస్నెస్, giving up adharma and righteousness.
1: కాని ఈ నాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashudharma, the bestial quality.
1: అహింస, సత్యము, సానుభూతి ఈ మూడు కూడాను సర్వజీవుల యొక్క సమానమైన ధర్మములు.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence. Satya, the truth. The sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi, kevalam pasuttvamunu swikarinchi, gunamunandu, buddhiyandu, pasuttvamune abhiruddhi parchukunnanta varaku kudanu, manavuni yokka hrudayamlo shanti baddhati emaatram kudanu niluvajalavu.
0: You cannot expect peace and security landing in the human heart, making use of intellect so long, he is bestial in his behavior.
1: Ahara nidra bhaya maidanadulu manavunaku pashuvunaku samanamainavi.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: Manava dharmamu emiti? Pashu dharmamu emiti?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: Nenu manavudanu ani anukovatamu vishwasinchatamu ardha satyame.
0: To say that I am a human being is only half truth.
1: Rendava ardha satyamu నేను పశువును కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను పశువును కాదు, నేను మానవుడను పశువును కాదు, నేను మానవుడను పశువును కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతతో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't factify the principle of
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: ఈ అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకుని లేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మం మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణమవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: కనుక పశుత్వం అంటే ఏమిటి?
0: What is bestial temperament?
1: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
0: in animality there is discipline.
1: ఆహార నిద్ర భయనాదుల నుంచి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధముగానే మానవుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలకు విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: ది అజిటేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలీజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలము తన ధర్మమును, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏ మాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినముల అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహా ప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: Bharat, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావాలను పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: Matamulanniyu veru margambu okkate.
0: Religions are many but the path is one.
1: Vastra bhedamu veru vastu okkate.
0: The cloth is varied but yarn is one.
1: Shringaramulu veru bangaram okkate.
0: Jewels are many but gold is one.
1: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఇస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: మతములో ఏమాత్రము ద్వేషం లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషం.
0: Everything lies with mati the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata the religion is responsible.
1: భారతదేశమునందు,
0: in Bharat,
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని,
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్ ఆఫ్
1: జాతి. జాతి జాతి
0: దిస్ జాతి ఆర్ నేషనల్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: దీని ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth.
1: కాటన్ ఏ దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of a single.
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి. వేప వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and mean
1: trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున,
0: because of that,
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: Having sown the seed of neem, you cannot expect the mango tree. And so also true when sowing the mango tree, you cannot expect the neem
1: out of it.
0: But they all belong to the world of trees. But fruits are many. And the fruits have different tastes, many, many tastes. 400 types of taste.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
1: కనుక నీ మానవ జాతి ఎందుకును? మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
1: వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్. కనుక
1: ఇవన్నీ కూడా అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనం.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలం గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలం గావించవచ్చును, కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్ సొసైటీ.
1: మానవ జాతి,
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion.
1: ఈ నాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రభావములే.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: It is the individual behavior that is the cause.
1: జాతి, మత, కుల, వేదములు ఏ మాత్రమూ దీనికి కారణాలు కావు.
0: And the reason such as based on caste, community and religion are
1: ఈ మూలాధార సత్యమే గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి, మత, కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ కన్సిడర్ ద కాస్ట్ అండ్ ద రిలిజియన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: జగత్తులో ఈ కలహములకు, కల్లోలములకు జాతి, మతములు కారణమే కాదు.
0: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్ ద కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్
1: వ్యక్తి యొక్క ప్రమాణములు, వ్యక్తి యొక్క సంస్కృతి దీనికి మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇండివిజువల్ కల్చర్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్.
1: ప్రాచీన భారతీయ సంస్కృతి ఎందు,
0: ఇన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి ఎందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్, స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్,
1: బట్ స్కై ఈజ్ వన్.
0: బట్ ద స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many. Earth is one. చూసారా, ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: We have to recognize this truth.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ, ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ? ఎ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: Investigate the nature of love.
1: Prema rupamu brahmamu premamayamu.
0: God is love, is the very embodiment of
1: prema. Prema tu sandhimpa neema magunu.
0: There can be a discipline by
1: kana premanu gattiga karigi unna.
0: If you have the strong love,
1: advitiyam nandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyam anta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
0: basing on the body attachment,
1: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane,
0: because we go by multiplicity,
1: ee prema bhinna bhinnanga roopalutundali.
0: Love is fragmented or segmented.
1: Ee bhinna bhinnamga erpadetundi prema nijamaina prema kaadu.
0: The divided love is not love at all.
1: Ee sambandha bandhamyamto vachinatundi prema,
0: it goes by the association and relationship.
1: Prema okkate.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజియన్,
1: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
0: బట్ లవ్ ఇస్ వన్.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద డౌట్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వరై. ఈశ్వర ప్రేమై.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: And this very love is God Himself.
1: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
0: And this heart is the center of love. And this exists.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
0: And this love is ఆత్మ.
1: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
0: And this love is Brahma.
1: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: Give any name, but love is one and the same.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahma is God.
1: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
0: The main primordial principle is love.
1: ఆత్మ ప్రేమనే.
0: Spirit, Atma is love.
1: హృదయము ప్రేమనే.
0: Heart is love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: What form can you definitely say?
1: కనుకనే నీ యందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
0: So that in you and in me is same Atma.
1: నీ యందున్నది నాయందున్నది ఒకే హార్టే హృదయమే.
0: The same హృదయా, the heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుంది అది.
0: So it's only connection heart to heart.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
1: కనుక మన అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the atmic principle consciousness.
1: దేహములు వేరు వేరుగా ఉండవచ్చును.
0: What is may be different?
1: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమున ఆత్మతత్వం వేరు కాలేదు.
0: Because you think of variety, diversity, you cannot consider consciousness fragmented.
1: సర్వభూతాంతరాత్మ.
0: It is only one consciousness present in all beings.
1: అద్వైతం బ్రహ్మ అన్నారు.
0: The non-dualism is cosmos.
1: బ్రహ్మనే అద్వైతము.
0: The Brahma is non-dual.
1: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
0: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
0: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
1: ప్రవేశించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: దేహాన్ని అభిమానం చేసుకుని
0: because the body attached.
1: ఈ దేహాభిమానం చేత అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
1: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
0: మెనీ పీపుల్
1: వెంకటేశ్వర దేవాలయంకు వెళ్తారు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
1: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
1: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
0: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
1: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
0: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
1: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
0: యూ మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
1: నీవు ఈ విధంగా ఒక ఆశని చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో ఫల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
1: ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై ఓన్.
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: ఐఎమ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయం మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ ఆస్
1: మీ రూపం ఈ దేహాభిమానంతో కూడినటువంటి కాదు.
0: ఇన్ఫాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
1: ప్రేమ స్వరూపమే మీ సత్యజీవం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ట్రూ నేచర్ ఇస్ లవ్.
1: అది నిర్గుణమైనటువంటిది.
0: దట్ ఇస్ అట్రిబ్యూట్లెస్.
1: అందుకోసం నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ అన్సలీడ్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ అన్పొల్యూటెడ్.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెన్ అక్సెప్ట్.
1: ఈమె నా తల్లి అనే ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
0: Since when you have this motherly feeling?
1: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు అయిన తర్వాత, నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
0: ఆఫ్టర్ బర్త్ యాజ్ యు గ్రో, వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ మదర్ యూ కాల్ హర్ మదర్.
1: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
0: If you have no faith that so and so is your mother, you can't love her.
1: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము.
0: Where
1: there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth too.
0: Where there is peace,
1: where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: కనుకని ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
0: You consider the form as your mother.
1: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
0: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
1: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
1: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
0: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
0: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
1: ఈ సత్య శాంతిని ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రీడింగ్.
1: ఇది ఎక్కడో బయట లేవు.
0: ఇట్స్ నాట్ అవుట్ వరల్డ్.
1: నీ అందే ఉంటుంది.
0: ఇట్ ఇస్ విదిన్ యూ.
1: ట్రూత్ ఇస్ ఇన్ యూ.
0: Truth is in you.
1: This is in you.
0: This is in
1: peace
0: you.
1: Is in you. You are the embodiment of peace.
0: You are the embodiment of
1: you
0: peace.
1: Are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Ekkada nivu vetukutavu?
0: Why do you investigate such?
1: Ah, bayata vetukadame nee yokka parapaatu.
0: You are in search of this outer world. That's your mistake.
1: Edi kudanu neekante bayata okkati ledu.
0: Nothing is present in the outer world.
1: Everything is
0: in
1: reflection of the inner being.
0: Everything is out of the inner being.
1: Nee nunchi vachinatundi ve.
0: It is reflection of the inner being.
1: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
0: హౌ షుడ్ యు ప్రే గాడ్?
1: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
0: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్
1: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని ఆశించు.
0: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ఎ మిర్రర్ వేర్ యూ ఫైండ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకుని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
1: you
0: is ancient and eternal.
1: Nenu nivu veru kaadu.
0: I and you are not separate.
1: Kabatti naa prema nee prema veru kaadu.
0: Your love and my love are not different.
1: Premalu okkate.
0: Both are one.
1: Dehabhimanamto konni maarpulu kalagavachunu kaani.
0: There may be changes due to body.
1: Prema yokka tattvam okkate.
0: Prema
1: premane.
0: Love is love. Its nature is one.
1: Love is love.
0: Live in love.
1: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the spirit very well.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ప్రేమ స్వరూపుడే.
0: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
0: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
1: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
0: You do something in expectation.
1: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
0: You do japa.
1: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
0: You meditate.
1: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
0: They are all reflections of expectations.
1: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give any scope for such expectations.
1: ఇవన్నీ ప్రతిబింబములే.
0: In fact, they are reflections.
1: కానీ బింబస్వరూపుడు కాదు.
0: But you should go by this object.
1: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
0: Can you call a reflection as an object?
1: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
0: You stand in front of the mirror.
1: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
0: You say this my right eye.
1: Kani nee kudikannu addamlo edam kannuga kanipistundi.
0: But in the mirror the right eye is seen as the left one.
1: Adi nee pratibimbam.
0: That is your reflection.
1: Kani addame lekapothe nee bimbam bimbame.
0: Without a mirror you are just an object.
1: Kabatti prapanchame yoka addamu.
0: The whole world is a mirror.
1: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
1: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్. నెగిటివ్
0: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
1: ఇవన్నీ ఆపోజిట్ సత్తుండే.
0: దట్ జస్ట్ ఆపోజిట్.
1: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
0: రైట్ వన్ ఇస్ సీన్ యాజ్
1: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
0: రైట్ హ్యాండ్ ఇస్ ది లెఫ్ట్
1: హ్యాండ్. ఎట్ నీవు సత్యం అనుకుంటావు?
0: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
1: కాదు కాదు.
0: నో.
1: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
0: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం, ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
1: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
0: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
1: అదంతా సాక్షాత్కారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: ఏది సాక్షాత్కారము?
0: వాట్ ఇస్ మేనిఫెస్ట్?
1: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
0: యువర్ వెరీ ఫార్మ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
0: కన్సిడర్ యువర్ ఫార్మ్
1: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
1: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
0: worldly relationships or temporary.
1: Even passing clouds.
0: They are like passing clouds.
1: These passing clouds ఎంత సేపు ఉంటాయి?
0: How do they last?
1: కొంత కాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
0: They exist for a certain period of time, later vanish.
1: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
0: The true form will never change.
1: ఎప్పటికీ మారదు.
0: Anytime.
1: ఏ నాటికి మారదు.
0: Any day.
1: ఎక్కడా మారదు.
0: Anywhere.
1: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
0: You should understand the nature of that changeless principle.
1: అది ఏ ప్రేమ తత్వము?
0: That is love.
1: ప్రేమ ఏనాటి కూడాను మారదు.
0: Love is changeless. Anytime.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
0: Worldly love may be here today, tomorrow it becomes hatred.
1: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
0: Today it may be likes, tomorrow dislikes.
1: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
0: It has love has nothing to do with likes and dislikes.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
0: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: ఇన్ భజన్ యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
1: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
1: జీసస్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
0: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
1: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
0: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
1: బాడీ? ఎవరు పెట్టిన పేరు ఇది?
0: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యు.
1: కానీ పుట్టిన పేరు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
1: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
0: బట్ ద లవ్ ఇస్ ది నేమ్ గివెన్
1: ఈ దేహానికి. అంతా పెట్టిన ప్రేమలు.
0: ది అదర్స్ ఆర్ క్రిజన్డ్.
1: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
0: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్
1: దెమ్. మారేటువంటివే.
0: బికాజ్ యూ కెన్ చేంజ్ దెమ్.
1: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
0: లవ్ ఇస్ చేంజ్లెస్.
1: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
0: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: అట్టి మారనటువంటి తత్వము,
0: దట్ చేంజ్లెస్ నేచర్,
1: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
0: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
1: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
0: That love we should run after.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి?
0: That is true devotion.
1: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
0: Devotion is the synonym of love.
1: ఈ భక్తి వల్ల
0: out of devotion
1: అనేక శక్తులు కూడా వస్తాయి.
0: You will have so much of
1: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
0: Out of this bhakti devotion you have yukti.
1: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
1: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, రినన్సియేషన్.
1: భక్తి, రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
0: అండ్ దేర్ఫోర్ విరక్తి, రినన్సియేషన్, ముక్తి, ది లిబరేషన్, ద రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
1: ఒకటే.
0: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టి ఈజ్ కామన్.
1: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
1: కృష్ణ,
0: కృష్ణ.
1: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
0: మెనీ లవ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
0: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
1: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు.
0: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
1: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
0: బట్ దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
1: కకారము,
0: క.
1: రుకారము,
0: రు.
1: హకారము,
0: ఆ.
1: చకారము,
0: ష.
1: అకారము, ఐదు ఉంటుంది.
0: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
1: కృష్ణ,
0: కకారము,
1: కకార, రుకారము,
0: రుకార.
1: చూసారా? కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
0: క స్టాండ్స్ ఫర్ వాట్?
1: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
0: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
1: కకారం అనగా రమాదేవి.
0: క మీన్స్ రమాదేవి.
1: రుకారం అనగా సీతాపతి.
0: రుకార సీతాపతి.
1: సీత,
0: సీత.
1: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
0: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
1: షకారము,
0: ష.
1: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
0: ష స్టాండ్స్ ఫర్ పీస్.
1: ఇంకా అకారము,
0: ఆ.
1: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
0: ఆ ఈజ్ ప్రైమల్ పవర్.
1: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
0: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
0: వీ డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ.
1: కర్షం అనగా దున్నటము.
0: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
1: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
0: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
1: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
0: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే కర్షతీతి కృష్ణ.
0: So So we say
1: Karshati Krishna.
0: Then it is said
1: Prayatnam chese vaadu kuda Krishnude.
0: And he is the one who makes all attempts in effort.
1: Akarshati Krishna.
0: Akarshiti iti Krishna.
1: Anta akarshinchetuntu vaadu Krishnude.
0: The one who attracts is Krishna.
1: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చు.
0: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ అబౌ దిస్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
1: అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: డివైన్. ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
1: ఏది దివ్యత్వం కాదు.
0: వాట్ ఈస్ దట్ నాట్
1: డివైన్. ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
0: వెల్ హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్.
1: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
0: వై డు యు లవ్ దిస్ లవ్?
1: ఎందుకు ప్రేమ తత్వం ఉంది?
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్. దిస్ లవ్ దేర్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
0: That form of love is the hridaya, the heart Chala present in everyone.
1: I love you antaru, I pettaru, it's about gisesi, you ani pettaru.
0: We say, I love you, the I first and you later.
1: ఇది ఇట్టు గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
0: వాట్ యు మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
1: ఐ ఆ మార్క్ యు అని పెడతారు.
0: ఐ అండ్ దెన్ దిస్ అండర్ మార్క్ యు.
1: ఇదే హృదయము.
0: దిస్ ఇస్ హార్ట్.
1: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
0: లవ్ మీన్స్ హార్ట్.
1: ప్రేమ అనేటువంటి హృదయమే.
0: లవ్ ఇస్ హార్ట్.
1: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
0: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
1: ప్లస్ దయ హృదయ.
0: హృత్ ప్లస్ దయ.
1: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ ఇస్
1: ప్రేమతో కూడినటువంటి హృదయము.
0: అండ్ లవ్.
1: కనుకనే ప్రేమనే హృదయము. హృదయమే ప్రేమ.
0: సో లవ్ ఇస్ హృదయ ద హార్ట్.
1: కాబట్టి హృదయమే దైవ స్వరూపము.
0: అండ్ ద హార్ట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
0: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: ఈశ్వర సర్వభూతాల మార్కు యు అని పెడతారు.
0: ఐ అండ్ దెన్ దిస్ అండర్ మార్క్ యు.
1: ఇదే హృదయము.
0: దిస్ ఇస్ హార్ట్.
1: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.

0: దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవమే హృదయ స్వరూపము.
1: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్.
0: అందరి ఎందు కూడాను ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
1: This God is located in the heart of everyone.
0: Idam jagattu sarvamanta kuda Eeshwarude unnadu.
1: The whole cosmos is fully divine.
0: Eeshwara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvam kalividam brahma.
1: Everything is divine essentially.
0: Ekkada chusina gaani brahma satvame.
1: You find cosmic divine divinity everywhere.
0: Adi ye prema.
1: That is love.
0: Kanaka mee premananta kudanu
1: all your love.
0: Mee ende unchukonaka.
1: Don't keep
0: భగవంతుడు
1: to yourself.
0: ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డు నాట్ లిమిట్ టు మ్యాన్కైండ్.
0: పశుపక్షి మృగాదులకు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
0: ప్రతి జీవికుడు ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
1: We should not give scope for kind of conflict or differences or enmity.
0: ee naadu lokamulo ekkada chusina kallolamlu kalahamlu iniki kaaranam enti.
1: Today in the world wherever you go whatever you see you find
0: manavuni yokka visalattam lekapotame iniki moola kaaranam.
1: Because man is not broad minded today. He has contraction love,
0: not expansion love.
1: Is not expansion love.
0: Visalamaina hrudayam ledu.
1: He is not broad minded.
0: Sankuchitamaina hrudayalu pettukunnaru.
1: He is narrow minded.
0: కనుక ఆ సంకుచితమైన హృదయాలు మానవు సృష్టించుకున్నటువంటి.
1: నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఇస్ లిమిట్లెస్.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore you are in conflict.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu guru purnima annaru.
1: Today is guru purnima.
0: Guru ante emti ni.
1: Who is guru?
0: Ukaro gunatitah.
1: Gu stands for attribute.
0: Ukaro roopavarjitah.
1: Ru stands for formless.
0: Gunatitam anukunte di roopam lenetundi.
1: That which is attributeless and formless.
0: Ukaro kevalam andhakaramu.
1: Gu stands for darkness.
0: Ukaro tannivarana.
1: Ru means that dispels
0: darkness. Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అంటే బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ద లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: We find hatred.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: And we give importance to caste.
0: ఎంత పాపము.
1: What a mistake.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: And it seems you are betraying God himself.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: అండ్ ఇట్ మీన్స్ యు ఆర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకని మనం ఎవరినో ద్వేషిస్తున్నాము ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: you are happy that you are hating somebody, that you are accusing somebody. It is not true happiness at all.
0: Adi kevalam rakshasa anandamu.
1: It is only demonic pleasure.
0: Ivarni santosha pettu adhe neeku anandamu.
1: Make others happy, you will be blissful.
0: Aa anandame nijamaina swaroopam needi.
1: That very happiness is your true form.
0: Ivarni baadha pettakudadu.
1: Don't hurt anybody.
0: Ee naademo nivu himsistavu itarnu.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
0: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్,
0: అందరిని బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిపి మన జీవితం ఏమైపోతుంది?
1: ఇఫ్ యు గో ఆన్ కిల్లింగ్ ఎవ్రీబడీ వాట్ విల్ హ్యాపెన్?
0: కూడా ఒకనాడికి చస్తుంది.
1: అల్టిమేట్లీ యు విల్ డై.
0: ఎట్లా చస్తుంది?
1: హౌ డస్ ఇట్ డై?
0: ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
1: యాజ్ ఈస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్ దట్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, నెవర్ ఫర్గెట్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఈనాడు నేను తప్పించుకున్నాను నీవు ఆనందించవచ్చు.

0: అని రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: Today you may be happy by harming somebody, tomorrow you have to face the
0: consequence. You
1: cannot
0: escape.
1: Do good, then you will experience goodness.
0: Never
1: be disappointed for the other thing. Wait for some
0: time.
1: Then you will have positive results. No one can escape from the
0: results. ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
1: However, while you suffer bad results, your prayer can help to some extent.
0: అదే కృతజ్ఞత.
1: You can express gratitude by prayer.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: And you should
0: కృతజ్ఞతాయ నమః అన్నారు.
1: And we say that.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: For bearing, క్షమ is important.
0: క్షమ సత్యము.
1: For bearing is true.
0: క్షమ ధర్మము.
1: Forgiveness is dharma.
0: క్షమ వేదము.
1: Forgiveness is
0: క్షమ అహింస.
1: Patience is non-violence.
0: క్షమ సర్వంబౌ.
1: Forbearance is everything.
0: క్షమ సంతోషము.
1: It is happiness.
0: క్షమ స్వర్గము.
1: It is heaven.
0: క్షమ సర్వస్వంబు.
1: It is everything in this
0: world. సర్వజీవులయందు.
1: It is present in all of the beings.
0: ప్రతి మానవుని యందు కూడాను క్షమ చాలా గొప్పది.
1: In every man this forgiveness is great.
0: వాడు ఎవడో నాకు అపకారం చేశావు అంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me అనుకో.
1: Have the feeling that it is good for me.
0: వాడు ఎవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది దట్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: If anyone accuses you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది, దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకని దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా, ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: దిస్ వాట్ శంకరా సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్ క్రిటిసైజ్డ్ ఆర్
0: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హాస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: It has got nothing to do with the central or fragment.
0: నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మ తిట్టాడా?
1: Has accused the Atma spirit?
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మని.
1: The very same spirit exists
0: in both. తను తాను తిట్టుకున్నాడే అనుకో.
1: It amounts to accusing for one's own self.
0: ఎంత క్షమ ఇది.
1: So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad mindedness we should have.
0: స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా,
1: టుడే గురు పూర్ణిమ,
0: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హీ స్టాండ్స్ ఫర్
0: ఎట్టి అజ్ఞానము, ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ యాజ్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ యాక్షన్.
0: భగవంతుని యొక్క గిఫ్టే.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: జీవుడే దేవుడు.
1: And the individual is divine.
0: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
1: సో బాడీ ఈజ్ ద టెంపుల్ అండ్ ఇన్వెలర్ ఇస్ డివైన్.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకుని దానికి నమస్కారం చేయి.
1: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: విరోధైనా పర్వాలేదు.
1: నమస్కారం
0: చేయి.
1: But salute him.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అతనికి చెందుతుంది.
1: ఆల్ అవర్ సాల్యుటేషన్స్ టు ఎనీవన్ అమౌంట్స్ టు ఆఫరింగ్ రెస్పెక్ట్ టు గాడ్.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అది కూడా అతనికి చెందుతుంది.
1: ఇఫ్ యూ డినై ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చు.
1: యు కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: ఏ నగ లేకపోతే ఒక కాయనగా పెట్టుకోవచ్చు.
1: అట్లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: అండ్ ద జూ palms are
0: made. రహితమైనటువంటి బంగారే.
1: The palm is without any
0: jewel
1: ornament. The one with the form, that one without formless is God.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: Enquire this nature of gold to some extent.
0: బంగారును తీసుకుంటే,
1: and if you take gold to some extent,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: You have to pay 500 rupees.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: If you mix copper in gold, the price comes down.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200కి దిగుతుంది.
1: If you add brass, the price
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కలితీలు కారణము.
1: Because you pollute it, adulterate it, mix it with
0: other metals. ఈ కాపరు, ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: The copper and brass, why has it
0: చేర్చుకునే కొద్దీ దీని విలువ తగ్గిపోతుంది.
1: Because of mixing with other metals.
0: కాబట్టి నాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: In fact, at the time of birth, we are pure and sacred.
0: చాలా విలువగా ఉంటుంటారు.
1: Highly valuable.
0: వాడు పెరిగే కొద్దీ ఆశలైనటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: As we grow more and more, the copper, the desire,
0: gets it.
1: And all the brass also joins.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: And the human value goes down.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏంటి?
1: What are the cause?
0: విలువలేని పదార్థములు విలువైనదని దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: Because valueless cheap desires are mixed with highly valuable priceless gold.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: So we should not allow cheap things to get in.
0: దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: మచ్చ సాధు సమాగమం.
1: Join in good company.
0: పూర్వ పుణ్య మహోరాత్రం.
1: Do good activity day and night.
0: భజ నిత్యం అనిత్యతా.
1: Make a kind of discrimination between a ephemeral and that is permanent.
0: విచారణ చేయాలి.
1: Enquire clearly that which is eternal, that is momentary. That is our dharma, that
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know this truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మానవ జన్మ మెత్తి జంతునాం నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: Don't have bad looks.
0: చెడ్డ చూపు చూచాడు.
1: You have bad looks.
0: కీచకుడు.
1: కీచక had bad looks.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: And he had bad looks towards
0: ద్రౌపది. కడపటికి.
1: What happened to him?
0: భీముడు పోయాడు, బెద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్.
0: దీన్నే బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదటి దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యు మే లుక్ అట్, కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యు మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది ఏ నీ దైవత్వంగా మారుతుంది.
1: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్
0: ఆఫ్ లవ్. ఇంత కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఈస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు నో దిస్.
0: నాకు ఎవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నాయకు స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకు ఎవరు ద్వేషం లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషం లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాడు.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్. నీ
0: వెనకని పోతుంటా.
1: ఆ
0: బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: The innocent child.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: And the child smiles, you also smile.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందం.
1: When భగవాన్ smiles blissfully, you also smile.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటూ అన్ని
0: మంచే మంచే మంచే.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్డ్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్, ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఎట్టి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యు షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస, ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస, ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము, తాపము, ఈసూయ, అసూయ, డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్, జెలసీ, పామ్ షో, గ్రాండైజ్మెంట్.
0: ఫుడ్
1: as is the foot,
0: at the head
1: so is the head,
0: yet the head
1: as is the head,
0: at the god
1: so is god.
0: కాబట్టి foot head god మూడు కూడా ఒక సంబంధమే.
1: So foot head god have got inter relationship.
0: కాబట్టి మనం మొట్టమొట మంచి ఫుడ్ ని తీసుకోవాలి.
1: So we have to part a good food at the
0: మంచి
1: beginning.
0: మంచి ఫుడ్ అంటే విలువైనటువంటి ఫుడ్ కాదు.
1: Good food not costly.
0: సాత్వికమైనటువంటి ఫుడ్.
1: It should be sattvic food.
0: అదే మన నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఆహారము.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకు.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా గానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను గానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ, హీ ఈజ్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టి తిడతాను?
1: వాట్?
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adi na tittu.
1: That's only worst of accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Niu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante niu manchi parin cheyagaru ledu kabatti niu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga niu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittanta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా గానీ కేర్ చేయదు.
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి గానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కవ్ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: కూర్చుంటూ కూర్చుంటుంటుంది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్, ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు.
1: In this transformation you can be a true human.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్, హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: That human value is lost today.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: Bhagavan loves all.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him still Bhagavan loves him.
0: ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: That is the true power.
0: అదే నిజమైన పవర్.
1: That is the true power.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: That is the divine form.
0: కనుక ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికి పంచుతున్నాను?
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికి పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్
0: టు యాక్ట్. మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పొందుతారు.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance. Never doubt this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఈనాడు
1: today
0: అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
1: we have to dispel this ignorance of darkness.
0: ప్రకాశాన్ని వెలిగించుకుని,
1: and let us light the effulgence of wisdom.
0: ఏకం కావాలి.
1: And see that love also merges in that effulgence of wisdom.
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't
0: like
1: even gold.
0: ఆశించము.
1: So you don't expect anything.
0: కాబట్టి ఆశించేది ప్రేమనే.
1: That which expects is love.
0: డైమండ్ ప్రేమనే.
1: God is love.
0: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
1: And what happens to diamond? It becomes die mind ultimately.
0: Manu nasanam avutundi.
1: And annihilation, withdrawal of the mind.
0: Annitikini premane pradhanamu.
1: Love is main thing for everything.
0: Prema chetani enni rogamlo nivarana chesukovachunu.
1: In fact, love cures many ailments.
0: Prema chetani enni rogamlo teppinchukovachunu.
1: And you can also suffer if you don't have love.
0: Anta premane moola karanamu.
1: Everything, love is the main.
0: Kani daiva prema anetundi nivarana gaavinche prema.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వాన్ని మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ, ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body. Love meant here, loving your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love that divine principle in your heart.
0: ఇదంతా ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: నీవే హెడ్.
1: You are the master of all this.
0: కాబట్టి మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ద మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: దాట్ యూ షుడ్ అకంప్లిష్.
0: మాస్టర్ ది మైండ్,
1: మాస్టర్ ద మైండ్.
0: మీరు మైండ్ కు బానిసలు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్లేవ్ టు యువర్ మైండ్.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: దిస్ డివినిటీ,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: ఎంక్వైర్ దిస్ ఎవ్రీడే.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: అండ్ విత్ దిస్ ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: యు మే స్పీక్ ఎనీ నేమ్,
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: ఎనీ ఫార్మ్ యు మే మెడిటేట్, దైవం
0: ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఒక్కడే, ఒక్కడే. ప్రేమ ముదిత మనసే.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: భక్తులందరూ చేరి ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
1: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
2: బీదల వెదలని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాక్యం ఉన్న దినము.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue. It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: అట్టి దినము దినము కాని తక్కిన దినములన్నీ కూడాను తద్దినములే.
1: It is only the day well spent. The rest of the days are merely auditory.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: Ma All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani chaduvugala vadani chakkaga erpatlanta chestunnadu ani cheppadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and he works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatuvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెలుగుడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తనకు సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from sara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagilli poyindi.
1: In all fields, fields with its righteousness, spiritual field, in all fields, there is no morality, there is no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాద లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగా తయారయ్యన్నారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హైయర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైసా ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: కానీ తన యొక్క కర్మలు చూస్తే నయా పైసా కూడా ఇవ్వలేదు.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: ఇలాంటి పరిస్థితి లోపల ఈనాడు యువకులు చాలా ఉత్సాహంగా ముందుకు జరగాలి.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజం ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chuste bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ ఏ మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Now, thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: What all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: Itu atu itu atu itu chustuntadi.
1: It goes on wherever looking that side and this side.
2: కాకి దృష్టి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku srushti anta kodanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Karaga meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nee unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే కదా రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుంది.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాను పోయేది motorcycle.
1: And in fact, there's with the motorcycle with him.
2: కాను చూచేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: Girls college ముందుగా పోతే.
1: And if you go across the girls college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason, the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసుని కన్నులారా కాంచేందుకు కదా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukule.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladataru tappa aanandanni gurinchi maatladataru ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandamu, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and the bliss itself.
2: Ilanti drushtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi kaakunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated.
2: Jihve.
1: And it tastes.
2: Kasagni.
1: And it has got all the
2: madurasetu.
1: And it speaks sweetly.
2: Ilanti maduramainatvanti palukulu palagadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoodu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tanganu chakkaga pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why we
2: should kaagu.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్, ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
2: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
2: పిల్లల పైన ఉన్నటువంటి ప్రేమ వలనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku pai choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam pai choopukodadu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: Is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithulu endi annu kodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli motta motta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తుండాలి.
1: And is the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము.
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్టివిటీస్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: the Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: Ever yanta adu tagilna pitikini.
1: There may be obstacles, whatever may be.
2: Dani ullanginchi.
1: They should go beyond.
2: Mana pranamayanu ichi.
1: They should resist and sacrifice their life.
2: Mana sariyaina tundi oka tattamnu darilo pettali.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: కనుక యువకులు అనేటువంటి వారు
1: యంగ్స్టర్స్
2: ఎక్కువ ధనము వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఒక శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: Srinivasan said, better you learn skills of technology.
2: Kani idi technology kadu, tricknology.
1: It is not technology, it is a tricknology.
2: Ee trick vallane manavudu chaala chedipothunnadu.
1: Because of these tricks, man is ruining himself.
2: Tricks nerchukuntunnadu kani chakkaga tricks nerchukovaledu.
1: He is learning picking up tricks, but not technology.
2: Kani technology lopala ilantivi lene levu.
1: In fact, there are no tricks in technology at all.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చున్నారు.
1: And they are converting technology into tricks.
2: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: యువకులారా,
1: యంగ్స్టర్స్,
2: మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి.
1: All of you should be highly careful.
2: మన పేరును మనం నిలబెట్టుకోవాలి.
1: Should uphold our own identity, good
2: name. మన కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి.
1: We should keep up maintain the
2: family యొక్క దీన్ని నువ్వు కాపాడాలి.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti,
1: first individual,
2: rendavadi samasti,
1: next to society,
2: moodavadi prestige,
1: and third one, first one is
2: samajamu,
1: individual.
2: Samajamu yokka deni kuda manam kaapadali.
1: Therefore the prestige individual should maintain the prestige of samasti of society.
2: Prahladuni chaduku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: ద టీచర్స్ టాట్ హిమ్ ఆల్ ఎథిక్స్ మోరల్స్.
2: కానీ ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
1: వన్ డే ఫాదర్ కాల్ హిమ్, మేడ్ హిమ్ సిట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ ఆస్క్డ్ హిమ్, సన్ వాట్ హావ్ యు లెర్న్.
2: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: ద బాయ్ సెడ్, ఐ లెర్న్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
2: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: దెన్ ద ఫాదర్ ఆస్క్డ్, రిపీట్ వన్, టెల్ మీ వన్ యూ హావ్ లెర్న్డ్.
2: చదివితే ధర్మార్థ కామమోక్షంబులుని.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: చదివితే ధర్మార్థ కామమోక్షంబులుని. చదివితే గలవు పెక్కులు.
1: I have learnt many, many forms of knowledge.
2: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి అన్నాడు.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటే చెప్పమన్నాడు.
1: And the father said, tell me one, the greatest that you have learned.
2: Character is very important.
1: Character is very important.
2: Character lenetunti vaadu pasuvuto samanamu.
1: The one without character is equal to an animal.
2: Ane tappatiki tandri kopam vachindi.
1: The father was angry.
2: Ee vidhanga cheppetappatiki andariki kuda chaala aashcharyam vesindi.
1: All were very much surprised listening to the answer.
2: Oka amenu pilchadu.
1: And he called a lady.
2: Eeme evaru annadu.
1: He said, who is she?
2: She is my mother, అన్నాడు.
1: Prahlada said,
2: కానీ మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీరందరూ ఎవరు అన్నారు.
1: యాస్, హూ ఆర్ దే?
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హి సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికీ వారికి భయం వేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడాను కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరు అనేది తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి గాడ్.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడు అందరికి ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరత్వాన్ని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాద రోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: Bhagavan desires that the youth and youngsters should go like that, Prahlada, sharing, singing the glory of God, sharing this divinity, divine principle with the members of the society.
2: ఈ సొసైటీని మనం మార్చడమంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: When once you get into the society and sing the glory of God,
2: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
1: It should begin at home.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
1: First we should teach our parents.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటను వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate. So parents,
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.

0: చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి కట్టెను వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
0: ఇవన్ని కొడును కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: It is all the body that is so weak with senses.
0: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
0: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
1: I may eat and eat. When I would drop this body, I do not know.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి మృగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
0: కాదు కాదు కాదు.
1: No.
0: క్షణము కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
0: అదే మాకు వెంటాదంటా ఇంటంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
0: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
0: గురువులు
1: then teachers
0: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
0: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
0: రియాలిటీని మనం చూడాలి.
1: So we have to look at, be watchful of the reality.
0: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందు కాని పిల్లలు ఎందు కాని తల్లి బోధనలు చేయాలి.
1: Therefore, you have to visit every school in the neighborhood. Teach them proper things.
0: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటలు మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపర్ వేయండి.
1: As you go along on the way, if anyone indulges in gossip or vain talk, slap him.
0: వాళ్ళు తిరిగి కొట్టినా పర్వాలేదు మీరు దెబ్బలు తినండి.
1: Doesn't matter even if he returns, but yet you slap him.
0: కాని మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
1: First we have to punish.
0: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించడం మంచిది కాదు.
1: Being born as a human being to stare at women, it is a big mistake.
0: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
0: నీ భార్య నీ పిల్లలు నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెడుతుందా?
1: You mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
0: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి నీ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
0: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
0: ఉమెన్ కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
0: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop the human quality.
0: కనుక ఈనాడు యూత్ ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
0: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
0: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
0: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
0: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
0: Donkey ఇష్టం వచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
0: కానీ you are not donkey.
1: You are not donkey.
0: కానీ నీవు మంచి మంచి గాడ్.
1: You are not the donkey, but you are God verily.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
0: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
0: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
0: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ సిల్లీ బుక్స్.
0: అది చాలా మరింత చెడుతున్నది మరింత చెడుతున్నది.
1: And really it spoils you further and further.
0: Textbook బయట పెట్టుకుంటారు.
1: They keep the textbook outside.
0: ఈ నావల్స్ బుక్ లోపల పెట్టుకుంటారు.

0: హైడ్ ద నావెల్స్ ఇన్ సైడ్.
1: చదివేదంతా నావెల్స్,
0: బట్ దే రీడ్ నావెల్.
1: కానీ బయట చూసే వాడుకు ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నాడే.
0: But outers think that they are reading text books.
1: Karuka teachers ni kuda mosam chestunnaru.
0: They are deceiving teachers also.
1: Karuka meeru sariyinaatundi oka margam anusarinchi,
0: you should follow the correct path.
1: Nenu manavudanu ani nevu cheppukovali.
0: And you can openly declare that you are a human being.
1: Nenu manavude kaani nenu pashuvu kaadu.
0: I am a human being, not animal.
1: Karukani itti nijamainaatundi oka peru meeru techukovali.
0: Get the true title of a human being.
1: ఆ హ్యూమన్ వీలింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
0: దెన్ వన్స్ యూ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్,
1: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యూ హియర్, ఆల్ దట్ యూ అక్వైర్, ఆల్ దట్ యూ సీ విల్ బి వాల్యుబుల్ ఇఫ్ ఓన్లీ యూ లివ్ అప్ టు ది నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ పైన ప్రేమ ఎంతనో ఉన్నది నాకు.
0: భగవాన్ లవ్స్ యూ వెరీ మచ్.
1: నా ప్రేమకు ఇట్టిది అట్టిది అని ఏమి వ్యత్యాసం చేయకూడదు.
0: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
1: Kani na prem na prem ani.
0: Bhagavan's love is unequal.
1: Evare em anukunna kuda no paravaledu, naake emi bhayam ledu.
0: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
1: Endukante chaala mandi nannu kuda nu dushistuntaru.
0: There are many people who criticize him.
1: Inta mandi o paper lo vestuntaru.
0: Many people put it in newspapers.
1: Nuisance anta vestuntaru.
0: Newspapers with nuisance.
1: Baita videsham yokka nuisance gurinchi tisukonochi vidu vestuntaru.
0: And in fact they bring over here all that news outside, foreign countries.
1: Outside ni asarinchinatuvanti vadu vidu nijamainatuvanti newspaper vada?
0: The one who expects what all that's happening outside, can he be a true journalist?
1: Itu nijamainatuvanti journalista?
0: Is a true journalist?
1: True journalist aa vidhanga anusarinchadu.
0: A sincere journalist will never follow that way.
1: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు, కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్న వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: A true journalist will report what all that he knows, what all that he has experienced, what all that he has witnessed. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
1: ఏ ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కాని నిజమైనటువంటి మానవులు కాదు.
0: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
1: ఎవరే అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: That people say a number of things, but you stand for truth.
1: Truth is inside.
0: Truth is inside.
1: Truth is you.
0: Truth is yourself only.
1: You are truth.
0: You are truth.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: You are truth, you will be able to resist.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: Don't bother about it.
1: ఏమైనా అంటున్నారా అన్ని.
0: When anyone says anything, let them go on.
1: ఏదో కుక్కలు వస్తున్నాయి.
0: Let dogs bark.
1: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
0: Well, you don't need to be mindful of that.
1: Kanuka ee vidhanga vimarsincheetundi varini manam kukkala vaale choodali, gaani manam ye maatram manushudu vaale choodakoodadu.
0: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
1: Idi asuya vallanu.
0: They are born out of jealousy. Ee
1: jealousy valla mana peru peddaga vastundade ani chaala asuya cheta స్వామి యొక్క పేరును తెలగొట్టాలని చూస్తుంటారు.
0: అవుట్ ఆఫ్ జెలసీ బికాస్ ఆఫ్ గ్లోరియస్ నేమ్ దట్ హస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్ దే జస్ట్ స్పీక్ లైక్ దట్.
1: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
0: సో మెనీ థౌసండ్స్ లక్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు భగవాన్.
1: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
0: హూ సెంట్ యూ ఇన్విటేషన్?
1: నో నో
0: నో ఇన్విటేషన్ వాట్స్ ఎవర్.
1: నీవు చర్చ్ కావచ్చు ఇంత మందిని.
0: వెల్ కెన్ యూ గ్యాదర్ దట్ గ్రూప్ ఫర్ యువర్ సెల్ఫ్?
1: నో
0: ఇంపాసిబుల్.
1: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
0: ఈవెన్ 10 పీపుల్ విల్ నాట్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీకు ఆ మంచితనం లేదు.
0: బికాజ్ యూ డోంట్ హ్యావ్ గుడ్నెస్ విత్ ఇన్ యూ.
1: గుడ్నెస్ ఏ అన్నిటిని గాడ్ గా లాగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్నెస్ దట్ ఈస్ డివినిటీ గాడ్ దట్ డ్రాస్ ఎవ్రీబడి నియర్.
1: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ ఎ లాట్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెనీ థింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
0: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు ఏమాత్రము కూడా పరుగు చేసుకోకండి.
0: అండ్ నెవర్ హైడ్. never give up your love.
1: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
0: Develop faster, grow more of love.
1: Fast, fast, fast.
0: Faster, faster.
1: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
0: Then only you will be true human being. You can have true human quality.
1: అప్పుడే మీరు మానవులు అవుతారు.
0: Then only you deserve to be called humans.
1: లేకపోతే దానవుడు అయిపోతాడు.
0: Or else you are Danava or the demons.
1: కనుక ఎవరి మాటలు వినకండి.
0: So don't pay heed to words of anybody.
1: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
0: What all that you have heard here, treasure them in your heart.
1: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
0: Install, imprint the divinity in your heart continuously.
1: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
0: Then only you'll be true human being.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
0: Are you feeling painful because Swami is putting things across plainly?
1: దీనికి ఆనందించాలి గాని మీరేమాత్రం కష్టపడకూడదు.
0: You should feel happy that because Bhagavan has stated facts in front of us.
1: దైవత్వం ఎవరికీ కానరాదు.
0: Divinity is not apparent, is not conspicuous.
1: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
0: God is not for advertisement.
1: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లతో జరుగుతుండేది.
0: It is only the falsehood, the wrong that goes in a different way, perverted way.
1: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
0: In every paper you find advertisement.
1: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
0: You find all the columns full of advertisements with photographs.
1: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
0: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
0: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
1: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పులు అంత వేయరు.
0: If they are true humans, they never act in a perverted way.
1: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
0: If you are really interested, come here and experience in true depth and spirit.
1: ఏదో విన్నటువంటివన్నీ నేను వేసుకోవటం.
0: Not all that is heard is simply heard and accepted.
1: ఇది కేవలం చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: Educated people should at least know the truth and proceed along the path of truth.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతురండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
0: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
1: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
0: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యూ.
1: నీవు సత్యాన్ని పాటించు,
0: అబ్జర్వ్ ట్రూత్.
1: నీ సత్యమే నీకు సాక్షి.
0: అండ్ యూ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద విట్నెస్.
1: కనుకనే మనసుకు మనం సాక్షి.
0: And in fact, we are the witness for the mind.
1: Gunamukku gunam sachi.
0: And it is the virtue that is the witness.
1: Murkhukku murkham sachi.
0: And foolishness is the witness to a fool.
1: Kaluga ee fool manam kaakudadu.
0: We should never be fools.
1: Bhagavantuniki arpincheetundi fool kaavali.
0: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
1: Ante kaani manam fooluga undavalasindi. ఇదే పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
0: Instead of being a flower, the pool, the fragrance, it's most inappropriate and misfortune to act like a fool.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా 3 దినములు ఉన్నవి.
0: We have a couple of days to go, 3 days.
1: ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
0: There are lots of things to be stated to you.
1: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరుకు చేసుకున్నాను.
0: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: Love and love and love alone.
1: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
0: Keep up, maintain that love that is in this.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: Not the love towards all world things.
1: భగవంతునిపై ప్రేమ.
0: Concentrate, focus your love on love, on God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you will be correct and
1: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: With all this education knowledge, what is the use?
1: ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: Today education led to agitation.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: So we should never be agitated.
1: Education.
0: It is education important and not agitation.
1: ఈ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
0: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ ద క్వింటెసెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్.
1: అది మీ హృదయంలో ఉంటుండాలి.
0: That lies latent in your heart.
1: ఈనాడు లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: అండ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ కెన్ అబ్టైన్ బై రిఫరింగ్ బుక్స్.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: బుక్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ముక్కు ఆర్ నోస్.
1: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
0: జస్ట్ యాజ్ ది ముక్కు ఆర్ ద నోస్ ఇన్హేల్స్ అండ్ ఎక్సేల్స్ యూ రీడ్ అండ్ ఫర్గెట్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది
0: ఎడ్యుకేర్
1: ఈ శ్వాసం వంటిది.
0: ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బ్రెత్.
1: ఈ బ్రెత్ ని వదిలితే నువ్వు సర్వం కూడిన ప్రాణం వదిలినట్టే.
0: వెన్ వన్స్ బ్రెత్ ఈస్ గాన్ యు ఆర్ డెడ్ అండ్ గాన్.
1: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా,
0: ద స్టూడెంట్స్,
1: పిల్లలంతా చాలా మంచివారే.
0: ఆల్ స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్.
1: మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకును 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండదు.
0: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
1: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
0: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
1: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
0: అండ్ ద గోల్డ్ వాల్యూ షుడ్ నెవర్ బి లెస్, షుడ్ నెవర్ కమ్ డౌన్.
1: కనుక ఆ విధంగా ఉంటే
0: యు ఆర్ లైక్ దాట్.
1: మీ అందరికీ కూడాను నేను ఎంతో సహాయం చేస్తాను.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga.
0: Financially.
1: Paramarthikanga.
0: Spiritually.
1: Annitti endu kudunu meeku sahayam chestaru.
0: Bhagavan will help you in every aspect of your life.
1: Bhagavan manchiga sariyina bidduga tayaru kaandi.
0: Therefore Bhagavan wants you to be perfect, that you should be good.
1: Manchi peru techukondi.
0: That you should get a good name.
1: Mana bharatiyile ee vedanni marchipothunnaru.
0: Bharatiyas, natives of this land are forgetting Veda.
1: Videshiyulu vachi dinni nechukuntunnaru.
0: Foreigners are learning.
1: Ee naadu videshiyulu mana language ni paluthunnaru.
0: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
1: Ding dong well, push it in the well.
0: But whereas Indians are satisfied with the ding dong well, push it in the well.
1: Idi mana bharatiyulu nechukotam.
0: This is the knowledge that Bharatiyas are
1: acquired. కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: What is the divine nature of Bharat?
1: తల్లి ఎవరు?
0: Who is mother?
1: భారతదేశమందు నీతియే తల్లి.
0: And it's the morality that is the mother.
1: నీతియే తల్లి.
0: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
1: నిజాతియే ఫాదర్.
0: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, జస్ట్ మ్యాన్.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నువ్వు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
1: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: Swami has no fear at all.
1: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
0: Bhagavan is truth and it depends, relies on the truth.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: Let anybody think whatsoever.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: Because Bhagavan is truth, he is not afraid of anybody.
1: కనుక ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: And in future, Bhagavan is going to reveal many, many more things.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. Embodiments of love.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదములు వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్. And like that, they are wasting their time.
1: Kannuru leni vaniki prakashinchetunti suryudu kanaradu.
0: The blind man cannot see the shining sun.
1: Leka kannulu mussukunnatunti vaniki prapanchame kanipinchadu.
0: The one who closed his eyes cannot see the world.
1: Anta matram chetane variki suryudu ledaniya leka prapancham ledaniya.
0: Can you say that there is no sun, that there is no world for that matter?
1: Kaadu kaadu.
0: No.
1: Suryudu unnadu.
0: Sun is there.
1: Kaani drushti ledu.
0: But there is no vision.
1: Prapancham unnadi.
0: There is world.
1: Kaani kannulu musinadu.
0: But he closed his eyes.
1: Idi tana yokka drushti dosham e kaani srushti dosham kaadane satyamu manaku spashtam avutundi.
0: The mistake lies in his vision and not in creation.
1: Kanukane నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైన కూడాను కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైనకును తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించేయలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకము చాలా ప్రధానము.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది, కానీ పరుల పైన కాదు.
0: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: Eeme na bharya aneekunte namakame lekapothe aamenu bhartha preminchaledu.
0: Unless one is with full faith that so and so is
1: neenu na bidda aneekunte namakame lekapothe tanakanna biddanu kudanu taanu preminchaledu.
0: Without faith one would not be able to love one's own child.
1: Kanuka itti sarvatra sarvavyapakamainatunte ee prema tattvanni namakam chethane anubhavistunnadu, kaani నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. Those that do not have faith, the second category, they pretend as if they have no faith.
1: Kani daiva vishayam vachetappatiki aneka mandi tama hrudayallo vishwasam undinappatikini bayata samajamlo oka peru pratishthana nimittamai leka partyala nimittamai bhagavantudu ledu ani oka padamunu uchcharistunnaru.
0: Though one finds God in his heart, but yet he denies for political reasons.
1: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
0: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్, వై డోంట్ వీ సీ హిమ్?
1: కనిపించినటువంటి దానినంత కూడాను నీ విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
0: ఆర్ యు ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
1: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
0: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వీ లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హ్యాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వీ లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: The reason for hatred is the very same.
1: Dvesha premalu rendu kodanu bimba pratibimbamule.
0: Hatred and love are the object and reflection.
1: Kanuka eppudu dvesham undo appudu prema kuda undi.
0: Where there is hatred there is love too.
1: Yedu eppudu ledaneetunti bhavam undo akkada unnatunti aneetunti satyam kodanu untunnadi.
0: At the time when you say no, there is also yes over there.
1: Ippudu ikkada oka chinna udaharanam.
0: A small example.
1: Ippudu ee stage paina సాయి బాబా ఉన్నాడా లేదా?
0: ఆన్ దట్ స్టేజ్ హియర్ ఇస్ దేర్ సాయి బాబా ఆర్ నాట్?
1: ఉన్నాడు.
0: ఎస్ ఈస్ దేర్.
1: దేనిని బట్టి?
0: ఆన్ వాట్ బేసిస్?
1: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
0: వీ సే ఆన్ ద బేస్ ఆఫ్ ద ఫార్మ్.
1: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కోర్స్ స్వామి రిటైర్.
1: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
0: ఇస్ దేర్ సాయి బాబా ఆన్ ది స్టేజ్ ఆర్ నాట్?
1: లేడు.
0: నో.
1: అనగా ఏమిటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకోగలుగుతున్నాడు.
0: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఈస్ ప్రెసెంట్.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: వెన్ దేర్ ఇస్ నో సాయిబాబా యాజ్ సచ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్.
1: అదేవిధంగా దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: లైక్ వైజ్ బికాస్ దేర్ ఈస్ గాడ్ యు సే ఎస్ అండ్ యు ఆల్సో సే నో.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: బికాస్ దేర్ ఈస్ గాడ్ ఎట్ టైమ్స్ దేర్ స్కోప్ టు సే నో ఆర్ ఎల్స్ హి డజంట్
1: అరైవ్. కనుకనే దేర్ ఈస్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ సేస్ దేర్ ఈస్ గాడ్.
1: అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుండాలి.
0: మీనింగ్ ద ట్రూత్ స్టార్ట్ ఫస్ట్.
1: దేర్ ఈజ్ అని వస్తుంది.
0: దేర్ ఈజ్ ఇస్
1: అక్కడ ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: గాడ్.
1: హూ?
0: గాడ్.
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: హూ?
1: గాడ్.
0: గాడ్.
1: అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్స్ ది నెక్స్ట్. దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: N-O-W-H-E-R-E. Where?
0: N-O, no. W-H-E-R-E, where?
1: ఈ ఎన్ ఓ కు డబ్ల్యూ చేర్చేసేటప్పటికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వెర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
0: We have joined this W
1: NO W చేసేటప్పటికి నవ్ అయిపోయింది.
0: When you join W to NO, it's
1: now. నవ్ అనేటువంటి నుంచి W ను వేరు చేసేటప్పటికి నో వేర్ అయిపోయింది.
0: When you remove this W, it becomes nowhere.
1: నో వేర్కు నవ్ హియర్కు ఓన్లీ W మాత్రమే మారుతుండాలి.
0: For these two statements, nowhere, now, here, it's only shifting of this
1: letter W.
0: So when we have faith, we say now here. When there's no faith,
1: nowhere.
0: For both faith is the cause.
1: This
0: faith are our eyes. The faith is the sacred text. The vision of the sacred text is creation. This creation is our vision.
1: There's
0: no difference between vision and
1: creation.
0: There's no difference between eye
1: and text. That's
0: what you see with the eye, you describe in
1: text.
0: What all that described in the text
1: you see with the eye. Drashtum. Motta motta jnatum.
0: The first one.
1: Telskovali.
0: First jnatum, no.
1: Telskunnatvanti danni drashtum chudali.
0: What you have known you must see.
1: Chudina danni praveshtum.
0: That's what you have seen, you must see it will go in.
1: Palani vastu market ku vachindi ani vinali shastram.
0: You must listen to a fact that something is available in the market.
1: Text.
0: The listening is text.
1: Palani vastu market ku vachindi antane manam velli drashtum nanu chudali.
0: The moment you come to know such a thing is available there in the market, you should see.
1: పొట్టలో చేరదు.
0: ద మూమెంట్ యు సీ ఇట్ విల్ నాట్ గో ఇన్.
1: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
0: వాట్ యు సీ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్ టు యు.
1: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
0: ఫస్ట్ యు లిసన్.
1: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
0: సెకండ్ యు షుడ్ డు
1: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: థర్డ్ వన్ నిధిధ్యాస, ప్రాక్టికల్.
1: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
0: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్, రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
1: కనుక ప్రతి విషయం నందుకూడను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
1: కనుకనే నవవిద్య మార్గములు ఎందుకూడను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
0: In nine parts of devotion, listening first, the singing.
1: Vinna tarvatane manam paadutunnam.
0: We join singing only after listening.
1: Vishnu smaranam.
0: Then we think, chant.
1: Pada sevanam.
0: Serve.
1: Vandanam.
0: Salutations.
1: Achanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: ఆత్మనివేదనం.
0: సరెండర్.
1: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
0: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
1: ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణమైంది.
0: Right from the starting point until you reach the destination, then it becomes total travel. You cannot say it is total.
1: It is semi-circle.
0: It is only semi-circle.
1: Full circle anaitvadi unnapudu ekkada prarambhamaindo akkadiki poi nilichipothundi.
0: When there is full circle, the starting point and end point agree.
1: Idi madhyalo teesivesesthe see ayipoyindi adhe semi-circle.
0: But you remove a part from it, it becomes
1: semi-circle.
0: Semi-circle C starts at one point, another at another
1: point. In
0: between it is hollow of doubt.
1: And this
0: is doubt.
1: This
0: doubt is so shallow, so hollow.
1: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: నోబడి కెన్ రిలీవ్ యూ.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యూ నీడ్ టోటాలిటీ.
1: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యూ సే right from the beginning A and stop at the point of Z, you'll be knowing all letters.
1: ఏ ప్రారంభమైపోయి S వరకు పోయి చేర్చబడింటే ఇంకా తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until S. Thereafter you don't know other letters.
1: కనుకనే పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో we should start at the point and travel till the end.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
0: సో we begin with faith and end in bliss.
1: కనుక మొట్టమొదట శ్రవణం,
0: first listening,
1: తరువాత ఆత్మ నివేదనం,
0: later surrender.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: First we should listen to anything.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: Many come here to see
1: Swami. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: They return and narrate their experience.
1: సత్య సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది ఇట్టిది అట్టిది అట్టిదని ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
1: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
0: They don't listen to all this. They don't buy the ticket.
1: కనుకనే శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ దేర్ లైఫ్ విత్ ఫెయిత్.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: సమ్ సే దట్ దే డినై గాడ్.
1: విశ్వసించరు కొంతమంది.
0: సమ్ ఆర్ ఫెయిత్లెస్.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్, వై ఆర్ యు వరీడ్?
1: ఎవరికి తీట పట్టిందో వారు గోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: వై షుడ్ యు బాదర్ అబౌట్ దోస్ ఫెయిత్లెస్ పీపుల్?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుగు నో అని చెప్పిందో అదే నాలుగు ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌట్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఈస్ దట్ యుర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యూ గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
1: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇంటూ నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana naluku paine natyam aadutunnayi.
1: They dance on our tongue.
0: Naluku ee maatalaku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, peonu vastuntadu.
1: The peon and the master appear.
0: Andaru ee stage paine aadutuntaru.
1: All act on the stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దెర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ ది స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: By arguing, don't waste your time and don't waste your body that way.
0: Vaade vaade vajjate vairam. Ee vaadinchatam cheta vairam perugutundi kaani prema peragadu.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam ఒక విధమైన వాదిస్తున్నాము.
1: యూ ఆర్గ్యూ అండ్ యూ డినై.
0: ఇది మూర్ఖత్వమే.
1: ఇట్ ఇస్ యువర్ ఫూలిష్నెస్.
0: దేని లేదంటున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: యూ డోంట్ సీ సెల్ఫ్ దేర్ఫోర్ యు డినై.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: హి ఇస్ 6 ఫీట్ ఇన్ హిస్ హైట్.
0: అతను 80 పౌండ్లు లా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి. అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది. ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: యూ టాక్ లైక్ ఎ ఫూల్ బికాస్ యూ డోంట్ సీ దెమ్.
0: ఏది కనిపించలేదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ ప్రూవ్స్ యువర్ హ్యూమన్.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలుబొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఒక్కటి నీ కష్టసుఖంలో అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కంటనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతేగా బ్రతికగలిగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న, దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: preceptor, దైవానుగ్రహము చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: అయితే దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురామన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannulato ne chusinappudu aa sugar kanipinchatam ledu.
1: The eye that has seen the sugar then is not finding it.
0: Kanipinchadu chetiki ye matram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalamu lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved, present all over the world.
0: Adi ee reetigane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total margin in human.
0: Netramu charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalamu gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యు సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్?
0: ఏ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రీచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: the calf will get up.
1: Till then the calf will not make an attempt
0: to stand. Only
1: after cleansing, only the calf will
0: get up. తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga ad nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idi daiva nirnayale.
1: It's all God's will.
0: Kanukane prati okkati kuda nu artham chesukoneleka moorkhanga daivattam ledani vaadistuntame kaani mana danni manam chusukovalante next ee sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladu dure, maata okati vinare.
1: You listen to good words without listening
0: it. Aasalu vadala vagateliyaka miru aasalo aramara chesitenemi. వాసము క్లేశము ద్వేషము వదలి దాసుడే సత్య సాయీసుని భజింపును మాట ఒకటి వినరే. మన వాసనలు పోవటం లేదు.
1: We are not giving up our temperament tendencies.
0: ఏమిటి ఈ వాసనలు?
1: What are the traits?
0: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
1: They are after the so many of the previous lives.
0: Kani past life ekka idi ni evaru kudadu mari nammaru.
1: No one believes what all that happened in the past life.
0: Ni nammukutu naakenduku na anubhavame naaku.
1: My experience is a witness. Why? Believe it or not, there are traits that would give consequences. Everything will have these three times, past, present and future.
0: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెజెంట్ ఎట్లా వచ్చింది?
1: Without the past, how do you expect the present?
0: కనుకనే పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెజెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
1: Because in the past there was a tree, now in the present you find the
0: present seed undatam chetane future and tree vastu untundadi.
1: The seed in the present will grow into a tree tomorrow in future.
0: Past tree, future tree, present is seed.
1: So past is the tree, future is the tree, present is the seed.
0: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
1: Such gigantic trees contained within the tiny seed.
0: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనుగులో ఘనముగా ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది
0: బిగ్. మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
1: యు డోంట్ సీ బట్ యు ఎక్స్‌పీరియన్స్.
0: ఇది ఒక ఫ్లవర్.
1: This is a flower.
0: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
1: యు సీ ది ఫ్లవర్.
0: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
1: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ
1: బట్
0: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
1: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
0: ప్రేమకు రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కాని అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనిటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
1: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
1: To go by the direct evidence,
0: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: There are many transcendental experiences.
0: ఒక్కటి చిన్నది,
1: a small thing.
0: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
1: Are able to see your own eye?
0: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: When you cannot see your own eye, how do you say no?
0: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
1: But if you stand in front of the mirror, you will see your eye.
0: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
1: But you cannot see your own eye.
0: My mind అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్?
1: You say my mind, what is the form of the mind?
0: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
1: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
0: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
1: Are you able to see?
0: కానీ నువ్వు ఎట్లా నమ్ముతున్నావు?
1: But how do you believe in the existence of mind?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
1: These are the words out of foolishness.
0: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
1: All that you don't see is the foundation.
0: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
1: You didn't see this tree when it was in the stage of a seed.
0: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
1: A small seed has grown into a gigantic tree today.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
1: Divinity is everywhere, but yet you don't.
0: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్లా కనిపించదో.
1: Just as the air which is present everywhere.
0: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
1: God is in the form of air.
0: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడాను అట్టివి.
1: All five elements are like that.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: దట్ విచ్ ఇస్ ముతై,
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ,
1: ద లైట్ అండ్ వర్డ్,
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్
0: పరాత్పరమయీ,
1: డివైన్
0: మాయామయీ, శ్రీమయీ,
1: ఇల్యూషన్.
0: అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్.
0: శబ్దం కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్.
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫార్మ్ బట్ యూ డోంట్ లిసన్.
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్.
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్.
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్.
0: దేహములో ఉండదు, సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఇక్కడ ఎక్కడ కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్ డే.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్ డే.
1: ఓవర్ దేర్.
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్ డే.
1: ఆన్ ద టాంగ్.
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్ డే.
1: ఆన్ ద లిప్స్.
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్ డే. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డూ యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం. కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్.
0: టెస్ట్ చేయటం లేదు.
1: To do the blood test, he doesn't draw the whole blood out of your body.
0: ఇక్కడ ఎక్కడ కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్ ఫింగర్.

0: scope for such weakness in
1: this world. This
0: weakness is present in everyone.
1: A small example. A
0: person died in a home.
1: సరే అక్కడికి వెళ్ళి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని కదా మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణుడు ఇంత కఠినుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
0: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
1: అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
0: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
1: ఇదంత అల్పతృప్తి కదా.
0: It gives you satisfaction.
1: ఇవన్నీ ఏమాత్రమో మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
0: It doesn't give you total satisfaction.
1: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
0: The death is born along with birth.
1: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
0: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ విల్ బి బోర్డ్స్ రిటర్న్.
1: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ బట్టి రిటర్న్ వెనక్కి పంపించారు.
0: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
1: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్,
0: బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
1: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
0: బట్ ది డేట్ ఇస్ నాట్
1: మెన్షన్. రిటైర్ మాత్రం షూర్.
0: బట్ ఇట్స్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
1: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
0: ఇట్ మస్ట్ రిటర్న్.
1: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
0: వై డూ వరీ అబౌట్?
1: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
0: వై డూ థింక్ అబౌట్?
1: ఎందుకు మనకు ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
0: వై షుడ్ యూ ఫీల్ సాడ్?
1: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
0: యూ గాట్ యూస్ టు సచ్ థాట్.
1: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
1: విశ్వాసము అనేటువంటి సత్యం.
0: ఫెయిత్ ఇస్ ట్రూత్.
1: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
0: This faith is true.
1: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
0: That gives you bliss.
1: ఈ ఆనందం చేతనే శాంతి.
0: Out of bliss you
1: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
0: And peace gives prosperity.
1: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
0: And that very very happiness is the very heaven.
1: కనుకనే మన సంతోషమే స్వర్గము.
0: So our happiness is the heaven.
1: మన దుఃఖమే నరకం అంటారు.
0: Our misery is hell.
1: కనుక మనం దుఃఖానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
0: షుడ్ నెవర్ గివ్ స్కోప్.
1: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
1: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
0: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
0: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
1: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
0: You can develop faith by thinking of God.

0: ఆత్మ తత్వమబ్బు హరి ఆత్మ తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మ తత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్. This nature of Atman can only be well understood, the one who is pious, the one who is pure. Listen to this, valiant son of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Manavattvam ante emito? Pashuttvam ante emito? Rakshasattvam ante emito? దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమానిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ది డివినిటీ ది హ్యుమానిటీ ది డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర మనస్సు ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvamunande jeevinchetuvantide pashutvamu.
1: It is only the animality, the bestial nature, which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunduchukoni ee rendinti yokka anubhutala nimittamai arulu chaachetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalam aatmayande aanandanni anubhutiga teesukunetunte vaadu daivatvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone, which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వము కాకుండా
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్
0: రాక్షసత్వం కాకుండా
1: ఆర్ డెమోనిక్
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బాడీ మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి
1: considering that the body is permanent,
0: manasikanga chesetunte samasta sadhanalu kudanu shashvitamainatuntivi,
1: all those done with the mind are permanent.
0: మనోమూలం విదం జగత్ విశ్వమంతా కూడా నువ్వు వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: మనస్సుకు నాశము లేదు.
1: దేర్ నో డెత్ ఫర్ ద మైండ్.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్రహ్మన్.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హీ హాస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దారకుడు.
1: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
1: బై మేర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేల.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాట్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: Your son bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi choopinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, Nachiketa, mix it well.
0: నచికేతకు చేయి పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: Nachiketa stirred it well and mixed the sugar completely in water.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచి చూచాడు, చక్కెర కనిపించలేదు.
1: నౌ హీ లుక్ డీప్ విత్ బ్రాడ్ ఓపెన్ ఐస్, హీ కుడ్ సీ.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: హీ సెడ్ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
0: చేయి పెట్టి చేతికి చిక్కలేదు.
1: హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద షుగర్.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: ఫాదర్ ఐ కాంట్.
0: కంటికి కనిపించలేదు.
1: ఐ కుడ్ క్యాచ్ ఇట్ నార్ కుడ్ ఐ సీ దాట్.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: దెన్ ఉద్దాలక సెడ్ యూ యువర్ సెల్ఫ్ బ్రాట్ ద షుగర్ అండ్ యూ సో
0: నీ చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: విత్ యువర్ ఓన్ హ్యాండ్ యూ మిక్స్డ్ అండ్ స్టర్డ్ ఇట్ వెల్.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: హౌఎవర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ నౌ నార్ సీ దాట్.
0: ఎక్కడ ఉన్నదో చూసుకో అన్నాడు.
1: ఫైండ్ అవుట్ వేర్ ఇట్ హాస్ గాన్.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: సన్ నచికేత రిప్లైడ్ ఐ డు నాట్ నో.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: కీప్ టూ డ్రాప్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: It is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండం లోపల,
1: in this big vessel of the universe,
0: divyattam aneetvanti okka madhuryanni cherchi,
1: the sweetness of divinity
0: prati manavudu aacharincheetvanti nitya karmala dwara dana chakkaga karigimpa chesi,
1: man has to mix up through his daily actions,
0: ive jagattaneetvanti bhandamlo sarvatra vyapinchi untundeetvanti daivatvanni etta meeru chudagalu.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి ఒక తీప్ మాధుర్యము అడుగున ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కలా ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students understand this clearly.
0: అదే విధముగానే,
1: likewise,
0: మానవత్వమునందు,
1: in human life,
0: ఈ మాధుర్యం అనేటువంటి ఒక దివ్యత్వము,
1: the sweetness of divinity,
0: సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Is spread everywhere.
0: Kanuka neevu chese prati pani endukonu madhuryanga undali.
1: Therefore every action must necessarily be sweet.
0: Neevu chuche prati choopu kodanu madhuramainatundiga undali.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అటర్ షుడ్ బి స్వీట్.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: ఆల్ దోస్ దట్ యు ఎక్స్ప్రెస్ త్రూ యువర్ సెన్సెస్
0: నయనం మధురం, వచనం మధురం,
1: స్టాక్
0: హస్తం మధురం,
1: హ్యాండ్స్
0: పాదం మధురం,
1: ఫీట్
0: సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం,
1: ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ బిగిన్ టు టాక్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: లోపల మాధుర్యం లేదు.
1: వెన్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ దేర్ ఇస్ నో స్వీట్నెస్ విత్ ఇన్.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: ఓన్లీ వాటర్ ఈజ్ దేర్.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: దేర్ ఈజ్ గాడ్.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ విజువలైజింగ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ ఇన్ సైడ్.
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు,
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా,
0: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము.
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగము రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హాస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వి మే డూ వి షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చేయాలి.
1: వి హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి ఒక ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: When once the teaching is passed on to the mind,
0: it will be permanent.
1: As said, as Bhagavan said the other day, if it's only for the man, it will pass through the other ear. Whatever act we may do, we should do it with the purity of our heart.
0: పవిత్రమైనటువంటి కర్మల్లో మనం జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ డూయింగ్ సెక్రెడ్ యాక్టివిటీ.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంతో దీన్ని ప్రారంభించాలి.
1: వి షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంతో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వి షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫామ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, but scholars refer to
0: many.
1: God is one.
0: Allah ni pilchu, Jesus ni pilchu, Zoroastrian ni pilchu, Guru Nanak ni pilchu, Rama ni pilchu, Krishna ni pilchu, ye perena pilchuko, kani daivam okkade.
1: God is one. You may give him any name. Jesus,
0: yes,
1: Allah,
0: Zoroastra.
1: The only different limbs, that's all.
0: Lokamlo. ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: ద సేమ్ లైఫ్ ఫోర్స్.
0: ఒకే రక్తమే,
1: ద సేమ్ బ్లడ్.
0: దేహంలో సర్వత్రా సరఫరాగుతుంది,
1: సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఉన్నది ఒకే రక్తమే,
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్.
0: ఒకే గుండెనే,
1: సేమ్ హార్ట్.
0: ఒకే ప్రాణమే,
1: సేమ్ లైఫ్.
0: కానీ
1: యట్
0: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: By holding laddu on hand, you cannot know the taste.
0: Ledu.
1: No.
0: Nee naaluku paina pettukunnappudu teepu neeku gurtistavu.
1: You should keep it on the tongue to know the sweetness.
0: Oke raktame kada, cheti endu oke raktame, naaluku endu oke raktame. Ikkada maatrame deeni maadhuryam telustundi, chetilo enduku teliyaku.
1: Same blood circulates there in the hand on the tongue too, but you know the taste only through the tongue.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిందేది ఈ చేయిని?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుకొందు నువ్వు తిరుగుటక,
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక,
1: ఇస్ టు ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను కోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్.
1: చిల్లీస్, ఎస్.
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు.
1: సాల్ట్.
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్.
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్.
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వెల్, వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నో టేస్ట్.
0: అట్లు కాకుండా
1: అదర్వైజ్
0: ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెం వెల్ యూ గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటారు.
1: దేర్ యు నో ఇన్ ఎ పాన్ ది బీట్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటారు.
1: ది బీటిల్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటారు.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ,
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన,
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన,
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ దో హ్యావ్ మెనీ నేమ్స్,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ బట్ కాంట్ సీ,
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: ఐ కెన్ ఓన్లీ సీ నాట్ హియర్,
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కూడా పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు,
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, నాయన ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: ఫర్ యువర్ బాడీ సేక్ ఈట్ దాట్ విచ్ ఇస్ సీక్రెట్ ప్యూర్ ఫుడ్.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ గాట్ ది స్టమక్, దెన్ ద టీత్ అండ్ ద టంగ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ బికాస్ ఇట్ విల్ లీడ్ టు స్టమక్.
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: దేర్ఫోర్ ద స్టమక్ ఈస్ గివెన్ ఓన్లీ టు మెయింటైన్ ద బాడీ.
0: కనుకనే ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ ఈట్ దాట్ ఫుడ్ విచ్ కీప్స్ యూ హెల్దీ.
0: ముక్కునిచ్చాడు,
1: ద నోస్ ఇస్ గివెన్.
0: ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చింది ఎందుకు?
1: వై నోస్?
0: చేసిన పని ఏది ఎందుకు?
1: వాట్స్ వాట్ ద
0: జో? ఈ పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీ ఇస్ అఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకనే ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఈస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్
0: సెన్సెస్. ఓ మనసా సాధించని. ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను, సాధించలేని దేని సాధించాను?
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఇస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్డ్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ,
1: రామ,
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: ద ఫార్మ్ ఐ హావ్ సీన్,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: యువర్ ఫార్మ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ,
0: అది యొక్క జీవితం,
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: శ్రీరామా.

0: ഓ മൈൻഡ് തിങ്ക് ഓഫ് ശ്രീരാമ.
1: ദശരഥുഡു ശ്രീരാമ റായനി പിലുവ മുൻ

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: విత్ యువర్ ఫీట్ వాట్ పెనెన్స్ ఐ డిడ్, సో యాజ్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్, వాట్ పెనెన్స్ దిస్ త్యాగరాజు డిడ్.
1: మాధుర్యము, ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: త్యాగరాజ పబ్లిసైజ్డ్ హిస్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్,
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: ఇన్ ఆల్ మ్యాన్కైండ్.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ నాట్ బి ఎనీ స్కో.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that it's fragmented. All these parts of the body together constitute
1: the body.
0: So God has got all these forms and names.
1: మీకందరికీ తెలుసు చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: The teacher asked all these 5 blind boys to describe this elephant.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: One touched the wide
1: stomach.
0: He just touched the stomach.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటున్నారు సార్ అన్నారు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్ ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్ హి సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్
0: ఇట్స్ లైక్ ఎ రోప్ హి సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూచింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్ హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్ ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్
1: సిలికర్ మాదిరి ఉంటుంది అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది అది నిజమే.
0: ఇయర్ ఇస్ లైక్ ఎ ఫ్యాన్ ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈసస్, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference. God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడే దేవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: That great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: But you should strengthen your strong feeling that God is within you.
1: అది మీరా కులను ప్రబోధించినటువంటిది.
0: That is the teaching of Meera.
1: Krishna. అమారా దిల్ తుమారా మందిర్.
0: My heart is your temple.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: My heart is your living place.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: It's not possible for you to get out of it.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్ రైట్.
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణ మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are God.
1: ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు గర్భగుడి. గర్భగుడి.
0: హార్ట్ ఈస్ ది శాంక్టమ్.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: Physical heart is only main switch board.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: The heart is present towards the right side.
1: గుండె వెడం ప్రక్కన ఉంటుండాలి.
0: Where this one is on the left.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యు లేకే ఉభాస్వర నీవార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీలతో మధ్యస్థ విద్యు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒక తూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్క తూరి అట్లా మించుతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ బియాండ్ ద స్పిచ్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్నింగ్ దట్ ఫ్లాషెస్
1: విద్యుల్లేఖే.
0: ఇట్ ఈస్ సమ్ లైక్ విద్యుల్లేఖే లైట్నింగ్.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్లా ఉంటుంటుంది.
0: దట్ లైట్నింగ్ ఆఫ్ ఫ్లాష్ ఈస్ దేర్ బిట్వీన్ 9 to 12
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ద హోల్ బాడీ వర్క్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈస్ నాట్.
1: అయితే దాని మన అనుభూతి వచ్చేంత వరకు
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దానిని దాన్ని ప్రాక్టికల్లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో
0: పెట్టుకుంటే
1: ఏం చేయాలి?
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యు డూ టు ఈట్?
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలోది పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలం హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యములు కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలెనురా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవని చేయవలెరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు.
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్ కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: As you have become a slave to your senses, what a danger you are put to.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: You should never go by the word of your slave.
1: తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: Because of that you will be in danger.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: A very close concert, close wife, intimate.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: She's a queen.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: The daughter of Kashmir king.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: And the wife of Emperor Dasharatha.
1: ఇంత ఉంటుండి కూడాను
0: all that.
1: ఆమె చెలికత్తి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: Because she had full faith and believed what her servant Mandara said. What happened to Kaika?
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: Is there any lady among women with the name Kaika?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: Any woman with Mandara, please get up.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్
1: సిట్ డౌన్. కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పని చెప్పాలి.
0: ఇఫ్ దే వాంట్ టు కంట్రోల్ యు సే షట్ అప్ అండ్ సిట్ డౌన్ యు షుడ్ సే.
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి రెడీ టు ట్రైన్
1: యువర్ సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: One should be a master of that sort. You should never be slaves to your senses.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: You should be a slave, servant to God.
1: దైవం తప్ప ఇంకెవరికి నీవు తల ఉంచొద్దు.
0: You should never bend your head anywhere excepting before God. You are God. You are God.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ
1: వినోభవంతు అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్ యూ డి నాట్ సే లోకా సమస్తా సుఖినోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: ద వరల్డ్ ఈస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: When we develop this divine feeling, the whole world will be happy.
1: మీరు మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: We should not desire for the happiness of Bharat, India only.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: Whole world is a big mansion.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్ ఇస్ ఎ రూమ్.
1: దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్.
1: పోయి చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్ దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్ అటాచ్మెంట్.
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes
1: nenu
0: one.
1: Neeva yanu neevu nenayanu neevu nenu kude nija bodalaye neevu nenu kude nija bodha telisite mana abhimanalu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును అంతతానవును.
0: వెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్ యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయా. 25 మర్మములవును మాయా. 25 మర్మములవును. 25 మర్మస్.
0: ద 25 టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.
0: వెన్ వన్స్ యు నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్ దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును.
0: యూఆర్ ద పెరిషబుల్.
1: దేహము తానే.
0: యూఆర్ ద బాడీ.
1: అక్షరము తానవును.
0: ఇంపెరిషబుల్ యూ.
1: అది ఆత్మను తానే.
0: ఆత్మ
1: ఇంపెరిషబుల్. క్షరమక్షరము కూడా శాశ్వత మెరిగితే అమన స్కందమౌను అంత తానవును.
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు.
0: యుల్ బికమ్
1: ఈ సత్యాన్ని చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ నో దిస్ through small things.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈ భేదాలు పెట్టుకోవడం చేత దేశం యొక్క శక్తి ఎంతవరకు క్షీణించిపోతుండాలి.
0: జస్ట్ అండర్స్టాండ్ హౌ ది పవర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆన్ ద డిక్లైన్.
1: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి.
0: సో మెనీ లింబ్స్.
1: ఇందులో ఒక చెయ్యిని మనం తెగ్గొట్టేస్తే,
0: ఇఫ్ యు అంపుటేట్ ఎ హ్యాండ్,
1: చెయ్యి పోయింది అనుకుంటాం. కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: When you amputate a hand, you think it's just lost. No, the
1: common
0: property is lost. Body becomes weak.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును.
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్.
1: ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్?
1: ఏమి చేయలేదు.
0: ఇంపాసిబుల్.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: సో యూనిటీ ఈస్ ద మైటీ స్ట్రెంగ్.
1: ఆచరణే దీని యొక్క అంతర్భావము.
0: అండ్ దట్ ఈస్ ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తునికంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padarthamulaku Konni Rangulu Untuntai.
0: The material that we find outside has got certain colors.
1: Kani A Rangulu A Padarthamulaku Sahajamani Bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంను చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ocean is blue antam, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudram kudanu agadamainatundi lotuga undatam chetane akkada neela ranguga kanipistundi.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: Daggarke velli dani chestu teeskunnappudu iniki ye rangulu levu.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: ఇట్స్ వైట్ ఇన్ కలర్.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏమాత్రము కనిపించవు.
0: దేర్ ఇస్ నో ద ఆర్టిఫిషియల్ కలర్ దట్ వి అట్రిబ్యూట్ టు ఇట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: లైక్ వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్, అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: ద ట్రూ కలర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: ద ట్రూ ఫామ్ ఎయిదర్ యూ డోంట్ సీ.
1: నీటి నుండి కరెంటు పుట్టుతూ ఉండాలి.
0: అవుట్ ఆఫ్ వాటర్ యూ గెట్ ఎలక్ట్రిసిటీ.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kani current manaku kanipinchatam ledu.
0: Yet you don't see the current directly.
1: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kani current maatram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Adhe vidhamgane samasta jeevulu, samasta pranulu దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్, దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: యట్ దే డోంట్ సీ ద డివైన్ ప్రిన్సిపల్.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నాయి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకర్ల వారి అద్వైతము కాశీ నగరములో నలుదిశలా ప్రాకిన తరువాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: Okka turi kannulu musukunnadu Shankaru.
0: Shankara closed his eyes at one instance.
1: Aapattulo undinatuvanti oka talli oka drishyam kanipinchindi.
0: He could see the mother in the last moments.
1: Appatikappudu taanu ee sabalante kudanu నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: హీ కంక్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యం లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ది ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసియే సన్యాసం స్వీకరించాడు.
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృతిక కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వం విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virajahoma. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Virajahoma is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: హీ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్, దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ డిలే, దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు. ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్, సార్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్. రాజకీయంగా
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర
1: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూద్రి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే తన దొడ్డు లోపలనే ఉంతటివి అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind, none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
0: There is no open space behind.
1: ఎందుకంటే ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారిపైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those
1: times. Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: దే లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmanu evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students. You are just carried away by the body, which is nothing but fecal
1: mala mutra durgandha maamsaraktam tho kudinatundi ee dehaanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్
1: సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: Why should we deluded by the body that changes every moment?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
0: The body changes every time, every moment.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
0: That suit to fade away.
1: కట్టగలటువంటి కాలిపోయే శరీరం లే.
0: Ultimately they must be burned.
1: యవ్వనం ఎత్తలో ఉంటుంటారు.
0: What happened?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక passing cloud చే యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: It only means youngsters should conduct themselves
1: carefully. దాన్ని మనం విస్మరించాలి.
0: They should forget the body feeling whatsoever.
1: ఇది అంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
0: The whole body is full of foul smell, bad smell.
1: దీని అందసందమునంతా కూడాను ఎక్కడ ఉంటుంది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడాను భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: It is only your delusion. You cannot bear that foul smell any longer.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
0: Here is a story.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: A king has only son.
1: ఆ అబ్బాయికి 22 సంవత్సరం వచ్చింది.
0: Attained age of 20 years.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: But it's not his intention to make him feel sad.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: Without talking anything, he retired.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: The son also felt little bit sad.
1: నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో కొంత నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: How is she proceeding?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితం అంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితం అంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పర్దా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కాని బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజు ఏమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I'm not going to marry.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకి అని చెప్పండి నేను.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలను పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమోని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sort of sipai.
1: కానీ సాయంకాలం తిరిగి గంగకు పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda!
0: Oh, God!
1: Na pratigna ketti bhagam kaakunda.
0: In order to hold on to my vow.
1: Raju ko asantrupti kaakunda.
0: In order not to dissent.
1: Na tanne ki ye vidhamaitvanti chintalu kaakunda.
0: To see that my father.
1: Yedaina oka vidhamaitvanti vision naaku ichese.
0: Please show me a way, give me some vision.
1: Oka vidhamaitvanti divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good knack within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, Father, send a message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartanu rajuku pampinchadu.
0: This message
1: Raju chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi
0: since then
1: ee oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదిపోయే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that Purgit strong dosage that she had dysentery. All the material is collected in very big vessels. 8 days time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet again. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుంది అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్ ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నాచురలీ.
1: సరే తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: This
0: prince is waiting for her arrival like a chataka bird.
1: The
0: girl got down.
1: She
0: didn't have enough of strength to walk on her own. She was accompanied
1: by servants.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying.
0: The prince saw. The girl I saw was very beautiful. Who is this ugly lady?
1: She's
0: suffering from disease, I believe. So I never wanted such a lady. With folded hands, she said, "Oh, prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుంది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: But collect this beauty, 8 vessels.
1: తరువాత నన్ను వివాహం ఆడండి.
0: Later you marry me.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ ఇన్
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇన్ మై బ్యూటీ.
1: దీని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: She went on arguing vehemently.
1: ఎందుకంటే భగవద్ భావం ఆయనలో ఉంటుండాలి.
0: Because she has divine thought.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: This is the teaching of Shankara.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: Just as the horse reversed, then his mind also turned now.
1: తాను కూడా అనుకున్నాడు చీ.
0: He too felt.
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years lifetime span is
1: fixed,
0: you cannot believe it.
1: లేక ప్రాయమందు
0: childhood or
1: లేక ముసలియందు లేక ముదివియందు
0: or old age.
1: ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble. Mind is like a mad monkey. దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: this. దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు చేస్తున్నాడు జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె స్లేవ్స్ వలె కుక్కల వలె నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయల్
1: ఏమిటి?
0: What is your duty?
1: బాలబాలికలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: Daily you go to cinemas.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: You see cinema.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
0: There is principle of non-dualism there.
1: చక్కగా వివరిస్తున్నాడు.
0: Explain clearly.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్.
0: When you go and sit in a theatre, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the
1: screen. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: They go and come again.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గట్, రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: బొమ్మలు
0: see
1: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: Second declaration is the whole universe is of Vishnu.
1: అంతా కూడా విష్ణుమయమే.
0: Everything is of Vishnu.
1: అంతా దైవమయమే.
0: Everything is divine.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వారు
1: కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
0: శంకర్ said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం, పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంతా కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: సో ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుండాలి, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Screen lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్, యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: the permanent divinity,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
1: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు.
0: వితౌట్ స్క్రీన్ దేర్ నో పిక్చర్స్.
1: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది.
0: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్.
1: కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
0: So you think only a picture.
1: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటి ఉంటుంది.
0: దేర్ ఇన్ దిస్ పిక్చర్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ఆల్సో
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is fully divine.
1: అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది ఆత్మ ఒక్కటే.
0: In all the pictures, in all the forms,
1: అది ఏ స్క్రీన్.
0: In all the forms, there is only one ఆత్మ.
1: స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళ్తున్నాయి.
0: Because of the atomic principle of screen,
1: all these come and go. బొమ్మలే కనిపించవు మనకు.
0: Without the screen, you cannot see the picture.
1: కనుక అదంతా సత్యమైనటువంటిది.
0: Therefore, that's all true.
1: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: This theory of non-dualism was taught to the entire world. The whole world is a screen.
1: ఇందులో పుట్టేది చచ్చేది ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
0: All the creatures born and that die later appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle and carry on living this world. That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతా కూడాను వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
1: ఏకం సత్తి విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్ దేర్ ఆఫ్టర్.
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఇస్ ఆత్మిక్.
1: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుంది.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణు అన్నారు.
0: విష్ణు.
1: శివుడు అన్నారు. దాన్ని అల్లా అన్నారు. దాన్ని ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్
1: బాడీస్ పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్ బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నేదర్ బోర్న్ నార్ గివెన్ ఎనీ.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఇట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్ ప్రాణశక్తి.
1: అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జైల్
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ దౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఇడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, ida pingala retained. Ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kalukine kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Pranayama sambandhamainatundi sadanne atma sambandhamaina sadanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: niyama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్,
0: ఇంకా రేచకము వదలటము.
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్ హోల్డ్ ఆన్.
0: కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక నేను దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగా, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా, యమున, సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom.
0: Adi kalu antarvahini.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్ షీ అడ్రెస్ టు హర్ మైండ్ నాట్ టు ద బాడీ.
0: చెల్లో రేమన్, చెల్లో రేమన్, గంగా యమునా తీర్ చెల్లో రేమన్.
1: Oh mind, travel where the two meet, Ganga and Jamuna.
0: Yetta undadi aa Ganga. Ganga Jamuna Nirmala Pani.
1: Ganga Yamuna water.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: ఓవర్ దేర్ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ అక్కడ
1: ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెలురేమన్ హే మన్ చెలురేమన్
0: ఓ మైండ్
1: జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమున
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత క్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్ హే మన్ మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెలురేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యం నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాద తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారు కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు ఎన్ అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హి వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: మీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సిద్ధార్థ
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టేరుపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియన్ దట్ వాజ్ ద డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర్ వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియన్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్
1: శంకర నీకు సర్వధర్మములు తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్
1: బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించుకుని సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎన్ ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యూ డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: హీ సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ. హీ సెడ్
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర్ హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర్ వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఎంటర్డ్
1: రాజు బ్రతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద కింగ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: And therefore it was pointed out, you have become unsacred by being a householder, having entered the body of the king.
1: Kudan thana angikarinchaledu.
0: And he didn't accept for that matter.
1: Appu tatchaname raju dehanni vadalipetti ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
2: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలం.
2: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: Kashmir panditulu chaala goppa vaallu.
2: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
2: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anagemi Kaike tandri.
2: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుకా ఆ పండితుల్ని ఓడించాలని పోయాడు.
2: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
2: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
2: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
2: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
2: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేడ్ టు గాడ్.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
2: దే ప్రేడ్ అండ్ ప్రేడ్.
1: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
2: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమీ తెలియలేదు.
2: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ
2: బట్
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
2: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్లు వారు చాలా గొప్పవారి.
2: శంకరా ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
2: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
2: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
2: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
2: నౌ హీస్ పొల్యూటెడ్ టు సమ్.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
2: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
2: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
2: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించిన దోషమే.
2: It is my mistake to have entered into the body of the king.
1: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నాను.
2: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
2: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
2: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా దోషం.
2: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు.
2: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: ఈ దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తుంది.

0: కలుకకి ప్రేమలో పోవటం చేతనే శంకరుల వారు ఈ విధంగా ఇది అయిపోయింది దోషం.
1: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్? ఎందుకంటే అది కూడా ఓన్లీ లవ్,
0: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
1: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈజ్ టు ఆన్సర్ ఉభయ భారతి,
0: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
1: When you start loving God with this feeling of the spirit of Atma,
0: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించడమే అదే నిజమైన ప్రేమ.
1: So you should not love with the body attachment, దేహాభిమానా, but you should love God in spirit, ఆత్మాభిమానా.
0: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
1: Actual love in spirit is
0: the ప్రేమనే God.
1: That love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
1: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
0: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్నా, పద్య గద్యములను పాడగలిగి ఉన్నా, చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు.
1: భగవాన్ సెడ్ yesterday, one might recite Veda and Vedangas repeatedly.
0: ఈ వేదాంతము పురాణములు ఇవి కాదు ప్రధానములు.
1: Not the sacred texts, the epics and Vedas.
0: ఏమి చేసినా అది మంచిది.
1: With purity of heart, whatever you do, that's good.
0: అది ఏ పవిత్రము.
1: That is sacred.
0: అది ఏ దివ్యత్వము.
1: That is divinity.
0: ఇది ఏ ఆత్మతత్వం.
1: This is the principle of Atma.
0: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
1: Not to approach with some expectation.
0: అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెబుతూ వచ్చాడు.
1: అండ్ he spoke rather harshly to youngsters also.
0: Neeru kevalam deeni visham telisinanta maatrame cheppinanta maatrame virakti raadu naaku telusunu.
1: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
0: Oka pedda businessman,
1: there is a very big businessman,
0: prati dinamu kudanu
1: every day
0: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
1: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
0: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
0: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల.
1: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
0: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మదచ్చతే.
1: దెన్ పండిట్
0: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
1: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 days కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో యాజ్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: 5 దినాలు జరిగింది.
1: 5 days passed.
0: ఆరో దినము,
1: 6th day,
0: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
1: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
0: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
1: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్.
0: బాబు ఇదిగో చూడు, 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు. అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
1: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
1: Today you attend it.
0: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
1: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్,
0: చెప్పాడు.
1: హి సెడ్.
0: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
1: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
0: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
1: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
0: Lakshmi pandit panditun daggariki vellaadu.
1: Again he went to the scholar.
0: Pandita,
1: he said, oh scholar,
0: nee eppudu dinu maa kumarunu pampistunnanu.
1: Tomorrow I am sending
0: you tivramaina vairagyanni bodhinchakandi.
1: Don't teach detachment tomorrow.
0: ఈ ప్రాపంచకం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
1: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: మీ ఒక్క కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
1: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
0: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
1: దెన్ హి సెడ్,
0: 6 దినాలు విన్నారు.
1: ఓ బిజినెస్ మ్యాన్,
0: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
1: టు వాట్ ఎక్స్టెండ్ యూ,
0: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
1: Just for one day.
0: రాదు రాదు రాదు.
1: Just for one day you'll not. జన్మ జన్మాంతర
0: సంస్కారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట తొలగి తొలగిపోతాయి.
1: All the sins

0: బుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెరితలకు ఎవరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yegaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird if it makes an attempt to fly it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it it cannot move even an inch.
0: Kanukani ee manavattam anetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: manavatvanni vikasimpa chesetundi Sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: ye naadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aa naade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku nee enni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kodanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot have the vision.
0: Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ రెడ్ ఇన్ ది.
0: కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హూ గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్ బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading text, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆ నాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాలు నిర్ణయం శక్తి యొక్క జ్ఞానము చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థలందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ఈ సాయిక సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరి కూడాను ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్ దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk up of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ikkada konni mana paata paddhatulu unnai ippudu nu bharatiyulu kani videshiyulu kani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: Idi aadhyatmika margam.
1: This is the spiritual path.
0: Chanchalangi Manakrishna Pramadi Balavadrudamani Mahavirudainatunte Surudainatunte Arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సన్నిహిత సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhag.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva
0: dalamu. Idi bala vikasham.
1: This finger is the bala vikasham.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadani kodi teggottesthe em kundadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ కెన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయింట్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachchadame roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ee reethiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కొడును చచ్చిపోతాయి.
1: In such an election, all aspects of love completely disappear.
0: మన ప్రేమను కొడును మనము దుర్వినియోగం చేసుకుంటాం.
1: We will be misusing our love.
0: నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
0: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
0: అంత మాత్రం చేత సమస్తలకు ఏమాత్రం కూడా దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond
0: ee annintiki kodunu mee premane moola karanamu.
1: For all these things it is your love.
0: Okka chinna udaharanam.
1: There is one small example.
0: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali. Kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతుందాది. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెంట్స్ క్యాన్ బి.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting
0: ఏ అనుకూలములు కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంఛించటం లేదు.
1: They are not wanting to have any
0: comfort. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ee sahanam aneetundi mari ye samastha endukani ye yokka samaveshamlu endukani labhinchedu.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka aneka samasthalu endu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktulu varaku kudanu enni rakamainatundi sevalo chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samasthri endu maatrame untundi.
1: Selfless service can be seen only in the satya sai organizations.
0: Bharatadeshamunandu konni nelalaku puramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetundi pushkaralani jariginayi.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu krishna pushkaralu kudanu undamane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulike artham avutundi kani maatadeetundi murkulike em matram kudanu artham kaadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatuvanti yokka aa ashuddhamunu